శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెడ్స్పై అనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెడ్స్పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 23వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, మే నెల 13వ తేదీ బుధవారం. ఇప్పుడు సమయం 5:54. శుభోదయం.

0: మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు సూక్తి సుధ వింటారు. సమర్పణ శ్రీ నాగలింగం హరిహర పంత్.
1: మనపై మనకు గౌరవం ఉండి మన శక్తి సామర్థ్యాలపై పూర్తి విశ్వాసం కనుక ఉంటే ఆత్మవిశ్వాసం ఉన్నట్లే. ఆత్మవిశ్వాసం నింపుకున్న వ్యక్తి పనితనం ఆత్మన్యూనతాభావం కల వ్యక్తి కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. వివిధ దశలలో, అంటే కుమారుడు లేదా కుమార్తెగా, తండ్రిగా లేక తల్లిగా, ఉద్యోగిగా, వ్యాపారిగా, జీవితంలో జయాపజయాలను నిర్ణయించే కీలక శక్తి ఆత్మవిశ్వాసమే. ఆత్మవిశ్వాసం గల వ్యక్తికి జీవితాన్ని హాయిగా, సంతోషంగా ఎలా మలుచుకోవాలో తెలుసు. చరిత్రను సృష్టించిన మహావ్యక్తులందరూ తమ కృషికి ఆత్మవిశ్వాసాన్ని జోడించి అందరినీ ఆశ్చర్యపరిచే విజయాలు సాధించారు అనడంలో అతిశయోక్తి లేదు. మనకు ఆత్మవిశ్వాసం ఎందుకు ఉండాలి? ఆత్మవిశ్వాసం ఆశావాద దృక్పథాన్ని ఏర్పరుస్తుంది, బాధ్యతాయుత ప్రవర్తనను అలవరుస్తుంది. ఆత్మవిశ్వాసం గల వ్యక్తులు ఇతరుల అవసరాలను గుర్తించి మసలుకుంటారు, కాబట్టి అందరూ అతనిని ఇష్టపడతారు. తద్వారా చక్కటి సామాజిక సంబంధాలు ఏర్పడతాయి. ఆత్మవిశ్వాసం మనిషిని ఉత్తేజపరచి ఉన్నత ఆశయాల వైపుకు నడిపిస్తుంది.

0: ఇలాంటి వ్యక్తులు ఇచ్చిపుచ్చుకునే ధోరణిని కలిగి ఉంటారు. ఆత్మవిశ్వాసం గల వ్యక్తి ఇతరులతో పోల్చుకోవడం కంటే స్వీయ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రాధాన్యం ఇస్తాడు. తనతో తానే పోటీ పడతాడు. ఇతరులకు సాయపడడం ద్వారా పొందే ఆత్మసంతృప్తి కూడా ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేస్తుంది. ఇతరుల ఘనకార్యాలను ప్రశంసించడం, ఇతరుల నుండి ప్రశంసలు స్వీకరించడం, ఇతరులచే ప్రేమించబడటం, బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండటం, ఇవన్నీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి. అయితే ఆత్మవిశ్వాసం ఎంత మంచి చేస్తుందో, అతివిశ్వాసం అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అంత కీడు చేస్తుంది. ఆత్మవిశ్వాసం శృతిమించితే అహంకారంగా పరిణమిస్తుంది. అహంకారం, ఆత్మవిశ్వాసం మన మస్తిష్కంలోకి ప్రవేశించాయంటే అంతు చూసేదాకా వదిలిపెట్టవు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడన్నట్లు అతివిశ్వాసం ఉన్న వ్యక్తి దానిని గుర్తించలేడు, దానిని ఆత్మవిశ్వాసంగానే పరిగణిస్తాడు. మనలో అహంకారం ఉన్నట్లయితే అది మన ప్రవర్తనపై ప్రతిఫలిస్తుంది. తోటివారికి ఇది తెలిసినా వారు మనకు చెప్పరు. అహంకారం, అతివిశ్వాసం దేనిని విమర్శనాత్మక దృష్టితో చూడనివ్వవు. శక్తి సామర్థ్యాలను అతిగా అంచనా వేసుకొని చివరికి పరాజయం పాలవుతాము. కానీ అప్పటికే జరగవలసిన అనర్థాలు అన్నీ జరిగిపోతాయి. అందువలన ఆత్మవిశ్వాసం అహంకారంగా మారకుండా జాగ్రత్త పడాలి. ఆత్మవిశ్వాసం మనసులో నింపుకోవడమే కాదు, దానిని నిత్యనూతనంగా ఉంచుకోవడము అవసరమే. మన మీద మనకు విశ్వాసం కలగాలంటే ముందు మనం సాధించిన చిన్న చిన్న విజయాలను మననం చేసుకోవాలి. వ్యక్తిగతంగా మన శక్తి సామర్థ్యాలను, లోపాలను నిజాయితీగా విశ్లేషించుకోవాలి. బలమైన అంశాలపై దృష్టి సారించి మనలోని బలహీన అంశాలపై కృషి జరగాలి. ఒక్కొక్క విజయము ఆత్మవిశ్వాసాన్ని పెంచాలే తప్ప అహంకారం పొడసూపరాదు. ఆత్మవిశ్వాసం మనల్ని మనకు దగ్గర చేస్తే అహంకారం మనల్ని ఇతరుల నుండి దూరం చేస్తుంది.
1: మీరింతవరకు సూక్తి సుధ విన్నారు. సమర్పణ శ్రీ నాగలింగం హరిహర పంత్.
2: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
3: దిస్ ఇస్ ఆకాశవాణి, ది న్యూస్ రెడ్ బై షగున్ చోప్రా. The Central Bureau of Investigation, CBI, has registered a case in connection with an alleged paper leak in the conduct of the National Eligibility Cum Entrance Test on NEET UG 2026. The agency has registered the case based on a written complaint received from Department of Higher Education, Ministry of Education. The agency stated that special CBI teams have been formed and dispatched to various locations for investigation in the matter. The NEET UG 2026 examination was conducted by the National Testing Agency on 3rd of this month. In this case, Special Operations Group of the Rajasthan Police has so far detained 15 people. The Special Operations Group yesterday detained an alleged mastermind identified as Manish from Jaipur. Nashik Police have also detained a man in connection with the NEET paper leak case. CBI has now taken his custody. In Tamil Nadu, the TVK government is scheduled to prove its majority in the assembly today. Chief Minister C. Joseph Vijay has been holding meetings with leaders of supporting parties to consolidate support ahead of the floor test. Along with the backing from allies, the TVK government has secured the support from the breakaway faction of AIADMK and the lone MLA of AMMK, S. Kamaraj. The TVK now has support of around 150 MLAs in the assembly. Meanwhile, in a dramatic turn of events in the political situation in Tamil Nadu yesterday, the AIADMK split into two groups over extending support to the government. The faction, led by former Chief Minister and Party General Secretary Edappadi K.

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో పువ్వాడ శ్రీరామదాసు కీర్తనలు విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి

0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి ఆకాశవాణి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

వర్మీ కంపోస్టు ఉపయోగాలు, తయారీలో మెళకువల గురించి తెలుసుకుందాం. సాంప్రదాయ వ్యవసాయంలో ఒకప్పుడు నేలలో విరివిగా లభించే వానపాములు నేటి ఆధునిక వ్యవసాయంలో రసాయనిక ఎరువుల వాడకం పెరగడం, సేంద్రీయ ఎరువుల వాడకం తగ్గడం వల్ల ఈ వానపాముల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. వానపాములు నేల ఆరోగ్యాన్ని కాపాడడంలో ప్రముఖ పాత్రను పోషిస్తాయి. ఇవి వెన్నుముక లేని జీవులు. ఈ వానపాముల్లో 3600 రకాలున్నాయి. వీటిలో సగం మాత్రమే ప్రపంచవ్యాప్తంగా వ్యాపించున్నాయి. వీటిని ముఖ్యంగా 2 రకాలుగా విభజించవచ్చు. మొదటిది బరోయింగ్ అంటే బొరియల్ చేసే రకం. నేలను గుల్లచేసి భూమి లోపల పొరల్లో ఇవి ఉంటాయి. మన దేశంలో ఈ రకమే ఎక్కువగా ఉన్నాయి. నీటి ఎదడిని బాగా తట్టుకుని 90% మట్టిని, 10% వ్యర్థ పదార్థాలని ఆహారంగా తీసుకుంటాయి. 8 నుండి 10 అంగుళాల పొడవుండి 15 సంవత్సరాలు జీవిస్తాయి. అయితే ఈ రకం వానపాములు వర్మీ కంపోస్ట్కి అంతగా పనికిరావు. ఇక రెండవ రకం నాన్ బరోయింగ్ అంటే బొరియలు చేయని రకం. భూమి పైపొరల్లో ఉంటూ బొరియలు చేయని రకాలు ఇవి. ఇవి వర్మీ కంపోస్ట్ తయారీకి బాగా అనుకూలంగా ఉంటాయి. ఇవి మట్టిలో గల సేంద్రీయ పదార్థాలని తునాతునకలు చేసి జీవన ఎరువులుగా మారుస్తాయి. 90% వ్యర్థ పదార్థాలని, 10% మట్టిని ఆహారంగా తీసుకుని నాణ్యమైన కంపోస్ట్

మరుస్తాయి. వీటిలో పునరుత్పత్తి శక్తి ఎక్కువ, కాబట్టి రైతులు ఇటువంటి రకాలను ఎన్నుకోవడం మంచిది. వీటి జీవితకాలం సుమారుగా 2.5 సంవత్సరాలు. వానపాముల సంతతిని వృద్ధి చేయడాన్ని వర్మి కల్చర్ అని, అవి విసర్జించే పదార్థాలని వర్మి కాస్టింగ్స్ అని, వీటి ద్వారా తయారయ్యే ఎరువుని వర్మి కంపోస్ట్ అని అంటారు. మానవునికి ఉపయోగం లేక వదిలివేసిన కుళ్ళిన కూరగాయలు, పళ్ళు, ఆకులు, చెత్త చెదరం, కొబ్బరి పీచు, పశువుల పేడ మొదలైన వాటిని వానపాములు ఆహారంగా తీసుకుంటాయి. ఇవి పర్యావరణంలోని వ్యర్థ పదార్థాలను తిని కాలుష్య నివారణకి తోడ్పడటమే కాకుండా విలువైన ఎరువును రైతుకు అందిస్తాయి. వానపాముల ఉనికి కదలిక వల్ల నేల గుల్లబారుతుంది, ఫలితంగా నీరు గాలి చొరబడే శక్తి పెరుగుతుంది. ఇక వర్మి కంపోస్ట్ తయారీ విధానాన్ని గనక మనం చూసినట్లయితే, సుమారుగా 15 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు, 1.5 అడుగుల ఎత్తు ఉండే విధంగా మనం బెడ్లు తయారు చేసుకోవాలి. ఈ బెడ్లో అడుగు భాగం నున్నగా గట్టిగా ఉండేటట్లుగా ప్లాస్టరింగ్ చేయాలి. నీరు బెడ్లలో నిలబడకుండా బెడ్కి ఒకవైపున చిన్న రంధ్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి. సిమెంట్ బెడ్కి ఎండ తగలకుండా చల్లటి పందిరి నీడను కల్పించాలి. ముందుగా కంపోస్ట్ చేయవలసిన పదార్థాలన్నింటినీ, అంటే చెత్త, ఆకులు, పంట కోసాక మిగిలిన పంట అవశేషాలు, పిచ్చి మొక్కలు ఇలాంటివన్నీ కూడా ఒక 4 రోజుల పాటు ఒక గొయ్యిలో వేసి అవి ఒక మాదిరిగా కుళ్ళే వరకు కూడా కుళ్ళబెట్టాలి. ఆ తర్వాత పాక్షికంగా కుళ్ళిన ఈ వ్యర్థ పదార్థాలను తెచ్చి వర్మీ కంపోస్ట్ బెడ్ల మీద వేసి కంపోస్ట్ చేసుకోవచ్చు. అయితే బెడ్లలో వీటికి వేయబోయే ముందు ఆ బెడ్ అడుగున బెడ్డింగ్ మెటీరియల్ సుమారుగా 15 సెంటీమీటర్ల మందాన్ని తయారు చేసుకోవాలి. ముక్కిన కొబ్బరి పీచు లేదా కొద్దిగా ముక్కిన చెరకు పిప్పిని ముక్కలుగా కొట్టి సమానంగా బెడ్డంతా కూడా పల్చగా పరచాలి. బెడ్డింగ్ మెటీరియల్ వేశాక దానిమీద పాక్షికంగా కుళ్ళబెట్టి ఉంచుకున్న వ్యర్థ పదార్థాలను వేయాలి. ఆ తర్వాత పేడ నీళ్లు చిలకరించాలి. కొద్దిగా ముక్కిన పేడని ఈ వ్యర్థ పదార్థాల మీద పొరగా వేసుకోవాలి. పచ్చి పేడను వేయకూడదు. వానపాముల్ని చదరపు కిలోమీటర్లకి 1000 వానపాముల చొప్పున ఈ బెడ్ల మీద వదులుకోవాలి. వర్మీ కంపోస్టుకు అనువైన వానపాములు బొరియలు చేయని రకాలు ఐసినియా ఫోటేడా, యూడ్రిలస్ యూజ్ని మొదలైనవి. పాత గోనె సంచుల్ని కానీ వరిగడ్డిని కానీ ఈ బెడ్ల మీద కప్పుకోవాలి. ప్రతిరోజు పల్చగా నీరు చిలకరిస్తూ ఉండాలి. నీళ్లు ఎక్కువగా పోయకూడదు. 2-3 నెలల్లో మంచి సస్యపోషణ గల వర్మీ కంపోస్ట్ తయారవుతుంది. ఈ బెడ్ నుండి తయారైన వర్మీ కంపోస్ట్ను తీయడానికి 4-5 రోజుల ముందు ఈ బెడ్ మీద నీరు చల్లకూడదు. ఇలా చేయడం వల్ల వానపాములు తేమను వెతుక్కుంటూ బెడ్ అడుగు భాగానికి చేరతాయి. అప్పుడు తయారైన కంపోస్ట్ని మనం తీసుకోవచ్చు. బెడ్ నుండి కంపోస్ట్ని బయటకు తీసి శంఖాకారంగా గుట్టలు గుట్టలుగా పోసి జల్లెడతో జల్లించి పంట పొలాలకి వేసుకోవాలి. బాగా తయారైన వర్మీ కంపోస్ట్ పొడి పొడిలాడుతూ కాఫీ రంగులో ఉంటుంది. సంవత్సరానికి ఈ విధంగా 1 బెడ్ నుండి 4 సార్లు కంపోస్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల 3 టన్నుల వరకు కంపోస్ట్ లభిస్తుంది. ఇక వర్మీ కంపోస్ట్ వల్ల కలిగే ఉపయోగాల గురించి మనం చూసినట్లయితే, నేల ఉత్పాదకతకు కావలసిన అనుకూల లక్షణాలు పెరుగుతాయి. వేసిన పైరుకే కాక తర్వాత 2-3 పైర్ల వరకు దీని ప్రభావం ఉంటుంది. మొక్కలకి కావలసిన అన్ని పోషకాలు ఇందులో లభ్యమవుతాయి. పోషకాల సమతుల్యత ఉంటుంది. వర్మీ కంపోస్ట్ తయారు చేయడం సులభము, అలాగే ఖర్చు తక్కువ. రసాయన ఎరువులు వాడాల్సిన ఆవశ్యకత తగ్గి ఖర్చు ఆదా అవుతుంది. పలు రకాల ఎంజైమ్లు, హార్మోన్లు, అమినో ఆమ్లాలు తయారై మొక్కలు చురుగ్గా పెరగడానికి తోడ్పడతాయి. రోగ నిరోధక శక్తి పెంచే ఆక్సినోమైట్లు తయారవడం వల్ల పైరు ఆరోగ్యంగా ఉండి పురుగు మందులు వాడాల్సిన అవసరం తగ్గి లాభం చేకూరుతుంది. భూమిలో ఉపయోగకరమైన సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. అలాగే నేల సహజ సిద్ధమైన ఆరోగ్యాన్ని కలిగి ఉంటుంది. కూరగాయలు, పళ్ళు, ఇతర ఉత్పత్తుల నాణ్యత పెరుగుతుంది. వాటికి మంచి రంగు, రుచి, వాసన, రవాణాలో నిల్వ ఉండే గుణం కూడా పెరుగుతుంది. సేంద్రియ వ్యర్థాలను వర్మీ కంపోస్టు తయారీకి ఉపయోగించడం వల్ల మంచి ఎరువు లభ్యమవుతుంది. పరిసరాల కాలుష్య నివారణకి తోడ్పడతాయి. దిగుబడితో పాటు ఫలసాయం నాణ్యత పెరుగుతుంది. వర్మీ కంపోస్టుకు ఉపయోగించిన వ్యర్థ పదార్థాలను బట్టి, స్థానిక వాతావరణ పరిస్థితులను బట్టి తయారైన కంపోస్ట్లోని పోష

0: పోషకాల శాతంలో కొద్దిపాటి తేడాలుండొచ్చు. దీనిలో నత్రజని 1.5 నుండి 2%, భాస్వరం 0.5 నుండి 1.5%, పొటాషియం 0.5 నుండి 1% ఉంటుంది. ఇవి కాక కాల్షియం, మెగ్నీషియం, గంధకం, రాగి, ఇనుము, మ్యాంగనీస్, జింకు, మాలిబ్డినం, బోరాన్ పోషకాలు కూడా లభిస్తాయి. సాధారణ పైర్లన్నింటికీ ఎకరానికి 1 నుండి 1.5 టన్నుల కంపోస్ట్ వేయొచ్చు. కుండీల్లోని మొక్కలకి 200 గ్రాముల చొప్పున వేసుకోవచ్చు. ఇక వర్మీ వాష్ విషయానికి వచ్చినట్లయితే, వానపాముల శరీర భాగాల నుండి అవి విసర్జించే వర్మీ క్యాస్టింగ్స్ నుంచి తయారయ్యే ద్రవాన్నే వర్మీ వాష్ అంటారు. ఇందులో మొక్క పెరుగుదలకి దోహదపడే హార్మోన్లు, అమైనో ఆమ్లాలు, విటమిన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వర్మీ వాష్ తయారీ విధానాన్ని మనం చూసినట్లయితే, వానపాములు ఉండడానికి అనువుగా బెడ్ ఏర్పాటు చేసుకోవాలి. దీనికి ఒక పెద్ద సైజు మట్టి పాత్ర లేదా పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ ఉపయోగించుకోవచ్చు. పాత్ర అడుగు భాగంలో ఒక రంధ్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దానిని సూది సహాయంతో మూసి ఉంచాలి. పాత్ర అడుగు భాగాన్ని మొదటి 3-4 అంగుళాలు ఇసుకతోనూ, ఆ పైన 3 అంగుళాలు చిన్న చిన్న ఇటుక ముక్కలు రాళ్లతోనూ నింపాలి. దానిమీద బాగా మాగిన సేంద్రియ పదార్థాన్ని పాత్రలో 2/3 వంతుల వరకు నింపాలి. ఇందులో వీలైనన్ని ఎక్కువ వానపాములు వదలాలి. అంటే 150 నుండి 200 వానపాముల్ని వదులుకోవాలి. పాత్రలో ఎప్పుడు 50 నుండి 60% తేమ ఉండేటట్లుగా ప్రతిరోజు నీటిని చిలకరిస్తూ ఉండాలి. వానపాముల విసర్జన పూర్తిగా తయారైన తర్వాత ఎక్కువ నీరు పోసుకోవాలి. పాత్ర అడుగు భాగంలోని రంధ్రం నుండి టీ డికాషన్ లాంటి ద్రవం బొట్లు బొట్లుగా స్రవించటం మొదలవుతుంది. దానిని సేకరించాలి. ఇలాగే మరో 2 సార్లు నీరు పోసి వచ్చిన ద్రవాన్ని సేకరించాలి. దీన్నే వర్మీ వాష్ అంటారు.
1: ఈనాటి పొలం పనులు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి ప్రజలకు చేరేలా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులను తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో ఒక కారాగారం ఏర్పాటు దిశగా ప్రణాళిక రూపొందించాలని హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. సూర్యలంక బీచ్ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తెలంగాణలో పాలీటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ పాలీసెట్ 2026 పరీక్ష ఈరోజు జరగనుంది. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది చేరేలా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులను తీసుకువస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్ వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడంతో పాటు ఉద్యాన పంటల వైపు ప్రోత్సహించాలని సూచించారు. పరిపాలనలో ఆధునిక సాంకేతికత వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలని, డేటా ఆధారిత నిర్ణయాలతో వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కొబ్బరి ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఉద్యాన శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొబ్బరి పీచు, నారు, ఇతర అనుబంధ పరిశ్రమల అభివృద్దిపై చర్చించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరి సాగు అధికంగా ఉన్న నేపథ్యంలో అక్కడ కొబ్బరి ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉత్పత్తుల నాణ్యత పెంచి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతులు ప్రోత్సహించాలన్నారు. రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలపై ఎక్కువగా అర్జీలు వస్తున్నాయని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: ఇక్కడికి వచ్చిన తర్వాత అనేక మంది కూడా వారి సమస్యల మీద జిల్లా అధికారుల దగ్గర కానీ ఎక్కడైనా కానీ పరిష్కారం కానీ కేసులు కానీ లేకుంటే ఇక్కడికి వస్తే నాణ్యమైనటువంటి పరిష్కారం దొరుకుతుందనేటువంటి ఉద్దేశంతో చాలా మంది కూడా అక్కడికి వచ్చారు. వారి సమస్యలు విని అప్పటికప్పటికే ఏదో పేపర్ మీద రాయడమే కాకుండా సంబంధించినటువంటి కలెక్టర్లకు, ఎస్పీలకు, అదేవిధంగా ఇతర శాఖలకు కూడా చెప్పడం జరిగింది. ఈ సమస్యల పట్ల కూడా చాలా మంది సంతృప్తి చెందుతున్నారు కాబట్టి వందలాదిగా కూడా కొన్ని పరిష్కారాల కోసం లేకుంటే ఇక్కడైతే తొందరగా ఆ పరిష్కారం దొరుకుతుందనే ఉద్దేశంతో వస్తున్నారు.
0: ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో ఒక కారాగారం ఏర్పాటు దిశగా ప్రణాళిక రూపొందించాలని హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జైలు శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని జైళ్ల పరిస్థితి, ఖైదీల రద్దీ, భద్రతా చర్యలు వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఉపయోగంలో లేని జైళ్లను మరమ్మతులు చేసి ఇతర కార్యకలాపాలకు వినియోగించే అవకాశాలపై నివేదిక సిద్దం చేయాలని సూచించారు. రాజమహేంద్రవరం, విశాఖపట్నం జైళ్లలో అధిక రద్దీ ఉన్న నేపథ్యంలో కొన్ని జైళ్లను పునరుద్ధరించి ఖైదీలను అక్కడికి తరలించే ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. ఖైదీలకు నైపుణ్యాభివృద్ది శిక్షణ, మానసిక ఆరోగ్య సహాయం అందించే విధంగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని సూర్యలంక బీచ్ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్లో పలు అభివృద్ది పనులకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్తో కలిసి నిన్న భూమి పూజ చేశారు. పర్యాటకులను ఆకర్షించేలా అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్, జెట్ స్కీ రైడ్స్ను కూడా ప్రారంభించారు. సూర్యలంక బీచ్కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కోసం కృషి చేస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
2: 98 కోట్ల రూపాయల్ని ఇవాళ ఈ సూర్యలంక బీచ్ అభివృద్ధి కోసం ప్రత్యేకించి కేంద్రం నిధులను విడుదల చేసిందని ప్రకటన తెలియజేస్తున్నారు. సూర్యలంక బీచ్ లో ప్రైవేట్ భాగస్వామ్యం తోటి రిసార్ట్స్ గానీ స్టార్ హోటల్స్ గానీ నిర్మించడానికి కూడా ఈ మధ్య కాలంలోనే ఇక్కడ కొంత భూమిని ప్రైవేట్ భాగస్వాములు కూడా కేటాయించడం జరిగింది. అందులో 3 పెద్ద ప్రాజెక్టులు వస్తా ఉన్నాయి. ఆ 3 పెద్ద ప్రాజెక్టులలో కూడా పర్యాటకుల్లో 2-3 రోజులు ఇక్కడ ఉంచేయగలిగేలా చేసేదానికి ఒక ప్రయత్నం ప్రారంభించాం. అదే విధంగా ఇన్నాళ్లు మనం కోరుకుంటున్నటువంటి పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇవ్వాలనేటువంటి మాటను కూడా నిజం చేసే విధంగా ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వటం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలోని హైదరాబాద్ నుంచి ఔషధాలను ఎగుమతి చేసేందుకు ఔషధి ఎక్స్ప్రెస్ పేరుతో దేశంలోనే తొలి ఫార్మా ప్రత్యేక రైలును భారతీయ రైల్వే ప్రారంభించిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ప్రత్యేక రైలు హైదరాబాద్ నుంచి ముంబై పోర్టుకు తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసిందని వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఇప్పటి వరకు రోడ్డు మార్గంలో రవాణాకు ఎక్కువ సమయం పట్టడంతో పాటు ఉష్ణోగ్రత మార్పుల వల్ల ఔషధాలు దెబ్బతినే ప్రమాదం ఉండేదని, ఔషధి ఎక్స్ప్రెస్ ఆ సమస్యలకు పరిష్కారంగా నిలవనుందని తెలిపారు. పీఎం గతిశక్తి కార్యక్రమంలో భాగంగా ప్రారంభించిన ఈ ప్రాజెక్టును భవిష్యత్తులో దేశంలోని ఇతర ఫార్మా కేంద్రాలకు కూడా ఈ తరహా రైళ్లను విస్తరించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని గుంతకల్లు మార్కాపురం మధ్య నూతన రైలును నంద్యాల పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరి నంద్యాల రైల్వే స్టేషన్లో జెండా ఊపి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో కలిసి రైలు సేవలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, కొత్త రైలు ద్వారా విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుందని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో మరిన్ని రైళ్లను తీసుకురావడానికి కృషి చేస్తామని బైరెడ్డి శబరి తెలియజేస్తూ,
3: అమృత్ భారత్ కింద 10 కోట్లు శాంక్షన్ అయ్యాయి, పనులు కూడా ముందుకెళ్తున్నాయి, డబ్లింగ్ వర్క్ జరుగుతుంది. డబ్లింగ్ వర్క్ పూర్తవుతే మనకు ముఖ్యమైన విశాఖపట్నం గానీ, గుంటూరుకు గానీ ఇలాంటి ఎన్నో ప్రదేశాలకు ట్రైన్లు మొదలు కావచ్చు. అట్లాగే నందిపల్లి దగ్గర గూడ్స్ షెడ్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ గూడ్స్, అది కూడా షెడ్ రెడీ అయిపోయింది. మొన్న కూడా మెయిజ్ ఏదైతే ప్రొక్యూర్మెంట్ జరిగిందో ఈ ట్రైన్ గూడ్స్ షెడ్ ద్వారా మన ట్రైన్లలో ఎక్కించాము మొట్టమొదటిసారిగా నంద్యాలలో. ఇలా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ఆర్యూబీ అయితేనేమి, ఆర్ఓబీస్ అయితేనేమి ఇక్కడ ఖచ్చితంగా ప్రయత్నిస్తున్నాము.

తెలంగాణలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ పాలిసెట్ 2026 పరీక్ష ఈ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు జరగనుంది. పరీక్షకు మొత్తం 106,439 మంది దరఖాస్తు చేసుకోగా తెలంగాణ వ్యాప్తంగా 293 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పరీక్ష ప్రారంభ సమయానికి గంట ముందు నుంచే లోపలికి అనుమతిస్తారని, ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి ప్రవేశానికి అనుమతి ఉండదని తెలిపారు. విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని, కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటల్లో మరింత బలపడే అవకాశముందని, ఉత్తర తమిళనాడు, రాయలసీమ, కర్ణాటక మీదుగా మరట్వాడా వరకు ద్రోణి విస్తరించినట్లు తెలిపింది. ద్రోణి ప్రభావంతో అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలతో పాటు పోలవరం ప్రాంతంలో ఈరోజు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి ప్రజలకు చేరేలా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులను తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో ఒక కారాగారం ఏర్పాటు దిశగా ప్రణాళిక రూపొందించాలని హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. సూర్యలంక బీచ్ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తెలంగాణలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ పాలిసెట్ 2026 పరీక్ష ఈరోజు జరగనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

చర్చాం కరిష్యంతి ఇతి అపేక్షా అస్తి. యాత్రావధౌ ప్రతినిధయః భూటానదేశస్య రాజ్ఞా తత్రత్య ప్రధానమంత్రిణా చ సహ మిలనం కరిష్యంతి. ఉత్తరప్రదేశస్య ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ రాజ్యస్య జనాన్ ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః ఆహ్వానం వ్యావహారికరూపేణ ప్రవర్తయితుం ప్రార్థయత్. అనేన నాగరికేభ్యః ఇంధనస్య ఉపభోగం న్యూనీకర్తుం అనావశ్యకం స్వర్ణక్రయణం పరిహర్తుం చ ఆగ్రహః కృతః. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ నిర్దేశం ప్రదత్తవాన్ యత్ ముఖ్యమంత్రిణః మంత్రిణాం అన్యే చ జనానాం సంఖ్యా తక్షణమేవ 50% యావత్ న్యూనీకర్తవ్యమితి. అసౌ ప్రార్థయత్ యత్ రాజ్యే గృహాత్ కార్యం కుర్వంతు ఇతి. మహిళానాం సురక్షాయై సంస్థాగత సమన్వయం సుదృఢీకర్తుం రాష్ట్రీయ మహిళాయోగేన దిల్లీ ఆరక్షకై సహ ఏకం ఉచ్చస్తరీయం సమీక్షోపవేశనం ఆయోజితం. ఉపవేశనావధౌ రాష్ట్రీయ మహిళాయోగస్య అధ్యక్షా విజయా రాహత్కర ఇత్యేషా సమన్వితస్య పీడిత కేంద్రితస్య చ దృష్టేః ఆవశ్యకతాయై బలం ప్రదత్తవతీ. ఏషా అవదత్ యత్ మహిళాభ్యః సమయోచిత సమర్థనం న్యాయం చ సునిశ్చేతుం గృహహింసా అధినియమస్య అంతర్గతం ఆరక్షక యంత్రస్య సురక్షాధికారిణాం చ మధ్యే ప్రభావి సంపర్కః ఆవశ్యకః అస్తి. అమెరికా దేశస్య రాష్ట్రపతిః డొనాల్డ్ ట్రంప్ అద్య చీన దేశస్య త్రిదివసీయ యాత్రాయై బీజింగ్ నగరం సంప్రాప్స్యతి. డొనాల్డ్ ట్రంప్ ఇత్యస్య చీన దేశస్య రాష్ట్రపతేః షీ జిన్పింగ్ ఇత్యస్య చ మధ్యె బహుప్రతీక్షితే ఉపవేశనె ద్వైపాక్షిక సంబంధానాం అనేకేషు విషయేషు చర్చా భవిష్యతి ఇతి ఆశాస్యతే. IPL ఇతి క్రికెట్ ప్రతిస్పర్ధాయాం హ్యః రాత్రౌ అహ్మదాబాదస్య నరేంద్ర మోదీ క్రీడాంగణే గుజరాత్ టైటన్స్ దళేన సన్రైజర్స్ హైదరాబాద్ దళం 82 అంకై పరాజితం ఇతి వార్తాః.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం ఉదయం 7 గంటలు. ఇప్పుడు వినండి ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్పై ప్రసార విశేషాలు. ఈ ఉదయం 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ఉదయ రేఖలు. భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం అద్దె ఖరారు నామా రెంటల్ అగ్రిమెంట్ గురించి న్యాయవాది కొల్లిపార నవీన్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం. అనంతరం ఎంకే ప్రభావతి గారు స్త్రీల పాటల గురించి ప్రసంగిస్తారు. చివరిగా లలిత గీతాలు వింటారు. 8:00 ప్రైమరీ ఛానల్ ప్రోగ్రామ్స్, 8:35 చిత్రగీతాలు, ఆపాత మధుర గీతాలు. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి సుధా రఘునాథ్ గారి గాత్ర కచేరి వింటారు. 9:30 నమస్తే అమరావతి సినీ గీతాలు. 10:00 ప్రాంతీయ వార్తా విభాగం వారు సమర్పించు రాష్ట్రంలో డిజిటల్ రైతు బజార్ల సేవలపై ప్రత్యేక కార్యక్రమం. అనంతరం రాబోయే అతిథి సినీ గీతాలు. పది 9:30 90 వసంతాలు ఆకాశవాణి గురించి ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పివి సత్యనారాయణ గారు శ్రీ నన్నం మధుగారితో పంచుకున్న జ్ఞాపకాల గురించి వింటారు. 11:00 గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు కార్యక్రమంలో శ్రీ మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్.

0: 11:30 సినీ గీతాలు, 12:10 లాహిర్ లాహిర్లో, 12:40 కార్మికుల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే, 1:10 సినీ గీతాలు, 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో భారత భారతి సాహిత్యం రూపకం 2వ భాగం వింటారు. వ్యాఖ్యానం డాక్టర్ వి నాగరాజలక్ష్మి ద్రౌపది, శ్రీమతి వేమూరి సత్యవతి. అనంతరం లలిత గీతాలు, అలాగే విశేషాలు వింటారు. 2:30 సినీ గీతాలు, 3:00 టీన్ టైం, 4:00 యువలయ, 4:30 సంస్కృత పాఠం, మృత్యకటికం నాటకం గురించి వివరణ. ఉపాధ్యాయురాలు శ్రీమతి బిఎన్ కనకదుర్గ, విద్యార్థిని నూరి ఎల్ మనోజ. నిమిషాలకు జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి వావికులను హేమల మాలిని గారు పాడిన జానపద గీతాలు వింటారు. 5:00 సినీ గీతాలు, 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం, 6:30 పల్లెసీమల కార్యక్రమంలో గుండె జబ్బులు లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ధారావాహికలో గుండె జబ్బులు ఆహార విషయంలో తీసుకోవాల్సిన సూచనలు డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు, సేంద్రియ సాగులో సహజ సస్యరక్షణ గురించి తెలుసుకుంటారు. 7:00 ప్రసార విశేషాలు వింటారు. 7:15 పంట సీమల కార్యక్రమంలో మంచినీటి చేపల పెంపకంలో నీటి నాణ్యత ప్రాముఖ్యత గురించి ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వవిద్యాలయం గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న శ్రీమతి ఏ రత్నశ్రీ గారితో పరిచయ కార్యక్రమం, పరిచయకర్త శ్రీ నన్నం మధు. 8:45 వికసిత్ భారత్, 8:40 దేశభక్తి గీతాలు, 8:45 విజయవాడ ఏ కేంద్ర ప్రసారాలు వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. వార్తా ప్రసారాలు
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ దేశంలోనే వైద్య ఆవిష్కరణలకు, అత్యున్నత ఆరోగ్య సేవలకు ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఏర్పడిన ఇంధన సరఫరా అంతరాయాలను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని కేంద్ర పెట్రోలియం సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. తమిళనాడులో ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అసెంబ్లీలో ఈరోజు తన మెజారిటీని నిరూపించుకోనుంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్పై 82 తేడాతో ఘన విజయం సాధించింది. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ దేశంలోనే వైద్య ఆవిష్కరణలకు, అత్యున్నత ఆరోగ్య సేవలకు ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. నిన్న న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో జరిగిన ఎయిమ్స్ 51వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ రాధాకృష్ణన్, సామాన్య ప్రజలకు అందుబాటు ధరల్లో ఉంటూనే ఎయిమ్స్ ఆధునిక వైద్యంలో, రోగుల సంరక్షణలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పిందని కొనియాడారు. కోవిడ్ మహమ్మారి సమయంలో చూపిన పట్టుదల నుండి గ్రామీణ ఆరోగ్య సేవల వరకు ఎయిమ్స్ అనే బ్రాండ్ దేశంలోనే కాకుండా ఆగ్నేయాసియా ప్రాంతమంతటా నమ్మకానికి చిహ్నంగా మారిందన్నారు. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్లో ఎయిమ్స్ కేవలం 2 40 స్థానాలు పైకి ఎదిగి ప్రపంచవ్యాప్తంగా 105వ స్థానానికి చేరుకుందని ఆయన గుర్తు చేశారు. త్వరలోనే ఇది టాప్ 100లోకి ప్రవేశించి భవిష్యత్తులో ప్రపంచంలోనే 1 సంస్థగా ఎదుగుతుందన్న ధీమాను వ్యక్తం చేశారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా మాట్లాడుతూ, గత 11 ఎయిమ్స్లో రోగుల సంరక్షణ, మౌలిక సదుపాయాల కోసం 2,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు వెల్లడించారు. 2014 దేశంలో కేవలం 7 ఎయిమ్స్ సంస్థలుండగా ఇప్పుడు వాటి సంఖ్య 23 పెరిగిందని తెలిపారు. దేశంలోని మెడికల్ కాలేజీల సంఖ్య 2014 390 ఉండగా ప్రస్తుతం అవి 825కు చేరాయని వివరించారు.
2: जानते हैं कि हम लोगों ने एक ट्रांसफॉर्मेटिव प्रोग्रेस किया है और जब हम ट्रांसफॉर्मेटिव प्रोग्रेस की बात करते हैं तो हमने हेल्थ सिस्टम्स को भी काफी स्ट्रेंथन किया है और हमारी कोशिश क्या है कि हम एक्सपैंड करें अफोर्डेबल और हाई क्वालिटी के हेल्थ और जो हमारा फोकस है वो फोकस है प्रिवेंशन पर अर्ली डिटेक्शन पर और कॉन्टिन्यूम ऑफ केयर पर.
1: పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఏర్పడిన ఇంధన సరఫరా అంతరాయాలను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని కేంద్ర పెట్రోలియం సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ప్రజలపై కనిష్ట భారాన్ని మోపుతూనే దేశంలో ఉత్పత్తిని 36,000 నుండి 54,000 మెట్రిక్ టన్నులకు పెంచామని ఇది ఒక అద్భుతమైన విజయమని ఆయన పేర్కొన్నారు. సిఐఐ వార్షిక సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి, భారతదేశ చమురు కంపెనీలు ప్రతిరోజు 1,000 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూస్తున్నాయని, మొత్తం అండర్ రికవరీ 1,98,000 కోట్ల రూపాయలకు చేరుకోనుందని ఆయన వెల్లడించారు. సరఫరా పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేస్తూ, ప్రస్తుతం మన దేశంలో 60 రోజులకు సరిపడా ముడి చమురు, ఎల్ఎన్జి, 45 రోజుల ఎల్పిజి నిల్వలు ఉన్నాయని తెలియజేశారు. ప్రపంచ ఇంధన అవసరాల్లో 20% వాటా హార్మోజ్ జలసంధి ద్వారానే సరఫరా అవుతోందని వివరించారు. దిగుమతులపై పెట్టే ఖర్చును తగ్గించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన సూచనలను ప్రజలు పాటించాలని మంత్రి కోరారు. నీట్ పరీక్షా పేపర్ లీక్ ఆరోపణల కేసులో నిందితుడు శుభం ఖైర్నార్ను సిబిఐ తన కస్టడీలోకి తీసుకుంది. వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈ నెల 3వ తేదీన నిర్వహించిన నీట్ యూజీ 2026 పరీక్షలో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం నిన్న ఈ పరీక్షను రద్దు చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని సిబిఐని ఆదేశించింది. ఒక ప్రైవేట్ కోచింగ్ సంస్థ నిర్వహించిన మాక్ టెస్టులో అడిగిన 42 ప్రశ్నలు అసలు నీట్ పేపర్లోని ప్రశ్నలతో సరిపోలాయని ఆరోపిస్తూ ఒక విద్యార్థి తండ్రి లాతూర్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణ విచారణ జరిపి దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ అమోల్ తాంబే ఆదేశించారు. దీంతో రాజస్థాన్ పోలీసులు ఇప్పటివరకు 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కుంభకోణానికి సూత్రధారిగా భావిస్తున్న మనీష్ను నిన్న జైపూర్లో అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఈ నెల 7వ తేదీన సీకర్కు చెందిన కెరీర్ కౌన్సిలర్ రాకేష్ కుమార్తో సహా 5గురిని డెహ్రాడూన్లో అరెస్టు చేశారు. మరుసటి రోజు 4 నీట్ అభ్యర్థులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. తమిళనాడులో ఈరోజు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకోనుంది. బలపరీక్షకు ముందు మద్దతును కూడగట్టుకునేందుకు ముఖ్యమంత్రి తన మద్దతుదారుల నాయకులతో వరుస సమావేశాలు జరిపారు. మిత్రపక్షాలతో పాటు ఏఏడిఎంకే నుంచి విడిపోయిన వర్గం, అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం ఏకైక ఎమ్మెల్యే ఎస్ కామరాజ్ మద్దతును టీవీకే ప్రభుత్వం పొందింది. ప్రస్తుతం అసెంబ్లీలో టీవీకేకు సుమారు 150 మంది ఎమ్మెల్యేల మద్దతుంది. ప్రభుత్వానికి మద్దతిచ్చే విషయంలో నిన్న ఏఏడిఎంకే 2 వర్గాలుగా విడిపోయింది. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి నేతృత్వంలోని వర్గం టీవీకే ప్రభుత్వానికి మద్దతివ్వకూడదని తమ ఎమ్మెల్యేలను ఆదేశించింది. పార్టీ విప్ను ఉల్లంఘించిన ఎమ్మెల్యేలపై బహిష్కరణ వేటు పడుతుందని సీనియర్ నేత అగ్రి కృష్ణమూర్తి హెచ్చరించారు. 30 మంది ఎమ్మెల్యేల మద్దతుందని చెప్పుకుంటున్న మరొక వర్గం ఎస్పీ వేలుమణిని తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంది. మాజీ మంత్రి సివి షణ్ముగన్ నివాసంలో సమావేశమైన అనంతరం తాము విశ్వాస పరీక్షలో టీవీకే ప్రభుత్వానికి మద్దతిస్తామని షణ్ముగం ప్రకటించారు. టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించినందుకుగాను ఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యే ఎస్ కామరాజ్ను ఆ పార్టీ నుంచి బహిష్కరించారు. వచ్చే ఏడాది జూన్ 14 నుండి 16 వరకు ఫ్రాన్స్లోని నీస్ నగరంలో జరగనున్న అంతర్జాతీయ ఆవిష్కరణల కార్యక్రమం భారత్ ఇన్నోవేట్స్ 2026 సన్నాహకాల్లో భాగంగా కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ నిన్న న్యూఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. దేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న ఆవిష్కరణల ద్వారా ప్రపంచ సహకార అవకాశాలను గురించి చర్చించడానికి ఈ సమావేశంలో వివిధ దేశాల రాయబారులు, హైకమిషనర్లు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రసంగిస్తూ, భారత్ కేవలం సాంకేతిక మార్కెట్గానే కాకుండా సాంకేతికతను అభివృద్ది చేసే దేశంగా, నమ్మకమైన అంతర్జాతీయ భాగస్వామిగా ఎదుగుతోందన్నారు. పరిశోధన, అభివృద్ది, జాతీయ అంతర్జాతీయ సవాళ్లకు పరిష్కారాలు కనుగొనడం ఇప్పుడు ఒక ప్రాధాన్యత అంశంగా మారిందని పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం 2020, అటల్ ఇన్నోవేషన్ మిషన్ వంటి కార్యక్రమాలు యువతలో విశ్లేషణాత్మక ఆలోచనలు, విజ్ఞానాన్ని ప్రోత్సహిస్తున్నాయని మంత్రి అన్నారు.
3: ఐసీసీఆర్ సమయ కు ఆగే జాతే హే ఆనే వాలే 10-15 సాల్ భారత్ కో 2047 కి రోడ్ మ్యాప్ మే లక్ష్య తక్ పహుంచనే కే లియే కిస్ కిస్ ప్రకార్ కి సోషల్ ఛాలెంజెస్ కో ధ్యాన్ దేనా పడేగా యే ఐసీఎస్ఆర్ కే ఆనే వాలే 10-15 సాల్ కే కామ్ హోనే చాహియే హమే హమారీ అర్థనీతి కో మజబూత్ కర్నా హే తో హమారీ భాషా కో మహత్వ దేనా పడేగా.
1: ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా నిన్న రాత్రి అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ పై 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ 14.5 ఓవర్లలో కేవలం 86 పరుగులకే ఆలౌట్ అయింది. గుజరాత్ ప్లేయర్ కాగిసో రబడాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ దేశంలోనే వైద్య ఆవిష్కరణలకు, అత్యున్నత ఆరోగ్య సేవలకు ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఏర్పడిన ఇంధన సరఫరా అంతరాయాలను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. తమిళనాడులో ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అసెంబ్లీలో ఈరోజు తన మెజారిటీని నిరూపించుకోనుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
0: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 7:15.
4: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం,
5: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు ఆకాశవాణి.
4: ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
5: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
4: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక,
5: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
4: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
5: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపిన జీవన ధార
4: ఆకాశవాణి. 90 ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
5: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
4: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు ఆకాశవాణి.

ఉదయరేఖలు. భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ.

0: మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అష్టాదశాధ్యాయము. మోక్ష సన్యాస యోగము. 9వ శ్లోకం.

అర్జున, ఓ అర్జున, సంఘం నేనే కర్తననే భావాన్ని లేదా అభిమానాన్ని, ఫలంచ ఏవ ఫలితాన్ని కూడా త్యక్త్వా వదిలిపెట్టి, కార్యం ఇది నాకు కర్తవ్యము ఇతి ఏవ అనే భావంతోనే, యత్ నియతం ఏ శాస్త్రవిహితమైన కర్మ క్రియతే ఆచరింపబడుతోందో, సహ అట్టి కర్మతో కూడిన అటువంటి త్యాగ కర్తృత్వాభిమాన ఫలితాల త్యాగము, సాత్విక సత్వగుణజన్యమని మత పెద్దల చేత నిశ్చయింపబడినది.

అర్జున, శాస్త్రజన్యమని నిత్యకర్మలకు ఫలితమైన చిత్తశుద్ధి మీద కూడా కోరిక లేకుండా ఈ కర్మలకు కర్తను నేనేననే కర్తృత్వాభిమానం కూడా లేకుండా నియత కర్మలను ఇది నా కర్తవ్యం కనుక నా ద్వారా జరిగిపోతున్నాయి అనే భావంతో మాత్రమే ఎవరైనా నియత కర్మలను ఆచరిస్తే అటువంటి కర్తృత్వ సహిత ఫలత్యాగం సాత్విక త్యాగం అవుతుంది. అటువంటి త్యాగంతో కూడిన విహిత కర్మాచరణ సాత్విక కర్మ సన్యాసమే అవుతుంది. కర్తృత్వాభిమానము ఫలకాంక్ష రెండూ లేకుండా విహిత కర్మలను చేసి తీరవలసిందే అని భగవానుడు చెప్తున్నాడు.

భగవద్గీత పారాయణం. మీరింతవరకు విన్నారు గానం, వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: కార్యక్రమంలో ఇప్పుడు అద్దె ఖరారునామా రెంటల్ అగ్రిమెంట్ దీని గురించి అడ్వకేట్ కొల్లిపర నవీన్ కుమార్ గారితో పరిచయం వింటారు.
1: నమస్కారం కొల్లిపర నవీన్ కుమార్ గారు.
2: నమస్కారం సార్.
1: మీరు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు, ఈ హైకోర్టులో న్యాయవాదిగా మీరు విధులు నిర్వర్తిస్తున్నారు. న్యాయపరంగా మీరు మాస్టర్స్ ఆఫ్ లా చేసినట్టుగా తెలిసింది. అయితే ఒక న్యాయవాదిగా మా ఆకాశవాణి శ్రోతలకి ఒక విలువైనటువంటి అంశం

0: మీద మీతో ముచ్చటించాలని మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. అది రెంటల్ అగ్రిమెంట్. ఈ రెంటల్ అగ్రిమెంట్ అవసరమా, ఎలా చేసుకోవాలి, ఆ వివరాల గురించి మా శ్రోతలకు తెలియజేయమని కోరుతున్నాను.
1: అందరికీ మంచిగా ఉపయోగపడే మంచి అంశాన్ని తీసుకురావటం నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు అడిగిన పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎవరైనా ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ, ఎవరైతే ఓనర్షిప్ కలిగి ఉన్నారో వారు అద్దెకి ఇచ్చే వారి దగ్గర షరతులతో కూడిన ఒప్పంద పత్రాన్ని మనం రెంటల్ అగ్రిమెంట్గా చెప్పుకుంటామండి.
0: తెలుగులో అద్దె ఒప్పందం,
1: అద్దె ఖరారు నామా అని కూడా మనం పిలుస్తాం.
0: అద్దె ఖరారునామా,
1: అద్దె ఖరారునామాగా మనం పిలవడం జరుగుతుంది.
0: ఇప్పుడు ఈ ఒప్పందం ఎలా చేసుకోవాలి ఏంటి? ఇప్పుడు ఇంటి ఓనరు అద్దెకిచ్చేటప్పుడు ముందుగా రాసేసుకోవాలా ఎట్లా?
1: ముందుగా మనం ఎవరైతే ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ వారు అద్దెకు ఎవరైతే వస్తున్నారో వారి బ్యాక్గ్రౌండ్ అనేది తెలుసుకోవాలి ఫస్ట్. వాళ్ళు గవర్నమెంటా, ప్రైవేటా, బిజినెసా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంటా, లేకపోతే అసలు ఎందుకు వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, వాళ్ళ పూర్వ స్థితిగతుల్ని మనం ఒకసారి విచారణ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎవరికి? ఓనర్కి. ఈ యజమాని దీంతో పాటుగా ఫస్ట్ వాళ్ళని తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ కూడా చాలా ఉన్నాయి. దీంట్లో మొదటగా తను భారత ప్రభుత్వంచే గుర్తింపబడిన ఆధార్ కార్డు లేకపోతే అడ్రస్ ప్రూఫ్, ఐడి కార్డు అనేది కంపల్సరీగా తీసుకోవాలి. తీసుకోవడంతో పాటుగా తను ఎక్కడ పనిచేస్తున్నాడు అనేది కూడా ఎంక్వైరీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది.
0: అంటే ఆ వ్యక్తి యొక్క స్వభావం, వాళ్ళ యొక్క స్థితిగతులు తెలుసుకుంటే మంచిది,
1: చాలా మంచిదండి. దీంతో పాటుగా మనం వాళ్ళ దగ్గర నుంచి అగ్రిమెంట్ అనేది తీసుకోవాలి. ఇది 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద, నాన్ జుడిషియల్ స్టాంప్ పేపర్ మీద 11 నెలలు రెంటల్ అగ్రిమెంట్ని మనం తీసుకోవాలి. అది కూడా షరతులతో కూడిన రెంటల్ అగ్రిమెంట్ తీసుకోవాలి. షరతులు ఏంటి? నేను ఏ విధంగా అయితే ప్రాపర్టీని ఇచ్చానో ఆ విధంగా నాకు అప్ చెప్పాలి. అలాగే మీరు కరెంటు, దానికి సంబంధించిన వాటర్ ట్యాంక్స్ ఏవైతే యజమాని ఆ ఒప్పంద పత్రంలో షరతులు పెట్టినారో ఆ వాటిని అన్నిటినీ కూడా ఫుల్ఫిల్ చేసేటట్టుగా రాసుకుని, అలాగే సెక్యూరిటీ డిపాజిట్ కూడా 2 మంత్స్ మినిమం తీసుకోవాల్సి ఉంటుంది.
0: అంటే ఇది అధికారికంగా ఉన్న విషయం,
1: అధికారికంగా ఉన్నది. కానీ ఎక్సెప్షనల్ ఏముంటాయంటే యజమాని ఏవైతే చెప్పితే దానికి అనుగుణంగా తీసుకోవాల్సిన అగ్రిమెంట్ ఇది. అంతేగాని ప్రభుత్వం కొన్ని నిబంధనలు ఇచ్చి దీని ప్రకారం ఫాలో అయ్యేది కాదు. యాక్ట్ అయితే ఫాలో కావాలి, కానీ ఎవరు దీన్ని డిసైడ్ చేస్తారంటే యజమాని అనే అతను డిసైడ్ చేసుకుంటాడు. నాకు ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా నాకు అద్దె పెంచాలి, ఈ విధంగా మా ఇంట్లో వీటిని జాగ్రత్తగా ఉంచాలి, వీటన్నిటిని మీరు మేము చెప్పిన విధంగా చేయాలి, గోడకు మేకులు కొట్టకూడదు, రకరకాల షరతులతో కూడిన అగ్రిమెంట్ని యజమాని చేసుకునే అవకాశం 11 నెలలు మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది.
0: అంటే యజమానికి ఆ హక్కు ఉంటుంది,
1: ఆ హక్కు ఉంటుంది,
0: ముందుగా తెలియజేస్తారు కాబట్టి అందుకు ఇష్టమైన వారే అద్దెకి వస్తారు.
1: అవును.
0: తర్వాత ఈ 2 నెలల బయాన అంటే అడ్వాన్స్ ఇవ్వటం అనేది కంపల్సరీనా? అంటే ఇప్పుడు ఇవ్వలేని వాళ్ళంటే యజమానికి ఇష్టమైతే అడ్వాన్స్ తీసుకోకుండా కూడా ఇల్లు అద్దెకి ఇవ్వచ్చు.
1: అంటే మనకి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ మనకి ఏం చెప్తుంది, 1882 ప్రకారం ఎవరికైనా సరే మనం అగ్రిమెంట్ రాసేటప్పుడు సెక్యూరిటీ డిపాజిట్తో పాటు అగ్రిమెంట్లో మనం ఏదైతే నిబంధనలు పెట్టామో అలాగే కాల వ్యవధిని కూడా 11 మంత్స్ లోపుగా చేయమని చెప్తుంది. దానికి అనుగుణంగా మనం అడ్వాన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అది కూడా ఎంత? మినిమం 2 మంత్స్. దీనివల్ల ఏమవుతుందంటే రేపొద్దున్న ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మనం 3 నెలల ముందు ప్రియర్ నోటీస్ ఇవ్వాలి. దీనికి మనం 2 మంత్స్ కూడా అడ్వాన్స్ తీసుకోకపోతే మనం అద్దె అతనికి నోటీస్ ఇచ్చిన తన దగ్గర నుంచి అద్దె రానప్పుడు రేపొద్దున చాలా ఇబ్బందులు పడుతుంటారు.
0: అంటే ఓనర్ కూడా
1: రిస్క్ లేకుండా ఉంటుంది దీంట్లో. అందుకని మనం ఈ విధంగా ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ చెప్తుంది, మినిమం ఈ విధంగా చేయండి, మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని.
0: తర్వాత ఇప్పుడు అద్దెకుండే వ్యక్తి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? అంటే ఇప్పుడు ఓనరు కండిషన్స్ పెడతారు, దానికి అగ్రి అయ్యి ఈయన తీసుకుంటారు. అంటే అద్దెకుండే వాళ్ళకి ఏమైనా హక్కులు ఉంటాయా?
1: ఖచ్చితంగా ఉంటాయండి. అద్దెకి ఉండే వాళ్ళకి హక్కులు మెయిన్ ఏంటంటే ఏదైతే అగ్రిమెంట్లో పొందుపరిచిన షరతులు ఉంటాయో వాటిని ఉల్లంఘించకూడదు యజమాని. అంటే 11 నెలలు మనకి రెంట్కిచ్చి 3 నెలలు అయిన తర్వాత నిన్ను పో ఇంటి నుంచి అనే పని చేయకూడదు. దానివల్ల ఏమవుతుందంటే ఆ అగ్రిమెంట్ని వాయిడ్ చేసినట్టు అవుతుంది, ఉల్లంఘించినట్టు అవుతుంది,
0: వయలేషన్ ఆఫ్ అగ్రిమెంట్
1: అంతే కదా. అప్పుడు ఖచ్చితంగా అద్దెదారుడు ప్రాపర్గా అతను ట్రిబ్యునల్స్ని, రెంట్ కంట్రోల్ కోర్టుని ఆశ్రయించవచ్చు. అందుకని ప్రతిదీ కూడా అద్దెదారుడు ఏం చేయాలంటే, నేను ఏదైతే అంశాలు చెప్పానో యజమానికి, ఏదైతే షరతులు అని, అలాగే 2 మంత్స్ అడ్వాన్స్ అని, 11 నెలల రెంట్ అని, ఏది అద్దెదారుడు పే చేసినా ఆన్లైన్ పేమెంట్ చేయడం వల్ల ముందు ముందు మనకు సమస్యలు తలెత్తితే దీన్ని ఆధారంగా ఎవిడెన్స్ని పెట్టి మనం ఆ కోర్టులో పరిష్కారాలని పొందవచ్చు.
0: అంటే దీన్ని బట్టి అద్దెకు ఉండేవారు ఓనర్తో అగ్రిమెంట్లో భాగంగా ఇల్లు తీసుకున్నాక పేమెంట్ వీలైనంత వరకు ఆన్లైన్ ద్వారా చేస్తే అతనికి సౌలభ్యంగా ఉంటుందంటారు.
1: ఉంటుంది. షరతులు ఉండటం వలన కూడా యజమాని ఉల్లంఘిస్తే ఖచ్చితంగా మనం ప్రాపర్ ట్రిబ్యునల్ని మనం కలవచ్చు.
0: ఆ విధంగా మనకి న్యాయపరమైనటువంటి సహాయాన్ని
1: పొందవచ్చు.
0: ఎందుకంటే అగ్రిమెంట్ అనేది ఒక ఆధారం ఉంది కాబట్టి.
1: అవునండి.
0: తర్వాత ఒకవేళ ఈ 11 నెలలు పూర్తయి, 12 నెలలు కూడా పూర్తయి, లేదా 13 పూర్తయి, అలాగా ఇంకా మాసాలన్నీ కూడా దాటిపోయాక ఒకవేళ ఈ వ్యక్తి అనివార్య కారణాల్లో ఖాళీ చేయలేని పరిస్థితి ఉంటే అప్పుడు ఏంటి పరిస్థితి, ఓనర్కి ఏం చేయగలుగుతారు అప్పుడు?
1: 11 మంత్స్ అనేది మనం ఒక అద్దెని ఖరారు చేసుకోవడానికి ఒక టెనెన్సీ యాక్ట్ ప్రకారం మనం రాసుకున్న పత్రం. ఈ 11 మంత్స్ అయిపోయిన తర్వాత 12 మంత్స్ దాటితే ఏదైనా సరే అగ్రిమెంటు, దాన్ని రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం 1908 ప్రకారం మనం సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మ్యూచువల్గా ఎవరైతే లెస్సీ లెస్సార్ ఉన్నారో, అంటే యజమాని అలాగే అద్దెదారుడు ఇద్దరు వెళ్ళి ఒక అగ్రిమెంట్ని రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకనే రిజిస్ట్రేషన్ డబ్బులు చెల్లించాల్సి వస్తుందని చెప్పే ఈ 11 మంత్స్ పీరియడ్ని ఎవరైతే అద్దెదారుడు యజమాని పెట్టుకోవడం జరుగుతుంది. మీరన్న పాయింట్లో లేట్ అవ్వడం వేరు, 12 మంత్స్ తర్వాత మనం ఈ అగ్రిమెంట్ని తీసుకోవచ్చా లేదా అనే అంశం కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ ఏదైతే 12 మంత్స్ తర్వాత ఈ విధంగా రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం మనం రిజిస్టర్ చేసుకుంటే దానికి ఖచ్చితమైన పరిష్కారాలు దొరుకుతాయి. ఒకవేళ లేట్ అయిందనుకోండి, మనం ఇమ్మీడియట్గా ఏం చేస్తామంటే యజమాని 15 డేస్ టైం పెట్టి ఒక లీగల్ నోటీస్ ఇష్యూ చేస్తాం అద్దెకుండే వ్యక్తికి. ఏవైతే మన దగ్గర బాకీ ఉంది, ఏదైతే అడ్వాన్స్ ఉంది, ఇంకేదైనా పెండింగ్ ఉంది, పెండింగ్ లేదు అనే అంశాలను పొందుపరిచి మీరు 15 డేస్లోగా మీరు ఇమ్మీడియట్గా ఖాళీ చేయకపోతే మేము మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అనే దాన్ని 15 డేస్లోపు మనం పంపిస్తాం. అలాగే అద్దెదారుడు రిసీవ్ చేసుకున్న తర్వాత దానికి రిప్లై ఇవ్వాలి కంపల్సరీగా. రిప్లై ఇవ్వకపోతే మనం ఇమ్మీడియట్గా ఎవిక్షన్ని మనం కోర్టు ద్వారా ఆర్డర్ తీసుకుని
0: రెస్పాన్స్ ఇవ్వకుండా
1: ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎవిక్షన్ అనేది సూట్ అనేది ఫైల్ చేసుకుంటాం.
0: ఇప్పుడు తర్వాత ఈ అద్దెకుండే వ్యక్తికి ఇంకా మరికొన్నాళ్ళు ఉండాలనిపించిన ఓనర్ కూడా ఎటువంటి అభ్యంతరం లేనప్పుడు మళ్ళీ అగ్రిమెంట్ రాసుకోవచ్చుగా.
1: రాసుకోవచ్చు. కానీ దీంట్లో చాలా ప్రధానమైన అంశం ఏంటంటే యజమాని 11 మంత్స్ తర్వాత ఒక్కరోజు పెట్టినా కూడా పర్లేదండి, 3-4 రోజులు అయినా పర్లా. కానీ బెటర్ ఏంటంటే 11 మంత్స్ దాన్ని క్లోజ్ చేసుకుని అక్కడతో మళ్ళీ ఫ్రెష్ 11 మంత్స్ని కొనసాగించుకోవటం యజమానికి చాలా ఉత్తమం.
0: అంటే పాత
1: అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ రెన్యువల్ కొత్త ఫ్రెష్ దాన్ని చేసుకోవడం మంచిది. ఎందుకంటే దీనికి రిజిస్ట్రేషన్ అనేది ఉండదు. సో రిజిస్ట్రేషన్ ఉండదు కాబట్టి మళ్ళీ ఫ్రెష్ అగ్రిమెంట్ని మ్యూచువల్గా షరతులతో కూడిన పత్రాన్ని రెడీ చేసుకోవటం చాలా మంచిదండి.
0: అంటే ఈ విధంగా ఇటు ఓనర్కి రిస్క్ లేకుండా ఇటు ఉండే వాళ్ళకి కూడా రిస్క్
1: టెనెంట్కి రిస్క్ లేకుండా ఉంటుందండి.
0: తర్వాత ఈ రెంటల్ అగ్రిమెంట్లో వచ్చినటువంటి నూతన చట్టం ఏంటండి, 2009 సంవత్సరంలో మరి రెంటల్ ట్రిబ్యునల్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం వచ్చిన ఆ చట్టం వివరాలు కొంచెం చెప్పండి.
1: కేంద్ర ప్రభుత్వం 2009లో నూతన నమూనా చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకు, ప్రభుత్వం ఎక్కువ డెవలప్ అవ్వాలి, ఈ కంట్రీ బాగా డెవలప్ అవ్వాలి అంటే ప్రతిదీ కూడా వాళ్ళ పరిశీలన చేయాలి. ఇది వేటి మీద చేస్తారు వీళ్ళు, పరిశ్రమల మీద చేస్తారు. అలాగే ఉద్యోగ

0: ఒక కంట్రోలర్ని, అంటే నేరుగా సివిల్ కోర్ట్స్కి అలా ఖర్చు లేకుండా ఒక కంట్రోలర్స్ని నియమించడం జరిగిందండి.
1: రెంటల్
0: కంట్రోల్
1: యాక్ట్
0: కిందనే వాళ్ళు ఒక అధికారులు నియమించడం జరిగింది. దీంతో పాటుగా ఎవరైనా సరే యజమానికి ప్రాబ్లం వచ్చినా, అలాగే అద్దెదారుడికి ప్రాబ్లం వచ్చినా 60 డేస్లో దీన్ని అంతని పూర్తి చేయమని కూడా ఆదేశాలు జారీ చేయడం, త్వరితగతిన ఆ సమస్యలను పరిష్కరించి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఈ విధంగా అద్దెని తీసుకునేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలని, పుచ్చుకునేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలని ఆదేశాలు నిర్దిష్టంగా జారీ చేయడం జరిగింది.
1: అయితే దీనివల్ల వాళ్ళకి ఒక ఆదాయం వస్తుంది, ఓనర్స్కి ఖాళీ లేకుండా,
0: అలాగే అందరికీ కూడా మంచి ఎకనామిక్గా కూడా గ్రో అవుతాం సార్.
1: అది తర్వాత ఇప్పుడు ఓనర్స్ వాళ్ళు అద్దెకి సాధారణంగా వింటుంటామండి, ఇటీవల కూడా వింటం జరిగింది, ఒకళ్ళు చక్కగా రెంట్ పే చేస్తున్న వాళ్ళే ఉన్నట్టుండి రెంట్ పే చేయడం ఆపేస్తే మరి ఆదాయం లేనప్పుడు అనవసరం అని ఉద్దేశంతో ఖాళీ చేయమంటారు, ఖాళీ చేయకుండా ఎదురు బెదిరించే వాళ్ళు ఉంటారు కొంతమంది, ఏం చేస్తుంటావు చేసుకో అని చెప్పి ఇట్లాగా. అలాంటప్పుడు ఆ ఓనర్స్ ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళకి శక్తి సామర్థ్యాలు తక్కువై సంఘంలో ఎవరిని సంప్రదించాలి అప్పుడు?
0: ఇది చాలా పెక్యులర్గా మీరు అడిగారు, కానీ ఇది చాలా పెద్ద సమస్య అండి. మనం అద్దెకి ఇవ్వటం, అద్దె డబ్బులు తీసుకోవటం ఇదంతా కూడా ఫైనాన్స్ సంబంధించిన మ్యాటరు, కానీ బెదిరించటం, వాళ్ళని మానసికంగా శారీరకంగా హింసించటం ఇటువంటివన్నీ కూడా క్రిమినల్ చర్యలు. కాబట్టి ఎవరైతే ఆ విధంగా చేస్తారో టెనెంట్స్, వాళ్ళ మీద ఇమ్మీడియట్గా ఆ ఏరియా పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్కి వెళ్ళి ఇమ్మీడియట్గా వాళ్ళ మీద క్రిమినల్ కంప్లైంట్ మనం ఫైల్ చేయాలండి. ఎందుకంటే అద్దె అనేది వాళ్ళకి ఇష్టమయ్యి వచ్చారు మన దగ్గరికి, మనం వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అద్దెకి రండి అని మనం బతికినాళ్ళ. కాబట్టి ఏంటంటే ఇలాంటివి ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. అలాగే దీనికి ట్రిబ్యునల్స్ ఉన్నాయి, రెంట్ కంట్రోల్ ట్రిబ్యునల్స్. ఇమ్మీడియట్గా ఇంజెక్షన్ ఆర్డర్ అంటే ఎవిక్షన్, ఇప్పుడు మనం పంపించేయాలి, టర్మ్ అయిపోయింది, టర్మ్ అవ్వకముందు కూడా వ్యాలిడిటీ ఉండి కూడా ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఉంటారు కొంతమంది, మానసికంగా వాళ్ళు ఇష్టం వచ్చిన మాట్లాడి, వాళ్ళ మీద ఖచ్చితంగా మనం ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ కింద ఇంజెక్షన్ సూట్ ఫైల్ చేసుకోవచ్చు. నామినల్ ఫీజుతోనే ఫైల్ చేసుకుని ఇమ్మీడియట్గా 60 రోజుల్లో డిస్పోజల్ చేయమని సుప్రీంకోర్టును, ఉన్నత న్యాయస్థానం మనకి చాలా కేసుల్లో చెప్పడం జరిగింది. అలాగే పారదర్శకతగా ఉండేలాగా ఇద్దరు బోత్ పార్టీస్ చేసుకోవాలి, సమస్యల్ని పరిష్కరించుకునేలాగా ఉండాలి అని చెప్పి ఇదంతా చట్టం చేయడం జరిగింది.
1: అంటే ఈ రెంటల్ అగ్రిమెంట్ ఉన్నప్పుడు ఇంకా సులభం అవుతుంది కేసుని పరిష్కరించుకోవటం.
0: అవును,
1: ఎందుకంటే ఓనర్కి ఆధారం ఉంటుంది, నా ఇంట్లో ఇతను ఉంటున్నాడు, ఇలా అదే చెల్లించట్లేదు, ఖాళీ చేయమంటే ఖాళీ
0: చేయట్లేదు,
1: లేదు టర్మ్ అయిపోయినా కూడా అగ్రిమెంట్ అయిపోయినా కూడా ఇంకా
0: ఉంటున్నాడు.
1: సో ఆ విధంగా కూడా ఈ అగ్రిమెంట్
0: అగ్రిమెంట్ చాలా ఉపయోగపడుతుంది,
1: అటు ఇతనికి ఓనర్కి ఇద్దరికి కూడా ఉపయోగపడుతుంది.
0: ఖచ్చితంగా
1: చాలా ధన్యవాదాలండి. రెంటల్ అగ్రిమెంట్ గురించి సవివరంగా ఒక న్యాయవాదిగా చక్కగా తెలియజేశారు మా ఆకాశవాణి శ్రోతలకి, ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ సార్.
2: మీరింతవరకు అద్దె ఖరారునామా రెంటల్ అగ్రిమెంట్ గురించి అడ్వకేట్ కొల్లిపర నవీన్ కుమార్ గారితో పరిచయం విన్నారు.
3: ఇప్పుడు స్త్రీల పాటలు అనే అంశం గురించి ఎంకే ప్రభావతి గారి ప్రసంగం వింటారు.
4: రాయలసీమలో ఏ పండుగ వచ్చినా కలశములు పెట్టి పూజించిన దేవతలను కదలించుటకు ముందు చెప్పెడు పాటను ఇప్పుడు పాడుచున్నాను. ఈ పాటలోని ప్రత్యేకతలేమనగా అది శైవమత సంబంధమైన గౌరీ గణపతుల పండుగ కావచ్చు, లేదా వైష్ణవ సంబంధమైన వరలక్ష్మి అనంత పద్మనాభుల వంటివి కావచ్చు. ఆయా దేవతల పేర్లు మాత్రము చివర చెప్పుదురు. రెండవది మరియు ముఖ్యమైనది ఏమనగా తమ కుటుంబములోని సభ్యులందరి పేర్లు వచ్చేటట్లుగా, వారి వయస్సుకు తగినట్లుగా, వారు చేయదగిన వరములను పొందించమనుచూ వేడుచూ ప్రతి నుడుగు చివర జయమును శుభమును కలిగించు దేవతగా జయమంగళా నిత్య శుభమంగళా అని పాడుదురు. తమ పేర్లు ఎప్పుడు వచ్చునాయని ఇంటిలోని వారందరూ ఈ పాట పాడునప్పుడు ఎదురుచూచుచుందురు. ఇక పాటను ప్రారంభిస్తాను. కోటలేడు చుట్లు కొమరొప్పు పట్నాన మేటైన ఈ ఊరి మేడలోన వాడవనితాలెల్ల వచనమ్ము పాడేరు వేడుకత గౌరమ్మకీశ్వరులకు లక్ష్మికి విష్ణుమూర్తికి జయమంగళ.

అనిత్య శుభమంగళ వాటముగ పాదాలు వన్నెలొత్తగ పట్టి పాటించి మడమలకు పసుపు రాసి పొందుగా మా ఇంటి పసిడి గద్దే మీద ప్రత్యక్షమాయనే గౌరీదేవి, ప్రత్యక్షమాయనే లక్ష్మీదేవి. జయమంగళ నిత్య శుభమంగళ. ఏ ఇల్లు మంచిదో, ఏ వాడ మంచిదో, ఏ నగరు మంచిదో యనుచు వచ్చి నాణ్యమైయున్నది నగరమనుచును వచ్చి నట్టింట వెలసనే గౌరీదేవి, నట్టింట వెలసనే లక్ష్మీదేవి. జయమంగళ నిత్య శుభమంగళ. కూటమును నాలుగు మూలల మహాలక్ష్మి నవ్వుచు నాటకపుశాలలోన ఆటకూటములున్న నాటకపుశాలలో నగరం పుటిండ్లలో వెలసె లక్ష్మి, వెలసె గౌరూ. జయమంగళ నిత్య శుభమంగళ. తెల్ల చీరాగట్టి తెల్లరవికా తొడిగి తెల్ల నాకుల కట్ట చేతబట్టి తేజముగ మనకిప్పుడు సంపదిత్తామనుచు తెల తెలవారగా ఇంటికి వచ్చే గౌరీ, తెల తెలవారగా ఇంటికి వచ్చే లక్ష్మి. జయమంగళ నిత్య శుభమంగళ. కావి చీరాగట్టి కావిరవికా తొడిగి కన్నులకు సన్నంపు కాటుకనిడి కాంతరో మనకిప్పుడు సంపదిత్తామనుచు నీరెండనుండగా వచ్చే గౌరీ, నీరెండనుండగా వచ్చే లక్ష్మి. జయమంగళ నిత్య శుభమంగళ. పచ్చ చీరాగట్టి పచ్చరవికా తొడిగి పచ్చనాకుల కట్ట చేతబట్టి పడతిరో మనకిప్పుడు సంపదిత్తామనుచు పట్టపగలే ఇంటికి వచ్చే గౌరీ, పట్టపగలే ఇంటికి వచ్చే లక్ష్మి.

నిత్య శుక్రవారము మన ఇంటిలో విందు అటుమీద శ్రీ వెంకటాద్రి విందు, గౌరిపుత్రుల విందు, గణనాయకుల విందు, గౌరమ్మ మన ఇంట నిత్య విందు. జయమంగళ, నిత్య శుభమంగళ. నీవున్న చోట వినీతుడై హరియుండు, హరియున్న చోటనే ధర్మముండు. ధర్మమున్నా చోట జయము కలిగి ఉండు, జయమున్న చోటనే సకలముండు. జయమంగళ, నిత్య శుభమంగళ. మహారాజు రామన్న, మంత్రి లక్ష్మన్న, తమ్ముళ్ళు భరతన్న, శత్రుఘ్నులకును, దయగల సీతకు, దేవి ఊర్మిళకు, చెల్లెళ్ళు మాండవికి, శృతకీర్తికి జయమంగళ, నిత్య శుభమంగళ. బొక్కసపు పెట్టెలకు, భువనేశ్వరీ దేవి బొమ్మలకు, పల్లకులకు, ఆయుధములకు, పెక్కు నవరత్నాల పెట్టెలకును, కడపలా జవ్వాది కస్తూరి కలపములకు జయమంగళ, నిత్య శుభమంగళ. పచ్చ పసుపొక కాంతి, బంగారమొక కాంతి, అచ్చమాణిక్యాలహార కాంతి, ధవళాయతాక్షి నాసికాభరణమొక్కటె కాంతి, ఈశ్వరులు గౌరమ్మ తామె కాంతి, విష్ణువు లక్ష్మమ్మ తామె కాంతి, లక్ష్మీకాంతము కుసుమాంబ తామె కాంతి. జయమంగళ, నిత్య శుభమంగళ. ఈ చరణం నుండి ఇంటిలోని సభ్యులకు ఆశీర్వాదములు ప్రారంభమగును. ఇంటిలోని వృద్ధ దంపతులతో మొదలై పేర్లు చెప్పబడును. కొడుకులు, కోడండ్లు, కూతుళ్ళు అల్లుండ్రు, తగు మనుమలు మనుమరాండ్రు, ఇంత ఒప్పేటి వరము మా అత్త మామలకు, శ్రీనివాసరావు ప్రభావతులకు, ఇష్ట సంపదలిచ్చే గౌరీ, ఇష్ట సంపదలిచ్చే లక్ష్మీ, జయమంగళ, నిత్య శుభమంగళ. జోడు గజములు రెండు వాడలోనికి రాగానే, ఇవి ఎవ్వరి గజములని జనులడగగా, అన్న రమణుడు, తమ్ముడు కిరణుడు, అన్నదమ్ముల గజములని పలికిరి.

జమాబందికి పోయి చాలపై కము తెచ్చి సర్వమాన్యాలకు సెలవులిచ్చి యజమాని రమణయ్య వైభవమ్ముగా పూజించె లక్ష్మీదేవిని గౌరీదేవిని. జయమంగళ నిత్య శుభమంగళ. ఈ చంకనొక బిడ్డ ఆ చంకనొక బిడ్డ కడుపులో ఒక బిడ్డ కదలాడగా ఇంత యొప్పేటి వరము ఇంటిరో అన్న వదినలకు రమణ ప్రసూనలకు ఇష్ట సంపదలతో వరములిచ్చె గౌరీ వరములిచ్చె లక్ష్మీ జయమంగళ నిత్య శుభమంగళ. అన్నదానము చేయు వస్త్రదానము చేయు ఆ మగనికి ఆ స్త్రీ అనుకూలము నిత్య గౌరీ పూజ తప్పకుండా చేయు సత్యవంతురాలు మాయమ్మ కుసుమాంబకు జయమంగళ నిత్య శుభమంగళ. శివ పూజ చేయుచూ శివభక్తుడైనాడు భద్రముగ పదకొండు రుద్రాభిషేకములను చేసి సాంబశివుని వంటి సాధుడైనాడు మా పెదనాయన వెంకటరామప్ప జయమంగళ నిత్య శుభమంగళ. భార్యారహితుడైన పెద్ద వయసు గలిగిన పురుషునకు చెప్పేది గంప గంపెడు పూలు దంపతులకిచ్చేరు సరసమాడేరు సంపంగి పూలతో ఇంత ఒప్పేటి వరమునిచ్చె గౌరీ ఇంత ఒప్పేటి వరమునిచ్చె లక్ష్మీ సౌమ్యకు కార్తీకుకు జయమంగళ నిత్య శుభమంగళ. ఇది యువదంపతులకు చెప్పేది. చిట్టి చిట్టి బొమ్మలు శ్రీతోరణమ్ములు చిన్ని మా అమ్మాయి లావణ్య పెండ్లెన్నడని అడుగగా మాఘమాసములోన మంచి ముహూర్తాననో లేక వైశాఖమాసముననో వనిత పెండ్లి జయమంగళ నిత్య శుభమంగళ. పెండ్లికి సిద్ధముగా నన్న కూతురికి చెప్పేదిది. పలకకు తగినట్టు బంగారు తాపడము బలపమునకు తగినట్లు తాపడమును ఇది చేతికి నిచ్చి వస్త్రంబు కొంగున దస్త్రంబు ముడివేసి చదివేటినా పాపడిని ఆదిత్యను దయచూడుడీ జయమంగళ నిత్య శుభమంగళ. కొంచెం ఎక్కువగా చదువుతున్నటువంటి బాబుకు చెప్పేదిది. ఇక పలకలను పూజించి పలకలను ప్రార్థించి పలకలకు సాష్టాంగ దండము నిడుచున్న బాలుని అభిరాముని దీవించరే గౌరీ దీవించరే లక్ష్మీ జయమంగళ నిత్య శుభమంగళ. అక్షరాభ్యాసము చేసే బాలురకు చెప్పేది పైన నుడుగు. పప్పులు పెట్టరే పాయసం పెట్టరే అప్పచ్చులు పెట్టరే నెయ్యిపోయరే ఎప్పుడూ పెట్టరే ఏకచిత్తమ్మున బాలుడవు సాత్వికుకు పాలు బువ్వా జయమంగళ నిత్య శుభమంగళ. ఐదేండ్లలోపు పిల్లలకు చెప్పేది. నట్టింట సంపద నగవుల సంపద పరుపు మీదా నుండేటి పది నెలల పాప ఇల్లంతదోగాడు ఈ చిన్ని పాపని శ్రీకాంతుని ఇంత ఒప్పేటి వరముగా ఇష్ట సంపదలతో ఇచ్చె గౌరీ ఇష్ట సంపదలతో ఇచ్చె లక్ష్మీ నెలల బిడ్డలకు చెప్పేదిది. బొమ్మలిండ్లు అలికియు బొమ్మరిండ్లు పూసియు బొమ్మలకు పొందుగా బొట్లు పెట్టి బొమ్మలతో ఆడు ప్రాయంబున్న ఆడవచ్చిన శ్రీప్రియ అరుగులెక్కే జయమంగళ నిత్య శుభమంగళ. హారకీరావళి హీరకీరావళి నాణ్యమైన పులిగోరు మెడలోన ముద్దులొలికేటి మా చిన్ని కాంతునకు ఇష్ట సంపదలను ఇచ్చె గౌరీ జయమంగళ నిత్య శుభమంగళ. పణ్యారములతో పాటు ఫలపుష్పములు నీకు సమర్పణము తల్లి నిమ్మ పండ్లు దానిమ్మ పండ్లు అల్ల నేరేడు పండ్లు అరటి పండ్లు మేలు సంపంగి చెండ్లు మెరయు బంగారు గుండ్లు అమ్మరో నీకివే మొగలి చెండ్లు జయమంగళ నిత్య శుభమంగళ. ప్రేమతో గణపయ్య పిలువంగ వచ్చెను అత్తగారింటికి గౌరి నంపవలెను చాల ఒడిబియ్యము చద్ది కట్టి గౌరి నంపవలెను జయమంగళ నిత్య శుభమంగళ. శంకరి జగదాంబ జయ నిత్య కళ్యాణి పంకజాసను సఖీ పావనాంగి కాంతాశిరోమణికి
కనక కుసుమములతో మంత్రపుష్పము పెడుదు మహాలక్ష్మికి. జయమంగళ నిత్య శుభమంగళ. ముత్యాలహారతి పగడాలహారతి మాణిక్యాలహారతి మగువ నీకు. ముత్తైదువతనమిచ్చి ముదముతో రక్షించమనుచు దీపాలు పళ్ళెరాలు దించమనిరి. దీపాలు పళ్ళెరాలు దించినా క్షణమందే

0: అష్టైశ్వర్యములు అడిగేది మావంతు, ఐదువతనమిచ్చేది మీవంతు. జయమంగళ నిత్య శుభమంగళ, జయమంగళ నిత్య శుభమంగళ, జయమంగళ నిత్య శుభమంగళ.
1: ఇంతవరకు మీరు స్త్రీల పాటలు అనే అంశం గురించి ఎంకే ప్రభావతి గారి ప్రసంగం విన్నారు.
2: ఇప్పుడు వినండి లలిత గీతాలు.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ కె నవీన్ కుమార్.
1: ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖకు స్వాగతం. మహిళల రక్షణపై అవగాహన కార్యక్రమం, ప్రపంచ వారసత్వ దినోత్సవం, ఫ్రైడే డ్రైడే కార్యక్రమం మొదలైన జిల్లా సమాచారం ఇప్పుడు విందాం. వ్యాఖ్యాత కొల్లి నవీన్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి. విద్యార్థుల మేధా సంపత్తిని పెంచడానికి పౌర గ్రంథాలయాలు ఎంతగానో ఉపయోగపడతాయని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ఠాకూర్ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న సమ్మర్ కోచింగ్ క్యాంపును ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. బందర్ రోడ్లోని కాకాని భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణ తరగతులను నంది పలికారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పౌర గ్రంథాలయాలు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కీలక కేంద్రాలని తెలిపారు. ఇవి కేవలం పుస్తకాల పరిమితి కాకుండా సాంస్కృతిక మానసిక సృజనాత్మక వికాసానికి దోహదపడే వేదికలుగా మారాయని పేర్కొన్నారు. తాను చిన్నతనంలోనే ఈ ఠాకూర్ గ్రంథాలయాన్ని సందర్శించానని గుర్తు చేసుకున్నారు. చరిత్ర కలిగిన ఈ గ్రంథాలయాన్ని ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేసేందుకు ఎంపీలాడ్స్ నిధుల ద్వారా రినోవేషన్ చేపడుతున్నానని హామీ ఇచ్చారు. చిన్ననాటి నుంచే పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకుంటే విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని పేర్కొన్నారు. విజయవాడ నగరంలో పెరుగుతున్న దోమల సంఖ్యను నియంత్రించేందుకు ప్రతి ఇంట్లో ఫ్రైడేను డ్రైడేగా పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ బయాలజిస్ట్ వి కామేశం అన్నారు. విఎంసి కాలనీలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించి ఆ ప్రాంతంలో గల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బయాలజిస్ట్ వి కామేశం మాట్లాడుతూ నగరంలో దోమల సమస్యలను నియంత్రించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ విస్తృతమైన చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగా నగరంలో ఉన్న కలవలో పొడికలు తొలగించి నీటి ప్రవాహం ఎక్కడ ఆగకుండా చూసుకుంటున్నామని, ట్రాక్టర్ మెషిన్ తో బోట్ల సహాయంతో సిబ్బంది కాలంలో పర్యటించి గుర్రపటెక్కలను వ్యర్థాలను తొలగిస్తున్నారని, సిబ్బంది వెళ్లలేని చోట డ్రోన్ ని పంపించి ఎంఎల్ఐ స్ప్రే చేసి దోమల లార్వాలను ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. మరోవైపు నగర పరిధిలో ఫాగింగ్ స్ప్రేయింగ్, మరికొన్ని చోట్ల దోమల లార్వాలను తినే గంబోజీయ చేపలను విడుదల చేస్తూ నగరంలో దోమల నియంత్రణకు విస్తృతమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఒకవైపు విజయవాడ నగరపాలక సంస్థ చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రతి ఇంట్లో దోమలు ఉత్పన్నం అవ్వకుండా డ్రైడేగా పాటించాలని, అది శుక్రవారం పాటిస్తే ప్రతి ఇంట్లో దోమల సమస్యలు ఉండవని అన్నారు. మహిళల అక్రమ రవాణాకు అడ్డుకట్టు వేయాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలి పేర్కొన్నారు. విజయవాడ స్థానిక రైల్వే ఇన్స్టిట్యూట్ హాల్లో మహిళల రక్షణపై ట్రాఫికింగ్ అరకట్టండి, రక్షణను బలోపేతం చేయండి అనే అంశంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు పిల్లలను లైంగిక దోపిడీ కోసం అక్రమ రవాణా చేయడం తీవ్రమైన సామాజిక సమస్యగా మారిందన్నారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ చర్యల ద్వారా ఈ సమస్యను అరికట్టడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. బాధితులకు భరోసా కల్పించడం, వారికి రక్షణ కల్పించడం ఈ సమావేశం ముఖ్య లక్ష్యమని అన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 126 ట్రాఫికింగ్ కేసులు నమోదయ్యాయని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పరిస్థితులు మెరుగ్గా ఉన్నప్పటికీ కేసుల సంఖ్యను తగ్గించడంపై దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. సాంకేతికతను ఎక్కువగా ఉపయోగించడంతో పాటు శక్తి యాప్, ఇతర డిజిటల్ సాధనాల ద్వారా నిందితులను త్వరగా గుర్తించడం, కేసుల విచారణను వేగవంతం చేయడం వంటి అంశాలపై చర్చించినట్టు వెల్లడించారు. ముందస్తు జాగ్రత్తలు, అప్రమత్తత ద్వారా అక్రమ రవాణాను పూర్తిగా నిరోధించవచ్చని పేర్కొన్నారు. పశు సంవర్ధక రంగం

0: సంపదని, వీటిని ఆదరించి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మైలవరం శాసనసభ్యుడు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అన్నారు. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొండపల్లి బొమ్మల కాలనీలో బొమ్మల పండుగను జిల్లా కలెక్టర్ లక్ష్మీషాతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్, బొమ్మల తయారీ ఎక్స్పీరియన్స్ సెంటర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా బొమ్మల పండుగను నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇది కేవలం బొమ్మల ప్రదర్శన మాత్రమే కాదని, మన చరిత్రను గుర్తు చేసుకునే రోజని, మన వారసత్వాన్ని కాపాడే సంకల్పం అన్నారు. మైలవర్గం నియోజకవర్గంలో ఉన్న కొండపల్లి కిల్లా మన ప్రాంతానికి గర్వకారణం అని, మన చరిత్రకు కిల్లా ప్రత్యేకంగా నిలుస్తుందన్నారు. దశాబ్దాల క్రితం నిర్మించబడిన కోట మన సంస్కృతి, మన వైభవం, మన శౌర్యానికి దర్పణ పడతాయన్నారు. తరతరాలుగా వస్తున్న ఈ హస్తకళను కాపాడుకోవడం మన బాధ్యత అన్నారు. మన కొండపల్లి కిల్లాను కాపాడుకుందాం, మన బొమ్మలను ప్రోత్సహిద్దాం, మన వారసత్వాన్ని గర్వంగా ముందుకు తీసుకెళ్దాం అంటూ మైలవర్గం నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పటివరకు ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖను విన్నారు. మరికొన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖను కలుసుకుందాం.
1: ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 8:35. చిత్రగీతాలు అంతకంటే ముందు
2: స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 to 30 2027 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
2: ఆకాశవాణి, మీరు వింటున్నారు FM 102.2 చిత్రగీతాలు, ఆపాత మధుర గీతాలు. శుభోదయం నుండి శుభరాత్రి వరకు మీ వెంట ఉండే మీ ప్రియనిస్తం FM 102.2 చిత్రగీతాల్లో ముందుగా వినిపోతున్న మధుర గీతం మూగనోము. చిత్రంలోని గానం ఘంటసాల, పి సుశీల, సాహిత్యం దాశరథి, సంగీతం ఆర్ గోవర్ధనం.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం చిత్రగీతాల్లో వింటున్నాం. ఆ పాత మధుర గీతాలు వినుబోతున్న తరువాతి పాట బందిపోటు. చిత్రంలోని గానం ఘంటసాల, పి సుశీల, సాహిత్యం ఆరుద్ర.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం చిత్రగీతాల్లో వింటున్నాం ఆ పాత మధుర గీతాలు. వినబోతున్న తిరువతి పాట కాలం మారింది చిత్రంలో ఉంది. గానం ఘంటసాల పి సుశీల, సాహిత్యం దాసరథి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం చిత్రగీతాల్లో, వింటున్నాం ఆపాత మధుర గీతాలు. వినబోతున్న తిరువతి పాట కొత్త జీవితాలు. చిత్రంలోంది గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, సాహిత్యం సి నారాయణ రెడ్డి.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం చిత్రగీతాల్లో. వింటున్నాం ఆపాత మధుర గీతాలు. వినబోతున్న తరువాతి పాట పెద్దన్నయ్య చిత్రంలోని గానం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, సాహిత్యం గోపి.

0: మీరు ఇంతవరకు చిత్రగీతాలు ఆపాత మధుర గీతాలు విన్నారు. ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు,
1: శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు,
0: కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
1: తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
0: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వ జగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
1: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
0: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి స్వరాల విరిబోణి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2 సమయం 9 గంటలు. ఇప్పుడు వినండి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి సుధా రఘునాథన్ గారి గాత్ర కచేరి. ముందుగా మాతం గిరీశ, రాజరాజేశ్వరి, రమా మనోహరి రాగం, రూపకతాళం, దీక్షితార్ రచన.

0: మీరు ఇంతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి సుధా రఘునాథ్ గారి గాత్ర కచేరి విన్నారు. ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. నమస్తే అమరావతి సినీ గీతాలు. అంతకంటే ముందు
1: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
2: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
1: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
2: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
1: మానవులను సృష్టించేది బ్రహ్మ,
2: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
3: భగవద్గీత పారాయణం
4: శ్రీమద్ భగవద్

0: ఓ ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ.
1: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. శుభోదయం నుండి శుభరాత్రి వరకు మీ వెంట ఉండే మీ ప్రియనేస్తం ఎఫ్ఎం 102.2. నమస్తే అమరావతి. ముందుగా వినబోతున్న పాట ఇంద్రుడు చంద్రుడు చిత్రంలోని గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి సాహిత్యం, వేటూరి సుందరామూర్తి.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బబ్బలా
2: సై బాల్,
1: నడుగుల తామరా
2: సై బాల్,
1: బుర్రద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయ అభిలాషి సై బాల్.
4: ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం నమస్తే అమరావతిలో, వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట శివ చిత్రంలోని గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సాహిత్యం వేటూరి సుందరామూర్తి.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం నమస్తే అమరావతిలో, వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట మరణ మృదంగం, చిత్రంలోని గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సాహిత్యం వేటూరి సుందరామూర్తి.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం నమస్తే అమరావతిలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట కూలీ నెంబర్ 1 చిత్రంలోని గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం నమస్తే అమరావతిలో, వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట ధర్మక్షేత్రం చిత్రంలోని గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం నమస్తే అమరావతిలో, వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతే పాట చిట్టి కింద ప్లేడర్ చిత్రంలోని గానం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సాహిత్యం జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, సంగీతం ఇళయరాజా.

0: బహుజన హితాయ, బహుజన సుఖాయ. మన ఆకాశవాణి ఒక స్వరం, 90 ఏళ్ల ప్రయాణం, కోట్ల హృదయాల అనుబంధం. మన ఆకాశవాణి వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత. మన ఆకాశవాణి మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం. మన ఆకాశవాణి సగర్వంగా, ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో, 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.
1: ఆకాశవాణి మీరు వింటున్నారు FM 102.2. ఇప్పుడు వినండి ప్రాంతీయ వార్తా విభాగం వారు సమర్పించు ప్రత్యేక కార్యక్రమం.
2: రాష్ట్రంలో డిజిటల్ రైతు బజార్ల సేవలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సాంకేతికత నిత్య జీవన శైలిని పూర్తిగా మార్చేస్తున్న కాలంలో ప్రజల అవసరాలు తీర్చుకునే విధానాలు కూడా వేగంగా మారుతున్నాయి. ఒకప్పుడు కూరగాయలు, పండ్లు లేదా నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలంటే తప్పనిసరిగా మార్కెట్కు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ట్రాఫిక్, ఎండలు, సమయాభావం వంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ప్రజలు మార్కెట్లకు వెళ్లేవారు. కాలం మారుతోంది, జీవనశైలి మారుతోంది, అవసరాలు తీర్చుకునే విధానాలు కూడా పూర్తిగా రూపాంతరం చెందుతున్నాయి. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లో ఒక క్లిక్ చేస్తే మనకు కావలసిన వస్తువులు నేరుగా ఇంటి ముంగటికి చేరుతున్నాయి. ప్రైవేట్ ఈ కామర్స్, క్విక్ కామర్స్ సంస్థలు ఇప్పటికే ప్రజల దైనందిన జీవితంలో భాగమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వినూత్న ఆలోచనతో డీజీ రైతు బజారుగా పిలిచే డిజిటల్ రైతు బజార్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. రైతు బజార్లలో లభించే తాజా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, ఇతర నిత్యావసర వస్తువులను డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా నేరుగా ప్రజల ఇళ్లకు చేరువేసే ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఆదరణ పొందుతోంది. మొదట విశాఖపట్నంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ సేవలు సత్ఫలితాలు ఇవ్వడంతో గుంటూరు, కాకినాడ జిల్లాలకు విస్తరించగా తాజాగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో కూడా ప్రారంభమయ్యాయి. ప్రజలకు రైతు బజార్ ధరలకే ఇంటికే సరుకులు అందుతుండటం ఈ సేవల ప్రత్యేకతగా నిలుస్తోంది. డీజీ రైతు బజార్ సేవల ప్రధాన లక్ష్యం రైతు, వినియోగదారుడి మధ్య నేరుగా సంబంధాన్ని ఏర్పరచడం. సాధారణంగా రైతులు పండించిన కూరగాయలు, పండ్లు వినియోగదారుల వరకు చేరేలోపు మధ్యవర్తులు, రవాణా ఖర్చులు, నిల్వ సమస్యలు వంటి కారణాలతో ధరలు పెరుగుతుంటాయి. వినియోగదారుడు అధిక ధర చెల్లించాల్సి రావడం వ్యవసాయ మార్కెట్లో చాలా కాలంగా ఉన్న సమస్య. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం రైతు బజార్లను డిజిటల్ రూపంలో ప్రజలకు అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ శాఖ, మరో ప్రైవేటు సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సేవల ద్వారా ప్రజలు తమకు దగ్గరలోని రైతు బజార్ నుంచి నేరుగా ఆర్డర్ చేసుకుని తాజా సరుకులను ఇంటికే తెప్పించుకోవచ్చు. ఇందుకోసం గూగుల్ ప్లేస్టోర్లో అందుబాటులో ఉన్న డీజీఆర్బీ యాప్ను డౌన్లోడ్ చేసుకుని మొబైల్ నంబర్, చిరునామా నమోదు చేయాలి. ఆ తర్వాత సమీప రైతు బజార్ను ఎంపిక చేసుకుని కావలసిన వస్తువులను ఆర్డర్ చేస్తే నేరుగా ఇంటి వద్దకే అందుతాయి. కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు మాత్రమే కాకుండా కొన్ని నిత్యావసర వస్తువులు కూడా ఈ యాప్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ రైతు బజార్ల ద్వారా మార్కెటింగ్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలకు సులభంగా సేవలు అందించగలుగుతున్నామని డీజీ రైతు బజార్ ప్రాజెక్టు మేనేజర్ వేణు తెలిపారు. ప్రస్తుతం కొన్ని నగరాల్లో మాత్రమే ఈ సేవలను ప్రారంభించామని, చిన్న చిన్న సమస్యలను అధ్యయనం చేసి భవిష్యత్తులో అన్ని ప్రాంతాలకు విస్తరించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలియజేశారు.
3: ఇది డీజీ రైతు బజార్, ఏపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ప్రోగ్రామ్ అండి. గవర్నమెంట్ ఆధ్వర్యంలో మేము రన్ చేస్తున్నాము. ప్లేస్టోర్ నుంచి యాప్స్ కస్టమర్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. వెబ్ అయినా సరే అవైలబుల్గా ఉందండి. సో ఇది మెయిన్ ఎజెండా వచ్చేసి డీజీ రైతు బజార్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ప్రకారం ఆన్లైన్ సర్వీసెస్ రైతు బజార్ నుంచి, రైతు బజార్ కూరగాయలు ఆ రోజు రేటు నుంచి ఏ రోజు రేటు ఆ రోజు ప్రకారమే కస్టమర్స్కి అందించాలని చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో వచ్చిన ప్రోగ్రామే ఇదండి. ప్రతిరోజు ఆదరణ పెరుగుతూ ఉంది. సో కస్టమర్స్ ఆన్లైన్ ఆర్డర్స్ అనేవి మనకి ఈజీ, ఎందుకంటే క్వాలిటీ వైజ్ గా డబుల్ గ్రేడింగ్ చేసి కస్టమర్స్ కి డెలివరీ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం విజయవాడలో పడమట్లో స్టార్ట్ చేసి 1 మంత్ లో డైలీ 50 ఆర్డర్స్ వస్తున్నాయి, ఇంకా పెరుగుతున్నాయి డే బై డే. మా టీమ్ అందరూ ఇక్కడ ఉన్న స్టోర్ సూపర్వైజర్స్ అండ్ డెలివరీ బాయ్స్ ప్రెసెంట్ ఇక్కడ ఉన్న దానికి పడమటి నుంచి 8 కిలోమీటర్స్ రేడియస్ వరకు డెలివరీ చేస్తున్నాము. కృష్ణలంక తర్వాత కేదరాజపేట కూడా ఎక్స్పాండ్ చేస్తున్నాము, ఎంటైర్ విజయవాడకి డెలివరీ చేయాలని. ఇదే విధంగా చేపట్నం, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తిరుపతి ఇప్పుడు ప్రెసెంట్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. రిమైనింగ్ సిటీస్ కూడా ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నాం. రైతు బజార్ లో ఏవైతే ఐటమ్స్ ఉంటాయో అవన్నీ కూడా మన అప్లికేషన్ లో ఆర్డర్ పెట్టుకోవచ్చు.
2: ప్రస్తుతం విజయవాడలో ఈ సేవలు ప్రారంభించడంతో అధికారులు ప్రజలకు యాప్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా నగరంలోని కృష్ణలంక, కేదరాశ్వరపేట ప్రాంతాల్లో ఉన్న రైతు బజార్ల నుంచి హోమ్ డెలివరీ సేవలు అందిస్తున్నారు. పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే నగరంలోని అన్ని రైతు బజార్లలో ఈ సేవలను విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని విజయవాడ డీజీ రైతు బజార్ అధికారి రామకృష్ణ తెలిపారు. రైతులు పండించిన కూరగాయలు రైతు బజార్ ధరలకే ప్రజలకు అందిస్తున్నామని, ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, ముఖ్యంగా వేసవిలో మార్కెట్కు రాలేని వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.
4: ఇక్కడ వినియోగదారులకి నేరుగా ఫామ్ టు హోమ్, రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి వినియోగదారులకి చేరేలాగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఈ పథకాన్ని డిజి రైతు అందరూ సద్వినియోగం చేసుకుని నేరుగా ఈ బోర్డు రేట్ ప్రకారమే వినియోగదారు ఇంటికి చేరుతున్నాయి కాబట్టి అందరూ వినియోగించుకుని, అలాగే సేవా సంస్థలకు కానీ ఇటు స్కూల్స్కి కానీ కూడా ఇదే రేటుల్లో మేము చేర్చేలాగా ప్రయత్నిస్తున్నామండి. అందరూ ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నాం.
2: డీజీ రైతు బజార్ సేవలు ముఖ్యంగా ఉద్యోగస్తులు, మహిళలు, వృద్ధులు, మార్కెట్కు వెళ్లేందుకు సమయం లేని వారికి ఎంతో ఉపయోగకరంగా మారుతున్నాయి. రైతు బజార్ ధరలకే సరుకులు ఇంటికే రావటం వల్ల వినియోగదారులకు సమయం, నగదు రెండూ ఆదా అవుతున్నాయి. పైగా ప్రైవేటు యాప్లతో పోలిస్తే అదనపు ధరలు లేకుండా కేవలం స్వల్ప ఛార్జీలతోనే సేవలు అందించడం ప్రజలను ఆకర్షిస్తోంది. డీజీ రైతు బజార్ సేవలు రైతులకు కూడా పెద్ద మద్దతుగా నిలుస్తున్నాయి. సాధారణంగా రైతులు తమ పంటలను మార్కెట్కు తీసుకువెళ్లినప్పుడు సరైన ధరలు రాకపోవడం, మధ్యవర్తులపై ఆధారపడాల్సి రావడం, నిల్వ సదుపాయాల కొరత వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కానీ డీజీ రైతు బజార్ ద్వారా రైతు పండించిన ఉత్పత్తి నేరుగా వినియోగదారుడి ఇంటికి చేరుతుంది. దీనివల్ల రైతులకు సరైన ధర లభించే అవకాశం ఉంటుంది, అలాగే మధ్యవర్తుల కమిషన్ భారం తగ్గుతుంది. రైతులు తమ ఉత్పత్తులను వేగంగా విక్రయించగలుగుతారు. వ్యవసాయ ఉత్పత్తులకు స్థిరమైన మార్కెట్ ఏర్పడటంతో రైతుల ఆదాయం పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇదే సమయంలో వినియోగదారులకు కూడా నాణ్యమైన తాజా కూరగాయలు అందుబాటులోకి వస్తున్నాయి. డీజీ రైతు బజార్ సేవలు వినియోగదారులకు అనేక విధాలుగా ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా వేగంగా మారుతున్న జీవనశైలిలో సమయం ఎంతో విలువైనదిగా మారిన నేపథ్యంలో ఈ సేవలు ఉద్యోగస్తులు, ప్రజలకు పెద్ద ఊరటనిస్తున్నాయి. వ్యాపారులు, మహిళలు మార్కెట్కు వెళ్లి కూరగాయలు కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా మొబైల్ యాప్ ద్వారా ఇంట్లో నుంచే సరుకులు ఆర్డర్ చేసుకునే అవకాశం పొందుతున్నారు. ప్రైవేట్ యాప్ల మాదిరిగానే ప్రభుత్వం కూడా వేగంగా హోమ్ డెలివరీ అందిస్తుందని, రైతు బజార్ ధరలకే సరుకులు రావడం చాలా సమయం కూడా ఆదా అవుతోందని, రైతు బజార్ల నుంచి నేరుగా సరుకులు రావడం వల్ల తాజా నాణ్యమైన కూరగాయలు, పండ్లు వినియోగదారులకు అందుతున్నాయని వినియోగదారుడు రమేష్ బాబు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
5: డీజీ రైతు బజార్ ఆన్లైన్ సేవల ద్వారా రైతు బజార్ పడమట విజయవాడ స్టార్ట్ చేయడం జరిగింది. గృహ అవసరాలకి వినియోగదారులకి చేరడం వల్ల రైతు బజార్కు వచ్చే వినియోగదారులకి ప్రత్యక్షంగా గాను, రాని వినియోగదారులకు పరోక్షంగా కూడా ఈ యొక్క డీజీ రైతు బజార్ ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా దీనివల్ల ఏంటంటే రైతులకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తాను.
2: మధ్యవర్తుల ప్రమేయం తగ్గడంతో ధరలు కూడా సాధారణ మార్కెట్లతో పోలిస్తే తక్కువగా ఉండటం ప్రజలకు మరింత ప్రయోజనకరంగా మారింది. అలాగే ఎండాకాలం, వర్షాకాలం వంటి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సిన ఇబ్బందులు లేకుండా ఇంటికే డోర్ డెలివరీ అందించడం వినియోగదారులకు ఎంతో సౌకర్యంగా ఉంది. ఇక మరోవైపు డిజిటల్ చెల్లింపుల సదుపాయం ఉండటంతో నగదు అవసరం లేకుండా ఆన్లైన్ ద్వారా సురక్షితంగా చెల్లింపులు చేయవచ్చు. ఈ విధంగా డీజీ రైతు బజార్ సేవలు సమయం ఆదా చేయడమే కాకుండా నాణ్యమైన ఉత్పత్తులను తక్కువ ధరలకు సులభంగా అందించే ఆధునిక సేవగా ప్రజల్లో మంచి ఆదరణ పొందుతున్నాయి. డీజీ రైతు బజార్ ప్రాజెక్టు ద్వారా

ప్రభుత్వం కేవలం హోం డెలివరీ సేవలు అందించడం మాత్రమే కాకుండా వ్యవసాయ మార్కెటింగ్ రంగాన్ని ఆధునీకరించే ప్రయత్నం కూడా చేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక ప్రైవేటు సంస్థలు వాణిజ్య రంగంలో అందిస్తున్న సేవలతో ప్రజలు కొన్ని నిమిషాల్లోనే సరుకులు ఇంటికే పొందే అలవాటుకు అలవాటు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా సాంకేతికతను వినియోగించి రైతు బజార్లను డిజిటల్ మార్కెట్గా మార్చడం విశేషం. ఇది కేవలం ప్రభుత్వ సేవల ఆధునీకరణ మాత్రమే కాదు, వ్యవసాయ రంగానికి ప్రయోజనం చేకూర్చే ప్రయత్నంగా కూడా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా రైతు వినియోగదారుల మధ్య ప్రత్యక్ష సంబంధం ఏర్పడటం వల్ల వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా వ్యవస్థ మరింత పారదర్శకంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం అధికారులు డెలివరీ వేగం, ఉత్పత్తుల నాణ్యత, వినియోగదారుల స్పందన, రైతుల ఆదాయం వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. ఈ పైలట్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో విజయవంతమైతే రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లకు ఈ సేవలను విస్తరించే ప్రణాళికలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల వరకు ఈ సేవలు అందుబాటులోకి వస్తే రైతులకు కొత్త మార్కెట్ అవకాశాలు లభిస్తాయని, డిజిటల్ వ్యవసాయ మార్కెట్ వ్యవస్థకు ఇది ఒక గొప్ప ముందడుగు అని, భవిష్యత్తులో రైతులు తమ ఉత్పత్తులను నేరుగా యాప్ల ద్వారా విక్రయించే పరిస్థితి రావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. డీజీ రైతు బజార్ సేవలు ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ మార్కెటింగ్ రంగంలో ఒక వినూత్న మార్పుకు నాంది పలుకుతున్నాయని చెప్పవచ్చు. రైతు బజార్ ధరలకే తాజా కూరగాయలు, పండ్లు ఇంటికే అందించడం ద్వారా వినియోగదారులకు సౌకర్యం కలిగించడంతో పాటు రైతులకు నేరుగా మార్కెట్ను కల్పిస్తున్నాయి. సాంకేతికతను వ్యవసాయ రంగంతో అనుసంధానం చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కార్యక్రమం విజయవంతమైతే భవిష్యత్తులో మరిన్ని సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రైతుల ఆదాయం పెరగడం, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు తక్కువ ధరలకు అందడం, మధ్యవర్తుల వ్యవస్థ తగ్గడం వంటి అనేక ప్రయోజనాలను ఈ డీజీ రైతు బజార్ సేవలు తీసుకొస్తున్నాయని చెప్పొచ్చు. డిజిటల్ యుగంలో వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన డీజీ రైతు బజార్ కార్యక్రమం ఒక వినూత్నమైన, ప్రజలకు ఉపయోగకరమైన వ్యవస్థగా నిలుస్తోంది. రైతు పండించిన తాజా కూరగాయలు, పండ్లు నేరుగా వినియోగదారుల ఇంటి ముంగిటికి చేరేలా రూపొందించిన ఈ వ్యవస్థ రైతు వినియోగదారుల మధ్య ప్రత్యక్ష బంధాన్ని బలోపేతం చేస్తోంది. మధ్యవర్తుల ప్రభావాన్ని తగ్గిస్తూ రైతులకు న్యాయమైన ధరలు అందించడమే కాకుండా వినియోగదారులకు రైతు బజార్ ధరలకే నాణ్యమైన ఉత్పత్తులు అందించడం ఈ సేవల ప్రత్యేకతగా మారింది. వేగంగా పెరుగుతున్న డిజిటల్ మార్కెట్ మరియు క్విక్ కామర్స్ పోటీ మధ్య ప్రభుత్వం కూడా సాంకేతికతను వినియోగించి ప్రజలకు సులభతర సేవలు అందించడం విశేషం. సమయం ఆదా, తక్కువ ధరలు, నాణ్యమైన ఉత్పత్తులు, ఇంటికే డెలివరీ వంటి అనేక ప్రయోజనాలతో డీజీ రైతు బజార్ వ్యవస్థ ప్రజల జీవితాల్లో ఒక ముఖ్యమైన భాగంగా మారే అవకాశం ఉంది. వ్యవసాయ రంగానికి డిజిటల్ రూపం ఇచ్చే ఈ ప్రయత్నం భవిష్యత్తులో రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు ప్రజలకు మరింత సౌకర్యవంతమైన సేవలను అందించే దిశగా కీలక పాత్ర పోషించనుందని చెప్పవచ్చు. సాంకేతికతను వ్యవసాయ రంగానికి అనుసంధానం చేస్తూ రైతు వినియోగదారుల మధ్య సంబంధాన్ని ఏర్పరిచే ఈ డీజీ రైతు బజార్ కార్యక్రమం భవిష్యత్తులో ప్రజల దైనందిన జీవితంలో కీలక భాగంగా మారే అవకాశం ఉంది. రాష్ట్రంలో డిజిటల్ రైతు బజార్ల సేవలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన కె నవీన్ కుమార్, ఆకాశవాణి ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా, వ్యాఖ్యానం ఎస్ మణిశ్రీ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం రాబోయే అతిథిలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తర్వాతే పాట దేవి చిత్రంలో ఉంది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుమంగళి, సాహిత్యం జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, సంగీతం దేవి శ్రీప్రసాద్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం రాబోయే అతిథిలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట తొలిప్రేమ చిత్రంలోంది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సాహిత్యం సిరివెన్నెల సీతారాం శాస్త్రి.

0: గుర్తుకొస్తున్నాయి. ఆకాశవాణికి 90 వసంతాలట, నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామని ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించిన, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగిన, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్ళి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.
1: ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2, సమయం 10:30. ఇప్పుడు వినండి 90 వసంతాల ఆకాశవాణి గురించి. ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పివి సత్యనారాయణ గారు శ్రీ నన్నం మధుగారితో పంచుకున్న జ్ఞాపకాలు.
2: ఆకాశవాణి 90 వసంతాల ఆకాశవాణి. ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పివి సత్యనారాయణ గారు శ్రీ నన్నం మధుగారితో పంచుకున్న జ్ఞాపకాలు వింటారు.
3: నమస్కారం, నా పేరు డాక్టర్ పాలాడు సత్యనారాయణ. ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయోద్యాలయం ఉపకులపతిగా ఉన్నాను. మనందరికీ తెలుసు, భారతదేశం వ్యవసాయక దేశం. 60% మంది రైతులు వ్యవసాయ రంగం మీదే నివసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ వ్యవసాయ రంగం అభివృద్ధికి అనేక మాధ్యమాలు ఎంతో ఇతోధికంగా మనకు ఉపయోగపడి అని చెప్పొచ్చు. ప్రముఖంగా చాలా సంవత్సరాల నుంచి, దాదాపు 1936 నుంచి ఇప్పటి వరకు కూడా, ఈ 90 సంవత్సరాల నుంచి కూడా వ్యవసాయ రంగ అభివృద్ధికి ఆకాశవాణి ఇతోధికంగా ఎంతో మేలు చేసిందని చెప్పవచ్చు. రైతు సేవలో ఆకాశవాణి 90 సంవత్సరాల సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ ఆకాశవాణి ఏ విధంగా రైతులకు ఉపయోగపడిందన్న అంశం మనం స్థూలంగా చూసినట్టయితే, ఒకప్పుడు అంటే దాదాపు 70, 80, 90 సంవత్సరాల క్రితం ఎలాంటి మాధ్యమాలు, టీవీలు లేనప్పుడు మనకి ఈ తరంగాల ద్వారా, ఆకాశవాణి ద్వారా అందించేటువంటి విజ్ఞానము అనేక రూపాల్లో, అది విద్య రూపం అవనండి లేదా వ్యవసాయ మెలకువలు అవనండి, యావత్ భారతదేశ జనాభాకి మిక్కిలి దగ్గరైనటువంటి సాధనంగా ఉండేవి. అలాంటప్పుడు ఆకాశవాణి ప్రతి ఇంటిలోనూ మోగినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. అలాగే వ్యవసాయం చేసేటువంటి ప్రతి రైతు కూడా ఆకాశవాణిలో వచ్చేటువంటి మెలకులు, సూచనల్ని తప్పనిసరిగా పాటిస్తూ వ్యవసాయ అభివృద్ధికి ఈ మెలకులు ఎంతో ఉపయోగపడినాయి. ఆ విధంగా రైతుకి ఒక రకంగా చెప్పాలంటే ఆకాశవాణి చేసినంత సేవ ఏ మాధ్యమం ఇప్పటికీ కూడా చేయలేదని నా భావనగా నేను చెప్తాను. దానికి కారణం ఆకాశవాణి కొన్ని కోట్ల జనాభాకి ఇది వెళ్ళటము, వాటి మెలకుల్ని పాటించడము రైతుకి ఎంతో విధంగా ఉపయోగపడిందని చెప్పొచ్చు. అటు ప్రభుత్వ పథకాలు అవనండి, శాస్త్రవేత్తలు అందించినటువంటి సాంకేతిక పరిజ్ఞానం అవనండి, లేదా వ్యవసాయ శాఖ అందించే సూచనలు అవనండి, లేదా ఇతర అంశాలన్నీ కూడా రైతు ముంగిట ఈ ఆకాశవాణి చిన్న రేడియో ద్వారా రైతుకి అందినటువంటి సందర్భం ఉంది. కాబట్టి దీని యొక్క సేవ అంత అద్భుతమైన సేవగా నేను వర్ణిస్తాను. మీ అందరికీ తెలుసు, ప్రతిరోజు కూడా ఆకాశవాణి చాలా సంవత్సరాల నుంచి కూడా అనేక కార్యక్రమాలు, రైతుకి ఉపయుక్తంగా ఉండేటువంటి కార్యక్రమాలు ప్రచారం చేయడం మనం చూస్తున్నాం. ప్రతి ఉదయము మనం పొలం పనులు అనే కార్యక్రమం 6:35 నుంచి 6:45 సుమారు 10 నిమిషాలు ఈ కార్యక్రమం అవనండి, లేదా పల్లె సేవల కార్యక్రమం సాయంత్రం మనకి ఏదైతే 6:30 నుంచి 6:50 సుమారు 20 నిమిషాలు జరపటం, అలాగే వ్యవసాయ సూచనలు ముఖ్యంగా 6:50 నుంచి 7 మధ్య వ్యవసాయ సూచనలు అవనండి, లేదా పంట సీమల కార్యక్రమం 7:30 నుంచి 7:45 సుమారు 30 నిమిషాలు అందించడం. ఈ కార్యక్రమాలన్నీ కూడా రైతు విధిగా ఈ కార్యక్రమాల కోసం వేచి చూసి ఇచ్చేటువంటి సూచనల్ని పాటించి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసుకున్నటువంటి కార్యక్రమాలు అనేకం జరిగినాయి. అలాగే వ్యవసాయ పాఠశాల కూడా ప్రతి సోమవారం మనకి 7:30 నుంచి 7:45 మధ్య ముఖ్యంగా వ్యవసాయ పాఠశాలలో శాస్త్రవేత్తలు అవని లేదా నిష్ణాతులు అవనండి వారు అందించేటువంటి పాఠశాలలో 30 నిమిషాల కార్యక్రమం కూడా ప్రతి వారం కూడా రైతులకి చాలా ఉపయుక్తంగా ఉండేది. అనేక మెళుకులు ఈ వ్యవసాయ పాఠశాల ద్వారా మనం రైతులకు అందజేసినటువంటి

కార్యక్రమాన్ని రికార్డ్ చేయటం, కార్యక్రమాల్ని మళ్ళీ అందరికీ రైతులకి అందించే విధంగా పబ్లిసిటీ చేయటం కూడా చాలా ముఖ్య కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఏంటంటే వాళ్ళు అవుట్రీచ్ ప్రోగ్రాంలో అంటే రైతుకి దగ్గరగా చేరి కూడా అంటే ఈ కార్యక్రమాన్ని ప్రతి రైతుకి అందించడంలో ఆకాశవాణి వారు చాలా గొప్ప సేవ చేశారని చెప్పవచ్చు. ఇవే కాకుండా ఒకప్పుడు ఏ మాధ్యమాలు ముఖ్యంగా పేపర్ ప్రింట్ మీడియా కూడా అంతగా లేనప్పుడు అంటే దాదాపు 1975 ముందు చూసుకున్నట్టయితే అటు దూరదర్శన్ కానీ టీవీలు కానీ లేదా డిజిటల్ మీడియా కానీ యూట్యూబ్లు కానీ లేనప్పుడు 1975 కంటే ముందుగా చూసుకున్నప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా ఏమి వచ్చినా ఆల్ ఇండియా రేడియో అనే మూలం ఈ ఆకాశవాణి అంత ఇదిగా ప్రజానీకంతో మమేకమైనటువంటి కార్యక్రమాలు మనం అనేకం చూసాం. ఆ మమేకంలో భాగమే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధికి ఆకాశవాణి సేవ గత 90 సంవత్సరాల నుంచి చేయటం అన్నది చాలా హర్షించదగ్గ విషయం. మీ ఇంకా అనేక కార్యక్రమాలు అటు శాస్త్రవేత్తలతో ముఖాముఖి కార్యక్రమాలు అవ్వచ్చు, వారి సూచనలు కూడా ఆకాశవాణి కార్యక్రమాలతో తీసుకెళ్ళటం, అలాగే ప్రభుత్వ పథకాలు ఏమేమి ఉన్నాయో కూడా రైతులు తీసుకెళ్ళటం, అలాగే మార్కెట్ ధరలు ఏ మార్కెట్ కమిటీల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో యావత్తు ఆంధ్రప్రదేశ్లో వివిధ పంటల్లో మార్కెట్ ధరల్ని ఎప్పటికప్పుడు రైతులకు అందించడం ద్వారా వారు పండించినటువంటి పంటని మనం తదనుగుణంగా అమ్ముకోవటానికి కూడా ఈ సూచనలు కూడా చాలా ఉపయుక్తంగా ఉన్నాయని నేను చెప్పడానికి గర్వపడుతున్నాను. ఈ విధంగా ఏంటంటే ప్రతి కార్యక్రమంలో కూడా రైతుకి ఇతోధికంగా అనేక కార్యక్రమాల్లో ఈ ఆకాశవాణి చేదోడు వాదోడుగా ఉండటం రైతుకి ఒక నమ్మదగ్గ మాధ్యమంగా ఈ ఆకాశవాణి కూడా ఉందని నేను చెప్తున్నాను. నాకు కూడా ఈ ఆకాశవాణితోటి అనేక సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. దాదాపు నేను 34 సంవత్సరాల నుంచి వ్యవసాయ రంగంలో శాస్త్రవేత్తగా ఉన్నప్పుడు మేము అభివృద్ధి చేసినటువంటి రకాలు అవనండి లేదా సాంకేతిక పరిజ్ఞానం అవనండి అది రైతులకి అందజేయాలంటే మాకు ఇమీడియట్గా కనపడేది ఆకాశవాణి. కాబట్టి ఈ ఆకాశవాణిలో అనేక 100ల కొద్ది కార్యక్రమాలు మేము చేయటం, ఆ కార్యక్రమాలని రైతులకి తగిన విధంగా ఆకాశవాణి దా చేరవేయటం వల్ల అటు మేము అభివృద్ధి చేసినటువంటి రకాలు అవనండి లేదా సాంకేతిక పరిజ్ఞానం అవనండి లేదా ఇతర అంశాలు కూడా మెలకువలు కూడా రైతుకి వెనువెంటనే చేరవేయటం వల్ల వాటిని అవలంబించి రైతు ఇతోధికంగా లబ్ధి పొందినటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఆకాశవాణి ఒక మంచి మాధ్యమంగా పనిచేయటం అన్నది ఒక శుభ పరిణామం. అలాంటి ఆకాశవాణి అనేక మార్పులకు గురైనప్పటికీ కూడా ఇప్పటికీ కూడా గ్రామీణ వాతావరణంలో రేడియోలో వచ్చినటువంటి మార్పులు తదనుగుణంగా వారు కూడా మారటం, ఆ విధంగా ఇంకా కనెక్టివిటీ రైతులకు ఉండే విధంగా అనేక నూతన కార్యక్రమాలు కూడా చేపట్టడం అనేది హర్షణీయం. ఇంకా మార్పు చెంది ఇంకా ఇది రైతులకు ఇతోధికంగా చేరుతుందని ఆశిస్తున్నాను. ఈ విధంగా నాకు కూడా ఈ ఆకాశవాణితో అనేక మంది వ్యక్తులతోటి అనుబంధం ఉంది. తుమ్మల బోస్ గారు అవనండి, ప్రత్యేకించి హనుమంతరావు గారు అవనండి, అలాగే రత్నాకర్ బాబు గారు కానివ్వండి, విజయ కుమారి వీరంతా కూడా ఏంటంటే రైతులతోటి మిళితమయ్యి రైతుకి ఏ అవసరాలు ఉంటాయి ఆ అవసరాలని వివిధ కార్యక్రమాలు అది పొలం పనుల ద్వారా కానీ పల్లె సీమల ద్వారా కానీ లేదా వ్యవసాయ సూచనలు కానీ లేదా పంట సీమలు ఇలా వ్యవసాయ పాఠశాలలో రైతులకు అవసరమైనటువంటి గుర్తించి వీరు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన నేపథ్యంలో రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆ విధంగా ఈ కార్యక్రమాలు చేయటం వల్ల ఈ ఆకాశవాణికి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఆకాశవాణికి విస్తృతమైనటువంటి ప్రాచుర్యత రావటం, ఆ విధంగా ఆకాశవాణి యొక్క సేవల్ని మనందరం కూడా గుర్తించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ విధంగా 90 సంవత్సరాల్లో పూర్తి చేసుకున్నటువంటి ఆకాశవాణికి మా తరపున ముఖ్యంగా మా వ్యవసాయ విశ్వవిద్యాలయం తరపున వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రస్తుతం అనేక మార్పులు డిజిటల్ యుగంలో వచ్చినప్పుడు కూడా ఆకాశవాణి ముఖ్యంగా రైతులకి లేదా ప్రజలకి చొరవలో ఉండటానికి అనేక మార్పులు పరిణామాలు చెందుతున్నటువంటి అంశాలు మనం చూస్తున్నాం. కాబట్టి వన్ వే కమ్యూనికేషన్ ఉన్నటువంటి ఆల్ ఇండియా రేడియో నుంచి ఇంకా ఇంటరాక్టివ్ మోడ్లో కూడా వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఆకాశవాణి తీసుకొస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆకాశవాణి కార్యక్రమాలు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి వారికి, వారి యొక్క సమగ్రత, వారు ఏదైతే విషయ సేకరణ చేసి అటు మార్కెటింగ్ కానీ విత్తనం ఎంపిక కానీ ఈ విషయాలను ఒక సమగ్రంగా ఆలోచించి రైతులకు అందించడం అనేది ఒక ప్రత్యేకతగా చెప్పొచ్చు. అదేవిధంగా ప్రాంతీయ ఔచిత్యం అంటే స్థానిక పంటలు స్థానిక సమస్యల ఆధారంగా వారు అనేక కార్యక్రమాలు చేయటం కూడా ఆకాశవాణి యొక్క ప్రాంతీయ ఔచిత్యంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే వ్యాప్తి, వారు అనేక గ్రామాలకి మారుమూల గ్రామాలకు కూడా ఆకాశవాణి సేవలు అందించడం అనేది చాలా హర్షణీయం. అలాగే నిజాయితీ నిక్కచ్చి తనం ముఖ్యంగా వారు ఇచ్చేటువంటి విషయం ఏదైతే రైతులకు అందజేస్తున్నారో దాంట్లో 100% కరెక్ట్నెస్ ఉండి స్వచ్ఛత ఉండి నిజాయితీ ఉన్నటువంటి కార్యక్రమాలు అందించడం వల్ల ఇట్లాంటి వ్యాపార ప్రకటనలు లేకుండా విషయాన్ని

0: డైరెక్ట్గా రైతుకు అందించడం కూడా ఒక రకంగా నిజాయితీగా చెప్పవచ్చు. అదేవిధంగా భాషా సామీప్యం కూడా, అంటే రైతు తన మాతృభాషలో తన యాసలో ఏ విధంగా రైతుకు అందించాలో కూడా తదనుగుణంగా యాసలో కూడా అందించడం వల్ల ఈ భాషా సామీప్యం కూడా ఈ ఆకాశవాణి యొక్క ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా అనేక కార్యక్రమాలు ఆకాశవాణి ద్వారా అందటం వల్లే ఈరోజు ఆకాశవాణి రైతులు జీవితాల్లో వెలుగును నింపిన ఒక జ్ఞాన దీపికగా మనం చెప్పుకోవచ్చు. భారత రైతాంగంతో కలిసి ఒక ఆత్మీయ ప్రయాణంగా ఈ 90 సంవత్సరాలు జరిపిందని మనం చెప్పుకోవచ్చు. ఇది రైతులకు ఒక మిత్రుడిగా, ఒక మార్గదర్శిగా, ఒక ఉపాధ్యాయుడిగా నిలిచిందని చెప్పడానికి నాకు ఆనందంగా ఉంది. అటు గ్రామీణ అభివృద్ధికి కానీ, వ్యవసాయ ఉత్పత్తి పెంపుకు కానీ, రైతు సంక్షేమం కోసం కానీ అందించినటువంటి సేవలు చిరస్మరణీయమని చెప్పొచ్చు. ఈ విధంగా రైతు బాగుంటేనే దేశం బాగుంటుందన్న సూత్రాన్ని ఆకాశవాణి కార్యక్రమాల ద్వారా అవలంబన చేసుకుని ఆ విధంగా రైతులకు అందించడం వల్లే ఈరోజు మన భారతదేశంలో రైతాంగం కూడా వర్గంగా చెప్పాలంటే హరిత విప్లవం ద్వారా ఏదైతే ఫలాలు ఆశించామో, ఫలాలు పొందామో, ఆ హరిత విప్లవ ఫలాలను కూడా ఆకాశవాణి అప్పుడు తీసుకున్నటువంటి ప్రోయాక్టివ్ రోల్, అంటే బాగా చురుకైన పాత్ర వహించడం వల్ల హరిత విప్లవానికి నాంది పలికినటువంటి కారకాలు, రకాలు, అలాగే రైతుకి అవలంబించవలసినటువంటి మెలుకులు కూడా అప్పటికప్పుడు చాలా ఎక్కువగా చెప్పడం వల్ల ఈ ఆకాశవాణి ద్వారా మనకి వివిధ జిల్లాల్లో సాంద్ర వ్యవసాయ పథకాన్ని కూడా రైతులకు అందించడం, హరిత విప్లవానికి నాంది పలికిన సూచనలు, అనేక కారకాలను రైతులకు చేరవేయటం ద్వారా ఈరోజు ఈ భారతదేశ ఆహార స్వావలంబన ఏదైతే సాధించామో దీంట్లో ఆకాశవాణి పాత్ర ప్రముఖమైంది చెప్పడానికి గర్వపడుతున్నాను.
1: 90 వసంతాల ఆకాశవాణి. ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పివి సత్యనారాయణ గారు, శ్రీ నన్నం మధుగారితో పంచుకున్న జ్ఞాపకాలు మీరింతవరకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
3: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
2: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
3: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
2: ఆకాశవాణి
3: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
4: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సినీ గీతాలు. ముందుగా వినబోతున్న పాట పాడిపంటలు, చిత్రంలో ఉంది గానం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం సినీ గీతాల్లో వినబోతున్న తరువాతి పాట ఖైదీ నెంబర్ 150 చిత్రంలో ఉంది. గానం శంకర మహదేవన్, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం నంసిని గీతాల్లో వినుబతున్న తిరువతి పాట బన్నీ. చిత్రంలోంది గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సాహిత్యం శుద్ధాల అశోక్ తేజ.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: నవపదులు నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది,
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 11 గంటలు. ఇప్పుడు వినండి, గుర్తు చేసుకుందాం ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భం.

ఆకాశవాణి శబ్దభాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు కార్యక్రమంలో శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారితో పరిచయం. పర్యవేక్షణ శ్రీ పి. ప్రశాంత్ కిరణ్.

0: నమస్కారం అండి.
1: నమస్కారం.
0: సంగీత సాగరంలో అనర్ఘ రత్నమై సంగీత ప్రపంచానికే మకుటాయమానమైనటువంటి మిమ్మల్ని విజయవాడ శ్రోతలకు పరిచయం చేస్తున్నాను అనను, ఎందుకంటే మీరు విజయవాడ, మీ స్వస్థలమే కాబట్టి. అయితే ఆ తొలి రోజుల్లో మీ ఈ ఊరి అనుభవాలు మాకు తెలియచేస్తారా?
1: నేను విజయవాడ వాడినే. మొట్టమొదట చాలా చిన్నతనంలోనే కచేరీలు చేయడం ప్రారంభించడం, పాటి కచేరీలకు పెడుతూ వస్తూ ఉండడం ఉండేది. అప్పుడేమో రేడియో స్టేషన్ ఉండేది కాదు. ఎప్పుడైనా రేడియోలో పాడాలంటే మద్రాసు పెడుతూ ఉండాలి. మా గురువుగారు పారుపతి రామకృష్ణయ్య పంతులు గారు వారితో కలిసి మద్రాసు వెళ్ళి రేడియోలో పాడుతూ ఉండేవాడిని. అప్పుడప్పుడు నిజాం ప్రభువులు వారి రేడియో స్టేషన్ హైదరాబాద్లో ఉండేది, డెక్కన్ రేడియో, దానికి కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉండేవాడిని. అప్పుడు విజయవాడలో ఎక్కువగా మా గురువుగారు ఉన్నప్పుడు ఆ శిష్య సంప్రదాయం, అస్మదాదులను చాలామంది ఉండడం, వారు మా గురువుగారి వారి గురువుగారి యొక్క ఆరాధనోత్సవాలు జరుపుతూ ఉండడం, ఆ సందర్భంలో మేమంతా పాడుతూ ఉండడం, ఒక సరదాగా అందరూ కలిసి మెలిసి గాయకులందరూ కూడా ఒక అన్నదమ్ముల్లాగా కలిసి ఉండేటువంటి ఒక వాతావరణాన్ని ఆయన సృష్టించారు. అది కాకుండా అటువంటి ఆ సందర్భంలో వారి శిష్య ప్రశిష్యులు మాత్రమే పాల్గొంటారు, బయట వాళ్ళు కాకుండా. అదేమిటి, ఇట్స్ ఏ ప్రాక్టికల్ కోర్స్ అనమాట. జనం దగ్గర పాట కచేరీ చేయాలంటే భయం లేకుండా ఉండడానికి, ఎప్పుడెప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఎలా ఎలా పాడాలి అవన్నీ కూడా తెలుసుకోవడానికి ఉపయోగించేవి. ఆ విధంగా కచేరీలు చేస్తూ ఉండేవాళ్ళం. అలా నేను మొట్టమొదట చాలా చిన్నతనంలోనే పాడడం, తర్వాత ఇతర ఊళ్ళు పెడుతూ ఉండడం, కచేరీలు చేస్తూ ఉండడం ఉండేది.
0: అయితే మీరు చిన్న వయస్సులోనే మద్రాసు నుంచి ఇంకా పెద్ద పెద్ద సంగీత విద్వాంసులకి అంటే సహవాద్యం వాయిస్తూ ఉండేవారు కదండి, ఆ అనుభవాలు ఒకటండి చెప్తారు.
1: అది వయలిన్ కూడా మొట్టమొదటి నుంచి నేను వాయించడం అలవాటు ఉండేది. మా గురువు గారి సంప్రదాయం ఏంటంటే ప్రతి వాడికి కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ తెలిసి ఉండాలి అని ఒక సంప్రదాయం ఉండేది. అది చాలా ఉపయోగమైన

0: విషయం. ఎందుకంటే మనం పాడేటప్పుడు మనలో సంగతులు ఏ విధంగా వస్తాయి అనేటువంటి దాన్ని విడమరిచి ఇంకోళ్ళకి చెప్పాలంటే అది మనం ఇన్స్ట్రుమెంట్లో వాయిస్తేనే కానీ చెప్పడానికి వీలవుతుంది. ఎలా వస్తుందో ఇన్స్ట్రుమెంట్లో వాయిస్తే తెలుస్తుంది అన్నమాట. ఆ విధంగా నాకు వైలిన్ అంటే చాలా చిన్నప్పటి నుంచి సరదా ఉండేది, వైలిన్ వాయిస్తూ ఉండేవాడిని. ఒకసారి అంటే మా గురువుగారికి కూడా నేను చాలాసార్లు వాయించాను. ఒకసారి బందర్లో ఏదో ఒకళ్ళ ఇంట్లో ఒడుగు, దానికి అరేగుడు రామానుజయం గారి కచేరి పెట్టారు. ఆ రోజున వైలిన్ వాయించేవారు ఎవరు రాలేదు. రాకపోతే ఇక్కడ ఏదైనా సంగీతం విషయంలో కావాలంటే మా గురుగారి దగ్గర రావాల్సిందే కదా. వాళ్ళు పరిగెత్తుకుని మా గురుగారి దగ్గరికి వచ్చారు. ఈ ఊరు వస్తే సరే మా మురళిని పంపిస్తాలే వెళ్ళండి అన్నారు ఆయన. నేనేమో అప్పటికప్పుడే కొంచెం జ్వరంగా ఉండి అప్పుడే పచ్చిని తీసుకుని కూర్చున్నాను నీరసంగాను. గురుగారు వెళ్ళమన్నారు కదా తప్పదు. వాళ్ళు కారు పంపించారు, వెళ్ళాం. వాళ్ళు రామానుజయం గారికి నేను వాయించినప్పుడు ఆయన కొంచెం కుర్రవాడు కదా ఏం వాయిస్తా కానీ ధైర్యంగా ఉండు ఏం భయం లేదులే అన్నారు ఆయన. అంటే నువ్వు మరి నేను మా గురుగారి శిష్యుని కదా, అదేం లేదండి మీరు మామూలుగా పాడండి పర్వాలేదు, నా కోసం మీరేం తగ్గించుకోవద్దు అన్నాను. అలా అండం ఆయన కొంచెం ఏమిటి కుర్రవాడు కొంచెం విరవీగుతున్నావు అన్నట్టుగా అనిపించింది. కొంచెం అనవసరంగా కొన్ని చోట్ల స్వరాలు వేయడం ఇలా మొదలెట్టి ఆయన చూసా అంటే మొట్టమొదటి అన్నం పారిన తర్వాత అందులో స్వరం వేసారు. తర్వాత ఏమో దగ్గర దగ్గరగా ఉండే రాగాలు వెంటనే దర్బారు పాడి, వెంటనే నాయకి పాడి, ఇలా కొంచెం పరీక్షలు అవి చేశారన్నమాట. కాసేపటికి ఏమైపోయిందంటే నాకు ఆయన పక్క వాయిద్యం పాడారన్నమాట. ఆయనకి నేను పక్క వాయిద్యం వాయించడం కానీ అలా తయారైపోయింది. అప్పుడు ఆయన వాళ్ళు అంతా కూడా చాలా నిండు కొండలు మంచి మనస్సు గలవారు కాబట్టి నేను ఏదో కుర్రాగనుకున్నాను, నేను చాలా సంతోషిస్తున్నాను, చాలా అభివృద్ధిలోకి రావాలి ఆయన ఆశీర్వదించారు. ఆ విధంగా రామానుజయం గారికి వాయించాను. మహారాజపురం విశ్వనాథయ్యారు, జీనివారు సుబ్రహ్మణ్యం, చిత్తూరు సుబ్రహ్మణ్యం పిల్లి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వైద్యం వాయించగం. ఆ రోజుల్లో ఈ విద్య మీదే ధ్యాస తప్ప మరొక ధ్యాస ఉండేది కాదు. ఎప్పుడు ఉండేవాళ్ళు శిష్యులు, నాకు శిష్యులు ఉండేవాళ్ళు. పాఠం చెబుతూ ఉన్నాం, గురుగారి దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటూ ఉన్నాం, కచేరీలు చేస్తూ ఉన్నాం. అవకాశాలు వచ్చినప్పుడు అవకాశానికి తగినట్టుగా మనం ఎలా పెరగాలో ఎలా చేయాలో అనేటువంటి ఇది ఉండగా తర్వాత మా గురుగారి దగ్గర చాలామంది పెద్ద పెద్ద వాళ్ళంతా శిష్యులు ఉండేవారు. మనందరూ బ్రహ్మస్వామి గారు లాంటి వాళ్ళు, వాళ్ళతో నాకు పరిచయం, వాళ్ళు నాకు వాయిస్తూ ఉండడం. మేమంతా సరదాగా ఒక కుటుంబం, ఒక కుటుంబంగా జీవిస్తూ ఉండేవాళ్ళం. క్రమక్రమంగా తర్వాత ఇక్కడ బెదవాళ్ళు రేడియో స్టేషన్ రావడం, అప్పుడు బెదవాడే కదా, విజయవాడకు అయిందేమో అప్పటికి. తర్వాత
1: 48
0: రేడియో స్టేషన్ రావడం, నేను రేడియో స్టేషన్లో ఉద్యోగంలో చేరడం. రేడియో స్టేషన్లో ఉద్యోగంలో చేరిన తర్వాత నాకు కొంచెం జ్ఞానం పెరిగింది, జ్ఞానం పెంచుకున్నాను. దానికి నాకు చాలా అవకాశాలు వచ్చాయి. రేడియో స్టేషన్లో పనిచేయడంలో నాకు చాలా విధంగా, నేను ఈ రోజున ఒక 7-8 వీటిలలో నేను టాప్ ర్యాంక్గా ఉన్నానంటే నేను రేడియో స్టేషన్లో నేను పనిచేయగలని కాదు. వయోలాలో వయలిన్, వోకల్, లైట్ మ్యూజిక్, డివోషనల్ మ్యూజిక్, క్లాసికల్ వోకల్, తర్వాత ఈవెన్ ప్రోస్ డ్రామా వాయిస్, యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్, కండక్టర్, వీటన్నిటిలోనూ టాప్ ర్యాంకులో ఉన్నాను నేను. ఉన్నానంటే అప్పుడు నా అనుభవం, అప్పుడు నాకు నేను చేసిన పని వల్ల వచ్చినటువంటి నాకు లాభమే.
1: అయితే ఇంకా అంటే మీరు ఈ వయోలా, వయలిన్, డ్రామా ఇవే కాకుండా మీకు వీణ, మృదంగం అవి కూడా బాగా వచ్చు అని చెప్పి విన్నాం.
0: అంటే వచ్చును, అవి మృదంగం వాయించాను. మా గురుగారు కూడా మృదంగం పక్క వాయిద్యం వాయించాను, కంజీరా కూడా వాయించాను. అది ఏమవుతుందంటే వాటి వల్ల కొన్ని, ఇప్పుడు నేను మృదంగం ఎక్కువ వాయించాను అనుకోండి చేతులు మొరటు పడతాయి, వీణ వాయించాను అనుకోండి మా 2 వేళ్ళు ఏమో అందులో ఘాట్లు పడిపోతాయి. ఇవన్నీ వైద్యుని వాయించేపుగా ఇబ్బంది పడుతూ ఉంటాయి. నాకు వైద్యుని అంటే ఇష్టం కాబట్టి వైద్యుని మీద కాంతి. అయితే ఏదైనా వీణ వాయించే వాళ్ళకి ఏదైనా ఒక సంగతి, ఈ సంగతి ఇలా వాయిస్తే పలుకుతుంది అని చెప్పగానే తగ్గ అంతవరకు నేను వీణ వాయించగలను. మృదంగా ఎవరన్నా తప్పు వాయిస్తే తెలుసుకోగలను, వీడు తప్పు వాయిస్తున్నా కానీ అంతవరకు తెలుసుకోగలను. ఇవన్నీ కూడా ఈ ముఖ్యంగా ఈ మృదంగం ఇవన్నీ ఒకటి టచ్లో ఉండాలి, వాయిస్తూ ఉండకపోతే చెప్పినట్టు వెందు.
1: శృతిర్ మాత లయ పిత అన్నారు, అమ్మకి నాన్నగారికి కూడా సంగీతం బాగా వచ్చు కదా, మరి ఆ విషయాలు కూడా చెప్తారు.
0: మా అమ్మగారు వీణ విద్వాంసులు,

0: మా అమ్మగారి తండ్రి మా అంటే మా తాతగారు ప్రియాగ రంగదాస్ గారిని, వారు వాగ్గేయకారులు. ఆయన పాటలు చాలా బాగుంటాయి, కొత్త రకంగా ఉంటాయి. అంటే ఆయన ట్యూన్సే ఉన్నాయి, ఆయన సాహిత్యం ఆయన దానికి ట్యూన్స్ కూడా ఉన్నాయన్నమాట. వారు బహుశా నాకు కవిత్వం వారి దగ్గర నుంచే వచ్చి ఉండాలి. మా నాన్నగారేమో మా గురువుగారైన ప్రాణపతి రామకృష్ణయ్యవంతులు వారి దగ్గర నేర్చుకున్నారు. సుశల దక్షిణామూర్తి శాస్త్రి వారిని మా గురువుగారు వారి దగ్గర కూడా నేర్చుకున్నారు. ఆయనేమో గాత్రం, వైలను, ఫ్లూటు, ఎక్కువగా ఫ్లూటు వాయిస్తూ ఉండేవారు. మా అమ్మగారు వీణ వాయించి అయితే ఏమైందంటే నేను పుట్టిన 15వ రోజుని మా అమ్మగారేమో కాలం చెందగమ్మలని, నేను వారిని చూడలేదు, వారి వాద్యం వెళ్ళలేదు. ఆ రోజుల్లో రికార్డింగ్స్ అవి ఏమి ఉండేవి కావు, అందువల్ల ఎలా వాయించారో వాయించేవారో తెలియదు. దాంతో మా అప్పు ఏదో అనుకున్నారట, మగపిల్ల ఆడ పుడితే మురళీకృష్ణ అని పేరు పెట్టుకుందాం, ఆడపిల్ల పుడితే సరస్వతి అని పెట్టుకుందాం అని అనుకున్నారట. సరే, నాకు అసలు నామకరణ ఉత్సవమే జరగలేదు అనుకో. తర్వాత ఏమో ప్రియా రంగదాస్ గారి వల్ల నాకు కొంచెం సాహిత్య జ్ఞానం వచ్చింది, కానీ నేనేం చదువుకోలేదు. నేను తెలుగు కూడా చదువుకోలేదు, ఇంగ్లీష్ చదువుకోలేదు, సంస్కృతం చదువుకోలేదు, ఏమీ చదువుకోలేదు. వాటంతా వచ్చాయి. మా తాతగారి రచనలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. ఏమే ఓ చిట్టి ఏడవకే ఈ రొట్టి, ముక్కా విరిచి పెట్టి నిన్ను పాడుదు జోగెట్టి, ఏమే ఓ చిట్టి అదిగో బుచివాడు మన అటక మీదున్నాడు, ఏడుస్తే వాడు నిన్నెత్తుకుపోతాడు. ఇలాగా తర్వాత ఏమో తరచు మీరు నే పాడితే వినే ఉంటారు, రామ రామయ్య నాద రఘుపతి రామును ఉద్భవించినాడు. ఇవన్నీ కూడా చాలా ఈ మధ్యన వారి కీర్తనలు కొన్ని కొత్తవి దొరికాయి నాకు, అవన్నీ కూడా మళ్ళీ నేను విని పాఠం చేసి దాన్ని రికార్డు ఇవ్వాలనుకుంటున్నాను. ఆ విధంగా నాకు సంగీతంలో మా నాన్నగారు వంశంలో సంగీతం ఎవరికి రాదు, మా నాన్నగారు ఒక్కరికే. మా నాన్నగారు వంశంలో అందరూ సాహిత్య పండితులు, వేద పండితులు, వాస్తుశాస్త్రం, జ్యోతిష్యం, మంత్రశాస్త్రం, తంత్రశాస్త్రంలో పండితులు. మా నాన్నగారు ఒక్కరికే సంగీతం మీద ఆసక్తి. మా అమ్మగారేమో నేను గర్భంలో ఉండగా గంటల తరపుకి రోజు వీణ వాయించేవారట. వాయిస్తే ఏమో అంత స్ట్రెయిన్ అవ్వకూడదమ్మా, వాయించకూడదంటే కూడా మీరెవరు నన్ను డిస్టర్బ్ చేయకండి, నా అబ్బాయికి నేను సంగీతం చెబుతున్నాను
1: అనేవారు.
0: బహుశా అలాగే ఆ విధంగానే నాకు వచ్చి ఉండాలి తప్ప, నేను కష్టపడి సంపాదించిన విద్య కాదు. నాకున్న విద్య నాకు ఎంత తెలుసు ఏం అనేది కూడా నాకు తెలియదు. అత్తనంతా వస్తుంది, బహుశా మా అమ్మగారు మా గురువుగారు వాళ్ళందరూ వచ్చి పాడి వెళ్ళిపోతుంటారనిపిస్తుంది నాకంతే. కానీ నేను పాడగలను, నేను చేయగలను అనేటువంటి ఉద్దేశం నాకు ఎప్పుడు రాలేదు. ఆ విధంగా బాల్యం పుట్టినప్పటి నుంచి పాట అంటేనే ఇష్టం తప్ప మా నాన్నగారు చదువుకోమంటే కూడా నాకు చదువు రాలేదు. 3 నెలలు స్కూల్కి వెళ్ళాను, ఆ 3 నెలలు క్వార్టర్లీ పరీక్షలు వచ్చి చక్కగా గుండ్రగా 0 వచ్చాయి. దాంతో హెడ్ మాస్టర్ గారు మా పిల్లలు కూడా పాడు చేస్తున్నారు, ఈయనకి చదువు ఎందుకయ్యా తీసుకుపోండి అన్నారు. సరే అయితే వెళ్ళిపోయింది, మరి బతుకు జీవుడు అనుకున్నాను నేను, అంతే నా చదువు.
1: అంటే మీరు పాఠశాలలో చదవకపోయినా కానీ సాహిత్యంలో కూడా మంచి ప్రావీణ్యత సంపాదించి వాగ్గేయకారులుగా చక్కటి కీర్తిని పొందారు కదా, మరి ఈ రంగంలో మీ యొక్క అనుభవాన్ని కూడా తెలియజేస్తారు.
0: నాకు పాటలు రాయాలి, కీర్తనలు రాయాలి అటువంటిది నాకు ఎప్పుడు ఉద్దేశం ఉండేది కాదు. ఒకసారి ఏమైందంటే మా గురువు గారికి ఆధ్యాత్మిక గురువులు ఉండేవారు, విమలానంద భారతి స్వాములు వారిని. వారు వచ్చి మా ఇంటి దగ్గర ఎదురుగుండా దీక్ష తీసుకున్నప్పుడు ఆయనకి నా పాట అంటే ఇష్టం. వారు ఒక రోజు నన్ను పిలిచి గమ్మత్తుగా అడిగారు, ఏమైపోతుంది త్యాగరాజు కీర్తనలు మీరంతా పాడుతున్నారు కదా, ఆ త్యాగరాజుకి పూర్వం సంగీతం ఎలా ఉండేది, ఏం పాటలు పాడేవారు ఏమిటిని అడిగారు అన్నమాట. నాకు అంత పెద్ద తెలీదు, అందువల్ల ఏమోనండి రామదాస్ కీర్తనలు, తరంగాలు ఇలాంటివి పాడేవారేమో అన్నాను. మరి త్యాగరాజు కీర్తనలు వచ్చిన తర్వాత సంగీతం యొక్క పద్ధతి అంతా మారింది కదా, అంటే ఆయన కొత్త సృష్టి చేశారు కదా, అలాగే నువ్వు ఆయన కీర్తనలు పాడడమే కాకుండా నువ్వు కూడా ఏదైనా కొత్త సృష్టి చేస్తే ఆయనలాగా నీకు శాశ్వతంగా కీర్తి ఉంటుంది, ఏదైనా కొత్తదిగా ఒకటి చేయకూడదా అని ఆయన సలహా ఇచ్చారు. అప్పుడు అనిపించింది, మన కర్ణాటక సంగీతంలో 72 మేళకర్తలు ఉన్నాయి, ఈ 72 మేళకర్తల్లో ఇంకా ఏ సంగీతంలోనూ ప్రపంచంలో లేవు, మనకే ఉన్నాయి, దక్షిణ దేశ సంగీతంలోనే ఉంది, ఈ ఉత్తర హిందుస్థానంలో కూడా లేదు. అయితే అన్ని రాగాలకి

0: స్వరూపాలు ఏ ఎలా ఉంటాయనేటువంటిది ఒక నిర్ధారణగా ప్రాక్టికల్గా తెలీదు ఎవరికి. తెలియాలంటే దాంట్లో ఏదైనా ఒక రచన ఉండాలి. అయితే ఈ 72 మేళకత్తుల్లో ఇదివరకు మహావైద్యనాథ్ గారిని ఆయన 72 మేళకత్తులు ఒక రాగమాలిక ఒకే కీర్తన రాశారు. అది పాడడానికి ఉండదు, ఒక్కొక్క లైను అందులో రాగస్వరూపం తెలీదు, సాహిత్యం కూడా ప్రధానం కాదు. తర్వాత 60లో ఆయన రాశారు కోటీశ్వరయ్యని. ఆయన కూడా ఏం చేశారంటే కొన్ని ముఖ్యమైన శంకరాభరణం తోడి ఇలాంటివి బాగున్నాయి, కానీ ఇదివరకు పాడని మేళకత్త రాగాల్లో ఆ రాగస్వరూపం ఆయన సరిగ్గా ఆయన తీసుకొచ్చిన రాగస్వరూపం నాకు తృప్తిగా లేదు. కాదు ఈ రాగం ఇంకా ఇలా ఉంటుంది, ఇది కాదు అనిపించింది. అప్పుడు 72 మేళకత్తులో కీర్తన రాయాలని కూర్చుని రాసిన కీర్తన 72 మేళకత్తులు.
1: సంగీతంలో మీరెన్నో నూతన పోకడలు సంప్రదాయబద్ధంగా చేస్తూ జనరంజకంగా ఉండడానికి చేశారు కదా, వాటి గురించి మీ అభిప్రాయం కొన్ని చెప్పండి.
0: నేను పెద్దగా కొత్తగా సంగీతంలో చేశానని చెప్పడానికి ఏం లేదు. అయితే నాలుగు స్వరాలతో రాగం సృష్టించాను నేను, అంత కీర్తన లేదు. అంటే సంగీత శాస్త్ర ప్రకారం 5 స్వరాలు ఉండాలి, అధమం ఉండి 4 స్వరాలతోనే రాగాలు కొన్ని సృష్టించాను. అది కాకుండా ఒక ఎక్స్పెరిమెంట్ 3 స్వరాలతో కూడా ఒక రాగం నేను సృష్టించాను. అది 3 స్వరాలు ఏం చెప్పకుండా ఉంటే బాగుండేది, చెప్పకుండా పాడితే తెలుస్తుంది అన్నమాట. ఉమాసుతం నమామి మమ మానస స్థితం, ఉమాసుతం నమామి కుమారాగ్రజం అసమాన సుమేరుధీరం అమోఘ ఫలప్రదం కల విమోచన గుణాన్వితం ప్రమోదకర మురళీగానమోదితం సతతం ఉమ సమప. అంతే సమప సపమ సమప, 3 స్వరాలు అన్నమాట. తర్వాత తాళాధ్యాయంలో కూడా ఒక నూతన సంప్రదాయాన్ని నేను కనిపెట్టాను అన్నమాట. వాటికి ముఖి అని పేరు పెట్టాను. మళ్ళీ అలాగే పంచముఖి, నవముఖి, చతుర్ముఖి, త్రిముఖి అని పెంచి ఆ పద్ధతి అంతా ఒక రకంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇంతవరకు మనకున్న తాళాలని కూడా ఒక ప్రక్రియతో, ఒక సంప్రదాయం ద్వారా ఈ తాళాలని సృష్టింపబడ్డాయి, ది ప్రిన్సిపల్. సో ఐ హావ్ ఇన్వెంటెడ్ ఎ న్యూ ప్రిన్సిపల్, దాంతో ఇంకా ఎన్నో తాళాలు మనం సృష్టించుకోవడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. ఆ విధంగా వచ్చేసాను నేను.
1: తర్వాత అండి, ఇందాక మీరే చెప్పారు అంటే దక్షిణాదిలో ఉన్నటువంటి ఈ మేడకత్త పద్ధతి ఇదంతా కూడా మిగతా ఏ సంగీత పద్ధతిలోనూ లేదు అని. ఈ సంగీతం నేర్చుకుని దీంట్లో మీరు హిమోన్నత శిఖరాలకు ఎదిగి దేశ దేశాలు ఇంకా చెప్పాలంటే ప్రపంచం అంతా తిరిగారు కదా, ఆ సంగీత బాణీల వారిని కూడా మీరు ఏ విధంగా సమ్మోహించగలిగారు చెప్తారు?
0: అంటే నేను వెళ్ళిన చోటల్లా కూడా మన సంగీతంలో, దక్షిణ భారతీయ సంగీతంలో ఉండేటువంటి విశిష్టత, పునాది, ఈ 72 మేళకత్తుల ఒక పునాది ఉందే, ఇది ఎంత గొప్పది అనేటువంటిది నేను ప్రాక్టికల్గా ప్రూవ్ చేశాను, అనేక చోట్ల ప్రూవ్ చేశాను. ఇతర దేశాల్లో, ఉత్తర హిందూ దేశంలో వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారన్నమాట. వాళ్ళకి ఇన్ని మేళకత్తులు లేకపోవడం వలన వాళ్ళు మన సంగీతం పాడడానికి కొంచెం కష్టపడుతున్నారు. మనం వాళ్ళ సంగీతం పాడేస్తున్నాం, ఏ సంగీతమైనా సరే మనం పాడగలం. ఇది కనుక క్షుణ్ణంగా తెలుసుంటే ప్రపంచంలో ఏ సంగీతమైనా కూడా మనం పాడగలం అనేటువంటిది నేను ప్రాక్టికల్గా అనేక చోట్ల రుజువు చేశాను. ఒకసారి వెస్ట్రన్ యూనివర్సిటీలో వరల్డ్ మ్యూజిక్, అన్ని మ్యూజిక్లకి చైర్ ఉంది అక్కడ. అప్పుడు చైనీస్ వాళ్ళు ఆఫ్రికన్సు, జాపనీసు, రకరకాల జర్మన్సు, వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళ సంగీతంలో ఒక లైన్ పాడమని నేను అది వెంటనే పాడేసి, మన రాగం ఒక చిన్న ముక్క పాడమంటే వాళ్ళ వల్ల కాక అలా జరిగింది. అది మామూలుగా మనం విదేశ సంగీతం వరకు వెళ్ళక్కర్లా. మన దేశంలోనే ఇప్పుడు ఔత్తరాయికులు వాళ్ళు కూడా ఇప్పుడు ఔత్తరాయిక సంగీతంలో, మన సంగీతంలోనూ కూడా టాప్ ర్యాంక్ తీసుకున్న వాళ్ళు, ఏ క్లాస్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు మన వాళ్ళల్లో. కానీ ఔత్తరాయికులు ఎవళ్ళు మన కన్నాడ సంగీతంలో అధమపక్షం ఒక బీ కూడా తీసుకున్న వాళ్ళు ఎవరు లేరు. కారణం ఏమిటంటే మన సంగీతం యొక్క పునాది వాళ్ళకి తెలియకపోవడమే. వాళ్ళు తెలుసుకుంటే మాత్రం చాలా చక్కగా పాడగలరు అనేటువంటి విషయాన్ని వాళ్ళందరికీ తెలియజేశాను. ఈ మధ్య జుగల్ బందీస్ అని పాడి, ముఖ్యంగా ప్రాక్టికల్గా వాళ్ళకి జుగల్ బందీసులో నేను వాళ్ళకి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ పద్ధతులు నేను తెలుసుకోవడానికి, మన సంగీతంలో ఉండే పద్ధతులు ఎలాంటివో దాని లోతు ఎంత ఉందో వాళ్ళకి తెలుసుకోవడానికి ఇవి చాలా ఉపకరించాయి. ఇప్పుడు వాళ్ళందరికీ తెలుసును మన సంగీతాన్ని గురించి.
1: అంటే జుగల్ బందీలు వాటి వల్ల కొంచెం ప్రచారం చెందింది.
0: ప్రచారం జరిగింది, మనం తప్పకుండా మన యొక్క సంగీతాన్ని గురించి వాళ్ళకి బాగా తెలిసింది. ఇదివరకు అంత తెలియదు.
1: అంటే పాశ్చాత్య సంగీతానికి మనకి కూడా కొంచెం అంటే దీని వల్ల ఆధారాలు ఎక్కువ ఉన్నాయంటే,
0: మన సంగీతంలో లేనిదంటూ లేదు. పాశ్చాత్య సంగీతం మన సంగీతంలో ఉంది, జపాన్ సంగీతం మన దాంట్లో ఉంది, పర్షియన్ సంగీతం మన దాంట్లో ఉంది, ఉత్తర హిందుస్థాన్ సంగీతం మన దాంట్లో ఉంది. వాళ్ళు ఏ పాట పాడినా మన సంగీతంలో ఎక్కడో ఒకటి ఉందని నేను రుజువు చేయగలను. అన్నిటికీ మూలం మన శాస్త్రీయ కర్ణాటక సంగీతమే. కర్ణాటక సంగీతం అంటే నా ఉద్దేశంలో బాగున్న ప్రతి సంగీతం కర్ణాటక సంగీతం అని నా ఉద్దేశం. కర్ణాటక సంగీతం అనేటువంటిది ఏదో కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చిందని కానీ, సంగీత పితామహులనే పేరు పెట్టుకున్నటువంటి పురంధరదాసులు వారి దగ్గర నుంచి వచ్చిందని కానీ, ఒక లేదు దక్షిణ దేశానికి సంబంధించిందని కానీ అంటే నేను ఒప్పుకోను, నాకు నచ్చదు. ఎందుకంటే అది కూడా అంతే అయి ఉండొచ్చే ప్రపంచ సంగీతానికి విషయంలో ఇంత విశిష్టత మనకు ఉండేది కాదు. నా అభిప్రాయంలో కర్ణేషు అటతి ఇది కర్ణాటక, చెవికి ఇంపుగా ఉండే ప్రతి సంగీతము కర్ణాటక సంగీతమే. అది సినిమా పాట కావచ్చును, పాశ్చాత్య సంగీతం కావచ్చును, హిందుస్థానీ సంగీతం కావచ్చును, లలిత సంగీతం కావచ్చును, భక్తి సంగీతం కావచ్చును, ఏదైనా సరే చెవికి బాగుందా అది కర్ణాటక సంగీతం. కర్ణేషు అటతి క్లాసికల్ మ్యూజిక్,
1: శాస్త్రీయ
0: క్లాసికల్ మ్యూజిక్ అంటే శాస్త్రీయ సంగీతం అంటే ఏమిటంటే, 10 కాలాల పాటు ఏ సంగీతం ఏ పాట నిలుస్తుందో అదంతా శాస్త్రీయ సంగీతమే. ఒక సినిమా పాట 20 ఏళ్ళు ఎప్పుడో నేను పాడిన పాట ఇంకా ఈ రోజుకి కూడా కొత్త రకంగా కనిపించి, ఎప్పుడో నేను ఆ కాలంలో ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తున్న రోజుల్లో ఒక లలిత సంగీతం ఇప్పటికీ కూడా ప్రజలు వినాలని అవి ఇంకా బ్రతుకున్నాయంటే అదంతా కూడా శాస్త్రీయ సంగీతమే అంటాను నేను. శాస్త్రీయతకు అర్థం అది. అంతేగాని ఇది పుస్తకంలో రాసి ఆ రాసిని మనం చదువుకుని పాడింది కాదు.
1: అయితే ఆపాత మధురమైనటువంటి సంగీతాన్ని మొత్తం మీరు ఆపోషణ పట్టి ముఖ్యంగా దీని ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించాలి అని ఒక కొత్త థియరీని మీరు ప్రతిపాదిస్తున్నారు కదా.
0: అయితే దాని గురించినటువంటి రీసెర్చ్ అంతా కూడా అయిపోయింది. అది నేను ప్రారంభించడానికి దగ్గరటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. అది ప్రారంభించగానే దాని గురించి వివరాలని చెప్తాను.
1: అయితే మీ యొక్క ఈ అపూర్వమైనటువంటి అనుభవంతో ఈనాటి యువతరానికి మీరు ఏం సందేశం ఇస్తారండి?
0: ఆ రోజుల్లో అవకాశాలు లేని రోజుల నుంచి ప్రారంభించి ఇప్పుడు అవకాశాలు ఉన్నంత వరకు కూడా మేము ఒకలాగా ఎదుర్కొంటూ వచ్చాం. ఇప్పటి వాళ్ళకి ఏమిటంటే, అప్పుడు 1000 కచేరీలు చేయడానికి ఇప్పుడు 1 టీవీలో అరగంట పాడడం ఒకటి, రేడియోలో 1 పాట పాడితే, టీవీలో 1 పాట పాడితే ప్రపంచం అంతా బలాన వాళ్ళు పాడుతున్నావు అని తెలిసిపోతుంది. అప్పుడు అలా తెలియదు. అయితే ఇటువంటి అవకాశాలు ఇంత తేలిగ్గా మనకు దొరుకుతున్న సమయంలో చాలా శ్రద్ధ వహించి ఉన్న అవకాశాలని సక్రమంగా వినియోగించుకుని అభివృద్ధి చేసుకుంటే బాగుంటుంది.
1: నమస్కారం.
0: నమస్కారం.
2: ఇప్పుడు వినండి శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు గానం చేసిన లలిత గీతం.

మీరింతవరకు గుర్తు చేసుకుందాం. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి అందిస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు కార్యక్రమంలో శ్రీ మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారితో పరిచయం విన్నారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి
1: రా రా. అమ్ముడు, ఏంటి ఇట్లా వచ్చావు?
0: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయ్యింది మనందరికీ.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును,

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 11:30 సినీ గీతాలు. అంతకంటే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం సినీ గీతాల్లో. ముందుగా వినబోతున్న పాట భక్త ప్రహ్లాద చిత్రంలోని గానం డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ సాహిత్యం సముద్రాల సీనియర్.

గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి

నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ SEID ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం నంసిని గీతాల్లో వినుగుతున్న త్రువతి పాట నాలో ఉన్న ప్రేమ చిత్రంలోంది. గానం చిత్ర సాహిత్యం సిరివెన్నెల సీతారాం శాస్త్రి.

0: వైద్యులు డాక్టర్లు
1: ఒక శ్రీ చైతన్యను.
2: ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం సినీ గీతాల్లో వినబోతున్న తిరువతి పాట మహారథి చిత్రంలోంది గానం విజయ్ ఎస్ దాస్, సాహిత్యం శుద్ధాల చోక్తేజ, సంగీతం గురుకిరణ్.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం చిత్రగీతాల్లో వినువతున తిరువతి పాట మనసు పలికే మౌనరాగం. చిత్రంలోని గానం చిత్ర సాహిత్యం వేటూరి సుందరరామూర్తి, సంగీతం కెఎం రాధాకృష్ణన్.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సినీ గీతాల్లో వినబోతున్న తిరువతి పాట గోదావరి చిత్రంలోంది. గణమస్వి బాలసుబ్రహ్మణ్యం, సాహిత్యం వేటూరి సుందరమూర్తి.

0: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 12:10. లాహిర్ లాహిర్లో సినీ గీతాలు. అంతకంటే ముందు
1: జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏదో చేయకుండా ఉంటూ ఫైనల్గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సందడి వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ సార్ చూయించాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానం

0: ప్రియాని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి, ఇది మనందరి మనోవాణి.
1: ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం లాహిర్ లాహిర్లో. ముందుగా వినబోతున్న పాట బ్రహ్మోత్సవం. చిత్రంలోని గానం రాహుల్ నంబియార్, సాహిత్యం సిరివెన్నెల సీతారాం శాస్త్రి, సంగీతం మిక్కీ జెమేయర్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనమున్నాం లాహిర్ లాహిర్లో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తర్వాతి పాట పరుగు చిత్రంలోని గానం సాకేత్, సాహిత్యం అనంత శ్రీరామ్, సంగీతం మణిశర్మ.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం లాహిర్ లాహిర్లో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తర్వాతి పాట పంజ చిత్రంలోని గానం హరిచరణ్, శ్వేతా పండిట్, సాహిత్యం చంద్రబోస్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం లాహిర్ లాహిర్లో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తర్వాతి పాట RX 100 చిత్రంలో ఉంది. గానం హరిచరణ్, సాహిత్యం చైతన్, సాహిత్యం శ్రీమణి, సంగీతం చైతన్ భరద్వాజ్.

0: ఇంతవరకు లాహిర్ లాహిర్లో సినీ గీతాలు.
1: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ,
2: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ,
1: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ,
2: సూక్తులతో సుధలు పంచుతూ,
1: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ,
2: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ,
1: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ,
2: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ,
1: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ,
2: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ,
1: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ,
2: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 90 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.
0: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 12:30 తెలుగులో వార్తలు వింటారు.
3: ప్రసారం
4: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దౌత్యపరమైన ఉద్రిక్తతలు, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బంగారం, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమిళనాడు అసెంబ్లీలో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేత ఎన్ రంగస్వామి ఈరోజు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా 5వ సారి ప్రమాణ స్వీకారం చేశారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు రాయ్పూర్లో జరగనున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది.

0: దౌత్యపరమైన ఉద్రిక్తతలు, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బంగారం, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సవరించిన ధరలు ఈ రోజు నుండే అమల్లోకి వస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. బంగారం, వెండిపై 5%, ప్లాటినంపై 5.4% దిగుమతి సుంకం విధించింది. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా దేశ ఆర్థిక స్థితిని కాపాడడానికి ప్రజలు బంగారం కొనుగోళ్లను సాధ్యమైనంత వరకు నివారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంతకుముందు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థపై భారాన్ని తగ్గించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. తమిళనాడు అసెంబ్లీలో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగవేట్రి కళగం టీవీకే ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. ఈ బల పరీక్షలో ప్రభుత్వానికి మద్దతుగా 144 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు, వ్యతిరేకంగా 22 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. 5 ఎమ్మెల్యేలు ఓటింగుకు దూరంగా ఉన్నారు. ఈ విజయంతో తమిళనాడు శాసనసభలో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం తన మెజారిటీని నిరూపించుకుంది. నీట్ పరీక్షా పత్రాల లీక్ ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు సిబిఐ బృందం జైపూర్ చేరుకుంది. రాజస్థాన్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ఎస్ఓజీ అదుపులోకి తీసుకున్న పలువురిని సిబిఐ అధికారులు విచారించారు. మరోవైపు ఈ దర్యాప్తులో భాగంగా సీకర్, దాని పరిసర ప్రాంతాల్లో ఎస్ఓజీ వందలాది మందిని విచారించింది. కేసు మూలాలను వెలికితీసేందుకు సిబిఐ, రాజస్థాన్ పోలీసులు సమన్వయంతో దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలి దేశీయ పర్యటనల సమయంలో తన కాన్వాయ్ పరిమాణాన్ని గణనీయంగా తగ్గించారు. అయితే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లను మాత్రం యథావిధిగా కొనసాగిస్తున్నారు. ప్రధానమంత్రి ఇటీవలి గుజరాత్, అస్సాం పర్యటనల సమయంలో వాహనాల సంఖ్యను తగ్గించే నిర్ణయాన్ని అమలు చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దిగుమతి చేసుకునే ఇంధనంపై ఆధారపడ్డాన్ని తగ్గించాలని, పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను అవలంబించాలని ప్రధానమంత్రి దేశ ప్రజలకు చేసిన 7 విజ్ఞప్తులకు అనుగుణంగా ఈ చర్య తీసుకున్నారు. కాన్వాయ్ పరిమాణం తగ్గించినప్పటికీ ప్రధానమంత్రి భద్రతకు సంబంధించి ఎటువంటి రాజీ పడలేదు. ఎస్పీజీ ప్రోటోకాల్స్ ప్రకారం అవసరమైన అన్ని కీలక భద్రతా విభాగాలు యథావిధిగా ఉన్నాయి. సాధ్యమైన చోటల్లా తన కాన్వాయ్లో ఎలక్ట్రిక్ వాహనాలను చేర్చాలని ప్రధానమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తికి స్పందిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన కాన్వాయ్ని సగానికి పైగా తగ్గించుకున్నారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధన దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించి ఆర్థిక స్థిరత్వాన్ని సాధించాలని, అలాగే పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలు అనుసరించాలని ప్రధానమంత్రి దేశ ప్రజలకు చేసిన 7 విజ్ఞప్తుల్లో ఇదొకటి. ఇంధన పొదుపు ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడంతో పాటు పర్యావరణ సుస్థిరతను పెంపొందించే లక్ష్యంతో హోంమంత్రి తన వాహనాల సంఖ్యను గణనీయంగా తగ్గించారు. ప్రధానమంత్రి స్వయంగా తన కాన్వాయ్ని తగ్గించుకుని ఆదర్శంగా నిలవగా, ఇప్పుడు కేంద్ర హోంమంత్రి కూడా అదే బాటలో నడిచి ఈ పొదుపు చర్యను అమలు చేస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేత ఎన్ రంగస్వామి ఈరోజు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా 5వ సారి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ నివాస్లో జరిగిన ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాష్ నాథన్ ఆయన చేత పదవీ ప్రమాణం చేయించారు.
1: నా రంగస్వామి கடவுளின் பெயரால் உறுதி கூறுதாவது, நான் நேர்முகமாகவோ அல்லது மறைமுகமாகவோ ஒருவருக்கோ அல்லது பலருக்கோ இந்திய ஒன்றியத்தின் புதுச்சேரி ஆட்சி பரப்பின் முதலமைச்சர் என்ற முறையில் என் கவனத்திற்கு கொண்டுவரப்படும் அல்லது எனக்கு தெரிய வரும் எந்த செய்தியையும் மேற்கூறிய முதலமைச்சர் என்ற வகையில் என்னுடைய கடமைகளை முறையாக ஆற்றுவதற்கு தேவைப்பட்டாலன்றி தெரிவிக்கவோ அல்லது வெளிப்படுத்தவோ மாட்டேன்.
0: రంగస్వామితో పాటు పార్టీకి చెందిన మల్లాడి కృష్ణారావు, బీజేపీకి చెందిన ఏ నమశివాయం కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, రాష్ట బీజేపీ అధ్యక్షుడు విపి రామలింగం, ఇతర ఉన్నతాధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. 1998 ఇదే రోజున భారత్ నిర్వహించారు.

0: మోదీ స్పష్టం చేశారు. ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగియోనో భారత్లో 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు న్యూఢిల్లీకి చేరుకున్నారు. రేపటి నుండి ప్రారంభం కానున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఆయన భారత్కు వచ్చారు. ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారు. బ్రిక్స్ సభ్య దేశాల విదేశాంగ మంత్రులు, భాగస్వామ్య దేశాల ప్రతినిధి బృందాల అధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటారు. వీరంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలుస్తారు. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్య దేశాల విదేశాంగ మంత్రులు పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకుంటారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు చిలీ విదేశాంగ మంత్రి ఫ్రాన్సిస్కో పెరెజ్ మకెన్నాతో సమావేశమయ్యారు. మార్కెట్లను విస్తరించడం, వనరుల సేకరణను పెంచడం, ప్రాధాన్యత కలిగిన వస్తువుల ఎగుమతులను ప్రోత్సహించడమే కాకుండా సేవా రంగాన్ని బలోపేతం చేయడంపై చర్చించినట్టు జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు రాయ్పూర్లో జరగనున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్పై 82 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. రాజస్థాన్లో ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ మధ్యప్రదేశ్లలో రేపటి వరకు వడగాల్పులు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. దేశంలోని ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఈరోజు ఉరుములతో కూడిన వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, ఛత్తీస్గఢ్, తూర్పు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్లలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. జమ్మూకాశ్మీర్, లక్షద్వీప్, తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, కేరళ, మాహే, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లాలనుకునే ఆసక్తి కలిగిన భక్తులు ఈ నెల 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. ఈ యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి దరఖాస్తుదారులు అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దౌత్యపరమైన ఉద్రిక్తతలు, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బంగారం, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమిళనాడు అసెంబ్లీలో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేత ఎన్ రంగస్వామి ఈరోజు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా 5వసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కార్మికుల కార్యక్రమం.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో రోగనిరోధక శక్తి అవగాహన అనే అంశంపై డాక్టర్ ఎంవివి గాంధీ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీమతి కె. ఇందిరాగారు.
1: రోగనిరోధక శక్తి అన్న పదం మనం తరచూ వింటాము. ఒక రోగంతో మనం ఫైట్ చేయాలంటే మనలో రోగనిరోధక శక్తి అన్నది ఉండాలి. మరి దీని గురించి వివరంగా చెప్పడానికి ఈరోజు మా ఆకాశవాణి స్టూడియోలో వచ్చారు డాక్టర్ ఎంవివి గాంధీ గారు. వీరితో మాట్లాడి రోగనిరోధక శక్తి అంటే ఏమిటి మరియు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని ఎలాగ మెయింటైన్ చేయాలి ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గాంధీ గారు.
2: నమస్కారం అమ్మా.
1: డాక్టర్ గారు, ముందుగా ఇమ్యూనిటీ లేదా రోగనిరోధక శక్తి అంటే ఏమిటి వివరిస్తారు?

0: రోగ నిరోధక శక్తి ఆ పదంలోనే చాలా వరకు అర్థం ఉంది. రోగం అంటే ఒక డిసీజ్, నిరోధకం అంటే ప్రివెన్షన్. ఈ రోగాన్ని మనం ఎలా అరికట్టొచ్చు అదే ఈ రోగ నిరోధక శక్తి. రోగ నిరోధక శక్తి అన్నది బయట నుంచి ఎక్కడి నుంచో రాదు. మనకి రోగ నిరోధక శక్తి అనేది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ఇన్నేట్ ఇమ్యూనిటీ, రెండవది అక్వైర్డ్ ఇమ్యూనిటీ. ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే మన శరీరంలో తనంతటగా తానుగా ఒక వ్యాధితో పోరాడే శక్తి ఉంటుంది, అది ఇన్నేట్ ఇమ్యూనిటీ. అక్వైర్డ్ ఇమ్యూనిటీ, అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటే మనం వ్యాక్సిన్స్ ద్వారా కానీ మెడిసిన్స్ ద్వారా కానీ తల్లి నుంచి బిడ్డకు సంక్రమించడం కానీ ఇవన్నీ అక్వైర్డ్ ఇమ్యూనిటీ. సో ఫస్ట్ ఇన్నేట్ ఇమ్యూనిటీ. ఇప్పుడు మనకి ఒక ఇన్ఫెక్షన్ మన ఒంట్లో చొరబడింది, అప్పుడు మన శరీరంలో తెల్ల రక్త కణాలు ఉంటాయి. ఈ తెల్ల రక్త కణాల్లో న్యూట్రోఫిల్స్, లింఫోసైట్స్, మోనోసైట్స్, బేసోఫిల్స్, ఇసినోఫిల్స్ ఇలా వేరే వేరే రకాలు ఉంటాయి. వాటిలో లింఫోసైట్స్ అనేవి రోగ నిరోధక శక్తికి బాగా ఉపయోగపడుతుంది. టీ లింఫోసైట్స్ అంటారు, బి లింఫోసైట్స్ అంటారు. ఇంకా డీప్గా వెళ్ళట్లేదు, మనకి కావాల్సిన ఇమ్యూనిటీ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏదైనా ఒక క్రిమి, ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ మీకు అర్థమవడం కోసం మన శరీరంలోకి ప్రవేశించినట్టు అయితే దాన్ని యాంటీజెన్ కింద పరిగణిస్తాం. ఈ యాంటీజెన్ శరీరంలోకి ఎప్పుడైతే వెళ్తుందో మన శరీరంలో ఉండే ఈ టీ లింఫోసైట్స్ కానీ డబ్ల్యూబీసీ కణాలు కానీ అదే రోగ నిరోధక శక్తి యాంటీబాడీస్ని తయారు చేస్తాయి. ఈ యాంటీజెన్స్తో ఈ యాంటీబాడీస్ అన్ని ఫైట్ చేసి ఆ పర్టిక్యులర్ డిసీజ్, ఆ పర్టిక్యులర్ రోగాన్ని అరికట్టేటట్టు చేస్తాయి. ఇది దాని మెకానిజం, యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్. మీకు ఇంకా అర్థం అవడానికి ఏంటి అంటే వ్యాక్సిన్స్, మనం వ్యాక్సిన్స్ వేసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా కరోనా వ్యాక్సిన్ వేసుకున్నాం. కరోనా వ్యాక్సిన్ అంటే ఇండైరెక్ట్గా మనం ఆ క్రిమిని మన శరీరానికి హాని చేయకుండా క్రిమిని మన శరీరం లోపలికి పంపించి మన శరీరంలో ఉండే ఈ లింఫోసైట్స్ కానీ తెల్ల రక్త కణాలు కానీ ఆ క్రిమి యొక్క యాంటీజెన్తో ఫైట్ చేసి యాంటీబాడీస్ని తయారు చేసి మనల్ని కరోనా రోగ బారి నుంచి కాపాడుతుంది. ఇది కరోనాకి సంబంధించి ఇమ్యూనిటీ. అలాగే ప్రతి రోగానికి సంబంధించి దాని యొక్క వ్యాక్సిన్స్ అయితేనేమి ఇంక. సో ఫర్ ఎగ్జాంపుల్ పోలియో 1970లో స్మాల్ పాక్స్ అని ఒక వ్యాధి ఉండేది. ఈ స్మాల్ పాక్స్ అనే వ్యాధి మనం పరిపూర్ణంగా 100% అరికట్టేసాం. ఎట్లా అరికట్టాం? అది వ్యాక్సిన్. సో ఈ వ్యాక్సిన్ అనేది ఇది ఒక అక్వైర్డ్ ఇమ్యూనిటీ. అలానే మన క్రిమి ఏదైనా మన శరీరం చొచ్చబడినప్పుడు దానితో మన శరీరాన్ని శరీరం ఫైట్ చేసే విధానం ఇన్నేట్ ఇమ్యూనిటీ. సో మనకు మనంతటగా మనం కానీ వ్యాక్సిన్ రూపంలో కానీ తల్లి నుంచి బిడ్డకి సంక్రమించడంలో కానీ మన శరీరంలో ఉండే క్రిములతో మనం మనం ఫైట్ చేసే విధానాన్ని ఇమ్యూనిటీ అంటారు.
1: బాగా చెప్పారండి. మరి ఒకే ప్రాంతంలో ఒకే సర్కమ్స్టాన్సెస్లో ఒకే వెదర్లో పెరుగుతున్న ఇద్దరు మనుషులు వాళ్లలో ఆ పరిస్థితుల్ని రియాక్ట్ చేయడానికి వేరే వేరేగా ఉంటుంది కదండి. కొందరు త్వరగా జలుబు దగ్గు వస్తే కొందరికి అస్సలు రాదు. దీనికి కారణం ఏముంటారు?
0: అది మన బాడీ ఇన్బిల్ట్ అండి. బేసికలీ మనం మీరు చెప్పే విధంగా ఇద్దరు వ్యక్తుల్ని మనం కంపేర్ చేసామనుకోండి, ఒకే ఎన్విరాన్మెంట్లో ఉంటున్నారు, ఒకే దీనిలో ఉంటున్నారు, బట్ జెనెటిక్స్ అనేది చాలా ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు మన తాత తండ్రుల నుంచి మనకి కొన్ని డిసీజెస్ సంక్రమించవచ్చు, అలానే కొన్ని అలర్జెన్స్ కూడా సంక్రమించవచ్చు. అట్లానే మనం పెరిగే ఎన్విరాన్మెంట్లో ఉండే క్రిముల ద్వారా మనకి కొన్ని డిసీజెస్ సంక్రమించవచ్చు. ఈ ఒక పాయింట్ అయితే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఇందాక మాట్లాడుకున్నాం కొన్ని రోగాలను అరికట్టడానికి కొన్ని వ్యాక్సిన్లు తయారు చేసుకున్నాం, ఆ వ్యాక్సిన్ని మనం ప్రవేశపెడుతున్నాం. సపోజ్ టీబీ, టీబీ అనేది మనం వ్యాక్సిన్ పుట్టినప్పుడే వేసుకుంటున్నాం. మనం పెరిగే కొద్దీ మన బాడీ కాన్స్టిట్యూషన్ అయితేనేమి, మన మజిల్ బిల్డింగ్ అయితేనేమి, మన ఇమ్యూనిటీ అయితేనేమి, ఇవన్నీ పెరగటం వల్ల మన టీబీ రాకుండా ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం వయసులో ఉండేటప్పుడు సరైన పోషక పదార్థాలు తీసుకుపోవడం వల్ల కానీ ఇంకో విధంగా వల్ల కానీ లేకపోతే మనం ఎక్సర్సైజ్ లోపం వల్ల కానీ మన శరీరంలో రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ అనేది ఆటోమేటిక్గా క్షీణిస్తుంది. ఇమ్యూనిటీ ఆటోమేటిక్గా క్షీణించేటప్పుడు మన వాతావరణంలో ఉండే క్రిముల వల్ల కానీ మన శరీరంలో ఉండే క్రిములని మన శరీరంలో ఉన్న తెల్ల రక్త కణాలు ఫైట్ చేయలేకపోవడం వల్ల కానీ ఆ ఏదైతే ఆ వ్యాధి ఉందో అది బయటపడే అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఇద్దరూ ఒకే చోట ఉండటం వల్ల కానీ ఒకే ఎన్విరాన్మెంట్లో ఉండటం వల్ల కానీ ఇద్దరికి ఒకేలాగా క్రిములు లేకపోతే ఇన్ఫెక్షన్స్ శరీరంలో యాక్ట్ చేయాలని ఎక్కడ రూల్ లేదు.
1: మరి ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటే ఏమిటండి? అంటే నా శరీరంలో నాకు ఇప్పుడు ఇమ్యూనిటీ లేదనుకోండి, నేను ఏదైనా ఇమ్యూనిటీ బూస్టర్ తీసుకొని రోగ నిరోధక శక్తి పెంచుకోవచ్చు అంటారా?
0: డెఫినెట్గా అమ్మా, ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటే అవి ఏవేవో కాస్ట్లీ వస్తువులు లేకపోతే ఇంకోటి ఇంకోటి కాదు, మనం రోజు తింటున్న ఆహారంలోనే ఉంటాయి. ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటే మనకి రోగ నిరోధక శక్తి పెంచే సబ్స్టెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ సిట్రస్ ఫ్రూట్స్ అంటే ఆరెంజెస్ కానీ ఉసిరికాయ కానీ ఇవన్నిట్లో కూడాను వైటమిన్ సి ఎక్కువ ఉంటుంది. వైటమిన్ సి ఎక్కువ తీసుకోవటం వల్ల మన రోగ నిరోధక శక్తి ఇండైరెక్ట్గా పెరుగుతుంది. వైటమిన్ సి అనేది కొల్లాజన్ ప్రొవైడ్ చేయటం వల్ల కానీ డబ్ల్యూబీసీలు ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి కానీ ఒంట్లో ఆర్గనిజమ్స్తో ఫైట్ చేయడానికి కానీ దోహదపడి. అట్లానే మనం బీ కాంప్లెక్సెస్ తీసుకున్నట్టయితే మన బ్లడ్ సెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. బ్లడ్ సెల్స్ పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా అనీమియా అంటే రక్తం తగ్గిపోయే లక్షణం తగ్గి మన రక్తం శరీరంలో పెరగటం వల్ల మనకి మరికొన్ని వ్యాధుల నుంచి మనం ప్రివెంట్ చేసుకోగలిసే అవసరం ఉంటుంది. సో ఇవన్నీ మనం రోజు తినే ఆహారంలోనే ఉంటాయి. బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, మీట్ కానీ, ఇవన్నీ కూడా మనకు కావాల్సిన పదార్థాలన్నీ కూడా మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. మనం వాటిలో కెమికల్స్ ఏమీ లేకుండా సేంద్రియ పద్ధతిలో తీసుకుంటే మనకు డెఫినెట్గా మన హెల్త్ అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఇప్పుడే మీరు బీ కాంప్లెక్స్ గురించి చెప్పారు, దాని గురించి వివరిస్తారా? ముఖ్యంగా ఏంటంటే చాలామంది హెల్త్ సప్లిమెంట్స్ కూడా తీసుకుంటూ ఉంటారు, అన్ని రకాల మల్టీవిటమిన్స్, బీ కాంప్లెక్సెస్ కానీ, జింక్, కాల్షియం, ఇది ఎంతవరకు ఒక శరీరానికి అవసరమో, లేదా దీనికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఓవర్ ద కౌంటర్ తీసేసుకోవడం పర్వాలేదా?
0: బీ కాంప్లెక్స్ అని కాదమ్మా, ఏ ట్యాబ్లెట్ కానీ ఏ మందు కానీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకోవటం అనేది చాలా చాలా చాలా పెద్ద నేరం. సో ఇప్పుడు మీ క్వశ్చన్కి వస్తే బీ కాంప్లెక్స్ అని, కాల్షియం అని, ఇంకోటని ఆల్రెడీ మీకు ముందు చెప్పున్నాను. మనం తినే ఆహారంలో మనకి కావలసిన ప్రతి వస్తువు ఉంటుంది. ఇప్పుడు మిల్క్ తీసుకున్నాం అనుకోండి, దానిలో కాల్షియం ఎక్కువ ఉంటుంది. ఎగ్ తీసుకున్నాం అనుకోండి, దానిలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ఆకుపచ్చ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకున్నాం అనుకోండి, దానిలో ఫైబర్, బీ12 ఇవన్నీ మామూలు మనకు శరీరానికి ఏమేమి కావాలో అవన్నీ దొరుకుతాయి. మనం ఏంటంటే కొంతమంది పూర్తిగా వెజిటేరియన్ తినరు, కొంతమంది పూర్తిగా నాన్ వెజ్ తినరు, కొంతమంది ఎలర్జీ మిల్క్ తాగటానికి ఎలర్జీ అంటారు. ఇవి మన శరీరం కావాల్సినవి మనమే తీసుకోకుండా ట్యాబ్లెట్ రూపంలో తీసుకుంటున్నాం, అంతే తప్పితే అవి వేరేగా దొరకటం కానీ ఇవి కానీ ఉండదు.
1: బాగా చెప్పారండి. మరి ఇప్పుడు మీరు అలర్జీ గురించి అంటున్నారు కదా, ఈ మధ్య చాలా మందికి తరచూ అలర్జీస్ అనేది కనబడుతున్నది, వీటికి కారణం ఏంటండి?
0: ఎలర్జీస్ అంటే అమ్మా చాలా రకాలుగా ఉంటాయి ఎలర్జీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఫిమేల్స్ నుదుటి పైన కుంకుమ బొట్టు పెట్టుకుంటారు, ఆ కుంకుమ కూడా ఎలర్జీ వస్తుంది. సో ఎలర్జీ అన్నది మైన్యూట్ అంటే డస్ట్, మన ఎన్విరాన్మెంట్లో పెరిగే ఉండే డస్ట్ కానీ, లేకపోతే మన ఇంట్లో పెరిగిపోయిన బూజులు కానీ, మార్కెట్లో మనం తిరుగుతుంటే డస్ట్ కానీ. సో మనం విశాఖపట్నంలో తీసుకుంటాం ఈ పోర్ట్ డస్ట్ అని కానీ, ఎయిర్ పొల్యూషన్ వల్ల కానీ, ప్లాస్టిక్ పొల్యూషన్ వల్ల కానీ ఎలర్జీస్ అన్ని చాలా ఎక్కువగా కామన్గా వస్తున్నాయి. ఇంకొకటి రీసెంట్గా గమనించింది ఏంటంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కాస్మెటిక్స్ ఎక్కువ ఎక్కువగా వాడుతూ ఉన్నారు. మోస్ట్లీ ఎల్డర్లీ పర్సన్స్ ఈ హెయిర్ డైస్, ముస్టాచ్ డైస్ ఇవి వాడటం వల్ల అందులో ఉండే కెమికల్స్ శరీరానికి పడకపోవటం వల్ల స్కిన్ అనేది పాడైపోతుంది, అది కూడా ఒక టైప్ ఆఫ్ ఎలర్జీ. అలానే కొంతమందికి వంకాయ పడదంటారు, కొంతమంది గోంగూర పడదంటారు. సో ఈ ఫుడ్స్లో కూడా ఉండే కొన్ని సబ్స్టెన్సెస్, ఆ హిస్టమిన్స్, ఎలర్జెన్స్ అన్నమాట, అవి మన శరీరంలోకి వెళ్ళినప్పుడు వాటి తాలూకు ప్రవర్తన చూపిస్తాయి. సో అవి మనం ప్రివెంట్ చేసుకుంటే మంచిది. అలానే ఫార్మర్స్కి తీసుకుంటే వాళ్ళు పొలాల్లో పనిచేస్తూ ఉంటారు, ఆ పొలాల్లో పోలెన్స్ అని ఉంటాయి, పోలెన్ గ్రెయిన్స్, అవి కొంతమందికి ఎలర్జీ ఉంటుంది, అవి మనం తీసుకున్న టైంకి ఎలర్జీ వస్తుంది. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదేమైనా కూడాను ఏది చేసినా మనం తెల్ల రక్త కణాలకు వెళ్ళిపోతాం, తెల్ల రక్త కణాల్లో మళ్ళీ ఇసినోఫిల్స్ అన్ని ఎక్కువ కంటెంట్ ఉంది. సో ఈ ఇసినోఫిల్స్ అనేవి ఎక్కువ ఉంటే ఈ ఎలర్జీ అనేది ఎక్కువ కింద ఉండేటట్టు మనం పరిగణిస్తాం. దాన్ని మందులు ఎక్కువ ఎక్కువగా వాడుకునే కంటే కూడా ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ప్రివెన్షన్ అంటే ఏంటి, ఇప్పుడు బాగా కూలింగ్ వస్తువులు, ఫ్రిడ్జ్ వాటర్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇట్లాంటివి పడిన పక్షంలో మానేయటం, హెయిర్ డైస్ మానేయటం, పొలంలోకి వెళ్తే ఈ పోలెన్ గ్రెయిన్స్ ఇన్హలేషన్ వల్ల వచ్చిందనుకోండి ఆ మాస్క్ పెట్టుకోవటం, ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మనం ఈ ఎలర్జీస్ని ప్రివెంట్ చేసుకోగలుగుతాం. ఒకసారి ఎలర్జీ స్టార్ట్ అయ్యింది, దానికి మెడిసిన్ వాడుతూ ఉంటే కంటిన్యూస్గా వాడుకోవటమే అవుతుంది. ఎలర్జీ ఈస్ బెటర్ టు బి ప్రివెంటెడ్
1: అంటే అలర్జీస్ మందులతో తగ్గిపోయేది మాత్రం కాదంటారా?
0: మందులతో తగ్గుతుందమ్మా, బట్ మనం దాని తాలూక కాజ్ రూట్ మూలాన్ని తీసేయాలి. ఆ రూట్ మూలాన్ని మనకి ప్రతిరోజు మన ఎన్విరాన్మెంట్లో కానీ, మన దినచర్యలో కానీ, మన తినే వస్తువుల్లో కానీ ఎక్కడో ఒక దగ్గర తగులుతూ ఉంటుంది. అలా తగిలేటప్పుడు ప్రతిసారి మనం ప్రతిరోజు వచ్చేటప్పుడంతా మందులు వాడుకోవడం అనేది శరీరానికి మంచిది కాదు, ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలర్జీ విషయానికి వస్తే, ఏ సబ్స్టెన్స్తో ఎలర్జీ వస్తుంది, ఎందుకు ఎలర్జీ వస్తుంది కనిపెట్టుకొని దాన్ని మనం ప్రివెంట్ చేసుకోగలిస్తే మంచిది.
1: మీరు డాక్టర్ గారు చివరిగా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఏమిటి, దాన్ని మీరు ఎలా డిఫైన్ చేస్తారు?
0: చాలా మంచి క్వశ్చన్ అడిగారమ్మా. నేను చాలా ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్నాను ఎక్కడ మాట్లాడాలి అని. సో ఐ ఫీల్ ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు స్పీక్ హియర్. ఈరోజు రేపు ప్రతి ఒక్కరికి ఏ క్వశ్చన్ అడిగినా సరే వాళ్ళు చెప్పే ఫస్ట్ ప్రప్రథమంగా సమాధానం ఏంటంటే, నాకు టైం లేదు. సో మన ఆరోగ్యాని కోసం మనం టైం వెచ్చించలేనంత బిజీ లైఫ్స్లోకి వెళ్ళిపోతున్నాం అన్నది చాలా బాధాకరమైన విషయం. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎవరి పర్సనల్ ఇష్యూస్ వాళ్ళకి ఉంటాయి, అవి పక్కన పెట్టేస్తే హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఏంటి, హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఏంటి దాని గురించి మాట్లాడతాం. హెల్దీ లైఫ్ స్టైల్ పడుకున్నప్పటి నుంచి మనం ఏంటి చేసుకుంటే మన లైఫ్ స్టైల్ బాగుంటుంది. స్లీప్ మినిమం రోజుకి 6 నుంచి 7 గంటలు నిద్ర, సౌండ్ స్లీప్, అన్డిస్టర్బ్డ్ స్లీప్ కంపల్సరీ ఉండాలి. ఎక్సర్సైజ్, ఎక్సర్సైజ్ అంటే ఏ వెయిట్ లిఫ్టింగ్లు, పరిగెత్తిడాలు, స్విమ్మింగ్లు ఇట్లాంటివి ఏమీ అవసరం లేదు. రోజుకి మినిమం 30 నుంచి 40 నిమిషాలు బ్రిస్క్ వాక్ వారానికి 5 రోజులు చేస్తే కూడా సరిపోతుంది. ఫుడ్, ఫుడ్ విషయానికి వస్తే చాలామంది ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తూ ఉంటారు, మిడ్ నైట్ బిర్యానీస్, మిడ్ నైట్ రెస్టారెంట్స్కి అలవాటు పెట్టు. సో ఈ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం అనేది చాలా చాలా చాలా తప్పు విషయం. బ్రేక్ఫాస్ట్ అనేది కంపల్సరీ తీసుకోవాలి, మధ్యాహ్నం లంచ్ కూడా తీసుకోవాలి, రాత్రి కూడా తీసుకోవాలి, కానీ తక్కువ మోతాదులో. సో బ్రేక్ఫాస్ట్ షుడ్ బి యువర్ లార్జెస్ట్ మీల్. మనం తినే ఆహారంలో ఎక్కువ మోతాదు ఉదయం బ్రేక్ఫాస్ట్ రూపంలోనే ఉండాలి. ఇది పక్కన పెట్టేస్తే మనం ఆలోచించే విధానం, సో ప్రతిదానికి టెన్షన్, ప్రతిదానికి స్ట్రెస్ అయిపోవటం ఇవన్నీ కూడా కొంచెం తగ్గించుకోవాలి. అండ్ రీసెంట్గా డయాబెటీస్, మధుమేహం బాగా పెరిగిపోతున్న ఈ సమయంలో చాలామంది డైట్ గురించి బాగా కాన్షియస్ అయిపోతున్నారు. ఈ డైట్ కాన్షియస్ అంటే ఏంటంటే, అక్కడెక్కడో బుక్లో చదివాను, లేకపోతే ఇక్కడ నెట్లో చదివాను, లేకపోతే వాట్సాప్లో చూశాను, ఫేస్బుక్లో చూశాను, వాళ్ళు ఈ డైట్ వాడమన్నారు, వీళ్ళు ఈ డైట్ వాడమన్నారు, ఇవి చెప్తా ఉన్నారు. సో నా వరకు నాకు నేను చదువుకుంది ఏంటి అంటే, శరీరానికి ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ మూడు కూడా అవసరమే. ఓన్లీ ప్రోటీన్స్ తీసుకొని ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ తీసుకోకపోయినా కూడా శరీరానికి మంచిది కాదు. సో కార్బోహైడ్రేట్స్ కూడా కంపల్సరీ తీసుకోవాలి. రైస్, దాని క్వాంటిటీ నిమిత్తం ఎంతైతే అంత తీసుకోవాలి. రైస్లో కూడా చాలా చాలా రకాల రైస్లు, బ్రౌన్ రైస్లు అంటారు, క్వినోలిన్ రైస్ అంటే, ఏ రైస్ అయినప్పటికీ కూడాను మన శరీరానికి కావాల్సిన కార్బోహైడ్రేట్ ఎంత. సో అది మనం ఎలా మెషర్ చేసుకోవాలంటే, మనం వర్క్ చేస్తున్నాం, ఎంత వర్క్ చేస్తున్నాం పర్ డే, ఆ వర్క్కి ఎన్ని క్యాలరీస్ కావాలి. ఓ 1800 క్యాలరీస్ కావాలనుకోండి, దానికి మనం 150 గ్రామ్స్ ఆఫ్ రైస్ తీసుకుంటే సరిపోతుంది. ఈ 150 గ్రామ్స్ ఆఫ్ రైస్ అంటే ఏంటి అంటే, మన పిడికిలతో పెద్దవాళ్ళు అయితే 2 లార్జ్ పిడికిళ్ళు, చిన్నవాళ్ళు అయితే 3 పిడికిళ్ళు సరిపోతుంది. సో కంపల్సరీ కార్బోహైడ్రేట్స్ అనేవి శరీరానికి పంపించాలి. చాలామంది కొత్త కాన్సెప్ట్ ఏంటంటే, కార్బోహైడ్రేట్స్ని పక్కన పెట్టేసి మిల్లెట్స్ తినేద్దాం, ఇంకోటి తినేద్దాం, ఇంకోటి తినేద్దాం. మిల్లెట్స్ అవి కూడా ఆహారానికి మంచిదే, మంచిది కాదంటలే, కానీ కార్బోహైడ్రేట్స్ కూడా అవసరం. కార్బోహైడ్రేట్స్ కూడా శరీరానికి కంపల్సరీగా వెళ్ళాలి. వెళ్ళకపోతే శరీరానికి, బ్రెయిన్కి కావాల్సిన గ్లూకోజ్ అందకపోవటం కానీ, నరాలు తలక వర్క్ చేయడానికి కావాల్సిన శక్తి ఇవన్నీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో షుగర్ పేషెంట్స్ కూడా కార్బోహైడ్రేట్స్ శరీరానికి, వాళ్ళ శరీరానికి తగ్గట్టు ఎన్ని క్యాలరీస్ వాళ్ళు ఫుడ్ తీసుకుంటారో దానికి తగ్గట్టు మీరు డైటీషియన్ని కానీ, మీ ఫిజీషియన్ కానీ, మీ ఎండోక్రైనలిస్ట్ని కానీ కన్సల్ట్ చేసి అన్ని కార్బోహైడ్రేట్స్ని శరీరంలోకి కంపల్సరీగా పంపించవలసిన అవసరం అయితే ఉంది. సో ఫుడ్ విషయం ఇట్లాగా. అండ్ ఫైనలీ స్ట్రెస్, ప్రతి చిన్నదానికి స్ట్రెస్, ప్రతి చిన్నదానికి కోపం, ప్రతి చిన్నదానికి చిరాకు. సో చిరాకుతో చాలా వరకు మన ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. ఈ మధ్య నేను ఒక వాట్సాప్ స్టేట్మెంట్ చదివాను ఏంటంటే, ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ మోర్ ఫోర్హెడ్ రింకిల్స్ ఆన్ యువర్ హెడ్ దట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ ఓల్డ్, దట్ మెంట్ దట్ యూ హ్యావ్ లాఫ్డ్ మోర్ ఇన్ యువర్ లైఫ్. అంటే నీ నుదుటిపైన ఎక్కువ ముడతలు వచ్చాయి అంటే నువ్వు జీవితంలో ఎక్కువ నవ్వుకున్నావు అని అర్థం. సో నువ్వు ఎంత ఆనందంగా ఉన్న అర్థం. సో ఎంత ఆనందంగా ఉంటే మన ఆరోగ్యం అంత బాగుంటుంది. సో చీటికి మాటికి స్ట్రెస్ అనేది తగ్గించుకోండి. చెప్పడం సులువే, ఆచరించడం కష్టం, కానీ ప్రయత్నించండి.
1: బాగా చెప్పారు డాక్టర్ గారు. మీరు అన్నట్టు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. అందుకే కాబోసు మేమంటాం ఆరోగ్యమే మహాభాగ్యం. మీరు మీ అమూల్యమైన సమయం మాకు కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. నమస్కారం.
0: నమస్కారం.
2: మీరింతవరకు రోగ నిరోధక శక్తి అవగాహన అనే అంశంపై డాక్టర్ ఎంవివి గాంధీ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీమతి కె ఇందిరగారు. ఇప్పుడు నిదురించే తోటలోకి కథానిక వింటారు. కథకులు డాక్టర్ ఎం సుగుణారావు గారు.
3: నాకు ఆశ్చర్యం కలిగించే విషయం, నేను చేసిన ఈ పనిని కొంతమంది సాహసం అనడం. నిజంగా సాహసమా? నా ఆనందం కోసం, ఆత్మసంతృప్తి కోసం చేసింది. ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక నా శ్రీమతి కొండశిఖరంలా నిలబడింది. ఈ నిర్ణయానికి మూలం ఎక్కడ పడింది? అమెరికన్ కాలనీలో. అంటే అమెరికాలోని కాలనీ కాదు, ఆంధ్రప్రదేశ్లోని ఒక నగరంలోని వీధి. ఆ వీధిలో ఉండేవి అమెరికా వెళ్ళిపోయిన సంతానం కోసం వేచి చూస్తూ రోజులు గడిపే తల్లిదండ్రులు. నేను ఈ ఊరొచ్చి 15 రోజులైంది. ఆ కాలనీలో క్లినిక్ ప్రారంభించి 1 రోజులైంది. వేరే జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుడిగా పనిచేసి నా శ్రీమతి ఉద్యోగరీత్యా ఈ ఊరు వచ్చేసాను. నేను వచ్చే ముందు ఆ కాలనీలో క్లినిక్ నడిపేది డాక్టర్ సామూర్తి గారు. ఆయన అమెరికా వెళ్ళిపోయారు కొడుకుల దగ్గరకు. నన్ను ఆ క్లినిక్ చూడమన్నంతో ఒప్పుకున్నాను. 60 ఏళ్ళు పైబడిన పేషెంట్లతో వింతైన అనుభవం, చెప్పిందే చెప్తారు, విసుగొస్తుంది, అయినా తప్పదు. వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ ఇవ్వక్కర్లా, వాళ్ళు చెప్పేది వింటే చాలు. ప్రస్తుతం క్లినిక్లో ఉన్నాను. సమయం 6:00, పేషెంట్లతో బిజీగా ఉన్నాను. నా ఎదురుగా ఓ ముసలాయన, ఆయన చెప్పింది విని ప్రిస్క్రిప్షన్ రాసి బయటకు పంపేసరికి ఫోన్ మోగింది. హలో, నేను ఫణికర్, బాగున్నావా అన్నాడు. బాగున్నాను, ఎక్కడున్నావు అన్నాను. నేను బార్డర్లో ఉన్నాను, జమ్మూలో పోస్టింగ్. ఒక ముఖ్య విషయం చెప్పాలి అన్నాడు. ఏంటి అన్నాను. మన సంగీతం మాస్టారు సదాశివం గారు నువ్వు క్లినిక్ పెట్టిన అమెరికన్ కాలనీలోనే ఉంటున్నారు. కొడుకులు కూతుళ్ళు అంతా ఉండేది అమెరికాలోనే. పాపం ఈ మధ్య మాస్టర్ గారి భార్య చనిపోయిందట. ఇక మరీ ఒంటరితనం. తను తను పూర్తిగా మర్చిపోయారట, ఎవరినీ గుర్తుపట్టడం లేదుట. ఒకసారి వెళ్ళి చూసిరా అన్నాడు. నేను విన్నాను, ఆయన చూడడానికి వెళ్తా. ఆయన రోజూ చూస్తూనే ఉన్నాం టీవీల్లో, పత్రికల్లో. ఆయన దగ్గర సంగీతం నేర్చుకునే వాళ్ళం అంతా ఆయన్ని వేనేళ్ల పొగుడుతూ ఆయన్ని గుర్తు చేసుకుంటున్నారు అన్నాను. ఎంత గొప్ప సంగీత విద్వాంసులు అయితే మాత్రం ఏంటి, ఇప్పుడు ఆయన జీవితం చేదుగా మారింది అన్నాడు ఫణికర్ నిర్లిప్తంగా. బాధపడకు, రేపే వెళ్ళి మాస్టర్ని చూసొస్తాను, ఆ తర్వాత ఫోన్ చేస్తాను అన్నాను. పేషెంట్ల చూడడంలో మునిగిపోయిన నాకు 1/2 గంట తర్వాత తిరిగి లభించింది. ఫ్లాస్క్లో కాఫీ వంపుకుని తాగుతూ ఆలోచనలు పడ్డా. ఫణికర్ను మొదటిసారిగా కలిసింది సదాశివం గారి సంగీతం క్లాసులో. అప్పుడు నా వయసు 14 ఏళ్ళు, 9వ తరగతి చదువుతున్నాను. అప్పటికే నాకు భూతద్దాల కళ్ళజోడు. రాత్రుళ్ళు ఎక్కువసేపు చదివితే తలపోటు బాగా వచ్చేది, ఎన్ని మందులు వాడినా తగ్గల. ఎవరో సలహా ఇచ్చారు సంగీతం నేర్చుకోమని, అది ధ్యానంలా సాయపడుతుంది అన్నారు. అప్పుడే ఫణికర్తో పరిచయం. తనకు గాయకుడిగా పేరు తెచ్చుకోవాలని కోరిక ఉంది. అలా సదాశివం గారి క్లాసులో చేరాడు. ఇద్దరం స్నేహితులు అయ్యాం. 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు సదాశివం గారి సంగీత క్లాసులో గడిపినవన్నీ మధుర క్షణాలే. ఆ ఇంట్లోకి అడుగుపెట్టగానే అన్ని వైపుల నుంచి సంగీతమే వినిపించేది. గడప తాకితే గమకాలు పిలికేవి, తలుపులు తాళం వేసేవి. మా సంగీత శిక్షణ సరళీ స్వరాలతో మొదలై దాటు స్వరాలు, జంట స్వరాలు, అలంకారాలు, పిల్లారి గీతాలు, వర్ణనలు, ఆ తర్వాత కీర్తనలు. ఇంటర్ తర్వాత మెడిసిన్లో నేను, నేషనల్ డిఫెన్స్ అకాడమీలో సీట్ వచ్చి ఫణికర్. వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయాం. మా సంగీత సాధన అక్కడ మొదలైంది. నా మైగ్రేన్ తలనొప్పి పూర్తిగా తగ్గిపోయింది. మెడిసిన్ చదువు ప్రశాంతంగా సాగడానికి సదాశివం గారు నేర్పిన సంగీతం చాలా ఉపయోగపడింది. MBBS అయిన తర్వాత ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పోస్టింగ్ వచ్చింది. ఆ తర్వాత మేనత్ కూతురుతో పెళ్ళి, తను లెక్చరర్. ఇద్దరివి వేరువేరు ఊళ్ళల్లో ఉద్యోగాలు. పెళ్ళై 5 ఏళ్ళైనా జన్యు సంబంధమైన కారణాల వల్ల మాకు పిల్లలు కలగలేదు. తను బాగా పాడుతుంది. మాకు పిల్లలు లేని లోటు సంగీతమే తీరుస్తోంది. ఇలా నా జీవితంలో ప్రతి దశలోనూ సంగీతమే వెనుదన్నుగా నిలుస్తోంది. దానికి ఆద్యుడైన సదాశివం గారు నాలో ఒక భాగం అయిపోయారు. పిల్లలు లేరని ఎంతకాలం ఇలా ఉంటారని బంధువులు ఆత్మీయులు సతపడడంతో బాబునో పాపనో దత్తత తీసుకోవడానికి నిర్ణయించాం. అయితే ఇద్దరం వేరువేరు ఊళ్ళలో ఉండడంతో వీలు కాలేదు. ఇప్పుడు ఒక చోటకు వచ్చాం కనుక ఆ పని మొదలెట్టాలి అనుకున్నా. తర్వాత రోజు ఆదివారం సదాశివం గారి ఇంటికి బయలుదేరాను నేను నా శ్రీమతి. శివాలయం, కోనేటి వీధి, రంగు వెలిసిన డాబా ఇల్లు, ఆ చిరునామా నా మనస్పరంలో పదిలింగా ఉంది. ఇప్పుడు ఆ దృశ్యం మారింది. ఆ రంగు వెలిసిన డాబా స్థానంలో 4 ఫ్లోర్లున్న గ్రూప్ హౌసింగ్. అటువైపుగా వెళుతున్న ఒక పెద్దాన్ని అడిగాను సదాశివం గారి ఇల్లెక్కడా అని. ఆయన నవంక ఆశ్చర్యంగా చూసి, మీరు ఈ ఊరికి కొత్త? కొడుకులు పాతిల్లు పడగొట్టించి ఇల్లు కట్టారు. అంతా దిక్కిచ్చేసి 2 గదులు ఉంచారు ఈయన కోసం, తల్లిగారి కోసం. ఆవిడ పోయి 6 నెలలైంది. పిల్లలంతా అమెరికాలో, ఈయనొక్కడే ఇక్కడ. ఈ మధ్యనే మతిస్థరం లేకుండా తిరగడంతో ఎవరో పని పిల్లలు పెట్టారు చూసుకోవడానికి అంటూ ఆయన వెళ్ళిపోయాడు. కారు దిగి లోపల నడిచాము. 20 ఏళ్ల అమ్మాయి తలుపు తీసింది. మీరెవరు అంది. సదాశివం గారి దగ్గర సంగీతం చేర్చుకున్నాను చెప్పాను. అయ్యగారికి బాగోలేదు, ఎవరిని గుర్తుపట్టే దశలో లేరు అంది. ఒకసారి చూసి వెళ్ళిపోతాం అన్నాను. సరే రండి అంటూ లోపలికి వెళ్ళింది. ఆమెను అనుసరించాం. చిన్న గది, లైట్లు పలచగా వెలుగుతున్నాయి, చిందరవందరగా బట్టలు, గుప్పుమంటూ ముక్కు పగిలేలా వాసన. లోపల నేల మీద బొమ్మలు ముందేసుకుని ఆడుకుంటున్న ఒకప్పటి సంగీత విద్వాంసులు సదాశివం, పెరిగిన గడ్డం, తల్లి సంస్కారం లేని జుట్టు, మాసిన లాల్చీ పైజమా, నిత్యం రాగాలాపనతో స్వరసంగమం లాంటి ఆ ఇంట్లో నిశ్శబ్దం తాండవిస్తోంది. నమస్కారం మాస్టారు అన్నాను. ఆయన తలెత్తలేదు, నన్ను గుర్తించే స్థితిలో లేరు. ఎంతోమందికి శృతిబద్ధమైన సంగీతం నేర్పించిన సదాశివం గారి జీవనరాగం శృతి తప్పింది. తెల్లటి లాల్చా పైజమాతో మందహాసం చెందే ముఖారవిందంతో నిత్యం రాగరంజితంగా ఉండే ఆయనను ఆ స్థితిలో చూసి నాకు కన్నీరు ఆగలేదు. ఇద్దరం వేగంగా ఇంట్లోంచి బయటకు వచ్చేసాం. కారులో కూర్చున్న ఆయన దీనావస్థ కళ్ళ ముందు మెదులుతోంది. పిల్లలంతా అమెరికాలో ఉన్నారు. తోడుగా నీడగా నిలిచే భార్య లేదు, ఆదరించే బంధువులు లేరు. అందుకనేమో ఆయనకు మత్తెప్పింది. వృద్ధాప్యంలో శాపగ్రస్తుని చేసిన ఆల్జీమర్స్, అందరినీ మర్చిపోయే మానసిక స్థితి, ఇంకా ఖచ్చితమైన కారణం కనిపెట్టలేని వ్యాధి, మెదడు కణాలు కుంచుకుపోయి పరిమాణం తగ్గిపోవడం వల్ల ఈ వ్యాధి కలుగుతుందని ఒక పరిశోధన. ఇంటికొచ్చిన ఆయన నా మనోఫలకం నుంచి చెరిగిపోలేదు. తర్వాతి రోజు పేషెంట్లను చూసి మహిళా దత్తత స్వీకరణ గురించిన వివరాలు తెలుసుకుందామని కారు పార్క్ చేసి లోపల కలిసిన అధికారిని అడిగాను. ఆయన అప్లికేషన్ ఇచ్చారు. దీన్ని పూర్తి చేసి మేము అడిగిన డాక్యుమెంట్లను జత చేసి కట్టవలసిన ఫీజుతో ఆన్లైన్లో పేరు నమోదు చేసుకోవాలి. సంవత్సరం తర్వాత అనాథ శరణాలయంలో లాటరీ పద్ధతి ద్వారా పిల్లలను దత్తత కోసం స్వీకరించవచ్చును అన్నాడు ఆయన. సంవత్సరమా అంటూ నోరెళ్ళబెట్టాను. ఏమో ఇంకా ఎక్కువ పట్టవచ్చు అంటూ ఆయన తన ఫైల్లోకి తలదూర్చాడు. ఆయన మాటలు షాక్ కలిగించాయి. ఇంత తతంగమా అనుకుంటూ ఆఫీసు నుంచి బయటకు వచ్చి కారెక్కాను. మనసులో దిగులు. పిల్లల కోసం తపన పడుతున్న శ్రావణికి ఇది ఆశనిపాతం. డ్రైవ్ చేస్తున్నాను మెల్లగా. ఫోన్ మోగింది. అవతల ఫణికర్. సదాశివం గారి పరిస్థితి బాగోలేదు అంటూ మొత్తం వివరించాను. అయ్యో అంటూ నెట్టూర్చాడు. క్షణవరకు మౌనం. వెంటనే అన్నాడు, మీ దత్త స్వీకారం ఎంతవరకు వచ్చింది? చాలా పెద్ద తతంగం, 2-3 సంవత్సరాల సమయం పట్టేట్టుంది అన్నాను దిగులుగా. సరే ముందు అప్లికేషన్ పెట్టు, నిరాశపడద్దు. ఫోన్ పెట్టేశాడు. కారు ముందుకు సాగుతోంది. శ్రావణ గురించి నా ఆలోచనలు, ఆమెకు తల్లి కావాలనే తపన, అది తీరే అవకాశం లేదు. అందుకోసం ఒక పాపనో బాపనో దత్త తీసుకోవాలని ఆ కోరిక తీరేట్లేదు. ఆలోచనలు తగడం లేదు. బుర్ర వేడెక్కుతోంది. ఒక కప్పు కాఫీ తాగితే బాగుంటుంది. పక్కనే చిన్న కాఫీ బంక్. కారు పక్కకి తీసి ఆపాను. కాఫీ ఆర్డర్ ఆలోచిస్తూ నిల్చున్నాను. ఇంతలో మళ్ళీ ఫలకర్ నుంచి ఫోన్. ఫోన్ ఎత్తాను. ఒక విషయం చాలా ముఖ్యమైనది అన్నాడు. శిశు సంక్షేమ శాఖ వారి ప్రేమం లేకుండా ఒక బాబును దత్త తీసుకునే అవకాశం ఉంది అంటూ చెప్పాడు. అతని మాటలు వినగానే నాలో చిన్న అలజడి, ఆలోచనలో పడ్డాను. ఫణికర్ సంభాషణ అయిపోయినా ఇంకా ట్రాన్స్లోనే ఉన్నట్టు అనిపించింది. వెంటనే శ్రావణికి ఫోన్ చేసి చెప్పాను. ఏ ఆలోచన లేకుండా వెంటనే చెప్పింది. మీ ఇష్టం, నాకేమీ అభ్యంతరం లేదు. ఆ మాటలతో కొండంత రిలీఫ్, మనసులో ఏదో స్వాంతన. తర్వాత రోజు, బాబును తీసుకొస్తున్నాను, చూసుకోవడానికి ఒక ఆయాను తీసుకొస్తున్నాను, బాబు కోసం రూమ్ రెడీ చెయ్యి అంటూ ఆసుపత్రి నుంచి శ్రావణికి ఫోన్ చేశాను. అలాగే అంది. గంట తర్వాత బాబుతోనూ ఆయాతోనూ ఇంటికొచ్చాను. శ్రావణి హారతి పనుల్లో ఎదురయ్యింది. ఆ తర్వాత ఆయా సాయంతో స్థలస్నానం చేయించింది. కొత్త బట్టలు తొడిగింది, అన్నం కలిపి తినిపించింది. అరగంట తర్వాత పనులన్నీ ముగించుకుని నేను చదువుకుంటే రూమ్లోకి వచ్చి కూర్చుంది. చాలా అలసిపోయినట్టు కనిపించినా ఆ ముఖంలో ఏదో సంతోషం. నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కళ ఇచ్చింది అంటూ పాట పాడి ఆ తర్వాత అంది నా వంక చూసి నవ్వుతూ. నాకు చాలా ఇష్టమైన శేషేంద్ర శర్మ గారి గీతం దృష్టి చేసుకుంటూ, రమ్యంగా కుటీరాన రంగవల్లు లల్లింది, దీనురాలి గూటిలోన దీపంగా వెలిగింది, శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి పాడింది, ఆకురాలు అడవికి ఒక ఆమెని దయచేసింది. అంతవరకే వచ్చు అన్నాను పాడడం ఆపి. పాట గుర్తు చేసుకుంటూ ఆలోచనలో పడింది శ్రావణి. విఫలమైన కోర్కెలు వేలాడే గుమ్మంలో ఆశల అడుగులు తడబడి అంతలో పోయాయి. కొమ్మల్లో పక్షుల్లారా, గగనంలో మబ్బుల్లారా, నది తోసుకుపోతున్న నావను ఆపండి, రేవు బావురమంటుందని నావకు చెప్పండి. నాకు శ్రావణికి ఆశ్చర్యం, పాట పాడేది ఇద్దరం కాదు, లోపల గదిలోంచి పాట పాడుతున్నది బాబే. అదృష్టం కలిసి వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడంటారు. మాకు పాటలు పాడే కొడుకు దొరికాడు. గతం మర్చిపోయిన స్వరగతలు మర్చిపోని సదాశివం గారు పాడుతున్నారు రాగవ్యక్తంగా. ఇద్దరం సంతోషంగా లోపల గదిలో పరిగెత్తాం. ఇంతలో బయట జీప్ ఆగిన శబ్దం. సారంటూ బయటకొచ్చి చూస్తే ఆగిన పోలీసు వారి వాహనంలోంచి ముగ్గురు పోలీసులు దిగారు. నాలో ఆశ్చర్యం, కొద్దిగా ఆందోళన. వారి వెంక చూస్తుండిపోయాను. మీరైనా డాక్టర్ జగదీష్ అన్నాడు పోలీస్. అవును అన్నాను. డాక్టర్ అయి ఉండి మీకు ఇదేం పని సార్? మీ మీద కిడ్నాప్ కేసు పెట్టాను. సదాశివ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశారని. సెక్షన్ 360 కింద 10 ఏళ్ళు శిక్ష పడుతుంది. కేసు పెట్టింది అమెరికాలో వారి పిల్లలు అన్నాడు మరో పోలీసు ఆయన నావం కోపంగా చూసి. వెంటనే ఆలోచనలో పడ్డాను. నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. నేను సదాశివం గారిని వారింట్లోంచి తీసుకొచ్చి నా సంరక్షణలో ఉంచుకోవడం ఒక సాహసమే అని చాలామంది ఎందుకన్నారో నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. ఫండ్కర్ కూడా తన సరిహద్దులో శత్రు సైన్యంతో చేసే యుద్ధం లాంటిదే ఇది అన్నాడు. ఇప్పుడు ముగుస్తుందో తెలియదు. అవును తప్పదు, యుద్ధం మొదలెట్టిన తర్వాత మధ్యలో ఆపలేం కదా. ఏమైనా యుద్ధంలో పూర్తిగా పోరాడడానికే నిశ్చయించాను. ఇంతకీ మీరు కిడ్నాప్ చేసిన సదాశివం గారు ఎక్కడా అన్నాడు అంతవరకు నోరువిప్పని ఇంకో పోలీసు. లోపల గదివైపు చేయి చూపించి వారితో ముందుకు నడిచాను. లోపల బెడ్రూంలో కనిపించిన దృశ్యం చూసి పోలీసులు ఒక క్షణం ఆగిపోయారు. టాయిలెట్కి వెళ్ళిన సదాశివం గారి డైపర్ తీసి శరీరాన్ని తుడుస్తోంది శ్రావణి. వెంటనే వచ్చిన ఆ ముగ్గురు పోలీసులు ముక్కులకు జేబు రవాణాలు అడ్డం పెట్టుకుని ఎంత వేగంతో లోపలికి వచ్చారో అంతే వేగంతో బయటకు నడిచారు. నేను వారిని అనుసరించాను. పోలీసులు నా వంక పరిశీలనగా చూశారు, రెండు చేతులు జోడించారు. వారి ముఖాలు చూసి నాకు ఆశ్చర్యం. చాలా ప్రశాంతంగా ఉన్నారు. సార్, మమ్మల్ని క్షమించండి, మీతో కోపంగా మాట్లాడాం. శిక్షణ వేయాల్సింది మీకు కాదు, ఫిర్యాదు చేసిన సదాశివం గారి సంతానానికి అంటూ ముందుకు కదిలారు. ఆగండి, నమస్కారం చేయాల్సింది నాకు కాదు, నా శ్రీమతి శ్రావణికి. ఆ 60 ఏళ్ల పసివాడిని తన కన్నబిడ్డలా ఆదరిస్తున్నందుకు ఆ సెల్యూట్ శ్రావణికే అన్నాను, నా కళ్ళలో ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ. పోలీసులు ముగ్గురు ఒక్కసారిగా తమ బోట్లను దగ్గరగా చేర్చి లోపల గదిలో ఉన్న శ్రావణికి సెల్యూట్ చేశారు. పాట మొదలైంది మళ్ళీ.
2: ఇంతవరకు నిద్రించే తోటలోకి కథానికి విన్నారు కథకులు డాక్టర్ ఎం సుగుణరావు గారు. ఈనాటి కార్మికుల కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వారి సమర్పణ కార్మికుల కార్యక్రమం విన్నారు.
4: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 1:10. సినీ గీతాలు అంతకంటే ముందు
5: తొంభై సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయ గానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం తొంభై సంవత్సరాల మధురవాణి మీ ఆకాశవాణి.
4: ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సినీ గీతాల్లో ముందుగా వినబోతున్న పాట ద్వారక చిత్రంలోని గానం, సమీర భరద్వాజ్ సాహిత్యం, రెహమాన్ సంగీతం, సాయి కార్తిక్.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం సినీ గీతాల్లో వినబోతున్న తురువతి పాట చెలో చిత్రంలోని గానం అజిన్ నిజర్ లిప్స్క సాహిత్యం, కృష్ణ మదినేని సాహిత్యం, సంగీతం మహతి స్వరసాగర్.

0: ఏమండో ఈ భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి. అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
1: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
1: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
0: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.
3: ఆకాశవాణి మీరు వింటున్నారు FM 102.2. సమయం 1:20, ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక ప్రైవేటు ఆసుపత్రి, నైపుణ్య విశ్వవిద్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. తిరుపతిని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. జాతీయ పంచాయతీ అవార్డులు 2026లో ప్రత్యేక విభాగం కింద రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖకు 3 అవార్డులు లభించాయి. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటించారు. మంగళగిరి మండలం నిడమరు వద్ద ఏర్పాటు చేయనున్న ఒక ప్రైవేటు ఆసుపత్రి, నైపుణ్య విశ్వవిద్యాలయం నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: మెడికల్ అండ్ హెల్త్ లో చాలా అవకాశాలు ఉన్నాయి. 500 పడకల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు కార్పొరేట్ స్థాయిలో ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఇంకొక

0: పక్కన దగ్గర దగ్గర 250 ఎంబీబీఎస్ సీట్స్, 1000 నాన్ మెడికల్ పారామెడికల్ పట్టభద్రుల్ని, ఇంకొక 1000 మంది ట్రైనీస్ ను కూడా సిద్ధం చేయబోతున్నారు. మీరు ఇచ్చిన 100,000 మందికి ఆంధ్రప్రదేశ్ నుంచి వైద్య సేవలో సేవలు అందించే సిబ్బందిని తయారు చేసే బాధ్యత మీది. దానికి ఏం కావాలో మీరు చేయండి, నేను సహకరిస్తా.
1: అంతకుముందు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ,
2: ఇంటిగ్రేటెడ్ కేర్ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతంలో గాని ఆ హాస్పిటల్స్ లో గాని అవుట్కమ్స్ బాగుంటాయి, ప్రజలకు మంచి జరుగుతూ ఉంటుంది. 100,000 కోట్ల రూపాయలు హెల్త్ టూరిజం ద్వారా అనేక దేశాలకు వెళ్తా ఉన్నాయి. అయితే ఈ రోజున భారతదేశానికి సుమారుగా 500,000 నుంచి 600,000 మంది టూరిస్టులు వస్తా ఉన్నారు. హెల్త్ టూరిజం గురించి ఈ రోజున మన దేశంలో దాదాపుగా 180,000 కోట్ల రూపాయలు ఈ రోజు వస్తా ఉన్నాయి. అదే విధంగా చుట్టుపక్కల ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే హెల్త్ టూరిజం పెరుగుతూ ఉంటుంది. ఆ విధమైనటువంటి ఒక దూరదృష్టితో ఈ రోజు అమరావతి నగర నిర్మాణం జరుగుతా ఉందని మీ అందరికి నేను తెలియజేసుకుంటా ఉన్నాను.
1: రాష్ట్రంలో రొయ్యల మేత ధరల పెంపుపై వ్యవసాయ మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజయవాడ నుండి దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రొయ్యల మేత తయారీ సంస్థల ప్రతినిధులు, ఆక్వా రైతులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రొయ్యల మేత ధరలను ఏకపక్షంగా పెంచడం సరికాదని, ఒక్కసారిగా ధరలు పెరగడం వల్ల ఆక్వా రైతులపై తీవ్ర భారం పడుతుందని చెప్పారు. రైతులు, ఫీడ్ తయారీ సంస్థలు అధికారులతో మరోసారి ఉమ్మడి సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఆక్వా రంగాన్ని కాపాడేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని, రైతుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. చిన్న మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలకు పెట్టుబడి మార్కెట్లపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈరోజు సాయంత్రం విజయవాడలో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఇనిటియాల్ పబ్లిక్ ఆఫరింగ్ ఎంఎస్ఎంఈ ఐపీఓ అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలకు నిధుల సమీకరణ, పెట్టుబడి అవకాశాలపై ప్రత్యేక కార్యశాల నిర్వహించనున్నారు. అలాగే ఎన్ఎస్ఈ ఎమర్జ్ వేదికగా చిన్న పరిశ్రమలకు స్టాక్ మార్కెట్ ద్వారా ఆర్థిక బలాన్ని అందించే అవకాశాలపై అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. తిరుపతిని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో 5-స్టార్ హోటళ్ల నిర్మాణానికి పలు సంస్థలకు అనుమతులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. తిరుమల తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రాలతో చుట్టుపక్కల పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
3: ఈ మధ్యకాలంలోనే రమారమి ఒక 60 హోటల్స్ ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి ప్రధానంగా పీపీపీ మోడ్ లో ఇక్కడ ఇవన్నీ కూడా నిర్మించడం జరుగుతూ ఉంది. సాధారణంగానే మనకి తిరుపతి అనేటప్పటికి ఫుట్ఫాల్ చాలా ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం, పిలిగ్రిమ్ టూరిజం గా చాలా ప్రసిద్ధి చెందింది. కానీ దాంతో పాటు ఇతరత్ర అందాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతంలో, ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎకో టూరిజం కానివ్వండి, అడ్వెంచర్ టూరిజం కానివ్వండి, ట్రెక్కింగ్ లాంటివి కానివ్వండి, వాటర్ స్పోర్ట్స్ కానివ్వండి, వీటన్నింటినీ కూడా డెవలప్ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా తయారు చేసే ప్రయత్నంలో భాగంగా తిరుపతి ఒక ప్రధానమైనటువంటి కేంద్రం అవుతుంది మనకి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. జాతీయ పంచాయతీ అవార్డులు 2026 ప్రత్యేక విభాగం కింద రాష్ట్రానికి 3 అవార్డులు లభించాయి. వాతావరణ చర్యల విభాగంలో తిరుపతి జిల్లా చంద్రగిరి మండలానికి చెందిన కందులవారిపల్లె పంచాయతీ, ఆత్మనిర్భర్ విభాగంలో చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన కాణిపాకం పంచాయతీ అవార్డులు సాధించాయి. అలాగే క్షమతా నిర్మాణ్ సర్వోత్తమ్ సంస్థాన్ పురస్కారానికి చిత్తూరు జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం ఎంపికైంది. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందిస్తూ, జాతీయ పంచాయతీ అవార్డులు 2026 ఆంధ్రప్రదేశ్ పంచాయతీలు సాధించిన విజయాలు గర్వకారణమని, మెరుగైన పాలన పారదర్శకతతో గ్రామ స్వరాజ్యాన్ని సాధిస్తున్న పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఉద్యోగులను అభినందించారు. బీసీ సంక్షేమ వసతి గృహాల శాశ్వత భవనాల నిర్మాణానికి 500 కోట్ల రూపాయలు మంజూరు చేశామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన గురుకులాలు బీసీ హాస్టళ్ల విద్యార్థులను విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంత్రి నిన్న సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పరీక్షల ఉత్తీర్ణతలో మెరుగైన ఫలితాలు వచ్చాయని తెలిపారు. మైనార్టీల సంక్షేమం అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. పోడూరు మండలం జిన్నూరు గ్రామంలో వంతెన రహదారి పనులకు, ముస్లిం షాదీఖానా కమ్యూనిటీ భవన నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వ మైనార్టీ వ్యవహారాల సలహాదారు ఎంఏ షరీఫ్తో కలిసి శంకుస్థాపన చేశారు. మొత్తం 4,52,00,000 రూపాయల వ్యయంతో అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభించామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
4: మన పాలకొల్లు ముస్లిం షాదీఖానాకి 1,93,00,000 రూపాయలు నిధులు తెచ్చి ఈ యొక్క షాదీఖానాకు సంబంధించి ఇక్కడ శంకుస్థాపన చేసుకున్నామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. 6,90,00,000 రూపాయలు మరి ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇమాములు ఉన్నారో వాళ్ళకి 10,000 రూపాయలు గాని, మౌజాములు ఉన్నారో వాళ్ళకి 5,000 రూపాయలు గాని, ఎవరైతే హజ్ యాత్రకు వెళ్తారో 1,00,000 రూపాయలు ఇచ్చేటువంటి విషయంలో గాని ఇప్పుడు కూడా మైనార్టీలకు అండగా తోడుగా ఈ ప్రభుత్వం నిలిచిందనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా.
1: విశాఖపట్నం నగరంలోని జ్ఞానాపురం హోల్సేల్ కూరగాయల మార్కెట్ అభివృద్దికి సమగ్ర ప్రణాళిక అవసరమని విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం శ్రీ భరత్ అన్నారు. జ్ఞానాపురం హోల్సేల్ మార్కెట్ను ఆయన ఈరోజు సందర్శించి వర్తకులు, కార్మికులు, రైతు ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం మార్కెట్లో వ్యాపార కార్యకలాపాలు పెద్ద స్థాయిలో జరుగుతున్నప్పటికీ పార్కింగ్, లోడింగ్, అన్లోడింగ్, రహదారులు, నిల్వ సదుపాయాలు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నిర్వహణ వంటి అంశాల్లో మౌలిక సదుపాయాల విస్తరణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర జవాన్ల సంతానాన్ని గౌరవించుకునేందుకు ప్రతి సంవత్సరం మే 13వ తేదీన అమర సైనికుల పిల్లల దినోత్సవం చిల్డ్రన్స్ ఆఫ్ ప్యాలెన్ పెట్రియాడిట్స్ డేగా నిర్వహిస్తుంటారు. యుద్దాలు, పోరాటాల్లో అమర వీరులైన వారి పిల్లల త్యాగాలను, వారికి తగిన సాయం అందించాల్సిన అవసరాన్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజును నిర్వహిస్తారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 20వ తేదీన విజయవాడలో ఉద్యోగ మేళాను నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి ఎన్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఈ ఉద్యోగ మేళాలో ప్రముఖ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. 10వ తరగతి నుండి పీజీ చివరి వరకు విద్యార్హత కలిగిన 18 నుండి 30 ఏళ్ల వయసు కలిగిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక ప్రైవేటు ఆసుపత్రి, నైపుణ్య విశ్వవిద్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. తిరుపతిని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. జాతీయ పంచాయతీ అవార్డులు 2026లో ప్రత్యేక విభాగం కింద రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖకు 3 అవార్డులు లభించాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
5: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 1:30. వనితావాణి స్త్రీల కార్యక్రమం. అంతకంటే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
6: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
7: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

0: వనితా వాణిలో ఇప్పుడు వినండి భారత భారతి సాహిత్య రూపకం 2వ భాగం వ్యాఖ్యానం. డాక్టర్ వి నాగరాజలక్ష్మి ద్రౌపది, శ్రీమతి వేమూరి సత్యవతి.
1: గృహస్థ ధర్మం ద్వారా మానవులు సాధించవలసిన అమృతత్వాన్ని ప్రబోధించినది పంచమవేదమైన మహాభారతం. నన్నయ్య పలికిన మంగళ శ్లోకంలోని త్రిమూర్తులు కూడా గార్హస్య ధర్మ పరతంత్రులు. స్త్రీ పుంసయోగ రూపమైన లోకశ్రేయస్సును ప్రార్థనా శ్లోకం ద్వారానే నన్నయ్య భట్టారకుడు ఆకాంక్షించాడు. ద్రౌపది, నీవు కారణజన్మురాలవు, దేవతావర ప్రభావం చేత పంచభర్తృకవైనావు. భర్తల సమక్షంలోనే నిండు సభలో చరిత్రలో ఏ మానినికి సంభవింపని అవమానాన్ని భరించావు. ఆత్మాభిమాన సంపన్నవైన నీవు అంతటి అవమాన బడబాగ్నిని కడుపులో దాచుకొని నీ భర్తల గౌరవానికి భంగం కలగని రీతిలో నడుచుకున్నావు. నీ ధీరత్వాన్ని, స్త్రీత్వాన్ని, సతీధర్మాన్ని సమపాళ్లలో కాపాడుకుంటూ వచ్చిన నీ వ్యక్తిత్వం అసామాన్యం. నీ చరితను సభాసదులకు వినిపించి మార్గోపదేశం కావించు పాంచాలి.
2: కలభాషిణి, నీ ఈ ఆహ్వానం, ఈ సాహితీ సభకు నన్ను పిలవటం నాకెంతో సంతోషాన్ని కలగజేస్తోందమ్మా. నీకు ప్రణామాలు. శ్రీయన గౌరినాబరగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమ శివాయని పల్కెడు భక్త జనంబు వైదికధ్యాయత కిచ్చమెచ్చు పరతత్వము కొల్చెద అభీష్ట సిద్ధికిన్. అయో నిజనై, నా తండ్రి చేసిన యజ్ఞపు కుండము నుండి వరప్రభావంతో జన్మించిన యజ్ఞసేనిని నేను. సౌందర్యానికే కాదు సచ్చీలానికి ప్రతీకగా పాండవ పత్నిగా పతివ్రతారత్నాలలో పేరెన్నిక గన్న నా జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించాను, ఎన్నెన్నో అవమానాలకు గురయ్యాను. ధర్మానికి న్యాయానికి కట్టుబడిన నా పతులను అనుసరించి చేసిన పోరాటం సుమానాది. అజ్ఞాతవాసంలో కీచకుని కాముక దృష్టి నుంచి తప్పించుకునుటకు ఎంతో అలమటించాను, అయినా ధీరగా సమాధానమిచ్చాను. ఊరి దుర్వారోద్యమ బాహువిక్రమరసాస్తోక ప్రతాప స్ఫురద్గర్వాంధ ప్రతివీర నిర్మధన విద్యాపరగుల్మత్పతుల్ గీర్వాణాకృతులే ఉరిపుడు నిను దోర్లీలన్ వెసంగిట్టి గంధర్వుల్ మానము ప్రాణముం గొనుట తద్యంబిమ్మెయిన్ అని కీచకుని ధైర్యంగా బెదిరించాను. భీముడు కీచకుని వధించి చింతాశల్యము వాసనే శాంతిన్ పొందెనె రోషపావకుడు అని ఓదార్చితే అప్పుడు విస్మయానంద నిర్మగ్నైనాను. అరణ్యవాసంలో సైంధవుడు బలాత్కారంగా వావి వరస మరిచి నన్నపహరించి తీసుకొని పోవ చూస్తే భీముడు అతని జుట్టు కత్తిరించి తగిన బుద్ధి చెప్పటానికన్నా ముందే నేను సబలనై ధైర్యంగా తేలును కర్కటియును తెగు కాలమునకు జులుదాల్చుగతి పార్థున్యలాలనైన నా దశ దుశీలుడవైతి విధి వినాశ చిహ్నము కాదే అని హెచ్చరించిన మనోధైర్యం సుమానాది. అరణ్య అజ్ఞాతవాస క్లేశాలను అనుభవించాక

ఓటయొకింతయేని యుసుయోధను చిత్తమునందులేదు. నీ మాటల పోవునే దురభిమానము ఎక్కుడు పూనుగాక. అచ్చోటన సంగరంబులగు చొప్పులు పుట్టిననైన పాండవుల్ పోటున కిచ్చగింతురొకో పోదురొకనల నుండ నచ్చుతా. నేనిలా అన్నానని మరేమనుకోవద్దు. రాజు అతని తమ్ముళ్ళు ఉచితమేదో మంచితనం పోకుండా నిర్ణయించుకోండి. కానీ ఆరడిపోకయున్ ఫలమునందుటయున్ కని పల్క నేరమిన్ మరట నోరిదాననై మాటలు చిత్తమునందు నిల్పక ఏ కారులు ప్రెలెదన్ వినుడు కర్జము యగునుగాన నల్కమై వీరిడి అయిన మానిసికి వెండి వివేకము కల్గ నేర్చునే. వరప్రభావంతో పుట్టాను, భరతవంశాన మెట్టాను, పాండురాజు కోడలినై జనవంధ్యులను భర్తలుగా పొందాను. నీతిమంతులు పరాక్రమవంతులైన పుత్రులకు తల్లినై వీరమాతనైనాను. సహోదరుల అండను ఆదరణను పొందిన ఆడబడుచునైనాను. ఇన్నిట ప్రశస్తి పొందాను. ఇదంతా ఒక ఎత్తు. పద్మనాభుడవైన నీవు సాక్షాత్తుగా నీవు సుభద్ర కంటె కడు నెయ్యము గారవముందలిర్ప సంభావన సేయుదు ఇట్టి నను పంకజనాభ ఒకండు రాజసూయావభృదంబునందు శుచియై పెను పొందిన వేణివట్టి ఈయవురు చూడగా సభకు ఈడ్చే కులాంగన నిట్లో నత్తురే. ధర్మబద్ధులై రక్షించాల్సిన భర్తరులు చిత్తరువుల్లా చేష్టలు లేక ఉన్నవేళ ఏకవస్త్రమైన నేను నిన్ను నమ్ముకొని విశ్వాసంతో కొలిచి పిలిస్తే నీవు నన్ను రక్షించిన సంగతి ఇప్పుడు తలుచుకోవద్దా. పౌరుషమే లేక శాంతచిత్తులైన నా భర్తలను అనుసరించి నేను చేయాల్సింది కోడరికమా, దాసీతనమా? దుర్మార్గుడైన దుశ్శాసనుడు లాగగా తెగినది తెగిపోగా మిగిలిన ఈ వెంట్రుకల్ని సంధి చేసుకునే ఈ రాయబార సమయాన తలుచుకోవద్దా. ఈ జుట్టు పట్టి ఈడ్చిన చేయి రణరంగంలో ముక్కలు బుక్కలవటం చూస్తేనే కాని చల్లారని చిచ్చుసుమా ఇది. భార్యకి జరిగిన ఈ అవమానానికి ప్రతీకారం చూపకపోతే కర్రి విక్రమం కాల్చన నేను ధర్మరాజు ఆ దుర్యోధనుని పీనుగుని చూడని నాడు అర్జునుని ధనుర్విద్య భీముని పరాక్రమం ఎందుకు? ఒడిలో తీవ్ర పరాభవాగ్నిని ఎంతో ఓర్పుతో నిప్పులు ముద్ద మోసినట్లు భరిస్తున్నాను కదా. దుష్ట నిగ్రహం దైవమైన నీ లక్షణం కదా కృష్ణ అని నా పరాభవాగ్ని అంతటినీ అది ఒకరోజులో ఆరిపోయేది కాదు అని నా ఆర్తిని తెలియజేశాను. రాయబారం విఫలమై యుద్ధం జరిగి యుద్ధమంతా ముగిశాక కూడా కర్ణుడు కుంతీపుత్రుడని తెలిసి యుద్ధం చేసినందుకు ధర్మరాజు పరితపిస్తుంటే అభిమన్యుని అన్యాయంగా చంపిన కర్ణుని క్రూరత్వాన్ని నేను గుర్తు చేశాను. రాజవిధుల్లో దండనీతిని గురించి కూడా తెలియచేశాను. సత్యభామకు సతీధర్మాలను తెలిపాను. ధర్మ పదాన్ని తప్పని వ్యక్తిత్వంగా నేను నా జీవిత ఆచరణని చేశాను. అంతేకాదు, ఉప పాండవులను నా ముద్దు కుమారులను చీకటి రాత్రి వేళ గురుపుత్రుడైన అశ్వత్థామ సంహరించినప్పుడు పార్థుడు గురుపుత్రుని నా ముందు నిలిపాడు. భూసురుడవు, బుద్ధిదయాభాసురుడవు, శిశుమారణము ఆసుర కృత్యంబు, ధర్మమగునే తండ్రి, వాళ్ళు నీకేం అపకారం చేశారు నాయన? ఉద్రేకంతో రాలేదు కదా, శస్త్రధరులు కాదు కదా, యుద్ధావనిలో లేరు కదా, నీకు ద్రోహం చేయలేదు కదా. చీకట్లో భద్రాకారులను, చిన్ని పాపలను, రణప్రౌఢక్రియాహీనులను, నిద్రాసక్తులను సంహరించావు, నీ చేతులెట్లా వచ్చాయ్యా అని ప్రశ్నిస్తూ ఆ దుఃఖాన్ని పోగొట్టుకుంటూనే అర్జునుని చేత కుమారుడు బంధించబడుట తెలిసి గురుపత్ని అయిన కృపి ఎంతగా దుఃఖిస్తుందో తలుచుకున్నాను.
అక్కట పుత్ర శోక జనితాకు.

0: ఆహార విషణ్ణ చిత్తనై పొక్కుచునున్న భంగి నిను పోర కిరీటి నిబద్ధు చేసి నేడికడి కీడ్చి తెచ్చుట సహింపనిదై భవదీయ మాత నేడెక్కడ ఇట్టి శోకమునయ్య క్రియ ఏడ్చుచు పొక్కుచున్నదో అని మరో తల్లి మనసులోని క్షోభను గుర్తించి అశ్వత్థామకి ప్రాణభిక్ష చేసిన మాతృహృదయం సుమానాది, నేను ద్రుపద పుత్రినై ఆత్మశక్తితో ధైర్యంతో ధర్మనిష్టతో అభిమానధనంతో పాతివ్రత్యంతో సచ్ఛీలంతో సబలగా నిరూపించుకున్నాను. ద్వాపరయుగంలోనే నాకు జరిగిన అనేక అకృత్యాలపై ధర్మయుద్ధం చేసి విజేతనైనాను.
1: ద్రౌపది, నీవెన్ని అవమానాలను ఎదుర్కొన్నా ధైర్యంగా ధీరగా ధర్మంగా నిలిచావు. కష్టాలకు కృంగిపోకుండా ఆదర్శంగా నిలిచావు.
2: అవును శకుంతల, ద్రౌపది చరితం అడుగడుగునా వేదనాభరితమే. సభాసదులారా, భారతీయ మహిళల వ్యక్తిత్వపుట ఔన్నత్యం శిఖరాయమానమై ద్రౌపదిలో ప్రస్ఫుటమవుతున్నదన్నది నిర్వివాదాంశం. భారత స్త్రీలలో అనర్ఘ రత్నం ద్రౌపది. మహాలక్ష్మి స్వరూపిణియై పాండవులకు నిత్యానపాయినియై వారికి ఐహిక ఆముష్మిక సుఖాలను అందజేసిన సాధ్వీమణి ద్రౌపది.
0: కలభాషిణి, నా ఈ జీవితం అంతా ఆ జగన్మాత అనుగ్రహమే సుమా.
3: మీరింతవరకు భారత భారతి సాహిత్య రూపకం 2వ భాగం విన్నారు. వ్యాఖ్యానం డాక్టర్ వి నాగరాజలక్ష్మి, ద్రౌపది శ్రీమతి వేమూరి సత్యవతి. ఇప్పుడు ఒక లలిత గీతం విందాం.

0: ఇప్పుడు వినండి విశేషాలు.
1: కార్యక్రమంలో ఇప్పుడు దొండకాయ క్యాబేజీలోని పోషక విలువల గురించిన విశేషాలు వింటారు. ముందుగా దొండకాయ గురించి తెలుసుకుందాం. దొండకాయ ఆసియా ఆఫ్రికా దేశాల్లో విరివిగా పండుతుంది. మన దేశంలో దొండకాయలతో కూర, వేపుళ్ళు, పచ్చడి చేసుకుంటాము. రోజువారీ కూరగాయల్లో దొండకాయని భాగం చేసుకుంటున్నా కానీ ఏదో రుచి కోసం దీనిని కూరల్లో వాడటం తప్ప దీనిలో పోషక విలువల గురించి చాలామందికి తెలియదు. కొన్ని దేశాల్లో బాగా పండిన దొండకాయలను కూడా వంటల్లో ఉపయోగిస్తారు. ఇండోనేషియా, థాయిలాండ్ వంటి దేశాల్లో ఎర్రగా పండినటువంటి దొండకాయలతో పాటు దొండ ఆకులను కూడా తింటారు. ఇక పోషకాల పరంగా చూసినట్లయితే దీనిలో పీచు పదార్థాలు, బీటా కెరోటిన్, విటమిన్ B2, B3, B6, విటమిన్ B9, విటమిన్ C వంటి విటమిన్లు ఉంటాయి. స్వల్పంగా పిండి పదార్థాలు, పుష్కలంగా పీచు పదార్థాలు ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. ఆరోగ్య లాభాలు కనుక చూసినట్లయితే ఆకలి లేకపోవడం, దగ్గు వంటి వాటితో బాధపడే వాళ్లకి దీనిని తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇందులోని యాంటీహిస్టమైన్ గుణాల వల్ల ఇది అలర్జీని కూడా దూరం చేస్తుంది. దొండకాయలోని బి విటమిన్ నాడీ వ్యవస్థ సంరక్షణకి దోహదపడుతుంది. ఆందోళన, మూర్ఛ వ్యాధులతో బాధపడే వాళ్లకి దొండకాయ మంచి మందుగా పనిచేస్తుంది. అల్జీమర్స్ని అడ్డుకుంటుంది. రిబోఫ్లేవిన్ ఎక్కువగా ఉండే దొండకాయను తీసుకుంటే మనస్సును ప్రశాంతంగా ఉంచి డిప్రెషన్ తగ్గడానికి దోహదపడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. దీనిలో థైమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది పిండి పదార్థాలు గ్లూకోజ్గా మార్చడంలో కీలక పాత్ర వహిస్తుంది. ఇందులో సి విటమిన్, బీటా కెరోటీన్లు యాంటీఆక్సిడెంట్లుగా పనిచేయడం వల్ల క్యాన్సర్ను నిరోధిస్తాయి. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. దొండకాయలోని సుగుణాలు నేరుగా కాలేయం మీద పనిచేస్తాయి. దీనివల్ల శరీరంలోని టాక్సిన్లను బయటికి పంపించేందుకు, అలాగే రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించేందుకు కూడా దోహదపడతాయి. ఇక మధుమేహం వచ్చే సూచనలు ఉన్నవారు దొండని ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలా వరకు కూడా రాకుండా నియంత్రిస్తుంది. దొండకాయలోని కాల్షియం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా రక్షిస్తుంది. ఇంకా ఎముక సాంద్రత కూడా పెరగడానికి దోహదపడుతుంది. దొండకాయల్లోని బి కాంప్లెక్స్ విటమిన్లు జీర్ణ వ్యవస్థకి ఎంతో మేలు చేస్తాయి. కాయ చిన్నగా ఉన్నప్పటికీ ఈ దొండకాయలో ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో విన్నారు కదా. కాబట్టి మీ రోజువారీ ఆహారంలో దొండకాయని భాగంగా చేసుకుంటారని ఆశిద్దాం. ఇప్పుడు క్యాబేజీలోని పోషక విలువలు చూద్దాం. క్యాబేజీ, ఇది దాదాపు ప్రపంచవ్యాప్తంగా లభిస్తుంది. ఆకుపచ్చ ముదురు ఊదా రంగుల్లో దట్టమైన ఆకుల బుట్టలా ఉండే క్యాబేజీలో పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయి. క్యాబేజీని కూరగానే కాకుండా అనేక దేశాలలో సలాడ్లలో కూడా క్యాబేజీ ఆకులే మనకి కనిపిస్తాయి. సి విటమిన్కి క్యాబేజీ ప్రధాన వనరు. కమలాపండులో కన్నా కూడా క్యాబేజీలోనే విటమిన్ సి ఎక్కువ. ఇందులోని సి విటమిన్ ఫ్రీ రాడికల్స్ను నియంత్రిస్తుంది. ఫలితంగా అనేక రకాల వ్యాధులను అరికడుతుంది. క్యాబేజీలో పీచు శాతం చాలా ఎక్కువ. దాంతో ఇది మలబద్ధకాన్ని నివారించడంతో పాటు ఇతరత్రా జీర్ణ సంబంధ వ్యాధుల్ని కూడా నియంత్రిస్తుంది. ఇక ఇన్ఫెక్షన్లు నివారించడానికి క్యాబేజీలోని సల్ఫర్ తోడ్పడుతుంది. ఎందుకంటే సల్ఫర్ లోపించిన వాళ్లలో పుండ్లు, గాయాల్లాంటివి త్వరగా తగ్గవు. క్యాన్సర్ రాకుండా అడ్డుకునే పదార్థాలలో క్యాబేజీ ప్రధానమైనది. ఇందులోని సి విటమిన్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్గా పనిచేయడం వల్ల క్యాన్సర్ కారక ఫ్రీ రాడికల్స్ను నిరోధిస్తుందని పరిశోధనలో కూడా తెలిసింది. క్యాబేజీలోని గ్లూటామైన్ అనే పదార్థం యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. దీనివల్ల మంట, దురద, అలర్జీలు, జ్వరం, కీళ్లనొప్పులు రాకుండా అడ్డుకుంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి క్యాబేజీ మంచి ఆహారం. దీని ఆకులను సలాడ్లగా తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఇందులో విటమిన్లు, ఖనిజాలతో పాటు ఇతర పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. పైగా క్యాలరీలు చాలా తక్కువ. ఇది ఒంటి ఆరోగ్యానికే కాదండి, మెదడు పనితీరుకు కూడా చాలా మంచిది. ఇందులోని కే విటమిన్, అయోడిన్లు నాడీ కణాల చుట్టూ ఉండే మైలిన్ అనే రక్షణ పొరను పరిరక్షిస్తాయి. దీనివల్ల వయసు పెరిగే కొద్దీ వచ్చేటటువంటి మతిమరుపు, అల్జీమర్స్, ఆలోచనాశక్తి కోల్పోవడం వంటివి రాకుండా ఉంటాయి. క్యాబేజీలో మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం మూడు కూడా సమృద్ధిగానే ఉంటాయి. ఫలితంగా ఇది ఆరోగ్య వృద్ధికి దోహదపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సంరక్షణకి తోడ్పడతాయి. కండరాల నొప్పుల్ని కూడా తగ్గిస్తాయి. రక్తంలోని మలినాలను తొలగించేందుకు క్యాబేజీ సహాయపడుతుంది. క్యాబేజీని ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మానికి, కంటికి ఎంతో మేలు కలుగుతుంది. మరి ఇన్ని పోషక విలువలు కలిగిన క్యాబేజీని ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది.
0: మీరు ఇంతవరకు విశేషాలు విన్నారు. ఇప్పుడు ఒక లలిత గీతం విన్నారు.

మీరు ఇంతవరకు లలిత గీతం విన్నారు. వనితావాణి శ్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 2 గంటలకు వస్తుంది. వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
1: అమ్మా ఇషు.
0: అబ్బా ఉండునా, నా టైం నాలుగైపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
1: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథా గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
1: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
0: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.

ఫిలిం గీతాలు కార్యక్రమంలో ముందుగా వినిపోతున్న పాట బామ్మ మాట బంగారు మాట. ఈ చిత్రం నుంచి వీటి రచన చంద్రబోసు, సంగీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ, గానం

ఫిలిం గీతాలు కార్యక్రమంలో వినబోతున్న పాట కోరుకున్న మొగుడు. ఇషత్తు నుంచి పీసీసీలో గానం చేశారు సత్యం. సంగీతం వేటూరి సాహిత్యం.

ఫిలిం గీతాలు కార్యక్రమంలో వినిపోతున్న పాట ఉగాది చిత్రం నుంచి. ఉన్ని కృష్ణన్, సునీత గానం చేశారు. సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

0: మీరు విన్న పాటతోటి ఫిలిం గీతాల కార్యక్రమం సమాప్తం.
1: ద వాయిస్ దట్ అవేకన్స్ ద నేషన్, ద వాయిస్ దట్ విట్నెస్డ్ అ ఫ్రీడమ్ స్ట్రగల్, ద వాయిస్ విచ్ హవ్ బీన్ టచింగ్ అవర్ హార్ట్స్ అండ్ మెమరీస్, ద వాయిస్ దట్ రిమైండ్స్ అస్ అవర్ హిస్టరీ, the voice connecting different languages across India, the voice preserving our arts and traditions, and this voice have been echoing through generations. This voice isn't just the waves being transmitted, but the bonds being transformed since 90 years. Come, let's celebrate 90 years of Akashvani, Voice of the Nation.

మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 మెగాహెర్ట్స్ పై టీన్ టైమ్. ఈనాటి టీన్ టైమ్ కార్యక్రమంలో కొన్ని తెలుగు చిత్రగీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట వెంకి ఈ చిత్రం నుంచి. మల్లికార్జున్ కల్పన గానం చేసిన పాట వింటారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం, సాహితీ రచన.

వినబోతున్న పాట ప్రేమంటే ఇదేరా. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేశారు. రమణ గోగుల సంగీతం అందించారు. సిరివెన్నెల రచన.

సర్కార్ వారి పాట ఈ చిత్రం నుంచి నరేష్ అజీజ్ గారు చేసిన పాట వింటారు.

టీన్ టైం కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు కదా, తర్వాత వినిపోతున్న పాట సంక్రాంతికి వస్తున్నాం. ఈ చిత్రం నుంచి వెంకటేష్, భీమ్, సిసిలియో, రోహిణి, సోరత్ గానం చేసిన పాట వింటారు.

హాయ్ నానా, ఈ చిత్రం నుంచి ధృవ విక్రమ్, శృతి హాసన్, చిన్మయి పాడిన పాట వింటారు.

0: है बदल जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
1: डाउनलोड वेव्स OTT ऐप नाउ एंड वॉच फॉर फ्री.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి 5.2 MHz పై టీన్ టైమ్ కార్యక్రమం. కార్యక్రమంలో వినబోతున్న పాట ఖడ్గం చిత్రం నుంచి హనీ గానం చేశారు. శక్తి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
3: ధూమ్ తినక చిక్ ధూమ్.

మీరు వింటున్నారు టీన్ టైం కార్యక్రమంలో తెలుగు చిత్రాలు చిత్రగీతాలు వింటున్నారు. వినబోతున్న పాట విక్రమార్కుడు చిత్రం నుంచి జెస్సీ గిఫ్ట్ చిత్ర గానం చేశారు ఎంఎం కీరవాణి, సంగీతం జొన్నవితుల రామలింగేశ్వరరావు, సాహిత్యం

వినబోతున్న పాట మహాత్మా చిత్రం నుంచి కార్తీక్ సంగీత గానం చేశారు, విజయ్ యాంటనీ సంగీతం, సిరివెన్న సీతారాం శాస్త్రి సాహిత్యం.

ఏంటి సిద్ధార్థ చిత్తు నుంచి ఎస్ జానకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటతోటి టీన్ టైం కార్యక్రమం సమాప్తం. మీరు వింటున్నారు ఆకాశవాణి 2.2 MHz పై. మరికొద్ది క్షణాల్లో యువలయ్య వింటారు.

యువలయ కార్యక్రమంలో వినబోతున్న పాట దొంగ దొంగ చిత్తు నుంచి మనో చిత్ర గానం చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. రాజశ్రీ సాహిత్యం.

కార్యక్రమం తర్వాత వినిపోతున్న పాట శక్తి. ఈ చిత్రం నుంచి హేమచంద్ర సైంధవి గానం చేశారు, మణిశర్మ సంగీతం అందించారు, రామ్ జోగశాస్త్రి రచన.

0: ధ్రువ చేతి నుంచి పద్మలత స్నిగ్గి గానం చేసిన పాట విన్నారు. హిప్ హాప్ తమీజ సంగీతం అందించారు చంద్రబోస్ రచన.
1: తరం మారింది, శ్రీ చైతన్య సిద్ధమైంది.

మీరు విన్నా పాట. సొంతం ఈ చేతి నుంచి కులశేఖర్ రచనకు దేవి శ్రీప్రసాద్ బృందంతో స్వీయ సంగీత సారచనలో పాడిన పాట విన్నారు. వినబోతున్న పాట జెంటల్ మ్యాన్ చేతుల నుంచి సురేష్ పీటర్స్, జీవి ప్రకాష్ కుమార్ పాడిన పాట. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. రాజశ్రీ సాహిత్యం

యువలయ కార్యక్రమం ఉన్నారు. కార్యక్రమంలో చివరిగా వినిపోతున్న పాట బృందావనం. చిత్ర నుంచి బాబా షేగిల్ రంజిత్ గానం చేశారు. తమన్ ఎస్ సంగీతం, అనంత శ్రీరామ్ రచన.

0: ఈనాటి సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించి వివరణ వింటారు ఉపాధ్యాయిని శ్రీమతి బిఎల్ కనకదుర్గ, విద్యార్థిని నోరి ఎల్ మనోజ.
1: నమస్కారం గురువుగారు.
2: ఆగచ్చతు, ఉపవిశతు.
1: ఇవాళ ఏం పాఠం చెప్పుకుందాం గురువుగారు?
2: మొన్న మృచ్ఛకటికం నాటకం చెప్పుకున్నాం కదా, ఎక్కడి వరకు చెప్పుకున్న ఆపేశాము?
1: ద్యూతకరుడు మాధురుడు దేవాలయంలోకి ప్రవేశించిన అంతవరకు చెప్పుకున్నాం.
2: అంతవరకు చెప్పుకున్నాం, ఆ తర్వాత కంటిన్యూగా చెప్పుకుందాం విను. ఇద్దరూ వెళ్తారు దేవాలయంలోకి. వాళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు గుర్తుపెట్టుకున్నారు. ద్యూతకరుడు అంటాడు, కథం కాష్టమయ్యి ప్రతిమ, ఇక్కడ ఈ దేవాలయంలో కొయ్యతో చేసిన విగ్రహం ఏమైనా ఉందా అన్నాడు. మాధురుడు అంటున్నాడు, అరే నకలు నకలు, శైల ప్రతిమ ఒరే కాదురా, కాదు, కాష్టంతో చేసింది, కొయ్యతో చేసింది కాదు, ఇది శైల ప్రతిమ, రాతితో చేసిన విగ్రహమే ఉందిరా అన్నాడు. ఏవం భౌతు, సరే కానీలే, అక్కడ ఏ విగ్రహం ఉంటే మనకెందుకు, ఏ హీ ద్యూతం క్రీడావహ. వాడు ఏ పని చేయాలనుకున్నాడో అదే చేయాలని వాడు మనసు పీకుతోంది, అందుకని మనం ఏం చేద్దాం రా, ద్యూతం ఆడుకుందాం అన్నాడు. ఏహి రా, మళ్ళీ పిలుస్తున్నాడు, ద్యూతం క్రీడావహ, ఇద్దరం కలిసి ద్యూతం ఆడుకుందాం. బహువిధ ద్యూతం క్రీడతి, అనేక రకాలుగా ద్యూతాన్ని ఆడుకుంటున్నారు వాళ్ళు ఆ దేవాలయం ప్రాంగణంలోనే కూర్చుని. ఇంతలోకి సంవాహకుడు అంటాడు, ద్యూతేచ్ఛా వికార సంవరణం బహువిధం కృత్వా, అనేక విధాలుగా వాళ్ళు ఆడుకోవడం చూసి స్వగతం తనలో అనుకుంటున్నాడు. జూదం ఆడాలనేటటువంటి కోరిక అనేక విధాలుగా ఉంది వీడికి కూడా మనసులో. వాళ్ళు ఎదురుకుండా ఆడుకుంటున్నారు కదా, వీడు కనిపించకుండా ఉన్నాడు, అందుకని వాడికి మనసులో వాడు అనుకుంటున్నాడు, రే కథాశబ్దౌ నిర్ణాణకస్య హరతి హృదయం మనుష్యస్య ఢకాశబ్దేన నరాధిపస్య ప్రభ్రష్ట రాజ్యస్య. అంటే కత్త అనేటటువంటి శబ్దం ఏంటంటే, జూదం ఆడేటప్పుడు వాళ్ళు చేసేటటువంటి ఒక అరుపులు ఉంటాయి కదా, అలా అరిచేటటువంటి ఒక అరుపు అన్నమాట అది. మళ్ళీ చెప్తాను, ఒకసారి శ్లోకం విను. కత్తా శబ్దౌ నిర్ణాణకస్య హరతి హృదయం మనుష్యస్య ఢకా శబ్ద ఇవ నరాధిపస్య ప్రభ్రష్ట రాజ్యస్య. రాజ్యం లేకపోయినప్పటికీ ఎక్కడో చోట ఢంకా ధ్వని గనక వినిపించినట్లయితే రాజు మనసు ఏ విధంగా దానివైపు ఆకర్షిస్తుందో, ఆ శబ్దాలు వినగానే రాజుకు ఒక రకమైన అలర్ట్నెస్ వస్తుంది కదా. అలాగా వీళ్ళకు కూడా ఈ కత్త అనేటటువంటి శబ్దం జోదగాళ్ళు మాట్లాడుకుండే ఆ అరుపు వినిపించంగానే వీడికి కూడా ఆటకు వెళ్ళిపోవాలనేటటువంటి ఒక ఉత్సాహం కలుగుతుంది అని అంటున్నాడు అన్నమాట. పదవిభాగం చూడు, కత్త శబ్ద నిర్ణాణకస్య హరతి హృదయం మనుష్యస్య ఢక్కా శబ్ద ఇవ నర ప్లస్ అధిపస్య నరాధిపస్య ప్రభ్రష్ట రాజ్యస్య. అన్వయం చూడు, కత్తా శబ్ద నిర్ణాణకస్య మనుష్యస్య హృదయం ప్రకృష్ట రాజ్యస్య నరాధిపస్య ఢక్కా శబ్ద ఇవ హరతి. ప్రతిపదార్థం రాసుకో, కర్తా శబ్ద,
1: కర్తా శబ్ద
2: జూదమాడే సమయంలో,
1: జూదం ఆడే సమయంలో
2: వ్యవహరించే
1: ప్రసిద్ధమైన పదము.
2: నిర్ణాణకస్య ధనము ఏమాత్రము లేని మనుష్యస్య
1: మానవుని యొక్క
2: హృదయం
1: మనస్సును హరతి
2: అపహరిస్తుంది, అంటే ఆకర్షిస్తుంది అన్నమాట. భ్రష్ట రాజ్యస్య
1: రాజ్యము సంపదలు పోగొట్టుకున్న
2: నరాధిపస్య
1: రాజుకి ఢక్కాశబ్ద
2: మరొక చోట మోగుతున్న ఢంకాధ్వని ఏ విధంగా
1: ఆకర్షిస్తున్నట్లుగా
2: వినపడుతుందో ఆ విధంగా
1: హరతి ఆకర్షిస్తుంది.
2: జూదగాళ్ళు జూదంలో అరుచుకుంటూ మాట్లాడేటటువంటి అరుపులు ఢక్కా శబ్దం విన్నటువంటి రాజుని రాజ్యం లేకపోయినా అతన్ని ఎలా ఆకర్షిస్తుందో ఆ శబ్దం వీళ్ళని కూడా జూదం ఆడుకుండే వాళ్ళ అరుపులన్నీ అలా ఆకర్షిస్తూ ఉంటాయి అని. అంటే ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుతుందని మనం తెలుగులో సామెత చెప్పుకుంటూ ఉంటాం. ఎవరు చేసే పని వాళ్ళే, పెద్దవాళ్ళు ఏ పని చేస్తే చిన్నవాళ్ళు ఆ పనే చేస్తూ ఉంటారు. స్నేహితులు చూడు, ఎవరికి ఏది ఇంట్రెస్ట్ అయితే వాళ్ళు స్నేహితులుగా ఏర్పడతారు. అలాగే ఇక్కడ కూడా అనమాట, అదే సూచిస్తున్నాడు శ్లోకంలో. తర్వాత శ్లోకం చూడు. జానామి న క్రీడిష్యామి సుమేరు శిఖర పతన సన్నిభం జ్యూతస్య తథాపి కలు కోకిల మధుర కత్తాశబ్దో మనోహరతి. ఇంకోసారి చూడు శ్లోకము. జానామి న క్రీడిష్యామి సుమేరు శిఖర పతన సన్నిభం ద్యూతం తథాపి కలు కోకిల మధుర కత్తాశబ్దో మనోహరతి. దానికి ఉదాహరణ చెబుతున్నాడు. సుమేరు శిఖర పతన సన్నిభం, జూతం ఆడేటటువంటి వాడి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, సుమేరు శృంగ శిఖరస్య పతనం, మేరుపర్వత శిఖరం బంగారుకొండ శిఖరం యొక్క చివరి భాగాన ఉన్నటువంటి వాడు ఒక్కసారి ఢమాల్మని కింద పడితే ఎలా ఉంటుందో, జూదం ఆడేవాడి పరిస్థితి కూడా అలాగే అవుతుంది అని చెప్తున్నాడు. అయినా కూడా వాడికి ఏమనిపిస్తుంది, ఈ కత్తా శబ్దం ఉంది కదా, వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఆ శబ్దాలు అరుపులు అవన్నీ వింటే వాడికి ఏమనిపిస్తుంది, కోకిల మధురహ, కోకిల అరుపులు ఎలా మానవుడికి ఆనందాన్ని కలిగిస్తాయో అట్లా జూదం ఆడేవాడికి వాళ్ళ అరుపులు ఆనందాన్ని కలిగిస్తాయట. ఒకసారి శ్లోకం చదువు.
1: జానామి నా క్రీడిష్యామి సుమేరు శిఖర పతన సన్నిభం ద్యూతం తథాపి కలు కోకిల మధురః కత్తాశబ్దో మనోహరతి.
2: పదవిభాగం చూడు. జానామి నా క్రీడిష్యామి సుమేరుః శిఖర పతన సన్నిభం ద్యూతం తథాపి ఖలు కోకిల మధురః కత్తాశబ్దః మనః హరతి. అన్వయం చూడు. సుమేరోః శిఖరాత్ పతనం సన్నిభం ద్యూతం న క్రీడిష్యామి తథాపి కత్తాశబ్దః కోకిల శబ్ద ఇవ మనః హరతి. ప్రతిపదార్థం రాసుకో. సుమేరోః బంగారు పర్వతము యొక్క,
1: సుమేరోః బంగారు పర్వతము యొక్క,
2: శిఖరాత్
1: శిఖరాత్
2: శిఖరము నుండి,
1: పతనం
2: జారి పడిపోవడం అనే దానితో.

ఆంగ్ల సాహిత్యానికే ఒక కొత్త ఊపిరిచ్చిన మహానుభావుడు. తన కథలతో, తన మాటలతో, తన ఊహాశక్తిని ప్రపంచానికి చూపించినవారు అతనే ఆర్కే నారాయణ్ గారు. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన జీవితం, రచనలు, ఆలోచనలు, ఇంకా కొన్ని మనసును తాకిన కథల గురించి కూడా మాట్లాడుకుందాం. పుస్తకం అనేది కాగితాల కట్ట కాదు, అదొక మనిషి ఆత్మ. ఈ మాటలు ఎందుకో తెలుసా? ఎందుకంటే కొందరి రచనలు కాలాన్ని దాటిపోయి తరాలను కలుపుతాయి. అలాంటి రచయితల్లో మొదటి వరుసలో నిలిచేవారే ఆర్కే నారాయణ్ గారు. 1906 అక్టోబర్ 10 తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. ఆయన అసలు పేరు రాశిపురం కృష్ణస్వామి అయ్యర్ నారాయణస్వామి. చిన్నప్పటి నుంచే కథలంటే ఎంతో ఇష్టం. జీవితాన్ని గమనించడం, మనుషుల భావాలను అర్థం చేసుకోవడం, సాధారణ సంఘటనల్లో అసాధారణ భావాలను కనుగొనడం ఆయన ప్రత్యేకత. మనందరికీ ఒక చిన్న ఊరు గుర్తుంటుంది కదా, అక్కడ వీధులు, స్కూళ్ళు, టీ షాప్స్, స్నేహితులు, చిన్న చిన్న గొడవలు, అమ్మాయికప్పు నవ్వులు, ఈ భావాలన్నిటినీ కలిపి ప్రపంచానికి పరిచయం చేసిన ఊరే మాల్గుడి. మాల్గుడి ఒక ఊరు కాదు, అదొక అనుభూతి. ఆయన సృష్టించిన మాల్గుడి అనే కల్పిత పట్టణం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. అక్కడి పాత్రలు నిజంగా మన పక్కింటి వారిలానే అనిపిస్తూ ఉంటాయి. స్వామి అండ్ ఫ్రెండ్స్, ది గైడ్, మాల్గుడి డేస్ వంటి రచనలు భారతీయ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. అలానే ఒక రచయిత గొప్పతనం అతను ఎంత క్లిష్టంగా రాశాడో కాదు, ఎంత సరళంగా మనుషులకు అర్థమయ్యేలా రాశారో అనేదే ముఖ్యం. ఆర్కే నారాయణ్ గారి భాషలు చాలా సింపుల్గా ఉంటాయి, కానీ భావాలు మాత్రం చాలా లోతైనవి. ఆయన కథల్లో పెద్ద పెద్ద యుద్ధాలుండవు, కానీ మనిషి మనసులో జరిగే చిన్న చిన్న సంఘర్షణలు ఉంటాయి. అందుకే ఆయన రచనలు చదివితే మన జీవితం కనిపిస్తుంది అని అంటారు. మరీ ముఖ్యంగా స్వామి అండ్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడితే, స్కూల్ రోజుల్లో అమాయకత్వం, స్నేహం, భయం, అల్లరి ఇవన్నీ ఎంతో సహజంగా చూపించారు. ఎవరైనా చదివితే అరే ఇది నా చిన్నప్పటి కథలా ఉందే అని అనిపిస్తుంది. అలాగే ది గైడ్ అనే నవల, ఆ నవల ఆయనకు ప్రపంచ స్థాయిగా గుర్తింపు తీసుకొచ్చింది. ఈ నవల ఆధారంగానే సినిమా కూడా వచ్చింది తెలుసా. ఆ రచనకు ఆయనకు ఎన్నో పురస్కారాలు లభించాయి. కథలు చదివించే రచయితలు చాలామంది ఉంటారు, కానీ జీవితం గురించి ఆలోచించేలా చేసే రచయితలు కొద్దిమందే ఉంటారు. ఆర్కే నారాయణ్ గారి రచనలో హాస్యం చాలా సహజంగా ఉంటుంది, ఎక్కడ బలవంతంగా అస్సలు నవ్వించరు. జీవితంలో చిన్న చిన్న సంఘటనలే మనల్ని చిరునవ్వు చిందించేలా చేస్తూ ఉంటాయి. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఆయన భారతీయ సంస్కృతిని, మధ్యతరగతి జీవితాన్ని ప్రపంచానికి ఎంతో అందంగా పరిచయం చేశారు. విదేశాలు కూడా ఆయన కథలు చదివి భారతదేశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేశారంటే మీరు నమ్ముతారా? అవును, ఈరోజు యువతకు కూడా ఆయన కథలు ఎంతో దగ్గరగా అనిపిస్తాయి. ఎందుకంటే భావాలు మారు, మనుషులు హృదయాలు మారు, కాలం మారిన కథల అందం కూడా మారదు. కాబట్టి మనలో చాలామంది మొబైల్ ఫోన్లో, సోషల్ మీడియాలో బిజీగా ఉంటాం, కానీ ఒక మంచి పుస్తకం మన జీవితాన్ని మార్చగలదని, ఆర్కే నారాయణ్ గారి రచనలకు అంత శక్తి ఉందని ఒక్కసారి గుర్తించండి. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా మనం ఒక మంచి పుస్తకం చదవాలని నిర్ణయించుకుందాం. సో తెలుసుకున్నారు కదా ఆర్కే నారాయణ్ గారి గురించి. ఇప్పుడు కార్యక్రమంలో ఒక చక్కటి పాట మీకోసం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన పొదుపు సూచనలు పాటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాష్ట్రంలో 500,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆక్వా రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఏ నిర్ణయాన్ని ప్రభుత్వం సహించబోదని మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. వార్తల వివరాలు: అమరావతితో పాటు విశాఖపట్టణాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని నిడమర్రులో కిమ్స్ ఆసుపత్రికి బైసర్ స్కిల్ వర్సిటీ నిర్మాణానికి ముఖ్యమంత్రి ఈరోజు భూమి పూజ, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాయలసీమ హార్టికల్చర్ టెక్నాలజీ హబ్గా మారుతుందని, తిరుపతిలో ఏరోస్పేస్ సిటీ, కర్నూలులో డ్రోన్ సిటీ ఏర్పాటు కాబోతున్నాయని తెలిపారు. 1,00,000 ఉద్యోగాలు యువతకు ఇవ్వాలనేది తమ ప్రభుత్వ ఆలోచన అని, వచ్చే సంవత్సరం ఇదే రోజుకు ఆసుపత్రి, యూనివర్సిటీ నిర్మాణం పూర్తి చేయాలని కోరుతున్నామన్నారు. ఇటీవలే విశాఖలో గూగుల్కు ఫౌండేషన్ వేశామని, 2028 ఆగస్టు 15 కంటే ముందే గూగుల్ తన కార్యకలాపాలు ప్రారంభిస్తుందని తెలిపారు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన సూచనలను పాటించాలని ముఖ్యమంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. 1-2 రోజుల్లో దీనిపై రాష్ట్ర ప్రభుత్వ పరంగా కూడా ఓ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో ప్రభుత్వాలతో పాటు పౌరులు కూడా బాధ్యతగా ఉండి తాత్కాలికంగా వచ్చే ఇబ్బందులను అధిగమించాలని ముఖ్యమంత్రి సూచిస్తూ,
1: ఈరోజు జియో పొలిటికల్ సిచ్యువేషన్ వల్ల, ఈ యుద్ధం వల్ల మనం కొన్ని నిర్ణయాలు కూడా చేయాలి. వేరే దేశాల పైన ఆధారపడకుండా నేను కూడా ఈ దేశం కోసం పనిచేయాలి, నేను కూడా ఆలోచించాలనే ఆలోచన మీ అందరికి రావాలి. అందుకే ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపుని వర్క్ ఫ్రం హోమ్ అనేది, ఇట్ ఇస్ ఎ రియాలిటీ. భవిష్యత్తులో కూడా వర్క్ ఫ్రం హోమ్ వస్తుంది. ఇంట్లో కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే శక్తి వస్తుంది. గవర్నమెంట్ లో కూడా ఇది చేస్తాం.
0: బ్యాంకర్లతో సమన్వయం చేసుకుని సైబర్ నేరాలను అరికట్టేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. సైబర్ నేరాల్లో తక్షణ స్పందన, రాష్ట్రంలో నియంత్రణ వ్యవస్థపై అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. సైబర్ ఆర్థిక నేరాల నియంత్రణకు కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై ఈ సమావేశంలో చర్చించారు. ఇతరుల బ్యాంకు ఖాతాలను సైబర్ నేరగాళ్లు వినియోగించకుండా చేపట్టాల్సిన చర్యలు, గోల్డెన్ అవర్, ఏపీ సైబర్ పాలసీ తదితర అంశాలపై సమాలోచనలు చేశారు. సైబర్ ఆర్థిక నేరాలకు సంబంధించి 9.29 లక్షల కాల్స్ బాధితుల నుంచి 1930 టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదులు వచ్చినట్లు ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు సైబర్ ఆర్థిక నేరాల్లో 652 కోట్ల రూపాయల మేర కోల్పోయినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తిరుపతిలో పర్యాటక శాఖ అధికారులతో మంత్రి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లాలో పర్యాటక శాఖ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు నూతన పర్యాటక విధానం 2024-29 అమలు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రైవేటు పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నామని, ఇప్పటికే తిరుపతిలో 6 స్టార్ హోటల్స్ నిర్మాణానికి పీపీపీ విధానంలో ప్రతిపాదనలు వచ్చాయని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ను పర్యాటకానికి స్వర్గధామంగా మారుస్తామని మంత్రి దుర్గేష్ వివరిస్తూ,
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించాం. అందులో భాగంగానే కొత్తగా వస్తున్నటువంటి పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వారికి SGST రియంబర్స్మెంట్ కానివ్వండి, అదేవిధంగా పవర్ టారిఫ్ ఇండస్ట్రీతో సమానంగా ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ కార్యక్రమాలు చేయడం ద్వారా ఒక పక్కన ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ తీసుకొచ్చాం. ఆ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ల్యాండ్స్ ని అలాట్ చేయడంతో పాటు వారిని ఎంకరేజ్ చేసే విధంగా ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం వల్లే పెట్టుబడిదారులు పెద్దగా ముందుకొస్తున్నారు అనేటువంటి మాట తెలియజేస్తున్నారు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో 500,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలనేదే ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలోని ఆయన క్యాంపు కార్యాలయంలో సెర్ప్ అధికారులతో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. పాడి పరిశ్రమ ప్రధాన జీవనోపాధిగా ఉన్న అన్ని గ్రామాల్లో పశుగ్రాసం పెంపకం ప్లాట్లను అభివృద్ధి చేయడంతో పాటు 5 కంటే ఎక్కువ పాడి పశువులు ఉన్న స్వయం సహాయక సంఘాల మహిళలను గుర్తించి పాల సేకరణ, బాట్లింగ్, సొంత బ్రాండ్ మార్కెటింగ్ పై శిక్షణ ఇవ్వాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల మహిళల ఇళ్ల వద్ద పెరటికోళ్ల పెంపకం కోసం మదర్ హ్యాచరీల ఏర్పాటుకు ప్రోత్సాహకాలపై కూడా చర్చించారు. ఎంపిక చేసిన మండలాల్లో పొట్టేళ్ల పెంపకం యూనిట్లను ప్రోత్సహించడం, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన వంటి పథకాల కింద మహిళా సంఘాల సభ్యులందరినీ నమోదు చేయడం, బ్యాంకుల నుంచి డేటాను సేకరించి సెర్ప్ పోర్టల్లో అప్డేట్ చేయడం, క్లెయిమ్స్ పరిష్కార పర్యవేక్షణ కోసం జిల్లా స్థాయిలో హెల్ప్ డెస్క్ల ఏర్పాటుపై కూడా చర్చించారు. ఆక్వా రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఏ నిర్ణయాన్ని ప్రభుత్వం సహించబోదని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రొయ్యల ఫీడ్ ధరలను ఒక్కసారిగా పెంచడంపై ఆయా సంస్థల ప్రతినిధులు, రైతు సంఘాలు, అధికారులతో మంత్రి ఈరోజు దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతుల అభిప్రాయాలు తీసుకోకుండా ఏకపక్షంగా ధరలు పెంచడం సరైన విధానం కాదన్నారు. ప్రస్తుతం ఆక్వా రంగం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటోందని, ఇలాంటి సమయంలో రైతులపై అదనపు భారం మోపే చర్యలు తీసుకుంటే ప్రభుత్వం సహించబోదని హెచ్చరించారు. మంత్రి ఆదేశాలను అనుసరించి రొయ్యల ఫీడ్ తయారీ సంస్థల అసోసియేషన్ పెంచిన ధరల అమలును తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా తెలియజేసింది. జర్నలిజం రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పాత్రికేయులకు 2025-26 సంవత్సరానికి గాను అవార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ తెలిపారు. విజయవాడలోని మీడియా అకాడమీ కార్యాలయంలో సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ కెఎస్ విశ్వనాథన్తో కలిసి ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఆ వివరాలను వెల్లడించారు. అవార్డుల ఎంపిక ప్రధానం కోసం 4 సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించిందని తెలియజేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జారీ అయిన ఉత్తర్వుల ప్రకారం 12 విభాగాల్లో ఈ అవార్డులను ఇవ్వనున్నట్లు చైర్మన్ వెల్లడించారు. ఆయా అవార్డులకు అర్హతలు, దరఖాస్తుకు చివరి తేదీ మొదలగు వివరాలను తెలియజేస్తూ త్వరలో ఒక ప్రకటన విడుదల చేస్తామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఈరోజు సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వరితో పాటు 14 రకాల ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంపును ఆమోదించింది. ఇందుకు 2.6 లక్షల కోట్ల రూపాయలు కేటాయించింది. క్వింటాల్ వరికి కనీస మద్దతు ధర 2,441 రూపాయలుగా నిర్ణయించింది. క్వింటాల్ జొన్నలు హైబ్రిడ్ కనీస మద్దతు ధర 4,023 రూపాయలకు ఆమోదం తెలిపింది. జొన్నల ధర 4,073 రూపాయలుగా నిర్ణయించింది. రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈరోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో వరితో పాటు పలు పంటలకు కనీస మద్దతు ధర పెంపును ఆమోదించింది. 2026-27 ఖరీఫ్ సీజన్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలు రైతులకు భారీ ఓటనిచ్చే నిర్ణయమని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతుల ఆదాయ వృద్ధి, వ్యవసాయ రంగం బలోపేతమే లక్ష్యంగా తీసుకుంటున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా రైతుల్లో నూతన నమ్మకాన్ని పెంచుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. వాతావరణం. ఈ నెల 16వ తేదీ నాటికి దక్షిణ బంగాళాఖాత ప్రాంతం, అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలపై నైరుతి రుతుపవనాల పూర్వగమనానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన నిన్నటి అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోందని వెల్లడించింది. దీని ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన పొదుపు సూచనలు పాటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాష్ట్రంలో 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆక్వా రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఏ నిర్ణయాన్ని ప్రభుత్వం సహించబోదని మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. పశ్చిమేసియా సంఘర్షేణ ఉద్భూతస్య వైశ్విక ఊర్జా సంకటకాలస్య మధ్యే ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః ఆవాహనస్యానంతరం కేంద్రరాజ్యయోః ఇంధన సంరక్షణస్యోపాయాః తీవ్రాః జాతాః. కేంద్రీయ మంత్రిమండలేన చతుర్దశ ఖరీఫేతి గ్రైష్మిక సస్యానాం న్యూనతమ సమర్థన మూల్యం స్వీకృతం. సూర్యపుష్పస్య బీజస్య సర్వాధిక వృద్ధిః తదనంతరం కర్పాసతిలయోః చ. తమిళనాడు రాజ్యస్య జోసెఫ్ విజయస్య నేతృత్వే టీవీకే సర్వకారేణ రాజ్య విధానసభాయాం సహజ బహుమతేన శక్తి పరీక్షణం విజితం. ఎన్ రంగసామి పంచమం వారం పుడుచేరి రాజ్యస్య కార్యకాలాయ ముఖ్యమంత్రి రూపేణ శపథం స్వీకృతవాన్. అపి చ CBSE ద్వారా అఖిల భారతీయ వరిష్ఠ మాధ్యమిక వర్గస్య ద్వాదశీ కక్షాయాః పరీక్షా పరిణామాః ఘోషితాః. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్రమోదీ విశేష రక్షాసమూహస్య SPG ప్రోటోకాల్ ఇత్యస్యాంతర్గతం సర్వాః ఆవశ్యకాః సురక్షావ్యవస్థాః అవలంబ్య సద్యః ఏవ ఆంతరికయాత్రాసు స్వస్య యాత్రావాహనానాం సంఖ్య న్యూనీకృతవాన్. సూత్రానుసారం ప్రధానమంత్రిణః యాత్రావాహనానాం సంఖ్యాయాం న్యూనీకరణం తస్య సద్యః గుజరాతస్య అసమరాజ్యస్య చ భ్రమణకాలె కార్యాన్వితం. ఆర్థిక స్థిరతాయై యోగదానాయ నాగరికాన్ ప్రతి ప్రధానమంత్రిణః సప్తాగ్రహాణాం అనురూపం ఏతదభవత్. ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః ఆగ్రహానంతరం కేంద్రీయగృహమంత్రి అమితశాహేన ఉత్తరప్రదేశస్య మధ్యప్రదేశస్య దిల్ల్యాః చ ముఖ్యమంత్రిభిః విధాయకైః జనప్రతినిధిభిః చ ఆధికారికయానానాం సంఖ్య 50% యావత్ న్యూనీకర్తుం ఆదేశ ప్రదత్తః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవాసరే సంయుక్త అరబ్ అమీరాత్ నెదర్లాండ్స్ స్వీడన్ నార్వే ఇటలీ దేశానాం 6-దివసీయ యాత్రాం కరిష్యతి. అద్య సాయంకాలి నవదిల్ల్యాం ప్రసారమాధ్యమాన్ సంబోధయన్ విదేశమంత్రాలయస్య సచివ CB జార్జ్ సంసూచితవాన్ యత్ 5 దేశానాం యాత్రాయాః ప్రథమే చరణే శ్రీమోదీ శుక్రవాసరే సంయుక్త అరబ్ అమీరాత్ దేశం ప్రాప్స్యతి. యత్ర హి సః రాష్ట్రపతినా షేఖ్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నాహ్యాన్ ఇత్యనేన సహ మేళనం కరిష్యతి. సహ అవదత్ యత్ ఉభౌ నేతారౌ ద్వైపాక్షిక విషయేషు విశేషతః ఊర్జా సహకారే అపి చ పరస్పర హిత సంబద్ధేషు క్షేత్రీయ అంతరాష్ట్రీయ విషయేషు చ విచార వినిమయం కరిష్యతః. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా అద్య 98-90 వర్షే అస్మిన్నేవ దినే భారతే కృత పరమాణు పరీక్షణస్య స్మరణం కృతం. సామాజిక మాధ్యమేషు ఏకం సంస్కృత సుభాషితం వినిమయీకురవన్ ప్రధానమంత్రి ఉక్తవాన్ యత్ ఏతత్ పరమాణు పరీక్షణం దేశస్య అవిచల సంకల్పం ప్రదర్శయతి. శ్రీమోదీ అవదత్ యత్ అస్య పరీక్షణస్యానంతరం సంపూర్ణేన విశ్వేన భారతం సంపీడితం, పరంచ దేశేన సిద్ధీకృతం యత్ కాపి శక్తిః భారతం అవరోద్ధుం న శక్నోతి. కేంద్రీయమంత్రిమండలేన విపణన సత్రస్య 27-2000తమవర్షయోః కృతే 14 ఖరీఫ్ ఇతి గ్రైష్మిక సస్యానాం న్యూనతమ సమర్థన మూల్యే వృద్ధిం స్వీకృతం. కేంద్రీయమంత్రిమండలస్య సభాయాః అనంతరం ప్రసారమాధ్యమాన్ సంబోధయన్ సూచనా ప్రసారణమంత్రి అశ్వినీ వైష్ణవః అవదత్ యత్ సర్వకారేణ గ్రైష్మిక సస్యానాం న్యూనతమ సమర్థన మూల్యం వర్ధితం అస్తి, యేన ఉత్పాదకేభ్యః తేషాం ఉత్పాదానాం కృతే లాభప్రదం మూల్యం సునిశ్చితం భవిష్యతి. సహ అవదత్ యత్ గ్రైష్మిక కాలస్య కృతే కృషకాణాం కృతే ప్రాయః 60-2 లక్ష కోటి రూప్యకాణి ప్రదీయంతే. సహ అవదత్ యత్ అస్మిన్ రితౌ 24-800,000 మెట్రిక్ టన్ ఇత్యతోప్యధికాని సస్యాని ప్రాప్తాని భవిష్యంతి. శ్రీ వైష్ణవః అవదత్ యత్ MSP మధ్యే సర్వాధికం 22,600,000 రూప్యకాణి ప్రతి క్వింటల్ వృద్ధి సూర్యముఖీ బీజానాం కృతే అనుశంసితం.

0: తదనంతరం సప్తపంచాశదధిక పంచశతం రూప్యకాణి ప్రతి క్వింటల్ కర్పాసస్య కృతే, పంచశతం రూప్యకాణి ప్రతి క్వింటల్ తిలస్య కృతే చ అనుసంసితమస్తి.
1: खरीफ के लिए जो फैसला लिया गया उसमें जितने भी खरीफ के क्रॉप्स हैं उन सब में कॉस्ट प्लस 50% या 50 से अधिक टोटल 2,60,000 करोड़ रुपए किसानों को पे आउट जाएगा इस पूरे फैसले से. और इस साल का एनुअल खरीफ प्रोक्योरमेंट होगा 824 लाख मेट्रिक टन LMT.
0: प्रियाः श्रोतारः, संस्कृत वार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते. సమమేవ అయం కార్యక్రమ ఆకాశవాణ్యా అంతర్జాలపట్లే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయ తంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. కేంద్రీయ మంత్రిమండలేన భూ అంగారస్య తథా లిగ్నైట్ గ్యాసిఫికేషన్ పరియోజనాయాః ప్రోత్సాహనాయ సార్ధ సప్తత్రింశత్ కోటి రూప్యకాణాం విత్తీయ వ్యయస్య యోజనా అనుమోదితా. ప్రసారమాధ్యమాన్ సంబోధయన్ కేంద్రీయ సూచనా ప్రసారణ మంత్రి అశ్విని వైష్ణవ అవదత్ యత్ ఇయం యోజనా భారతస్య అంగారస్య లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ఇత్యస్య చ కార్యక్రమం గతిప్రదానాయ ప్రముఖం పదాక్షేపమస్తి. శ్రీ వైష్ణవ అవదత్ యత్ యోజనాయాః అంతర్గతం 3,00,000 కోటి రూప్యకాణాం అపేక్షిత నివేశః భవిష్యతి.
1: ओल भारत में करीब करीब 400 बिलियन टन के नोन रिजर्व्स है, तो इस कोयले का ज्यादा से ज्यादा उपयोग करके हम इससे गैस बना सके और गैस का उपयोग फिर फर्टिलाइजर वगैरह में, ताकि फर्टिलाइजर के लिए जो LNG इंपोर्ट करनी पड़ती है वो कम हो जाएगी. 37,500 करोड़ रुपीज का आउटले इस स्कीम के लिए रखा गया है और करीब 3,00,000 करोड़ का इन्वेस्टमेंट होगा इसमें टोटल, और 75 मिलियन टन कोल को इसमें गैसिफाई करने के लिए प्रोजेक्ट्स लगेंगे.
0: తమిళనాడు రాజ్యే శ్రీ జోసెఫ్ విజయస్య నేతృత్వే తమిళగా వెట్రికజగం దళస్య సర్వకారేణ తమిళనాడు విధానసభాయాం బహుమత పరీక్షణం విజితం. చతుశ్చత్వారింశోత్తరైకశత విధాయకాః పక్షే మతదానం కృత్వా సభాయాం స్పష్టం బహుమతం ప్రదర్శితవంతః. అత్రాంతరే 22 విధాయకాః విశ్వాసప్రస్తావస్య విరుద్ధం మతదానం కృతవంతః. కార్యాచరణావధౌ ప్రముఖః విపక్షిదళం DMK విధానసభా సదనాత్ బహిరగచ్చత్. సద్యైవ సమాప్తేః విధానసభా నిర్వాచనే తస్య దళేన కేవలం 88 శతాసనాని ప్రాప్తాని ఆసన్. తమిళనాడోః రాజ్యపాలేన రాజేంద్ర విశ్వనాథ ఆర్లేకర్ వర్యేణ విజయాయ సదనే బహుమతం సాధయితుం ఆజ్ఞాపితమాసీత్. అఖిల భారతీయ రాష్ట్రీయ కాంగ్రెస్ దళస్య నేత ఎన్ రంగస్వామి అద్య పుదుచ్చేరి రాజ్యస్య ముఖ్యమంత్రి రూపేణ పంచమం వారం శపథగ్రహణం కృతవాన్. లోకనివాసే ఆయోజితే సమారోహే పుదుచ్చేరి నగరస్య ఉపరాజ్యపాలః కె కైలాసనాథన వర్యః పదస్య గోపనీయతాయాః చ శపథగ్రహణం కారితవాన్. దళస్య మల్లాది కృష్ణరావః భాజపేతి దళస్య ఎన్ నమశివాయం చ అస్మిన్ సమారోహే మంత్రిరూపేణ శపథం స్వీకృతవంతః. భారత ఋతు విభాగేన అద్య రాజస్థాన రాజ్యే ఉష్ణతరంగస్య కృతే రెడ్ అలర్ట్ ఇతి రక్తవర్ణీయా సంచేతనాయాః సూచన ప్రసారితా. గుజరాత్ రాజ్యే మహారాష్ట్రే పశ్చిమ మధ్యప్రదేశే చ శ్వః యావత్ ఉష్ణతరంగస్య స్థితిః భవితుం అర్హతి. అపి చ అద్య హిమాచలప్రదేశే ఉత్తరాఖండే చ ఓలావృష్ట్యా సహ వర్షాయాః సంభావన విద్యతే. అద్య దిల్లీ చండీగఢ హర్యాణా జమ్మూకశ్మీర్ ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ పంజాబ్ ఇత్యతేషు ప్రదేశేషు విద్యుత్ సహిత వృష్టి తీవ్రవాయువేగ చ భవిష్యతి ఇతి భారత ఋతు విభాగేన పూర్వానుమానితం. కేంద్రీయ మాధ్యమిక శిక్షా పరిషద ద్వాదశీ కక్షాయాః పరీక్షా పరిణామాః ప్రసారితాః. छात्राः आधिकारिक वेबसाइट डिजिलॉकर इत्यत्र उमंग ऐप इत्यत्र च स्वानुक्रमान् प्रविश्य परिणामं द्रष्टुं शक्नुवन्ति. अस्मिन् वर्षे केन्द्रीय माध्यमिक शिक्षा परिषदा द्वादशी कक्षायाः फरवरी मासस्य 17 दिनांकतः अप्रैल मासस्य 10 दिनांकपर्यन्तं लक्षोपलक्ष छात्राणां कृते परीक्षा आयोजिता. अन्ते मुख्यवार्ताः पुनः एकवारम्. పశ్చిమేసియా సంఘర్షేణ ఉద్భూతస్య వైశ్విక ఊర్జా సంకట కాలస్య మధ్యే ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః ఆవాహనస్య అనంతరం కేంద్రరాజ్యయోః ఇంధన సంరక్షణస్య ఉపాయాః తీవ్రాః జాతాః. కేంద్రీయ మంత్రిమండలేన చతుర్దశ ఖరీఫేతి గ్రైష్మిక సస్యానాం న్యూనతమ సమర్థన మూల్యం స్వీకృతం. తమిళనాడు రాజ్యే శ్రీ జోసెఫ్ విజయస్య నేతృత్వే టీవీకే సర్వకారేణ సహజ బహుమతేన సాక్షి పరీక్షణం విజితం.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: ఈనాటి పంట సీములు కార్యక్రమంలో, క్షమించాలి, ఈనాటి పల్లె సీములు కార్యక్రమంలో గుండె జబ్బులు లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ధారావాహికలో గుండె జబ్బులు ఆహార విషయంలో తీసుకోవాల్సిన సూచనల గురించి డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: సాధారణంగా వచ్చేటటువంటి గుండె జబ్బులు, వాటి లక్షణాలు, ఆనువంశిక లక్షణాలు, అలాగే వాటి చికిత్సా విధానాలు, వీటన్నిటి గురించి ధారావాహికలో డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ గారు, కార్డియాలజిస్ట్, వీరితో గత వారం కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. ఈ రోజున ఈ రెండవ భాగంలో మళ్ళీ వారితో ముచ్చరిద్దాం. నమస్కారం డాక్టర్ గారు.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ గారు, గత వారం మీరు చెప్తూ కూడా ముఖ్యంగా ఆహార విహారాల్లో ఎటువంటి నియమాలు పాటించాలి, ముఖ్యంగా బయట ఫుడ్స్ ఎక్కువగా తినటము, ట్రాన్స్ ఫ్యాట్ అది ఎక్కువగా డెవలప్ అవటం, దానివల్ల గుండెకి ఇబ్బంది జరుగుతుందని చెప్పారు. అయితే శ్రోతలకు అందరికీ అర్థమయ్యే విధంగా ఏముంది, నేను ఇంట్లో తినే ఆయిలు బయట తింటే ఏముంది అని వెంటనే చాలామంది ఇప్పుడు కర్రీ పాయింట్స్ కానీ మిగతావి కానీ చాలా ఎక్కువైపోయి, బయట బజ్జీలు, పునుగులు, సమోసాలు అన్నీ ఆయిల్తో చేసేటటువంటి ఫుడ్డే అందరికీ చాలా ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఉడికించిన కూరలు తినడం, ఉడికించినవి లేదా మొలకలు, పెసలు తక్కువ తింటున్నారు, కానీ ఎవరో భయంతో తినడమే కానీ సంతోషంగా ఇష్టంగా తినట్లేదు. సాధారణంగా దానివల్ల ఏమవుతుంది, ఎక్కువ మంది అటే ఫ్రైలు తినడం, ఒక చికెన్, మటన్ వాటిలో కూడా ఎక్కువ ఆయిల్స్ అది వాడతారు. ఆయిల్స్ ఎక్కువగా తింటే ఏం జరుగుతుంది, ఏంటి నష్టం? అందులో ఆయిల్స్ కూడా ఇంట్లో వేసుకునే ఆయిల్స్ ఒక రకం, మళ్ళీ బయట వాళ్ళు బండిల దగ్గర, హోటల్స్లో, మిగతా వాళ్ళలో ఏ రకమైన ఆయిల్స్ వాడతారు, వాటి వల్ల ఎటువంటి చెడు ప్రభావాలు ఉంటాయి?
2: మనకి గుండె జబ్బులు నివారణ అనే అంశంలో ఆహార నియమాలు అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందండి. మనం ఆహారం, విఆర్ వాట్ వి ఈట్ అంటాం ఇంగ్లీష్లో, అంటే మనం ఏది అయితే తింటామో మన శరీరం కూడా దాన్ని అలాగే రెస్పాండ్ అయ్యి హెల్దీగా ఉండటం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఆహారం నియమాల గురించి మాట్లాడుకున్నట్లయితే పూర్తిగా మనకి మొన్న మాట్లాడుకున్నట్లు పూర్తిగా ఆహార మన అలవాట్లు అనేవి పూర్తిగా మారిపోవటం అనేది మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. ఒక హెల్దీ హార్ట్ డైట్ అంటే మనం ఎలా తింటే మన గుండె అనేది ఆరోగ్యంగా ఉంటుంది అంటే దానికి కొన్ని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. దాని ప్రకారం మనం చూసినట్లయితే ప్రతిదీ మనం ఒక బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవటం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ ఒక 10-15% అనేది మన డైట్లో ఉండాలి. ఫ్యాట్ అనేది ఒక 7-10% ఉండాలి. ప్రోటీన్ అనేది ఒక 10-15% ఉండాలి. ఇలా మనం చూసుకున్నట్లయితే ఒక బ్యాలెన్స్డ్ డైట్ అనేది మనం ప్రాపర్గా ఫాలో అయితే మనకి ఈ గుండె జబ్బులు అనేవి రాకుండా మనం నివారించుకోవచ్చు. ముఖ్యంగా ఇవాళ రోజుల్లో ఈ ఆహార అలవాట్లు ఎలా మారిపోయినాయి అంటే దాదాపుగా ఇంట్లో అంటే ఈ ఉద్యోగాలు, ఇద్దరు మనకి ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరు ఉద్యోగం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చాలా వరకు మనం ఈ మెట్రోపాలిటన్, కాస్మోపాలిటన్ సిటీస్లో చూసినట్లయితే ఇద్దరు, ఒకళ్ళు నైట్ షిఫ్ట్లో ఉంటారు, ఒకళ్ళు మార్నింగ్ షిఫ్ట్లో ఉంటారు. ఇలా టైమింగ్స్ కూడా కుదిరే అవకాశం ఉండట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే ఇంట్లో చేసుకోవటం, ఇంట్లో వండుకోవటం అనేది పూర్తిగా తగ్గిపోయింది. వీళ్ళు అప్పటికప్పుడు వాళ్ళు పనిచేసే ఆఫీస్లో, క్యాంటీన్లో కానివ్వండి, లేకపోతే వెళ్తూ ఏదైనా హోటల్లో ఆగి తినేయటం, లేకపోతే ఇప్పుడు కొత్తగా మనకి యాప్స్ వచ్చినాయి, ఇంటికే ఆర్డర్ చేసుకునే యాప్స్, ఇటువంటి యాప్స్ ద్వారా తెప్పించుకోవటం బయట నుంచి, ఇలా రకరకాలుగా అనేది బయట నుంచి ఎక్కువగా బయట తినటం అనేది కామన్గా మనం చూస్తున్నాం. దానివల్ల కూడా మనకి గుండె జబ్బులు అధికంగా రావటం అనేది జరుగుతుంది. మనం ఇదివరకు చూసినట్లయితే మన పూర్వీకులు, మన తాతయ్యలు, అమ్మమ్మలు వీళ్ళందరూ కేవలం వాళ్ళు పండించుకున్న, వాళ్ళ తోటల్లో వాళ్ళు పండించుకున్న ఫ్రూట్స్, వాళ్ళు పండించుకున్న వెజిటబుల్స్, వాళ్ళింట్లో ఉన్న పాడి నుంచి వచ్చిన పాలు కానీ ఇటువంటివి వాళ్ళు కన్జ్యూమ్ చేసేవాళ్ళు. అంటే ఫ్రెష్గా అప్పటికప్పుడు తీసుకుని వాళ్ళు దాన్నే వండుకుని తినటం అనేది మనం చూస్తున్నాం. ఇలాగే మనకి రైస్, మన స్టేపుల్ ఫుడ్ ఏదైతే ఉందో అది రైస్. రైస్ కూడా వాళ్ళు ఇంత పాలిష్ పెట్టిన రైస్ కాకుండా ఒకసారి పాలిష్ పెట్టినాయి, లేకపోతే ముడి బియ్యంగానే వాళ్ళు ఎక్కువ అసలు పాలిష్ పెట్టకుండానే వాళ్ళు వండుకుని తినటం అనేది జరుగుతూ ఉండేది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనకి కలుషితమైన ఆహారం అనేది చాలా తక్కువగా ఉండేది. సో ఇదివరకు మన పూర్వీకుల్లో వాళ్ళకి జబ్బులు వచ్చినా సరే వాళ్ళకి ఎక్కువగా ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అనేవి ఎక్కువ వచ్చాయి. అంటే మలేరియా, టీబీ ఇటువంటి, అంటే ప్రాపర్ శానిటేషన్ అది లేక, పబ్లిక్ శానిటేషన్ అనేది అప్పట్లో లేక, దానివల్ల ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఎక్కువగా రావటం చూసేవాళ్ళం. కానీ వాళ్లలో ఈ గుండె జబ్బులు, క్యాన్సర్లు ఇటువంటివి అనేవి చాలా తక్కువగా ఉండేవి. ఇవాళ రోజును చూసినట్లయితే మనకి గుండె జబ్బులు దాదాపు మనం ఇదివరకు మన ముందు జనరేషన్ లో 60 సంవత్సరాలకి 70 సంవత్సరాలకి వచ్చే గుండె జబ్బులు ఇవాళ రోజున మనం చూసినట్లయితే 30 నుంచి 40-50 సంవత్సరాల లోపే మనం చూస్తున్నాం. ఎందువల్ల ఇలా జరిగింది అంటే మెయిన్గా ఈ మారిన ఆహారపు అలవాట్లు అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తర్వాత మనం ఈ ఆహారపు అలవాట్లలో కూడా ఎక్కువగా రిఫైన్డ్ కార్బోహైడ్రేట్, ఫస్ట్ ఆస్పెక్ట్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ కన్జంప్షన్ అనేది ఎక్కువగా పెంచేసాం. నార్మల్గా మనం అరౌండ్ 15-30% తీసుకోవాల్సిన రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ని మనం చాలా అధికంగా దాదాపు 60-70%కి పెంచడం మూలాన ఈ షుగర్ వ్యాధి అనేది ఎక్కువగా పెరిగిపోయింది. దాంతో పాటుగా ఈ గుండె జబ్బు కూడా అధికంగా పెరిగిపోయింది. సో ఈ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ అంటే ఏంటి అనేది మనం చూసినట్లయితే, మనం ముఖ్యంగా తీసుకునే అన్నం, ఇదివరకు ఎప్పుడైతే ఒకసారి పాలిష్ పట్టిన అన్నం లేకపోతే ముడిబియ్యం వాళ్ళు తిన్నప్పుడు వాళ్ళు ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండేది దానిలో, అది ఎక్కువగా కన్జ్యూమ్ చేయటం వల్ల వాళ్ళకి గుండె జబ్బులు అనేవి తక్కువగా ఉండేవి. ఇప్పుడు ఏంటంటే బాగా పాలిష్ పట్టేసిన రైస్ దానిలో ఎటువంటి పోషకం అనేది మనం ఉండవు. ఈ మినరల్స్ కానివ్వండి, విటమిన్ బి, విటమిన్ సి ఇవన్నీ కంప్లీట్గా పాలిష్ పట్టినప్పుడు టోటల్గా వాటిలోంచి అవి పోవటం అనేది జరుగుతుంది. సో తీసుకునే దాంట్లో కేవలం కార్బోహైడ్రేట్ తప్పితే ఎటువంటి మిగతా ఫైబర్ కంటెంట్ కానివ్వండి, మిగతా ఎటువంటి ఈ పోషకాలు లేని రైస్ని మనం తినటం అనేది జరుగుతుంది. దాంతోపాటుగా మనం తినే ఇప్పుడు అన్నంతో పాటు తినే కూరలు కూడా మనం ఎక్కువగా ఈ పెస్టిసైడ్స్ ఇవి ఎక్కువగా వాడటం, పైగా ఎక్కువ కాలం ప్రిజర్వ్ చేసిన కూరలు, ఇప్పుడు ఇంట్లో తీసుకున్నట్లయితే కొంతవరకు మనం అప్పటికప్పుడు తీసి వండుకోవటం అనేది జరుగుతుంది, బయట అయితే ఎక్కువ కాలం నిల్వ ఉంచిన కూరలు వీటిని వాళ్ళు హోటల్స్లో వాటిల్లో సర్వ్ చేయటం అనేది జరుగుతుంది. దానివల్ల కూడా మనకి ఈ గుండె జబ్బులు అనేవి అధికంగా రావటం జరుగుతుంది. పైగా రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ మనం తీసుకునే స్వీట్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ బాగా హై కార్బోహైడ్రేట్ రిచ్, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండే ఐటమ్స్ అన్నమాట. మనం తినే స్వీట్స్, చాక్లెట్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ వీటిల్లో ఈ కార్బోహైడ్రేట్ వల్ల కూడా మనకు షుగర్ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా మనం చూసినట్లయితే ఫైబర్ కంటెంట్ అనేది బాగా తక్కువైపోయింది. మనం తినే ఆహారంలో ఫైబర్ కన్జంప్షన్ అనేది పూర్తిగా తగ్గిపోయింది. ఇదివరకు వాళ్ళు ఫ్రూట్స్, వెజిటబుల్స్ కూడా ఉడికించిన వెజిటబుల్స్, పీచు పదార్థాలు ఎక్కువ ఉన్న వెజిటబుల్స్, అంటే బీరకాయ, సొరకాయ, గింజ

0: కానీ ఈ నాన్ వెజ్ వండటం అనేది పద్ధతి, అంటే బయట హోటల్స్లో వీటిల్లో దాని మీద విపరీతంగా కోటింగ్ వాడటం, దానికి కలర్స్ ఎక్కువగా అట్రాక్టివ్గా కనిపించడం కోసం కలర్స్ వాడటం, వీటన్నిటి వల్ల దాన్ని నూనెలో విపరీతంగా వేయించటం, వీటి వల్ల కూడా మనకి అనేక రకమైన జబ్బులు, గుండె జబ్బులతో పాటు క్యాన్సర్స్ కూడా అధికంగా మనం ఇప్పుడు ఈ సమాజంలో చూడటానికి ఒక ముఖ్యమైన రీజన్ ఈ నాన్ వెజిటేరియన్ కన్జంప్షన్ పెరగటం అనేది, ఫైబర్ అనేది తక్కువగా తీసుకోవటం వల్ల. అండ్ మోర్ ఓవర్ బయట మనం ఎక్కువగా తినటం వలన ఈ ట్రాన్స్ ఫ్యాట్, మనం మొన్నటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నట్లు ట్రాన్స్ ఫ్యాట్ అనేది కూడా అధికంగా ఉంటుంది. మనం ఏదైతే తీసుకుంటున్నాం ఈ పిజ్జాసు బర్గర్సు వీటన్నిటిలో ఏంటంటే ట్రాన్స్ ఫ్యాట్, మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు నార్మల్ ఫ్యాట్ అనేది ఏదైతే ఉందో అది ట్రాన్స్ ఫ్యాట్గా మారటం అనేది జరుగుతుంది. మనం ఎప్పుడైతే ఏ ఫ్యాట్నైనా మనం బర్న్ చేసినప్పుడు ఆయిల్లో వేయించినప్పుడు ట్రాన్స్ ఫ్యాట్గా మారుతుంది కొంత పార్ట్. ఆ ట్రాన్స్ ఫ్యాట్ అనేది మనకు శరీరానికి చాలా హానికరం. ఈ ట్రాన్స్ ఫ్యాట్ ముఖ్యంగా మనం రిపీటెడ్గా మనం వాడే ఆయిల్స్లో కానీ బయట మనం సర్వ్ చేసే ఫుడ్లో ఎక్కువ శాతం ఈ హోటల్స్లో బయట బళ్ళ మీద తీసుకునే ఆహారం, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి డబ్బులు ఆదా చేసుకోవటం కోసం ఆయిల్ని మళ్ళీ మళ్ళీ వాడతారు. ఒకసారి వాడి ఒకసారి రెండు సార్లు వాడి ఆపరు అనమాట. దాన్ని ఒకేసారి వాడిన ఆయిల్ని దాదాపు 10 సార్లు వరకు వాడుతూ ఉంటారు. ఇలా వాడినప్పుడు ఒకే ఆయిల్ని మళ్ళీ మళ్ళీ మనం దాన్ని రీహీట్ చేసినప్పుడు ట్రాన్స్ ఫ్యాట్ అనేది అధికంగా తయారవుతూ ఉంటుంది. ఈ ట్రాన్స్ ఫ్యాట్ మనం కన్జ్యూమ్ చేసినప్పుడు అవి డైరెక్ట్గా వెళ్ళి మన గుండెకి సంబంధించిన రక్తనాళాల్లో పేరుకోవటం, లేకపోతే మిగతా రక్తనాళాల్లో పేరుకోవటం అనేది మనం చూస్తూ ఉంటాం. దీనివల్ల కూడా గుండె జబ్బులు మనకి అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది.
1: అయితే డాక్టర్ గారు, మరి ఈ రకంగా వచ్చేటటువంటి ఈ గుండె తాలూకా జబ్బులు, తర్వాత ముఖ్యంగా కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ అని కూడా అంటారు డాక్టర్ గారు, అంటే కొలెస్ట్రాల్ అనగానే భయపడతారు అందరూ, బట్ ఈ గుడ్ కొలెస్ట్రాల్ ఏంటి, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏంటి?
0: ఇప్పుడు గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఉంటుందండి. మనం మామూలుగా ఒక లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకున్నట్లయితే అందులో రకరకాల పారామీటర్స్ ఉంటాయి. హెచ్డిఎల్, ఎల్డిఎల్, విఎల్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్, ఇలా రకరకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి మన బ్లడ్లో. ఇందులో మంచి కొలెస్ట్రాల్ అనేది హెచ్డిఎల్, హెచ్డిఎల్ హై డెన్సిటీ లైపోప్రోటీన్ అంటాం. ఈ హై డెన్సిటీ లైపోప్రోటీన్ అనేది మంచి కొలెస్ట్రాల్గా పరిగణిస్తాం. ఇది ఏం చేస్తుందంటే మనకు శరీరంలో ఎక్కడైతే ఎక్కడెక్కడ కొలెస్ట్రాల్ ఉందో దాని అంతటిని ఈ హెచ్డిఎల్ రూపంలో అది కలెక్ట్ చేసి లివర్కి చేరవేస్తుంది. మిగతా అది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, విఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, వీటన్నిటిని స్మాల్ డెన్స్ కొలెస్ట్రాల్ అంటాం. ఇవన్నీ మనకి ఎక్కువగా ఈ రక్తనాళాల్లో పేరుకునే అవకాశం అధికంగా ఉంటుంది. నేను ఇందాక ఏదైతే చెప్పినట్లు మనం ఈ ట్రాన్స్ ఫ్యాట్ అనేది అధికంగా తీసుకున్నట్లయితే, ఎక్కువ సార్లు మనం ఆయిల్స్ రీహీట్ చేసిన ఆయిల్స్, ఎక్కువగా ప్రిజర్వ్డ్ అంటే డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అంటే ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్స్, పిజ్జా, పునుకులు, బజ్జీలు, పూరి ఇటువంటి ఐటమ్స్లో మనం ఎక్కువగా నూనెలో వేయించిన వాటిల్లో మనం తీసుకున్నట్లయితే వాటిల్లో ఈ ట్రాన్స్ ఫ్యాట్ అనేది ఎక్కువగా మనకి ఈ రక్తనాళాల్లో చేరి ఈ గుండెకి సంబంధించిన రక్తనాళాల్లో లేకపోతే మిగతా రక్తనాళాల్లో చేరుకుని మనకి జబ్బులు, గుండె జబ్బు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. అండ్ మనం మంచి కొలెస్ట్రాల్ ఏదైతే నేను హెచ్డిఎల్ అన్నానో ఇది ఎలా పెరుగుతుంది, మనకు బాడీలో ఇది నార్మల్గా 35 నుంచి 40 మిల్లీమోల్ పర్ లీటర్గా అట్లీస్ట్ ఉండాలి, 40 కంటే ఎక్కువగా ఉండాలి వాల్యూ. అది ఎప్పుడు, దీన్ని ఎలా పెంచుకోగలుగుతాము అంటే, ఒకటి మనకి ఎక్సర్సైజ్, ముఖ్యంగా మనకి ఎక్సర్సైజ్ కనుక రోజు అట్లీస్ట్ అరగంట, మనకి రోజు మొత్తం మీద అరగంట అన్న ఒక బ్రిస్క్ వాక్ 30 నుంచి 45 నిమిషాల పాటు చేసినట్లయితే మనకి ఈ హెచ్డిఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్ అనేది బ్లడ్లో పెరిగే అవకాశం ఉంటుంది. సో మనం రెండు రకాల కొలెస్ట్రాల్లో హెచ్డిఎల్ అనేది గుడ్ కొలెస్ట్రాల్, ఈ ట్రైగ్లిజరైడ్స్, ఎల్డిఎల్, విఎల్డిఎల్ అని బ్యాడ్ కొలెస్ట్రాల్.
1: ఇంకా వీటితో పాటు ఇప్పుడు మన అంటే ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, లేకపోతే ఫైబర్ వెయిట్ వెయిట్లో ఉంటుంది, ఏ ఫ్రూట్స్ ఎక్కువగా తినచ్చు, ఏ ఫ్రూట్స్ తినకూడదు, అవి కూడా చెప్పండి డాక్టర్ గారు.
0: మనకి ముఖ్యంగా ఫైబర్ ఎక్కువగా ఉన్నట్లయితే మనకి బ్లడ్లో మనం ఫుడ్ తీసుకున్న తర్వాత ఈ కార్బోహైడ్రేట్ అబ్జార్ప్షన్ అనేది, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకున్నట్లయితే మనకి కార్బోహైడ్రేట్ అబ్జార్ప్షన్ అనేది తక్కువగా ఉంటుంది. దానివల్ల మనకి రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగటం, కొలెస్ట్రాల్ లెవెల్ పెరగటం కూడా తక్కువగా ఉంటుంది. సో హై ఫైబర్ మనకి ఫ్రూట్స్, వెజిటబుల్స్లో ఎక్కువగా ఫైబర్ అనేది మనకు లభ్యం అవుతుంది. ముఖ్యంగా మనకి ఫ్రూట్స్ తీసుకున్నట్లయితే జామ, బొప్పాయి, యాపిల్, ద్రాక్ష, దానిమ్మ, ఈ ఫ్రూట్స్లో మనకి అధికంగా ఫైబర్ కంటెంట్ అనేది ఉంటుంది. పైగా ఫ్రూట్స్ తీసుకునేటప్పుడు మనకి వీలైనంత వరకు అంటే

0: లేని ఫ్రూట్స్లో గింజలు మనం పడేయచ్చు, కానీ వీలైనంత వరకు గింజలతో, ఇప్పుడు దానిమ్మకాయ వీటిల్లో గింజలతో పాటు తీసుకున్నట్లయితే మనకి ఫైబర్ కంటెంట్, పైగా పైన ఉన్న తొక్క, మనకి ఫ్రూట్స్లో దాదాపు యాపిల్లో చాలా మంది యాపిల్ తొక్క అనేది పూర్తిగా తీసేసి తింటాం అనేది మనం చూస్తూ ఉంటాం, కానీ ఆ పైన ఉన్న తొక్కలో కూడా చాలా ఇంపార్టెంట్ పోషకాలు ఉంటాయి, అలాగే ఫైబర్ అనేది మనకు దాని ద్వారా మనకు లభిస్తూ ఉంటుంది. సో వీలైనంత వరకు మనం తొక్కతో పాటు, సీడ్స్తో పాటు తినగలిగిన ఫ్రూట్స్లో ఈ సీడ్స్తో పాటు తిన్నట్లయితే మనకి ఫైబర్ కంటెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ మనం వెజిటబుల్స్లో చూసినట్లయితే ఎక్కువగా బీరకాయ, సొరకాయ, దోసకాయ, బెండకాయ, ఇలా గింజలు అధికంగా ఉన్న ఫ్రూట్స్ మనం కన్జ్యూమ్ చేసినట్టయితే వీటిలో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది.
1: డాక్టర్ గారు, మరి చాలామంది ఈరోజు నట్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు, అంటే జీడిపప్పు, బాదం పప్పు, ఇవి తీసుకోవచ్చా, తీసుకోకూడదా?
0: డ్రై ఫ్రూట్స్ అనేవి, అది కూడా మనకి ఆహారంలో ఒక చాలా ఇంపార్టెంట్ అయిన ఇదండి. మినరల్స్ అంటాం, ఈ మేజర్ న్యూట్రియంట్స్ కాకుండా మైక్రో న్యూట్రియంట్స్ అంటాం. ఈ మైక్రో న్యూట్రియంట్స్ అంటే మినరల్స్, విటమిన్స్, ఇవన్నీ మైక్రో న్యూట్రియంట్స్ కింద వస్తాయి. కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ఫైబర్ ఇవన్నీ మ్యాక్రో న్యూట్రియంట్స్ కిందకు వస్తాయి. మైక్రో న్యూట్రియంట్స్ వచ్చేసి విటమిన్స్, మినరల్స్. మనం ఈ డ్రై ఫ్రూట్స్, మన అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం ఏంటంటే ఫిస్ట్ ఫుల్ ఆఫ్ నట్స్, మన గుప్పెట్లో పట్టినన్ని నట్స్ అనేవి, అవి బాదం అవ్వచ్చు, పిస్తా అవ్వచ్చు, క్యాజ్యూస్లో మళ్ళీ ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది, మామూలు పీనట్స్, మన వేరుశెనగలు, ఇటువంటి మామూలు శనగలు మనం తీసుకున్నట్టయితే కొంతవరకు ఈ మైక్రో న్యూట్రియంట్స్. అలా కాకుండా ఎక్కువగా మనం ప్రిస్క్రైబ్ చేసేది మనకి హార్ట్ హెల్దీ నట్స్ అంటే వాల్నట్స్, బాదం, ఈ రెండు మనకి హార్ట్ హెల్దీ, ఎందుకంటే వీటిల్లో కొంత యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో ఈ బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్ ఒకవేళ గుండె లోపల మనకు పేరుకున్నా కూడా అది దానివల్ల మనకి గుండె పోటు రాకుండా కొంతవరకు నివారిస్తాయి అన్నమాట. సో ఇలా మనకు హార్ట్ హెల్దీ నట్స్ అంటే వాల్నట్స్, బాదం పప్పులు, ఇవి మనకి హార్ట్ హెల్దీ నట్స్ కింద పరిగణించవచ్చు.
1: కాబట్టి ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి తినాలి అని డాక్టర్ గారు చెప్పారు. అలా డాక్టర్ గారు, పాలు కూడా తాగచ్చా? పాలు, కొంతమంది పాలలో ఫ్యాట్ ఉంటుందని తాగడం మానేస్తారు.
0: పాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి, అంటే మనకి కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది పాలల్లో, అలా కాకుండా ప్రోటీన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. పాలు డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్, కాకపోతే ఫ్యాట్ బాగా హై ఫ్యాట్ పాలు కాకుండా కొంతవరకు మేగడ తీసేసిన పాలు తాగితే అది మనకి మంచిది.
1: కాబట్టి ఈరోజున ఆహారం ఎలా ఆహారం తీసుకోవాలి, బయట తీసుకున్నటువంటి ఆహారాల వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయి, అవన్నీ చాలా కూలంకషంగా డాక్టర్ గారు చెప్పారు. వచ్చే వారం ఇంకా విహారంలో, అంటే మనము ఎక్కడెక్కడ మనం తిరగడము, ఉండడం, మనం ఎలాంటి ఆఫీసుల్లో పనిచేస్తాము, ఎలాంటి కష్ట నష్టాలు పడుతున్నాము, వాటి వల్ల వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ అవన్నీ, అలాగే అనారోగ్యపు గుండె లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ వివరాలన్నీ కూడా వచ్చే వారం ధారావాహికలో తెలుసుకుందాం. డాక్టర్ గారు ధన్యవాదాలండి, నమస్కారం.
0: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు గుండె జబ్బులు లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ధారావాహికలో, గుండె జబ్బులు, ఆహార నియమములు, తీసుకోవాల్సిన సూచనలు అంశం గురించి డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.
3: నైన్టీ ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
4: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్, అ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
3: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈ తరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాము.

మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 మెగాహెర్ట్స్ పై వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో సేంద్రియ సాగులో సహజ సస్యరక్షణ గురించి వింటారు.

సేంద్రియ సాగులో సహజ సస్యరక్షణ పద్ధతుల గురించి తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో సేంద్రియ వ్యవసాయం అనేది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సేంద్రియ సాగును ప్రోత్సహిస్తున్నాయి. కేవలం యూరియా, డిఏపీలు వాడకుండా ఉండడం, పశువుల ఎరువు, వానపాముల ఎరువు వాడడం మాత్రమే సేంద్రియ సాగు అని కొందరు రైతులు అనుకుంటారు. దీనివల్ల పంటల దిగుబడులు తగ్గుతున్నాయి. సేంద్రియ ఎరువులను వాడుతూ రైతుకు అందుబాటులో ఉన్న సహజ సస్యరక్షణ పద్ధతులను గనక పాటించినట్టయితే సేంద్రియ సాగులో సరైన దిగుబడులు పొందొచ్చు. వాతావరణానికి ప్రయోజనకరమైన, ఆర్థికంగా లాభసాటిగా ఉండే సులువైన సాధనాల ద్వారా పురుగులను అరికట్టే విధానాలనే సేంద్రియ సాగు అంటారు. రసాయనిక పురుగు మందులు వాడకుండా చీడపీడలను నియంత్రించే విధానాల్ని గనక మనం చూసినట్టయితే, వేసవిలో పొలాన్ని లోతుగా దున్నడం, అంతర పంటలు వేయడం, పంట చుట్టూ ఎర్రపంటను వేయడం, పొలంలో పక్షులు కూర్చునేందుకు వీలుగా పంగల కొయ్యల్ని నాటడం, చేత్తోటే లార్వాలను సేకరించి నాశనం చేయడం, పశువుల పేడ మూత్రం కలిపి వాడడం, బెల్లపు మిశ్రమాన్ని వాడడం, మిరప వెల్లుల్లి మిశ్రమాన్ని వాడడం, వేపగింజల ద్రావణాన్ని వాడడం, పొగాకు ద్రావణాన్ని వాడడం, ఇవన్నీ కూడా పురుగు మందులు వాడకుండా చీడపీడలను నియంత్రించే విధానాలు. ముందుగా వేసవిలో పొలాన్ని లోతుగా దున్నే విషయాన్ని గనక మనం చూసినట్టయితే, పొలాన్ని లోతుగా దున్నడం ద్వారా నేలలో వృద్ధి చెందే పురుగుల పెరుగుదలను ఈ పద్ధతి ద్వారా కొంతవరకు నివారించవచ్చు. పురుగుల్ని చేత్తో కానీ కాలుతో కానీ నాశనం చేయొచ్చు. నిద్రావస్థలో ఉన్న పురుగుల్ని బయటపడేలా చేయడం ద్వారా పిట్టలకి ఆహారం అయ్యేలా చేయొచ్చు. నేల భౌతిక పరిస్థితులను మార్చడం ద్వారా పంట దిగుబడిని వేగవంతం చేయొచ్చు. క్రిమి సంహారక మందులు వాడకుండా కేవలం యాజమాన్య పద్ధతుల ద్వారా పచ్చపురుగును నియంత్రించే చర్యల్లో భాగంగా ఈ పద్ధతి రైతుల వాడుకలో ఉంది. వేసవిలో భూమిని లోతుగా దున్నడం ద్వారా పెరుగుతున్న పురుగు కోసేస్త దశలను పక్షుల్లాంటి సహజ శత్రువుల బారిన పడేలా చేయొచ్చు. లేదా తీవ్రమైన ఎండకు బహిర్గతమై పురుగులు చనిపోతాయి. ఈ విధమైన నివారణ పద్ధతులు పురుగు పెరుగుదలని కొంతవరకు నిరోధించడానికి తోడ్పడతాయి. ఇక రెండవ పద్ధతి అంతర పంటలు వేయడం. ఒకే పొలంలో రెండు లేదా మూడు పంటల్ని పండించడం ద్వారా ఏదేని కారణాల ద్వారా ఒక పంట దిగుబడిలో రైతు పొందిన నష్టాన్ని కొంతవరకు ఇంకొక పంట ద్వారా తగ్గించుకోవచ్చు. జొన్న, ఎర్రకంది అంతర పంటగా వేయడం ద్వారా ముఖ్యంగా జొన్న పంట వెన్ను తొడిగే దశలో పక్షులను ఆకర్షిస్తుంది. ఈ రకంగా పక్షుల సహజ శత్రువుల భూమికను కొంతవరకు బలపరుస్తుంది. పంట చుట్టూ ఎర్రపంటను వేయడం. ముఖ్యమైన పంటకు దగ్గరలోనే పురుగుల్ని ఆకట్టుకోవడానికి వాటికి ఇష్టమైన పంటను నాటే పద్ధతే ఇది. పంతి మొక్కల్ని ఎర్రపంటలుగా వేయడం ద్వారా కంది పంట నాశించే శనగ పచ్చ పురుగును అరికట్టచ్చు. పురుగును ఆకర్షించడానికి బంతిపూల పంట ఉపయోగపడుతుంది. తద్వారా ఎర్రకందికి శనగ పచ్చ పురుగుల వల్ల జరిగే నష్టం కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. శనగ పచ్చ పురుగు జాతికి చెందిన ఆడపురుగులు బంతిపూలపై గుడ్లు పెడతాయి. గుడ్లు పొదిగిన తర్వాత ఆ లార్వాలను సేకరించి నాశనం చేయొచ్చు. ఈ విధంగా అంతర పంటల్ని వేయడం, ఎర్రపంటల్ని వేయడం చాలా మంచి విధానం. పొలంలో పక్షులు కూర్చునేందుకు వీలుగా తమ్మర కొయ్యల్ని నాటడం, అంటే పంగల కొయ్యల్ని నాటడం. పురుగుల్ని తిని నాశనం చేయడంలో పక్షుల్ని మనం ముందుగా చెప్పుకోవాలి. ఎకరానికి పచ్చప్పున పక్షులు కూర్చునేందుకు పంగల కొయ్యల్ని నాటడం ద్వారా శనగ పచ్చ పురుగు లార్వాలు పక్షులు తినేలా చేయొచ్చు. కొయ్య దుంగ కానీ లేదా పంగ కొయ్యకు మట్టి పాత్రను కట్టి నీటితో నింపి జొన్న గింజల్ని కలిపి పక్షుల్ని ఆకట్టుకోవచ్చు. పక్షుల్ని ఆకర్షించడానికి పొలాల్లో మరమరాలు చలి కూడా ఆకర్షించవచ్చు. ఇక చేత్తో లార్వాలను సేకరించి నాశనం చేయడం. శనగ పచ్చ పురుగు బారి నుండి తప్పించుకునే పద్ధతుల్లో రైతులు ఆశ్రయించే చిట్ట చివరి పద్ధతి లార్వాలని చేత్తో సేకరించి నాశనం చేయడం. ఎందుకంటే ఇది ఎంతో శ్రమతో కూడుకున్న పద్ధతి. సేకరించిన లార్వాలను కాల్చివేయడం ద్వారా నాశనం చేస్తారు. పశువుల పేడ మూత్రం కలిపి వాడే విధానం. ఈ మిశ్రమాన్ని ఉపయోగించడం ద్వారా కొంతవరకు పురుగు అభివృద్ధిని అరికట్టచ్చు. ఈ మిశ్రమం చల్లినప్పుడు గుడ్లు పెట్టడానికి పురుగులు ఇష్టపడవు. ఈ మిశ్రమాన్ని ఉపయోగించడం ద్వారా పురుగు పెరుగుదలని అరికట్టడం మాత్రమే కాకుండా నేలను సారవంతం చేసి పంటలో ఆశించిన ఫలితాలు రావాలంటే రోజు మధ్యాహ్నం 3.5 గంటల తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లుకోవాలి. మరిన్ని ఫలితాలు పొందాలంటే రోజుకు 2 సార్లు కూడా చల్లుకోవచ్చు. తయారు చేసే విధానాన్ని మనం చూసినట్టయితే 3 లేదా 5 లీటర్ల పశువుల

0: మూత్రాన్ని 3 లేదా 5 కిలోల పేడతో కలిపి ఒక తొట్టెలో వేసి మూతపెట్టి బాగా పులిసేలా చేయాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని పల్చటి గుడ్డలో వడగట్టితే చిక్కటి ద్రావణం వస్తుంది. ఈ ద్రవంలో ఉండే ఆమ్ల లక్షణాన్ని 200 లేదా 250 గ్రాముల సున్నాన్ని వేయడం ద్వారా తటస్థం చేయొచ్చు. ఈ రకంగా తయారు చేసుకున్న ద్రావణాన్ని 50 లేదా 80 లీటర్ల నీళ్లలో కలిపి 1 ఎకరాకి ఉపయోగించుకోవచ్చు. ఇక బెల్లపు మిశ్రమం వాడే విధానాన్ని మనం చూసినట్టయితే, పొలంలో 5% బెల్లపు మిశ్రమాన్ని చల్లడం ద్వారా చీమల్ని పేడ పురుగుల్ని కూడా ఆకర్షించవచ్చు. ఈ మిశ్రమంలో ఉండే తీయదనం హెలికోవెర్పగుడ్లని, పెరుగుదల దశలో ఉండే లార్వాలని చీమలు తినేలా ప్రోత్సహిస్తుంది. 4 కిలోల బెల్లాన్ని 8 లీటర్ల నీళ్లలో కలిపి చిక్కటి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. దీన్ని 80 లీటర్లు చేసుకొని 1 ఎకరాకు ఉపయోగించుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉపయోగించడం వల్ల కేవలం చీమల్ని ఆకర్షించడం మాత్రమే కాకుండా ఆకుల మృదుత్వాన్ని కూడా అభివృద్ధి చేయొచ్చని తెలుస్తోంది. తక్కువగా చీమల పుట్టలుండే పొలాల్లో ఈ ద్రావణం ప్రభావం ఎక్కువగా ఉండడాన్ని రైతులు గమనించారు. చీమల పెరుగుదలని పొలాల్లో అధికంగా చేయడానికి ఈ పద్ధతి దోహదం చేస్తుంది. మిరప వెల్లుల్లి మిశ్రమాల్ని వాడే విధానాల్ని గనక మనం చూసినట్టయితే, 3 లేదా 4 కిలోల పచ్చిమిరపకాయల్ని బాగా దంచి 8 లీటర్ల నీళ్లలో కలపాలి. బాగా దంచిన 400 నుండి 750 గ్రాముల వెల్లుల్లి గడ్డలని 150 నుండి 200 మిల్లీలీటర్ల కిరోసిన్లో వేసి బాగా కలపాలి. ఈ రెండింటినీ 1 రాత్రంతా నానపెట్టాలి. ఈ రెండింటినీ కలిపి మిశ్రమాన్ని కర్రతో కలిపి పల్చటి గుడ్డలో వడగట్టాలి. 50 నుండి 100 గ్రాముల సబ్బు పొడిని ఈ మిరప వెల్లుల్లి మిశ్రమాన్న ద్రావణంలో కలిపి ద్రావణాన్ని సిద్ధం చేసుకోవాలి. దీనిని 50 నుండి 80 లీటర్ల నీళ్లలో కలిపి 1 ఎకరా పొలంలో చల్లడానికి ఉపయోగించవచ్చు. ఆడపురుగులు ఈ మిరప వెల్లుల్లి మిశ్రమం చల్లిన భాగం మీద గుడ్లు పెట్టడానికి ఇష్టపడవు. ద్రావణంలోని ఘాటైన లవణాలు పంట పైభాగంలో పరుచుకోవడం వల్ల పురుగులు గుడ్లు పెట్టడాన్ని నిరోధించవచ్చు. ద్రావణంలోని కిరోసిన్ లార్వాల సున్నితమైన తళతళలాడే చర్మాన్ని ముడతలు పడేలా చేస్తుంది. మిరపలో సాధారణంగా ఉండే ఘాటు మంట పుట్టించే గుణం వల్ల పురుగు పంట దగ్గరికి చేరదు. మిరప వెల్లుల్లి మిశ్రమం సూచించిన విధంగా నానబెట్టి 3 గంటల తర్వాత చల్లినప్పుడే తగిన ఫలితాలు ఉంటాయి. వేపగింజల ద్రావణాన్ని వాడడం. ఈ మిశ్రమం పురుగు గుడ్డు పెట్టడానికి వ్యతిరేకమైన పరిస్థితిని కలిగించి గుడ్లు పెట్టడాన్ని నిరోధిస్తుంది. పంట ఆకులపైన, ఇతర భాగాలపైన ఘాటైన ఈ మిశ్రమం చల్లడం వల్ల తర్వాత లార్వాలు ఆహారం తినలేక నాశనమవుతాయి. వేపగింజల మిశ్రమం పురుగు పెరుగుదలలోని వివిధ దశల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. వేపగింజల ద్రావణం తయారీ విధానాన్ని గనక మనం చూసినట్టయితే, 10 లేదా 15 కిలోల వేపగింజల్ని తీసుకుని మెత్తగా దంచాలి. ఈ పొడిని పల్చని గుడ్డలో 1 మూటలాగా కట్టి 80 నుండి 100 లీటర్ల నీళ్లలో 1 రాత్రంతా మునిగే విధంగా నానబెట్టాలి. మూటని 4 లేదా 5 సార్లు గట్టిగా పిండి గింజల్లోని సారమంతా నీళ్లలోకి వచ్చేలా చూడాలి. 50 లేదా 100 గ్రాముల సబ్బు పొడిని ఈ మిశ్రమానికి కలిపినట్టయితే వేపగింజల ద్రావణం తయారవుతుంది. వేప చెట్టుకు కాయలు కాసే కాలంలో వేపకాయల్ని ఏరి నిల్వ చేసుకోవాలి. 8 నెలలు పైబడి నిల్వ చేసిన వేపగింజలు ఉపయోగించకూడదు. 8 నెలల పైబడి నిల్వ చేసిన గింజలు గుణాన్ని కోల్పోవడం వల్ల ఈ మిశ్రమం తయారు చేయడానికి ఉపయోగపడవు. మంచి ఫలితాలు రావాలంటే 3 గంటల తర్వాత మాత్రమే ఈ మిశ్రమాన్ని చల్లుకోవాలి. అలాగే పొగాకు ద్రావణం వాడకం. 100 గ్రాములు బాగా ఎండిన పొగాకు ముక్కల్ని తీసుకుని 5 నుండి 8 లీటర్ల నీళ్లలో మరగబెట్టి డికాషన్ తయారు చేసుకోవాలి. ఈ డికాషన్ని గుడ్డలో వడగట్టిన ద్రావణానికి 50 నుండి 100 గ్రాముల బట్టలొత్తికే పొడిని కలుపుకోవాలి. దీనికి 50 నుండి 80 లీటర్ల నీటిని కలిపితే 1 ఎకరా పంటకి చల్లడానికి ఉపయోగపడుతుంది. ద్రావణంలోని ఘాటైన లక్షణం పురుగు ఆశించకుండా పంటను రక్షిస్తుంది. ఈ ద్రావణాలన్నీ 3 గంటల తర్వాత మాత్రమే పంట మీద పిచికారీ చేసుకోవాలి. ఈ రకమైన సహజ ద్రావణాలను ఒకదాని తర్వాత ఒకటి చల్లడం ఉపయోగకరంగా ఉంటుంది. ఒకే రకమైన ద్రావణాన్ని వరుసగా 2 సార్లు చల్లకూడదు. ఆయా ద్రావణాలను తయారు చేయడంలో నిర్దేశించిన సూచనలు పాటించి పంట నాశించే కాయతొలిచే పురుగుల్ని నివారించవచ్చు.
1: మీరు ఇంతవరకు వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో సేంద్రీయ సాగులో సహజ సస్యరక్షణ గురించి విన్నారు.

0: 300కి 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: ఆకాశవాణి 2.2 MHz పై ఈనాటి ప్రసార విశేషాలు వింటారు. ఈ పూట 7:15 పంట సీముల కార్యక్రమంలో మంటిని మంచినీటి చేపల పెంపకంలో నీటి నాణ్యత ప్రాముఖ్యత గురించి అక్వాంటిక్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ అడ్మిన్ ఆఫీస్ విజయవాడ గెస్ట్ ఫ్యాకల్టీ ఏ రత్నశ్రీ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీనన్న మధు. విని వెంటనే జానపద గీతం వింటారు. చివరిగా బొప్పాయిల వైరస్ తెగుళ్ళ యాజమాన్యం గురించి వింటారు. 7:40 వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహాయోజన గురించి నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీ హరు సాది గారితో పరిచయం వింటారు. ఈ కార్యక్రమం నెల్లూరు ఆకాశవాణి వారి సౌజన్యంతో. 8:00 ఆంగ్ల ప్రసంగం కార్యక్రమంలో ఎఫెక్టివ్ మెథడ్స్ ఇన్ స్టోరీ టెల్లింగ్ అండ్ ఇట్స్ బెనిఫిట్స్ ఫర్ కిడ్స్ ఈ అంశం గురించి ఆంగ్ల ఉపాధ్యాయురాలు శ్రీమతి పి ప్రసన్న లక్ష్మి గారితో వారి ప్రసంగం వింటారు. 8:15 90 వసంతల ఆకాశవాణి పురస్కరించుకుని మహిళా సాధికారతపై ఆకాశవాణి తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం పరిశోధనా శాఖ విద్యార్థులు అధ్యాపకులు ఆ కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు వారి సమర్పణ. 8:40 దేశభక్తి గీతం వింటారు. 8:45 విజయవాడ ఏ మీటర్లపైన ప్రసారాలు వింటారు. 11:10 ఎఫ్ఎం గోల్డ్ ప్రోగ్రామ్స్ రిలే వింటారు. ఈనాటి ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి వ్యాసమహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీతా పారాయణం 18 అధ్యాయాలు 700 శ్లోకాలు 700 రోజులు. ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ప్రతిరోజు భగవద్గీతలోని ఒక శ్లోకం, దాని భావం వింటారు.

0: అనగా సమస్త కర్తవ్య కర్మములను నాయందు త్యజించి శరణు పొందుము.
1: వ్యాసమహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం.
2: సమయం 7:05కి వస్తుంది. మరికొద్ది క్షణంలో వార్తా ప్రసారం వింటారు.
3: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. 2026-27 ఖరీఫ్ సీజన్కి 14 పంటలకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ సంఘం కనీస మద్దతు ధరను ఆమోదించింది. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్కి సంబంధించి ఈరోజు మహారాష్ట్రలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. బంగారం వెండి ధరలు ఈరోజు పెరిగాయి. ఐపీఎల్ క్రికెట్

0: లో ఇంకొద్దిసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కోల్కతా నైట్ రైడర్స్తో రాయ్పూర్లో తలపడుతుంది. 2026-27 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్కు గాను 14 పంటలకు కనీస మద్దతు ధర పెంపు చేసేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలియజేసింది. న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం అనంతరం సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ, సాగుదారులకు వారి ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా చూసేందుకు ప్రభుత్వం ఖరీఫ్ పంటల MSPని పెంచిందని చెప్పారు.
1: खरीफ के लिए जो फैसला लिया गया उसमें जितनी भी खरीफ के क्रॉप्स हैं उन सब में कॉस्ट प्लस 50% या 50 से अधिक टोटल 2,60,000 करोड़ रुपए किसानों को पे आउट जाएगा इस पूरे फैसले से. और इस साल का एनुअल खरीफ प्रोक्योरमेंट होगा 824 लाख मेट्रिक टन LMT.
0: ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు సుమారు 2,60,000 కోట్ల రూపాయల చెల్లింపులు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. 2004-05 నుండి 2013-14 వరకు జరిగిన 4,75,000 కోట్ల రూపాయల చెల్లింపులతో పోలిస్తే 2014-15 నుంచి 2025-26 కాలంలో 14 ఖరీఫ్ పంటలు పండించే రైతులకు చెల్లించిన MSP మొత్తం 18,99,000 కోట్ల రూపాయలని అశ్విని వైష్ణవ్ వివరించారు. అలాగే 37,500 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయంతో సర్ఫేస్ కోల్ లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహక పథకానికి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. ఈ పథకం ద్వారా కేవలం గనుల తవ్వకం నుండి 7,63,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని, ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇది ఆత్మ నిర్భర్ భారత్ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు ఉత్తమిస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేయడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ, ఈ నిర్ణయం వల్ల దేశంలోని కోట్లాది మంది అన్నదాతలకు తమ ఉత్పత్తులకు గిట్టుబాటు లాభదాయకమైన ధరలు లభిస్తాయని పేర్కొన్నారు. సోషల్ మీడియా పోస్టులో ఆయన, ఈ నిర్ణయం దేశంలోని రైతుల జీవితాల్లోకి మరింత శ్రేయస్సు తీసుకువస్తుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పర్యటన ప్రారంభిస్తారు. న్యూఢిల్లీలో ఈ పర్యటన వివరాలను మీడియాకు వివరిస్తూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పశ్చిమ వ్యవహారాల కార్యదర్శి సివి జార్జ్, 5 దేశాల పర్యటనలో భాగంగా మొదటి దశలో ప్రధానమంత్రి శుక్రవారం నాడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరుకుంటారని, అక్కడ ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారని తెలియజేశారు.
2: The visit to the 4 European countries comes in the backdrop of the India-EU FTA that we finalized earlier this year. During the visit, the 3rd India-Nordic summit will also take place. India considers these countries as important partners in our Make in India initiative aimed at transforming India into a manufacturing hub. These visits will focus on our 3 T's, trade and investment, technology, particularly green technology, innovation, startups, and of course, again,
0: పర్యటనలో 2 దశగా ప్రధానమంత్రి అదే రోజు నెదర్లాండ్స్ చేరుకుంటారు. 2017 పర్యటన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్ లో పర్యటించడం ఇది 2వ సారి. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విలియం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను కలుసుకుంటారని, ప్రధానమంత్రి రాబ్ జెటన్తో చర్చలు జరుపుతారని సిబి జార్జ్ తెలియజేశారు. తన పర్యటనను 3వ దశలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం స్వీడన్లోని గోథెన్బర్గ్కు వెళ్లి స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టసన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, గ్రీన్ ట్రాన్సిషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, రక్షణ, అంతరిక్షం, క్లైమేట్ యాక్షన్, ప్రజా సంబంధాల రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఇద్దరు నాయకులు కొత్త మార్గాలు అన్వేషిస్తారు. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా ఫాన్ డెర్ లెయెన్తో కలిసి ఇద్దరు ప్రధానమంత్రులు యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ వేదికను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పర్యటనలో 4వ భాగంగా 3వ భారత నార్టిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి సోమవారం నార్వే చేరుకుంటారు. ప్రధానమంత్రి మోదీ నార్వేలో పర్యటించడం ఇది తొలిసారి కాగా 43 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి నార్వేలో పర్యటిస్తున్నారు. మంగళవారం 3వ భారత నార్టిక్ సమ్మిట్ జరుగుతుందని సిబి జార్జ్ తెలియజేశారు. పర్యటన చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం ఇటలీలో అధికారిక పర్యటన చేపడతారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మట్టరెల్లాను కలుసుకుని ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో కూడా చర్చలు జరుపుతారు. అలాగే యునైటెడ్ నేషన్స్ ఆహార వ్యవసాయ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని కూడా మోదీ సందర్శిస్తారు. 1945 నుంచి భారతీయ సంస్థలో వ్యవస్థాపక సభ్య దేశంగా ఉంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్

@AIRNews _HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మహారాష్ట్రలోని అహల్యానగర్ జిల్లాలోని రాహురి తెహసీల్కు చెందిన ఒక వ్యక్తిని సిబిఐ అదుపులోకి తీసుకుంది. నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించి సిబిఐ ఈ అరెస్టు జరిపింది. ధనంజయ్ లోఖండే అనే ఈ వ్యక్తిని అహల్యానగర్ పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయానికి తరలించి అక్కడ సిబిఐ అధికారులు విచారిస్తున్నారు. ప్రత్యేక సిబిఐ బృందం అహల్యానగర్కు చేరుకుని స్థానిక పోలీసుల సహాయంతో నీట్ పేపర్ లీకేజ్ నిందితుడిని అరెస్ట్ చేసింది. అసం ప్రభుత్వం ఈ నెల 26వ తేదీన రాష్ట్ర శాసనసభలో ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ప్రవేశపెడుతుంది. కొత్త పదవీకాలంలో జరిగిన మొదటి కేబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించిన అనంతరం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం ప్రకటించారు. డాక్టర్ బిశ్వ శర్మ నిన్ననే వరుసగా 2వ సారి అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి శ్రోతలకు తెలుసు. May 21వ తేదీ నుంచి 26వ తేదీ వరకు అస్సాం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరుగుతాయని, ఆ సమయంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారని ముఖ్యమంత్రి తెలియజేశారు. సమావేశాల చివరి రోజున ఉమ్మడి పౌరస్మృతి బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమానాల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా కొన్ని విదేశీ మార్గాల్లో విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. గగనతల ఆంక్షలు, విమాన ఇంధనం ధరలు భారీగా పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు వరకు అంతర్జాతీయ సేవల హేతుబద్ధీకరణ అమల్లో ఉంటుందని ఎయిర్ ఇండియా తెలియజేసింది. ఢిల్లీ షికాగో, ముంబై న్యూయార్క్, ఢిల్లీ షాంఘై, చెన్నై సింగపూర్ మరో 2 మార్గాల్లో విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ఎయిర్ ఇండియా పేర్కొంది. బంగారం, వెండి ధరలు ఈరోజు 6% వరకు భారీగా పెరిగాయి. మల్టీ కమాడిటీ ఎక్స్చేంజ్ ఫ్యూచర్స్ మార్కెట్లో తాజా నివేదికల ప్రకారం జూన్లో అమ్మకానికి ఉద్దేశించిన బంగారం ధర దాదాపు 6% పెరిగి 10 గ్రాములకు 162,597 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా జూలై కాంట్రాక్ట్ వెండి ధర సుమారు 6.4% పెరిగి కిలోకు 296,821 రూపాయల వద్ద కొనసాగుతోంది. ప్రభుత్వం బంగారం, వెండి పైన సెస్తో కలిపి దిగుమతి సుంకాన్ని 6% నుంచి 15% పెంచింది. ప్లాటినంపై కూడా దిగుమతి సుంకాన్ని 6.4% నుంచి 15.4% పెంచారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, పళ్ళు, కూరగాయలు, నూనె గింజలు, ఆహార ధాన్యాలు, జంతు ఉత్పత్తులు, ఇతర నిత్యావసర వస్తువుల అంతర్రాష్ట్ర రవాణాపై ఉన్న అన్ని ఆంక్షలను తొలగించింది. గతంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల వల్ల బంగాళాదుంప రైతులు, ఇతర వర్గాలు భారీ నష్టాలు చవిచూస్తున్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి రావడానికి ముందే ఈ ఆంక్షలు తొలగిస్తామని భారతీయ జనతా పార్టీ రైతులకు హామీ ఇచ్చింది. ప్రత్యేక రక్షణ దళం ఎస్పీజీ నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లను యథావిధిగా కొనసాగిస్తూనే స్వదేశీ పర్యటన సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన కాన్వాయ్ పరిమాణాన్ని గణనీయంగా తగ్గించుకున్నారు. ప్రధానమంత్రి ఇటీవల గుజరాత్ అసోం రాష్ట్రాల్లో పర్యటించినప్పుడు ఆయన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించే నిర్ణయం అమల్లోకి వచ్చినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం రాయ్పూర్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. ఇంకొద్దిసేపట్లో 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. నిన్న రాత్రి అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ను 82 పరుగుల తేడాతో ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. విశేషాలు మరొకసారి. 2026-27 ఖరీఫ్ సీజన్కి 14 పంటలకు గాను కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ సంఘం కనీస మద్దతు ధరను ఆమోదించింది. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్కి సంబంధించి ఈరోజు మహారాష్ట్రలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. బంగారం, వెండి ధరలు ఈరోజు గణనీయంగా పెరిగాయి. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు జరిగే మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. రాయ్పూర్లో 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఈనాటి పంటసీమలు కార్యక్రమంలో మంచినీటి చేపల పెంపకంలో నీటి నాణ్యత ప్రాముఖ్యత ఈ అంశం గురించి ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వవిద్యాలయంలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న ఏ రత్నశ్రీ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు.
1: రత్నశ్రీ గారు నమస్కారం అండి.
2: నమస్కారం సార్.
1: మీరు ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు కదండి.
2: ఎస్ సార్.
1: మేడం, ఈరోజు ముఖ్యంగా చేపల పెంపకం సాగు చేసే రైతు సోదరులకి ఈ నీటి నాణ్యత యొక్క ప్రాముఖ్యత గురించి మనం చర్చించుకుందామండి. ముఖ్యంగా మేడం, ఈ మంచినీటి చేపల పెంపకం అంటే ఏమిటి? అందులో అసలు ఎందుకని ఈ నీటి నాణ్యత గుర్తించాలి రైతు సోదరులు, దాని ప్రాముఖ్యత ఏంటో ఒకసారి వివరించండి.
2: అలాగే సార్. మంచినీటి చేపల పెంపకం అంటే ఏంటి అంటే, నదులు, చెరువులు, సరస్సులు, రిజర్వాయర్స్ వంటి స్వచ్ఛమైన నీటిలో చేపలను పెంచడమే మంచినీటి చేపల పెంపకం అంటారు సార్. ఇది రైతులకు మంచి ఆదాయం అందించేటువంటి ఒక ముఖ్యమైన రంగంగా కూడా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇది చాలా వేగంగా పెరుగుతున్న రంగం. ఇంకా ఆంధ్రప్రదేశ్లో ప్రాముఖ్యత మనం చూసినట్లయితే, మన దేశంలోనే ఆంధ్రప్రదేశ్ చేపల ఉత్పత్తిలో ముందున్న రాష్ట్రాల్లో ఒకటి సార్. సుమారుగా మనం చూసినట్లయితే 1.5 లక్షల హెక్టార్లో ఇది సాగు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఉభయ గోదావరి జిల్లాల్లో ఇది ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు సార్. అంటే తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, నెల్లూరు, కృష్ణా వంటి జిల్లాల్లో ఈ మంచినీటి చేపల పెంపకం అనేది చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది సార్. మనం ముఖ్యంగా ఇప్పుడు ప్రయోజనాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఇది రైతులకు అధిక లాభాన్ని చేకూర్చేటువంటి చేపల పెంపకం సార్. అంటే పారంపరికంగా వచ్చున్నటువంటి వ్యవసాయంలో పోల్చినప్పుడు ఈ చేపల పెంపకంలో ఎక్కువ లాభాలు వస్తాయి సార్. చిన్న రైతులు కూడా చెరువులను ఉపయోగించి మంచి ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. ఇంకా చూసినట్లయితే ఉపాధి అవకాశాలు కూడా ఇది కల్పిస్తుంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి అనేక మందికి కూడా ఇది ఉపాధి కూడా లభిస్తూ ఉంటుంది. ఎక్కడంటే మత్స్యకారులుగా, కార్మికులుగా, రవాణా, మార్కెట్ రంగాల్లో కూడా ఈ యొక్క ఉద్యోగాలు అనేవి కల్పిస్తూ ఉంటుంది. ఇంకా మనం చూసినట్లయితే ఈ రోజున నీటి వనరులు అనేది వృధా ఎక్కువ మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ పెంపకం ద్వారా ఏమవుతుందంటే, ఖాళీగా ఉన్న చెరువులు కావచ్చు, కాలువలు కావచ్చు, వర్షపు నీరు కావచ్చు, ఇవన్నీ ఉపయోగించి మన చేపలు పెంపకం చేయడం ద్వారా ఏమవుతుందంటే నీటి వనరులు అనేవి వృధా కూడా మనం తగ్గించిన వారం అవుతాం సార్. ఇంకా మనం చూసినట్లయితే మహిళల్లో ఈ రోజున మనం చూసినట్లయితే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రోటీన్ యొక్క లోపం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది సార్. ఇది మనం తక్కువ ఖర్చులోనే, తక్కువ ధరలోనే ఎక్కువ మనకి పోషకాహారం అనేది మనకు లభిస్తుంది. అంతేకాకుండా ఎగుమతులు మరియు ఆర్థిక వృద్ధికి కూడా ఇది ఎంతగానో తోడ్పడుతూ ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్ నుండే చేపల ఎగుమతులు అనేవి అధికంగా జరుగుతూ ఉన్నాయి. మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఇది బలోపేతం చేయడానికి చాలా గొప్ప రంగంగా కూడా మనం చెప్పవచ్చు. ఇది చేపల పెంపకం అనేది పర్యావరణానికి ఎలాంటి హాని చేయకుండా సుస్థిరంగా మనం సాగు చేసుకోవచ్చు, అలాగే దేశ ఆర్థిక వ్యవస్థను బలపరచడంలో కూడా ఇది కీలకమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటుంది. ఈ చేపల పెంపకం అనేది విజయవంతం కావాలి అంటే ఒక ముఖ్యమైన అంశం ఉంది సార్. అది ఏంటి అని అంటే నీటి నాణ్యత. అందుకనే ఈరోజు నేను నీటి నాణ్యత గురించి మీకు వివరించడానికి మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే చేపలు పూర్తిగా నీటిపైనే ఆధారపడి జీవిస్తాయి కనుక ఈ నీరు బాగున్నప్పుడు మనకి అధిక దిగుబడి వస్తుంది, రైతులు కూడా మంచి లాభాలని పొందుకోవచ్చు సార్.
1: మేడం రత్నశ్రీ గారు, మీరు చెప్తున్నట్టు మనం ఇంట్రడక్షన్లో చెప్పడమే మంచినీటి చేపల పెంపకం అన్నారు. అంటే రిజర్వాయర్స్ సహజంగానే ఇవి మంచినీరు అయి ఉంటాయి కదా?
2: అవును సార్.
1: ఈ నేపథ్యంలో నీటి నాణ్యత అంటే ఏంటి? అంటే అవి మంచినీరు అన్నాము, అందులో కూడా నీటి నాణ్యత లేకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుందా? ఈ విధంగా చూస్తే మనం దేన్ని మంచి నీటి నాణ్యతగా నిర్ధారించుకోవాలి?
2: మంచి క్వశ్చన్ సార్. నీటి నాణ్యత అంటే ఏంటంటే ఆ నీరు చేపలు జీవించడానికి ఎంత అనుకూలంగా ఉంది, అలాగే ఆ నీటిలో ఉండే భౌతిక, రసాయన, జీవ సంబంధ గుణాలన్నిటినీ కలిపి నీటి నాణ్యత అంటారు సార్. ఈ నీటి గుణాల గురించి ఉదాహరణగా మనం చూసినట్లయితే pH, అమోనియా, ద్రవీభవించిన ఆక్సిజన్ లేదా కరిగిన ఆక్సిజన్ మొదలగునవి మనం చూడవచ్చు. మనం చూసినట్లయితే నీరు పారదర్శకంగా ఉంది అంటే చాలా స్పష్టంగా ఉంది, చాలా మంచిగా ఉంది, మనం తాగడానికి యూజ్ఫుల్ అవుతుంది. కానీ చేపల పెంపకంలో చూసినట్లయితే అది పారదర్శకంగా ఉంటే సరిపోదు, కానీ అందులో ఉండేటువంటి గుణాలు సరైన స్థాయిలో ఉండాలి. అప్పుడు చేపలు ఆరోగ్యంగా పెరుగుతాయి, దాని ద్వారా మనకి అధిక లాభం కూడా చేకూరుతుంది సార్.
1: ఈ నీటి నాణ్యత ఎందుకని అంత ముఖ్యమైనది మేడం చేపలకి?
2: ఎందుకు అంటే సార్, ఇప్పుడు మనుషులుగా మనం చూసినట్లయితే మనం గాల్లో ఉన్నటువంటి ఆక్సిజన్ను పీల్చుకుంటాం. కానీ చేపలు ఏ విధంగా ఆక్సిజన్ ని పీల్చుకుంటాయంటే ఇవి పూర్తిగా నీటిలోనే బ్రతుకుతాయి కనుక ఇవి నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ మాత్రమే పీల్చుకోగలవు. కాబట్టి నీటిలో ఆక్సిజన్ తక్కువగా ఉంటే ఇవి బ్రతకలేవు సార్. ఈ చేపలు నీటి నాణ్యత ఉంటే వేగంగా పెరుగుతాయి, అలాగే ఆహారం కూడా బాగా ఉపయోగించుకుంటాయి, అలాగే రోగాలు కూడా తక్కువగా వస్తాయి, తద్వారా మరణాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. దీని ద్వారా అధిక దిగుబడి మన రైతులకి వస్తుంది, రైతులు మంచి లాభం పొందుకోవడమే కాకుండా మంచి మార్కెట్ ధర కూడా పలుకుతుంది. అదే అలా ఈ నీటి నాణ్యత చెడిపోయింది అనుకోండి, పెరుగుదల అనేది కుంటుపడిపోతుంది సార్, అంటే పెరుగుదల తగ్గిపోతుంది, అలాగే రోగాలు కూడా పెరిగిపోతాయి. అంటే ఈ మురికి నీరు అనేది బ్యాక్టీరియా మరియు పరాన్నజీవులకు నిలయంగా మారుతుంది, అలాగే మరణాలు కూడా సంభవిస్తాయి. ఈ యొక్క నీటి నాణ్యత లేని చేపలకు మట్టి వాసన కూడా వస్తుంది సార్. ఇలాంటి మట్టి వాసన వచ్చిన మాంసం కలిగినటువంటి ఈ చేపలను వినియోగదారుడు కూడా కొనడానికి ఇష్టపడ్డానమాట.
1: మేడం, చేపల పెంపకంలో నీటి నాణ్యతను ప్రభావితం చేసే ముఖ్యమైన కారకాలు ఏమిటున్నాయి, అలాగే వాటి వల్ల వచ్చే సమస్యలు ఏంటి?
2: మొదటిగా చూసినట్లయితే పిహెచ్ అనమాట. ఈ పిహెచ్ అనేది నీటిలో ఆమ్లత్వం లేదా క్షారత్వాన్ని ఇది సూచిస్తుంది అనమాట. ఇది ఎక్కువైనా తక్కువైనా చేపలు చాలా ఒత్తిడికి గురవుతాయి అనమాట. ఇది మనకి అనుకూలంగా ఉండేటువంటి రేంజ్ ఎంత అంటే 6.5 to 8.5 సార్. ఇంకొకటిగా మనం చూసినట్లయితే కరిగిన ఆక్సిజన్, దీన్నే ద్రవీభవించిన ఆక్సిజన్ అని కూడా అంటారు. ఇది నీటిలో కరిగిన ఆక్సిజన్ స్థాయి. ఈ చేపల శ్వాసక్రియకు ఇది చాలా ముఖ్యమైనది అనమాట. దీని యొక్క రేంజ్ అనేది 5 to 8 mg/L అనేది ఉండాలి. తర్వాత మనం చూసినట్లయితే అమ్మోనియా, చాలామంది రైతులు భయపడేది ఇదే సార్. ఇది చేపల విసర్జన నుండి ఉత్పన్నమైనటువంటి విషపూరిత సమ్మేళనమే ఈ అమ్మోనియా అంటారు. ఈ అమ్మోనియా ఎంత ఉండాలి అంటే less than 0.02 mg/L ఉండాలి సార్. ఈ అమ్మోనియా నుండి ఏర్పడే ఇతర విషపూరిత సమ్మేళనాలు కూడా ఉంటాయి, వాటిని ఏమంటారంటే నైట్రేట్ అని కూడా అంటారు సార్. ఇంకొకటి ముఖ్యమైనది ఏంటి అని అంటే ఉష్ణోగ్రత. ఉష్ణోగ్రత అనేది చేపల జీవక్రియ మరియు ఆక్సిజన్ లభ్యతను ప్రభావితం చేస్తుంది సార్. ఈ ఉష్ణోగ్రత అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫిష్కి ఒక్కొక్క పరిధి ఉంటుంది. ఐడియల్గా మనం చూసినట్లయితే 25 to 30 degrees వరకు ఉంటుంది సార్. ఇంకా మనం చూసినట్లయితే కఠినత్వం, హార్డ్నెస్ అంటారు దీన్ని, నీటిలో ఉండే కాల్షియం మరియు మెగ్నీషియం స్థాయిలను ఇది సూచిస్తుంది అనమాట. ఇది ఐడియల్ రేంజ్ ఎంత ఉండాలంటే 50 to 200 mg/L వరకు ఉండాలి. ఆల్కనిటీ అనమాట నెక్స్ట్ది. ఇది ఏంటంటే పిహెచ్ని స్థిరంగా ఉంచడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. ఇది ఎంత ఉండాలంటే 50 to 150 mg/L. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే మురికి కావచ్చు, కలుషితాలు కావచ్చు, అంటే బురద, వ్యర్థ పదార్థాలు, ఇలాంటివి కూడా ముఖ్య కారకాలుగా మనం చెప్పవచ్చు నీటి నాణ్యత పాడు చేయడానికి.
1: మేడం, ఇప్పుడు మనం ఈ పారామీటర్స్ గురించి తెలుసుకున్నాం కదండి, పిహెచ్, ఆల్కలినిటీ, అలాగే డిజాల్వ్డ్ ఆక్సిజన్, ఇవి లోపం వల్ల చేపలకు వచ్చే సమస్యలే ఉంటాయండి? అంటే ఇప్పుడు డివో తగ్గిపోవడం కానీ, అసలు డివో ఎందుకు తగ్గిపోతుంది, అలాగే తగ్గిపోవడం వల్ల చేపలకు వచ్చే సమస్య, అలాగే పిహెచ్ వీటన్నిటి ఒక సమస్యలు ఒకసారి చెప్పండి మేడం.
2: అలాగే సార్, సాధారణంగా మనం చూసినట్లయితే చేపల పెంపకానికి ముఖ్యమైనది పిహెచ్ అని మనం చెప్పుకున్నాం సార్. ఈ పిహెచ్ అనేది 6.5 to 8.5 మధ్యలో ఉండాలని చెప్పుకున్నాం. ఈ పరిధిలో ఉండడం వల్ల చేపలు చాలా ఆరోగ్యకరంగా ఉంటాయన్నమాట. ఇది చాలా తక్కువైనా లేదా ఎక్కువైనా చేపలు ఒత్తిడికి గురయ్యి మరణించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆమ్లమైనటువంటి నీరు ఏం చేస్తుంది అనంటే రెక్కలను దెబ్బతీస్తుంది అనమాట. లేదా నీరు అనేది క్షారంగా ఉన్నట్లయితే చర్మానికి అలాగే మొప్పలను కూడా ప్రభావితం చేస్తుంది. ఇది పిహెచ్ వల్ల వచ్చేటువంటి మనకి నష్టాలు సార్. మనం ఇప్పుడు డివోని చూసినట్లయితే ప్రధానంగా మాట్లాడేది డివోనే సార్. ఎందుకు అనంటే ఈ ప్రధానంగా

0: డివోది మనం ఏ విధంగా అయితే గాలిని పీల్చుకుంటామో ఇవి కూడా ద్రవీభవించినటువంటి ఆక్సిజన్ పీల్చుకొని శ్వాసక్రియని చేస్తాయి. కాబట్టి ఈ శ్వాసక్రియ అనేది సరిగా పీల్చుకోలేకపోతే అవి చాలా ఇబ్బంది పడతాయి, తీవ్రమైనటువంటి ఆక్సిజన్ లోపం జరిగి మరణానికి కూడా దారితీస్తుంది అనమాట. ఇది కనీసము 5 mg/L అనేది ఉండాలి. దీనికన్నా తక్కువ ఉంటే ఇప్పుడు మనం చెప్పినటువంటి తీవ్రమైనటువంటి ఆక్సిజన్ లోపం వస్తుంది. ఇది ఎక్కువగా ఎప్పుడు జరుగుతుందంటే ఉదయం పూట ఆక్సిజన్ ఛాయలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఇంకా ముఖ్యంగా చూసినట్లయితే రైతులు భయపడేటువంటి ఒక గుణం ఉంది సార్, అది అమోనియా. అమోనియా అనేది ఎలా వస్తుంది అని అంటే చేపలు విసర్జన మరియు ఆహార వ్యర్థాల నుండి ఉత్పన్నమయ్యేటువంటి అత్యంత విషపూరితమైన పదార్థం సార్ ఇది. ఇది చేపల మొప్పలను దెబ్బతీస్తుంది, శ్వాసక్రియను అడ్డుకుంటుంది, అలాగే చేపలకు ప్రాణాంతకరం కూడా కావచ్చు అనమాట. ఈ అమోనియాని నియంత్రించడానికి మనం ఏం చేయాలంటే నీటిని మార్పిడి చేస్తూ ఉండాలి సరైన విధంగా, అలాగే ఏరేషన్ను కూడా కల్పించాలి. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే రొయ్యలకు కదండి ఏరేషన్ వాడాల్సింది, ఫ్యాన్లు అయి పెడతారు, మరి చేపలకు ఎందుకండి అని ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు. కానీ ఏంటంటే మనము ఈ యొక్క నష్టాన్ని నుండి మనం తప్పించుకోవాలంటే ఎకరానికి 1-2 ఏరేటర్లు అంటే ప్యాడల్ వీడ్ ఏరేటర్స్ వాడుకోవడం చాలా మంచిది సార్. ఇంకా మనం చూసినట్లయితే వర్షాలు అలాగే చేపలు అధికంగా ఆహారం వేయకుండా మనం చూసుకోవాలి. నీటిలో నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియాని వృద్ధి చేసుకోవడం మనము దానికి సంబంధించినటువంటి ప్రోత్సాహాన్ని అందించాలి. ఇంకా మనం చివరిగా చూసినట్లయితే ఎక్కువగా మనకి ఇబ్బంది పెట్టేది ఉష్ణోగ్రత సార్. ఈ ఉష్ణోగ్రత అనేది చేపల జీవక్రియ పెరుగుదల అలాగే ఆక్సిజన్ వినియోగాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది అనమాట. ప్రతి చేప జాతికి ఒక్కొక్క ఉష్ణోగ్రత పరిధి ఉంటుంది సార్, అంటే ఒక్కొక్క చేపకి ఒక్కొక్క ఉష్ణోగ్రత పరిధి. ఈ ఉష్ణోగ్రత చాలా ఎక్కువైనా లేదా తక్కువగా ఉంటే చేపలు ఒత్తిడికి గురవుతాయి, ఆహారం కూడా సరిగ్గా తీసుకోవు, వ్యాధులు బారిన పడిపోతాయి. ఇంకా మనం చూసినట్లయితే సమ్మర్ ఇలాంటి సీజన్లో, సమ్మర్ సీజన్లో నీరు అనేది ఎక్కువగా వేడిగా ఉంటుంది, తద్వారా ఆక్సిజన్ అనేది తక్కువగా కరుగుతుంది అనమాట. కాబట్టి వేసవిలో ఆక్సిజన్ లోపం సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఇటువంటి సమస్యలను మనం ముఖ్యంగా ఎదుర్కొంటూ ఉంటాం సార్ మంచినీటి చేపల పెంపకంలో.
1: అయితే అప్పుడప్పుడు మేడం నీటి రంగు కూడా మారుతూ ఉంటుంది కదా, అసలు ఈ రంగు ద్వారా రైతులు ఏం అర్థం చేసుకోవచ్చు, ఈ పారామీటర్స్ ఏమైనా మారిపోయే అవకాశం ఉందా?
0: చాలా ముఖ్యమైన క్వశ్చన్ మీరు అడిగారు సార్. ఈ నీటి రంగు అనేది చాలా ముఖ్యమైన సూచిక వంటిది. అంటే ఒక ప్రతిరోజు మనం నీటి రంగును కనుక మనం చూసినట్లయితే అది రైతులకు ఒక సందేశాన్ని ఇస్తుంది అనమాట. ఎందుకు అంటే ఈ నీటి రంగును మనం చూసినట్లయితే దీని ద్వారా మనం ఏం తెలుసుకుంటామంటే ఫైటోప్లాంక్టన్ అనేది సమతుల్యంగా ఉందా లేదా సహజ ఆహారం అనేది లభ్యమవుతుందా లేదా అనేది చూపిస్తుంది. ఇంకా మనము నీటి గుణాల గురించి చూసినట్లయితే నీటిలో ద్రవీభవించిన ఆక్సిజన్ లేదా కరిగిన ఆక్సిజన్ స్థాయిని కూడా ఈ నీటి రంగును చూసి మనము అంచనా వేయొచ్చు. అలాగే అమోనియా నైట్రేట్ వంటి హానికర పదార్థాల ప్రమాదాన్ని కూడా ముందుగానే మనం గుర్తించవచ్చు సార్. ఇది అధిక ఉత్పత్తి మనం సాధించడానికి మన రైతులందరికీ నీటి రంగు అనేది చాలా కీలకమైనది. దీనిలో కొన్ని రకాలు ఉన్నాయి సార్, అవి ఏంటి అని అంటే నీటి రంగు అనేది లేత పచ్చ రంగులో కనుక ఉంటే ఇది మన యొక్క చేపల పెంపకానికి మంచి ఉత్పత్తికి సంకేతం అనే చెప్పవచ్చు. లేదా గాఢ పచ్చ రంగు కనుక ఉన్నట్లయితే అది ఆల్గే ఎక్కువ ఉందని అక్కడ అర్థం అనమాట. ఇది రాత్రి సమయంలో ఆక్సిజన్ని తగ్గిస్తుంది, అది మనం చూసుకోవాల్సి ఉంటుంది. లేదా నల్ల రంగులో ఉంటే కనుక ఇది చాలా ప్రమాదకరమైన రంగు అనమాట. ఇది నీటిలో కుళ్ళిన పదార్థాలు ఎక్కువగా ఉన్నట్లు మనకు చూపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు మనం వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలన్నమాట. నీటిని ఎక్స్చేంజ్ చేసుకోవడం కావచ్చు, ఇట్లా యొక్క ఎక్స్ట్రాక్ట్ కలిగినటువంటి పదార్థాలను మనం వేయడం కావచ్చు. వెంటనే మనం చర్యలు తీసుకున్నట్లయితే దీని నుండి మనం సమస్యలను మనము తగ్గించుకున్న వారం అవుతాం సార్.
1: అసలు ఈ నీటి నాణ్యతలో ఎందుకండి చేంజెస్ వస్తాయి? మామూలుగా మనం ఫస్ట్ పెట్టినప్పుడు బాగానే మంచి నీరే ఇస్తాం కదా, ఎందుకని నీటి నాణ్యతలో తేడాలు ఎందుకు వస్తాయండి?
0: అవును సార్, ఇది చాలా మందికి వచ్చే క్వశ్చన్, చాలా మందిని ఆలోచింప చేసే క్వశ్చన్ కూడా. నీరు మనం బాగానే పంపిణీ చేస్తా ఉన్నాం, మంచి నీరే వేస్తా ఉన్నాం, అది ఎందుకు మారుతా ఉంది అని చాలా మంది క్వశ్చన్ రావచ్చు. కానీ ఎందుకు మారుతా ఉందంటే మనము ఆహారం ఎక్కువగా వేయడం ద్వారా, మనం ఏంటి ఎక్కువ ఆహారం పెడితే బాగా బలంగా పెరుగుతుంది మన చేప అని చెప్పేసి అనుకుంటాం కానీ కానే కాదు సార్. ఆహారం అది ఎంతవటికి కావాలో అంతవటికే తీసుకుని మిగిలిన ఆహారం అంతా వ్యర్థమైపోతూ ఉంటుంది, తద్వారా చెత్తలు మురికి ఈ కడుగు భాగంలో పేరుకుపోవడం, అలాగే ఎరువులు కూడా అధికంగా వాడటం, ఇవన్నీ ప్రధాన కారణాలు సార్. దీని ద్వారా నీటి నాణ్యత అనేది మార్పు వస్తుంది. ఇంకా చెప్పాలి అని అంటే వర్షాలు ఇవన్నీ వస్తాయి కదా సార్, అలాంటప్పుడు చాలా వేడిగా ఉంటుంది, గాలి కూడా ఉండదు అనమాట. దీని ద్వారా నీటి గుణాలన్నీ మారిపోతాయి, ముఖ్యంగా రాత్రి సమయంలో ఆక్సిజన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఈ ఆల్గే ఉన్న ఆక్సిజన్ అంతా వినియోగించుకొని డివో కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇది

0: చాలా ప్రమాదకరమైనది సార్. ఇలాంటి మార్పులు వచ్చినప్పుడు రైతులు గుర్తించకపోతే పెద్దపాటి నష్టమే జరుగుతుంది సార్.
1: మేడం, ఈ నీటి నాణ్యత ఒకసారి పాడైపోతూ ఉంటుందని చెప్తున్నారు కదా, ఇలా పాడైపోయిన నీటి నాణ్యత వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి? రైతులు దాన్ని ముందుగానే గుర్తించవచ్చు అంటారా?
0: తప్పకుండా గుర్తించవచ్చు సార్. అది ఎలా గుర్తించాలి అని అంటే, ఒకవేళ నీటి నాణ్యత చెడిపోతే ఇది ఒక చైన్ రియాక్షన్ లాంటిది, ఒకదాని తర్వాత ఒకటి లింకప్ అయి ఉంటుంది అనమాట. మొదటిగా చేపలు ఒత్తిడికి గురవుతాయి, అలాగే చేపలు ఒత్తిడిగా గురడం వల్ల తక్కువగా తింటాయి. తక్కువగా తినడం ద్వారా వాటి యొక్క శరీరం బలహీనపడుతుంది, అప్పుడు ఎదుగుదల కూడా తగ్గిపోతుంది. ఎదుగుదల తగ్గిపోతూ ఉంది, అలాగే తక్కువగా తినడం ద్వారా మేత కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే అది వృధా అయిపోతూ ఉంటుంది. ఆ మేత అనేది వృధా అయిపోవడం ద్వారా కొన్ని హానికరమైనటువంటి వాయువులు రిలీజ్ అయ్యి, అనగా అమోనియా, నైట్రేట్ లాంటివి రిలీజ్ అవుతాయి. దీని ద్వారా ఏమవుతాయి అంటే సార్, మొప్పలు డ్యామేజ్ అవుతాయి. మొప్పలు డ్యామేజ్ అవడం ద్వారా ఇవి శ్వాస కూడా సరిగ్గా తీసుకోలేవు. ఇదే పరిస్థితి కనుక కొన్ని రోజులు కనుక కొనసాగించినట్లయితే అవి ఒకేసారిగా చేపలన్నీ చనిపోతాయి సార్. ఇలాంటి వాటిని మనం చూడవచ్చు. ఇది ఎక్కువగా తెల్లవారుజామున కనిపిస్తూ ఉంటుంది. మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే సార్, చేపల ప్రవర్తన. చేపల ప్రవర్తన మనం రోజు గమనించుకున్నట్లయితే కొంతవరకు ఎలాంటి సమస్యలు వచ్చినా మనం దాని నుంచి మనం అధిగమించవచ్చు. ముఖ్యంగా మనం చూసినట్లయితే చేపలు నీటిపైకి వచ్చి గాలి పీల్చడం, ఇలాంటి సమస్య ఏర్పడుతుంది. అది ఎందువల్ల వస్తుందంటే ఆక్సిజన్ సమస్య వల్ల అది వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు చేపలు ఏంటంటే నెమ్మదిగా కదులుతాయి, గుంపులు గుంపులుగా ఒక చోటే తిరుగుతూ ఉంటాయి. ఇది ఎందుకు జరిగిన సమస్య అంటే ఒత్తిడి కారణంగా ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇంకా మనం చూసినట్లయితే నేను చాలా వరకు చెప్పాను, చేపలు తినడం ఆపేస్తాయి అని చెప్పేసి ఒత్తిడి కారణంగా. అది ఎందుకు వస్తుందంటే ఇది నీటి నాణ్యత వల్ల వచ్చిన సమస్య అని కూడా చెప్పవచ్చు. కొన్నిసార్లు మనం శరీరం పైన తెల్లమచ్చలు, ఎర్రగాయాలు ఇలాంటివి సమస్యలు మనం చూడవచ్చు. అది రోగ లక్షణం అని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో చేపలన్నీ నీటిలో తేలుతూ పైకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి. ఇలాంటి అప్పుడు మనము ముందుగానే తగిన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. అంటే నేనేం చెప్తా ఉన్నాను అని అంటే, చేపల ప్రవర్తన అనేది నీటి ఆరోగ్యానికి అద్దము లాంటిది సార్.
1: మేడం, ఇక్కడ ఒక చిన్న ప్రశ్న. మామూలుగా మనం రొయ్యల పెంపకం సాగు చేసేటప్పుడు అవి మేత సరిగా తిన్నాయా లేదని మనం చెక్ ట్రయల్ ద్వారా తెలుసుకుంటామండి. అలాగే చేపల పెంపకంలో కూడా చెక్ ట్రయల్స్ ఏర్పాటు చేస్తామా, లేకుంటే ఎలా తెలుసుకుంటాం చేపలు ఆ రోజు మేత తిన్నాయా లేదా అని?
0: చెక్ ట్రయల్ ద్వారా ఏమి తెలుసుకోము సార్. అవి రొయ్యలకైతే చెక్ ట్రయల్ ద్వారా తెలుసుకుంటాం.
1: చేపల పెంపకంలో అంటే అవి కొన్ని సందర్భాల్లో తినవని చెప్తున్నారు కదా, అలాంటప్పుడు రైతుకి ఎలా తెలుస్తుందండి అది తినలేదని?
0: అంటే పైకి మేత అనేది తేలుతూ ఉంటుంది సార్. నీటి రంగు కూడా మారిపోతూ ఉంటుంది అన్నమాట. ఈ నీటి రంగు ఉన్న స్థాయి కాకుండా ఇంకా ఎక్కువగా మారిపోయి ఇంకా అడుగు భాగంలో స్లడ్జ్ లాగా ఫామ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. నీటి రంగు మారినప్పుడు ఆహారం అనేది వేస్ట్ ఎక్కువైపోతూ ఉంది. మనం ఆహారాన్ని మనం తగ్గించుకోవాలని ఒక అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి సార్.
1: మేడం, తర్వాత అయితే ఈ మంచినీటి నాణ్యతని రైతు బాగా మెయింటైన్ చేయడం వల్ల ఈ రైతులకి కలిగే లాభాలు ఏమున్నాయండి?
0: చాలా అనేకమైనటువంటి లాభాలు ఉన్నాయి సార్. చేపలు వేగంగా పెరుగుతాయి, అంటే ఆరోగ్యకరంగా పెరుగుతాయి. ఇలాంటి వ్యాధుల బెడద ఉండదు, ఎందుకంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. చేపల మరణాల సంఖ్య కూడా తగ్గిపోతూ ఉంటుంది. నాణ్యమైన అధిక దిగుబడి కూడా మనకు వస్తుంది అన్నమాట. దీని ద్వారా రైతులకు అధిక లాభాలు వస్తాయి, అంతేకాకుండా మార్కెట్ డిమాండ్ కూడా చాలా బాగుంటుంది. అలాగే వ్యాధులకు అయ్యేటువంటి ఖర్చు కూడా చాలా తగ్గుతుంది అన్నమాట. ఇవన్నీ మనము రైతులకు లాభాలని చెప్పవచ్చు.
1: అయితే మేడం, అన్నీ బాగానే ఉన్నాయి, నాణ్యతని రైతులు మెయింటైన్ చేయాల్సిన అవసరం చాలా ఉందన్నారు. ఈ నీటి నాణ్యతని రైతులు ఎలా నిర్వహించాలంటారు? ఎటువంటి చర్యలు తీసుకుంటే రైతులు జాగ్రత్తలు గమనించుకున్నట్లయితే ఈ నీటి నాణ్యతను మెయింటైన్ చేస్తూ వాళ్ళకి కలిగే నష్టాన్ని తగ్గించుకుంటారు?
0: ఒకటి సార్, మనం మొదటిగా చూసినట్లయితే ప్రతిరోజు మన చెరువును మనం గమనించుకోవడం చాలా ముఖ్యమైన పని. ఉదయం సాయంత్రం చెరువును చూసి నీటి రంగు ఎలా ఉంది, చేపల ప్రవర్తన ఎలా ఉంది, వాసన ఏమన్నా ఉందా, ఇవన్నీ మనం గమనించుకుంటూ ఉండాలి ప్రతిరోజు. వారానికి ఒకసారి ఈ మనం చెప్పిన గుణాలన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా, సమపాలనలో ఉన్నాయా లేవా అని మనం టెస్ట్ చేసుకోవాలి. అంటే pH, DO, అమోనియా లాంటి పారామీటర్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ అవి ఎక్కువైనా తక్కువైనా దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలి. ఒకవేళ pH ఎక్కువైందనుకోండి, ఆలం యూస్ చేసుకోవడం తగినంత మోతాదులో, లేదా తక్కువైందనుకోండి లైమ్ యూస్ చేసుకోవడం, DO తగ్గిందనుకోండి ఏరేటర్స్ను నడపడం, లేదా అమోనియా ఎక్కువైందనుకోండి వాటర్ ఎక్స్చేంజ్ చేయడం, ఇలాంటివి మనం చేస్తూ ఉండాలన్నమాట. ఇంకా చెరువులో సరైన పరిమాణంలో ఆహారం అనేది వేయాలి. అంటే ఎక్కువగా వేస్తే మన చేపలు త్వరగా పెరిగి మనకి ఎక్కువగా మార్కెట్ డిమాండ్ సైజుకు వస్తాయని మనం అనుకోకూడదు, కానీ అది ఎంత తింటుందో దానికి సంబంధించిన అంతే వేయాలి. మనం అలా వేయనప్పుడు ఏమవుతుందంటే అది ఆహారం అంతా కుళ్ళి

0: పోయి ఇది నీటి కాలుష్యంగా మారిపోతుంది. అందుకనే అవసరమైనంత మాత్రమే మేత మనం వేయాలి. ఇంకా మనం చూసినట్లయితే అతిగా స్ట్రాకింగ్ చేయకూడదు సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ రూమ్లో ఉన్నాము, ఈ రూమ్లో ఒక నలుగురిని మాత్రమే మనం అకామిడేట్ చేయగలము. అదే ఈ రూమ్లో ఒక 50 మందిని అకామిడేట్ చేసామనుకోండి, అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఆ తగిన చెరువులో తగిన మోతాదులోనే మనం స్టాకింగ్ అనేది అంటే చేపల పిల్లవాళ్ళని మనం వదలాల్సి ఉంటుంది సార్. అలా కనుక మనం చేయనప్పుడు ఈ నీటి నాణ్యత త్వరగా చెడిపోతూ ఉంటుంది. అలాగే మనము ఏరేటర్లు కూడా అవసరమైనప్పుడు వాడుకోవడం, అవసరమైనప్పుడు నీటి మార్పిడి కూడా మనము చేస్తూ ఉండాలి. అంటే సకాలంలో కొత్త నీరును కూడా మనం కలుపుతూ ఉన్నప్పుడు ఈ గుణాలు అనేవి సరిగా ఉంటాయి సార్. ఇంకా మనం చూసినట్లయితే సమయానికి చెరువు అడుగు భాగాన మురుకు అనేది పేరుకుపోతూ ఉంటుంది. ఇది స్లడ్జ్ అంటారనమాట. ఈ బురదను, ఈ వ్యర్థాలన్నీ మనకు ఎప్పటికప్పుడు మనం తొలగించుకుంటూ ఉండాలి. ఈ విధంగా పాటించడం ద్వారా చేపల యొక్క పెరుగుదల అనేది చాలా బాగుంటుంది, రోగాలు తగ్గుతాయి, అధిక లాభాలు కూడా మనకు వస్తాయి సార్.
1: చివరిగా మేడం, రైస్ సోదరులకి మంచి లాభాలు తీసుకోవాలంటే మంచినీటి చేపల పెంపకంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకసారి మీరు చెప్పండి.
0: మన రైతులందరూ ఏమనుకుంటారండి సార్, మంచి విత్తనం వేయాలి, అలాగే మంచి మేత వాడితే మనకు అధిక లాభాలు వస్తాయి అనుకుంటారు. కానీ చేపల పెంపకంలో విజయానికి మూలం ఏంటంటే నీటి నాణ్యత సార్. నీటి నాణ్యత బాగున్నప్పుడు అవి ఆటోమేటిక్గా మనకి లాభాలు అనేవి వస్తాయి. మనం ఎంత మంచి విత్తనం వేసినా, ఎంత మంచి మేత వాడినా కానీ అది నీరు కనుక సరిగా లేకపోతే ప్రయోజనం లేదు సార్. కాబట్టి మన రైతు సోదరులందరూ రోజు చెరువును గమనిస్తూ ఉండాలి. చిన్న చిన్న మార్పులను కూడా నిర్లక్ష్యం చేయకుండా సమయానికి తగిన చర్యలను తీసుకుంటే నష్టాలు తగ్గుతాయి. మొత్తానికి మంచినీరుతో మంచి చేపలు మరింత లాభం అనే సూత్రాన్ని గుర్తుంచుకోవాలి. అందువల్ల మన రైతు సోదరులందరూ ప్రతిరోజు నీటి నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని నేను కోరుకుంటా ఉన్నాను సార్.
1: రత్నశ్రీ గారు ధన్యవాదాలండి, ఈరోజు ఆకాశవాణి స్టూడియోస్కి వచ్చి రైతు సోదరులకి, మరీ ముఖ్యంగా చేపల పెంపకం చేపట్టే రైతు సోదరులు ఎలా నీటి యొక్క నాణ్యతలో జాగ్రత్తలు వహించాలి, ఆ నీటి యొక్క నాణ్యతలో జాగ్రత్తలు తీసుకోకుంటే ఎటువంటి సమస్యలు వస్తాయి అని చక్కగా వివరించారు. అందువల్ల రైతు సోదరులు మంచినీటి చేపల పెంపకంలో ముఖ్యంగా మీరు నీటి యొక్క నాణ్యత మీద శ్రద్ధ పెట్టండి, అదే మన యొక్క దిగుబడికి మూల ఆధారం చెప్తున్నారు. రత్నశ్రీ గారు ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలు సార్.
2: మంచినీటి చేపల పెంపకంలో నీటి నాణ్యత ప్రాముఖ్యత. ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వవిద్యాలయంలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న ఏ రత్నశ్రీ గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం.

జానపద గీతం విన్నారు. బొప్పాయిలో వైరస్ తెగుళ్ల యాజమాన్యాన్ని గురించి తెలుసుకుందాం. బొప్పాయిలో వైరస్ తెగుళ్ళు ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి. వీటిలో ముఖ్యమైనవి ఆకుముడత వైరస్, అలాగే రింగ్ స్పాట్ వైరస్. దీని యాజమాన్యాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, బొప్పాయి నారుని రసం పీల్చే పురుగులు చొరబడని 40x60 సైజు కలిగిన నైలాన్ మెష్ నెట్లో పెంచాలి. ఈ పురుగు ఆశించే వంగజాతి అలాగే గుమ్మడి జాతి పంటల్ని పొలం చుట్టుపక్కల లేకుండా చూసుకోవాలి. బొప్పాయి తోట చుట్టూ మొక్కలు నాటే 15 రోజుల ముందు అవిస 2 వరుసలు, అలాగే మొక్కజొన్న, జొన్న 2 వరుసలు రక్షణ పంటలుగా వేసుకోవడం వల్ల రసం పీల్చే పురుగుల్ని, తద్వారా ఈ తెగుళ్ల వ్యాప్తిని అరికట్టచ్చు. నారు మొక్కలపైన పొలంలో నాటే 3 రోజుల ముందు ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పొలంలో తెల్లదొమ్మ అలాగే పేనుబంక ఉధృతిని గమనించడానికి జిగురు పూసిన పసుపు రంగు అట్టల్ని ఎకరానికి 12 నుండి 15 చొప్పున మొక్కల ఎత్తుకన్నా కొద్దిగా ఎత్తులో ఉండేలాగా అమర్చుకోవాలి. రసం పీల్చే పురుగుల్ని గమనించిన వెంటనే నివారణకి వేప నూనె 2.5 మిల్లీలీటర్లు, దీంతోపాటుగా ఎసిఫేట్ 2.5 గ్రాములు, దీంతో జిగురు 1.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో పురుగుల ఉధృతిని బట్టి పిచికారీ చేసుకోవాలి. రింగ్ స్పాట్ వైరస్ సోకిన మొక్కల్లో దిగుబడిని, కాయ నాణ్యతని పెంచడానికి 10 గ్రాముల యూరియా, దీంతో జింక్ సల్ఫేట్ 1.5 గ్రాములు, బోరాన్ 1 గ్రాము లీటర్ నీటికి

0: 90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, తరాలు మారిన ఈ స్వయానం మన అందరి ఆకాశవాణి.
1: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన గురించి నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య విభాగం శాస్త్రవేత్త శ్రీ హరి సాధు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ తమనం నాగేశ్వరరావు.
2: శ్రోతలకు నమస్కారం. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకం గురించి మనతో మాట్లాడటానికి నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య విభాగం శాస్త్రవేత్త శ్రీ హరి సాధు గారు మన ఆకాశవాణి స్టూడియోస్లో మనతో ఉన్నారు. ఈ పథకం వల్ల కలిగే ప్రయోజనాల గురించి హరి సాధు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్.
3: నమస్కారం సార్.
2: హరి సాధు గారు, ముఖ్యంగా మన దేశంలో ఆంధ్రప్రదేశ్ మత్స్య

0: సంపద విషయంలో అగ్రస్థానంలో ఉంది.
1: అవును సార్.
0: ఇంకో విషయం ఏమిటంటే మత్స్య సంపదలో మన నెల్లూరుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనికి గల ప్రధాన కారణం ఏమిటండి?
1: ఒక ప్రత్యేకమైన స్థానానికి నెల్లూరు జిల్లా రైతాంగానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది సార్. రిస్క్ని తీసుకోగలగడం, ఎంటర్ప్రీనర్షిప్ అనేది నెల్లూరు జిల్లా రైతులకి కొండంతుంది. అదే దీనికి ప్రధాన కారణం. తర్వాత తదనుగుణంగా మనకు వనరులు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి సార్. వనరుల్లో భాగంగా మంచినీటి వనరులు. ఇక్కడ మంచినీటి వనరులు అంటే సెలినిటీ అంటే లవణీయత 0.5 PPT పార్ట్స్ పర్ 1000 ఉండేటటువంటి నీటి వనరులను మనం మంచినీటి వనరులుగా పరిగణిస్తాం. అయితే 0.5 PPT నుండి 30 PPT లవణీయత ఉండేటటువంటి నీటిని బ్రాకిష్ వాటర్గా పరిగణిస్తాం. 30 PPTకి మించి ఉండేటటువంటి నీటి లవణీయత ఉండే వాటిని సముద్రం నీటిగా పరిగణిస్తాం. నెల్లూరు జిల్లా ప్రత్యేకత ఏంటంటే ఈ 3 రకాల నీటి వనరులు మనకు పుష్కలంగా ఉన్నాయి సార్.
0: ఈ 3 రకాల నీటి వనరుల లభ్యత మనకు నెల్లూరుకు ఉండటం వల్ల ఇక్కడ ఆక్వారంగం గణనీయమైన ప్రగతి సాధించింది కదండి?
1: అవును సార్.
0: ఇక ఈ ఆక్వారంగాన్ని అభివృద్ధి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది కదండి?
1: అవును సార్.
0: ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటండి?
1: సార్, మన భారతదేశంలో ఆక్వా రంగానికి అత్యున్నతంగా బలోపేతం చేసే నిమిత్తం ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన అనేది కేంద్ర కేబినెట్ 8 ఫిబ్రవరి 2024 ఆమోదించింది సార్. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆక్వా రంగంలో ఉండేటటువంటి అసంఘటితమైనటువంటి వర్గాన్ని క్రమంగా సంఘటితంగా రంగంగా మార్చుకోవడం అనేది దీంట్లో ప్రధానమైన అంశం. అంటే మనందరికీ తెలుసు అసంఘటిత రంగం అంటే అన్ఆర్గనైజ్డ్, అంటే ఒక నియమం, ఒక నిబద్ధత, ఒక ప్రణాళిక, ఒక గవర్నమెంట్ సపోర్టు అలాంటి అంశాలు, ఒక ప్రొసీజర్ ప్రోటోకాల్ ఏం లేకుండా జరిగేటటువంటి ఒక రంగం. అదే సంఘటితం అంటే ఆర్గనైజ్ సెక్టార్ అంటే ఇక్కడ ప్రతిదీ కూడా ఒక ప్రణాళిక మేరకు, ఒక నిబద్ధత మేరకు, గవర్నమెంట్ సపోర్టు వీటన్నిటితో ముడిపడి ఉండి ముందుకు పోయేటటువంటి అవకాశంగా మారేటటువంటి రంగం అంటే సంఘటిత రంగం కింద చెప్పుకోవచ్చు.
0: జిల్లా వ్యాప్తంగా ఎన్ని ఎకరాల్లో ప్రస్తుతం చేపలు రొయ్యల పెంపకం జరుగుతుందండి?
1: చేపల పరంగా మాట్లాడితే జిల్లా వ్యాప్తంగా 20 నుంచి 25 వేల ఎకరాల్లో సాగు జరుగుతుంది సార్. అదే రొయ్యల విషయం దాదాపు 50 వేల నుంచి 60 వేల ఎకరాల వరకు
0: సాగు జరుగుతుంది.
1: 60 వేల ఎకరాల వరకు ఉంది సార్. 50 నుంచి 60 వేల ఎకరాలు ఉంది.
0: ముఖ్యంగా ఈ చేపల విషయం తీసుకుంటే గనక ఎకరాకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత లాభం ప్రస్తుతం వస్తుందండి?
1: చేపల సాగులో సార్ ప్రస్తుత పరిస్థితుల్లో మనం నెల్లూరు జిల్లాలో గమనించినట్లయితే 3 టన్నులు పండించే పరిస్థితుల్లో ఎకరా మీద సుమారు 1 లక్ష రూపాయలు, 4 టన్నులు పండించే పరిస్థితుల్లో 1,20,000 రూపాయలు 1,20,000 వచ్చే అవకాశం ఉంది సార్.
0: ఇక రొయ్యల సాగులో అయితే అండి,
1: అంటే 4 టన్నులు మనం పండించే పరిస్థితుల్లో మనకు ఎకరా మీద 4 లక్షల వరకు కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంది సార్.
0: ఈ ఆక్వా రంగం ప్రస్తుతం చాలా ఒడిదుడుకులు కూడా ఎదుర్కొంటూ ఉంది.
1: వాస్తవం సార్.
0: సరే, లాభం ఒకటైతే నష్టాలు వచ్చే ప్రమాదం ఏమన్నా ఉందండి దీంట్లో?
1: ఆదాయం తక్కువ రావడం, నష్టాలు మెండుగా ఉండడం అనేది సర్వసాధారణం సార్. వెన్నామీ రొయ్యల్లో అయితే, అదే చేపల్లో అయితే స్టేబుల్గా ఉంటుంది సార్. నష్టాలేం ఉండదు, ఆదాయం అనేది ఒక స్టేబుల్గా వస్తుంది. ఈ రొయ్యల పరంగా మాట్లాడితే ఇది ఖచ్చితంగా రిస్క్తో కూడింది, ఆదాయం కూడా ఒడిదడుగులు ఉండేది.
0: వీటన్నిటినీ పరిగణలోకి తీసుకునే ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకాన్ని ప్రవేశపెట్టారు కదా?
1: అవును సార్.
0: ఈ పథకం ముఖ్య ఉద్దేశం మీరు ఇందాకే చెప్పారు, అసంఘటిత రంగాన్ని సంఘటిత రంగంగా మార్చే ఉద్దేశం మొదటిదని. అంటే వీటిలో ఉన్న ప్రధాన అంశాలు ఏమిటి, వాటిని కొంచెం మాకు వివరిస్తారా?
1: ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజనలో ప్రధానంగా 4 కాంపొనెంట్స్ ఉన్నాయి సార్. ఆ మొదటి కాంపొనెంట్లో 2 సబ్ కాంపొనెంట్స్ ఉన్నాయి. అందులో మొదటి సబ్ కాంపొనెంట్ ఏం చేస్తుందంటే ఈ ఒక ఫార్మలైజేషన్ అండ్ క్రెడిట్ యాక్సెస్, అంటే ఈ అసంఘటిత రంగంలో ఉండేటటువంటి ఈ స్టేక్ హోల్డర్స్కి ఒక డిజిటల్ ఐడి ఇవ్వడం, రిజిస్ట్రేషన్ ఇచ్చి ఫార్మలైజేషన్ చేస్తుంది. ఇది మొదటి సబ్ కాంపొనెంట్. 2వ కాంపొనెంట్ ఏంటంటే వీరికి ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం కాబట్టి ఆ ఇన్సూరెన్స్కి కావాల్సినటువంటి ప్రోత్సాహం అనేది ఇస్తుంది. తర్వాత 2వ కాంపొనెంట్కి వచ్చినట్లయితే

0: వాల్యూ చైన్ ఎఫిషియన్సీస్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఆక్వారంగంలో ప్రొడక్షన్, ప్రాసెసింగ్, స్టోరేజ్, ట్రాన్స్పోర్ట్, మార్కెటింగ్ వీటన్నిటిలో కూడా ఈ వాల్యూ చైన్ ఎఫిషియన్సీని ఎస్టాబ్లిష్ చేసి దీన్ని సస్టైనబుల్గా అంటే 10 కాలాల పాటు ఈ యొక్క రంగం ముందుకు పోయే విధంగా చూడడం అనేది దీని ఉద్దేశం. తర్వాత 3వ అంశం ఏంటంటే సేఫ్టీ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్. అంటే ఇక్కడ మనం ఎంత పండించామనేది ముఖ్యం కాదు, మనం ఈ సేఫ్టీ క్వాలిటీ సిస్టమ్స్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదనేది ఒక మానిటర్ చేయాల్సిన అంశం ఉంది. కాబట్టి అది ఈ చేపలు మరియు చేపల ఉత్పత్తిలో భద్రత మరియు నాణ్యత హామీ వ్యవస్థను స్టాండర్డైజ్ చేయడం, వాటికి సర్టిఫికేషన్ ఇవ్వడం, ట్రేసబిలిటీ ఏర్పాటు చేయడం. ట్రేసబిలిటీ అంటే రైతు విత్తనం చెరువులో వదిలింది మొదలుకొని పంట బయటకు తీసి అది మళ్ళీ ట్రాన్స్పోర్ట్ అయ్యి మళ్ళీ స్టోరేజీ మళ్ళీ ఎక్స్పోర్టు అన్ని అంశాలలో ఏ రోజు ఏ విధంగా జరిగింది అనేటటువంటి ఒక సర్టిఫికేషన్ అన్నమాట. ఇది కూడా ఈ యొక్క 3వ కాంపోనెంట్ చూస్తుంది. తర్వాత చివరి కాంపోనెంట్ ఏం చేస్తుందంటే ఏది చేయాలన్నా ఒక ప్రాజెక్ట్ నిర్వహణ కావాలి, మానిటరింగ్ కావాలి, వీటికి సంబంధించినటువంటి సపోర్ట్స్ని అలానే వాటికి కావాల్సిన ఎఫిషియన్సీని ఈ యొక్క అసంఘటిత రంగంలో ఉండి పనిచేసే వారందరికి కూడా అందజేస్తుంది సార్.
1: సార్, ఇక ఈ నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ NFDP పోర్టల్ ఉంది, అది కూడా కాకుండా మొబైల్ యాప్ కూడా రూపొందించారు కదా.
0: అవును సార్.
1: ఈ యాప్లో కానీ పోర్టల్లో కానీ రిజిస్టర్ చేసుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయండి?
0: నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది ఒక గవర్నమెంట్ ప్లాట్ఫామ్ సార్. ఇది దీంట్లో రైతులు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారి డేటా అనేది పొందుపరచబడుతుంది, వాళ్ళు ఆక్వా రైతులుగా అక్కడ నిర్దేశితం అవుతారు.
1: సార్, ఈ ఆక్వా రంగాన్ని తీసుకుంటే గనక ముందు చేపలు పండించేవాళ్ళు కానీ చేపలు పట్టేవాళ్ళు కానీ అట్లా ఏ స్థాయిల్లో ప్రజలు పనిచేస్తూ ఉంటారండి?
0: ఈ ఆక్వా రంగంలో సార్ రెండు విధాలుగా మనం చెప్పాలి సార్ ఈ అంశాన్ని. ఒకటి క్యాప్చర్ ఫిషరీస్, రెండోది కల్చర్ ఫిషరీస్. అంటే వలలు బోట్ల సహాయంతో మనం ఆ చేపలు నదీ జలాలు కానీ సముద్ర జలాల్లో కానీ ఉండేటటువంటి చేపలను మనం పట్టుకునేదాన్ని క్యాప్చర్ ఫిషరీస్గా భావిస్తాం. తర్వాత మనకు కల్చర్ ఫిషరీస్కి వస్తే ఇది చాలా భారీ అంశం. ఈ కల్చర్ ఫిషరీస్లో మనకు హ్యాచరీస్ అనేవి ఉంటాయి, ప్రధానంగా సీడ్ ప్రొడ్యూస్ చేయాలి. ఆ హ్యాచరీస్లో చాలామంది సిబ్బంది పనిచేస్తారు. ఈ కల్చర్ పాండ్స్లో అది చేపలు కానివ్వండి రొయ్యలు కానివ్వండి ఇక్కడ ఈ కల్చర్ పాండ్స్లో చాలామంది సిబ్బంది పనిచేయడం జరుగుతుంది. అలానే వీటిని హార్వెస్ట్ చేసేదానికి కూడా కొంత సిబ్బంది కావాలి. తర్వాత వాటిని ఐసింగ్ చేయడం, తర్వాత స్టోరేజ్ చేయడం, ప్రాసెసింగ్ చేయడం, తర్వాత ట్రాన్స్పోర్ట్ చేయడం. సో ఈ అన్ని యొక్క దశలలో కూడా దానికి తగ్గ వ్యక్తులు పనిచేస్తూనే ఉంటారు సార్.
1: ప్రజలతో పాటు టెక్నాలజీ కూడా, అంటే కోల్డ్ స్టోరేజ్లు కానీ ప్రాసెసింగ్ యూనిట్లు కానీ దీనికున్న టెక్నాలజీకున్న ప్రత్యేకత ఏంటండి దీంట్లో?
0: ఇక్కడ టెక్నాలజీ పరంగా సార్ ఈ ప్రాసెసింగ్ ప్లాంట్స్కి వస్తే చాలా వేగంతో కోటాను కోటుతో కూడింది. అలానే దీంట్లో సిబ్బంది కూడా టెక్నికల్లీ ఎక్స్పర్టైజ్ పీపుల్ మాత్రమే పనిచేస్తారు సార్. అంటే ఫిషరీస్ ప్రొఫెషనల్స్ పనిచేస్తారు ప్రధానంగా. అంటే క్వాలిటీ స్టాండర్డ్స్, మైక్రోబయాలజీ ల్యాబ్స్ అయితేనేమి, అలానే ఆ గ్రేడింగ్ అయితేనేమి, గ్రేడింగ్లో కూడా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ పనిచేయాలి, స్టాండర్డ్స్ని మెయింటైన్ చేసే విధంగా తీసుకుంటారు. అలానే హ్యాచరీస్ కూడా అలానే ఉంటుంది సార్. హ్యాచరీస్లో కూడా మీరు గమనించినట్లయితే ఆ బ్రూడర్ తల్లి రొయ్యను మనం తీసుకొచ్చి దాన్ని బ్రీడింగ్ చేయడం, తర్వాత వాటిని మనం ఆ లార్వల్ స్టేజెస్ని హ్యాచరీలో వివిధ దశల్లో డెవలప్ చేసే నిమిత్తం టెక్నికల్ ఎక్స్పర్టైజ్ అనేది చాలా అవసరం సార్. అలా చేయగలిగితేనే దానికి తగ్గ ఫీడ్స్ విషయమైతేనేమి అన్ని విషయాల్లో ఆ టెక్నికల్ ఎక్స్పర్టైజ్తో పాటు ఆ బ్రోడర్ యొక్క క్వాలిటీ ఇవన్నీ ఉంటేనే కూడా ఆ హ్యాచరీలో ఉండే పిల్ల అనేది నాణ్యమైంది వస్తుంది. ఎప్పుడైతే హ్యాచరీ పిల్ల నాణ్యమైంది వస్తుందో కల్చర్ అనేది ఆటోమేటిక్గా సక్సెస్ అవుద్ది సార్.
1: ఇంత చేయాలి కాబట్టే చాలా ఖర్చుతో కూడిన విషయం.
0: అవును,
1: ఇవన్నిటినీ.
0: అవునండి.
1: ఈ మధ్య ముఖ్యంగా ఈ ఆక్వా రంగం ఎలాంటి ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటుందండి?
0: ఈ ఆక్వా రంగంలో ఒడిదుడుకులు చెప్పాలంటే మనం ముందుగా అనుకున్న విధంగా రైతుకి గిట్టుబాటు ధర రావట్లేదు. ప్రధానంగా ఎంతో వ్యయ ప్రయాసాలతో రైతు సాగు చేస్తున్నాడు. ఎప్పుడైతే పంట చేతికి వచ్చే లోపల రేట్ అనేది పడిపోవడం,
1: ఇలాంటి ఇబ్బందులన్నింటినీ అధిగమించే ఉద్దేశంతోనే ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకాన్ని

0: ప్రవేశపెట్టారు కదా,
1: అవునండి.
0: వీరందరికీ ఈ రుణ సదుపాయాన్ని కల్పించడానికి ఈ పథకంలో ఏమన్నా అవకాశం ఉందండి. మరో విషయం ఏమిటంటే, ఈ ఆక్వా పరిశ్రమలో ఇన్సూరెన్స్ కూడా చాలా కీలకమైనది కదా,
1: అవునండి.
0: దీనికి సంబంధించి ఈ పథకంలో ఏమన్నా అవకాశం ఉందండి?
1: సార్, ఇది దీని ప్రధాన ఉద్దేశ్యమే అసంఘటిత రంగంలో ఉండే వారందరికీ రుణాలు ఏర్పరచడం, సబ్సిడీలు ఏర్పరచడం, ఇన్సూరెన్స్ ఇవ్వడం.
0: ప్రభుత్వ పరంగా ఇన్సూరెన్స్కి ఏమన్నా సహాయం అందిస్తున్నారా ఆక్వా రైతుల కోసం?
1: ఆక్వా రైతుల కోసం వారికి ఇన్సూరెన్స్ని కట్టేదానికి వాళ్ళకి ఎంకరేజ్ చేసే నిమిత్తం వారు కట్టవలసిన ప్రీమియంలో సుమారు 40% వరకు లేదా గరిష్టంగా హెక్టార్కి 25,000 రూపాయలు ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది గవర్నమెంటే భరిస్తుంది సార్. కనీసం 100,000 హెక్టార్లకి ఈ ఇన్సూరెన్స్ ఇవ్వాలి అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతే కూడా కాకుండా ఎస్సీ ఎస్టీ మరియు మహిళలకు కూడా ఈ 40% కాక మరొక 10% కూడా ఇన్సూరెన్స్ను ప్రోత్సాహంగా అందజేస్తున్నారు సార్.
0: మిగతా రైతుల్లాగానే ఈ ఆక్వా రైతుల్లో కూడా చాలా తక్కువ ప్రాంతంలో చేపలు కానీ రొయ్యల పెంపకం చేసే రైతులు ఎక్కువ మంది ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిన్న రైతులకి ఈ పథకం ద్వారా ఎలాంటి ప్రోత్సాహకాలు లభిస్తున్నాయండి?
1: వాళ్ళు కోఆపరేటివ్స్గా మారితే ఈ పథకం కింద సుమారు 5,500 ఫిషరీస్ కోఆపరేటివ్స్కి, అలానే ఎఫ్పిఓస్కి, అలానే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి కూడా బలోపేతం చేయడానికి వీరి యొక్క అజెండాలో ఒక భాగం ఉంది సార్. తర్వాత సహకార సంఘాలు ఏర్పడి వారికి భారీ పెట్టుబడుల్లో భాగంగా ప్రాసెసింగ్ అయితేనేమి, కోల్డ్ స్టోరేజ్ అయితేనేమి, వాల్యూ అడిషన్ అయితేనేమి, వీటన్నిటికి కూడా చేయడానికి కావాల్సినటువంటి ఈ స్కీమ్స్ను కూడా వారికి అందజేస్తుంది సార్. అంతే కూడా కాకుండా ఈ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఇవ్వడం అయితేనేమి, మార్కెట్ లింకేజెస్ వారికి అందజేయడం అయితేనేమి, వాటన్నిటితో పాటు ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్లో భాగంగా ట్రైనింగ్, కెపాసిటీ బిల్డింగ్ వారి కూడా కల్పించి వారికి ఒక ప్రత్యేకత అనేది గవర్నమెంట్ ఇస్తుంది సార్, బాగా ఎంకరేజ్ చేస్తుంది.
0: ఇక ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజనలో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవటానికి రుణ సదుపాయం ఏమన్నా కల్పిస్తుందా అండి?
1: ఈ మైక్రో మరియు అంటే చిరు చిన్న యూనిట్లకి ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ ఇవ్వడం, క్రెడిట్ లింక్డ్ సపోర్ట్ ఇవ్వడం, తర్వాత ఈ ఫెసిలిటేషన్ సర్వీస్ని ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం ముందు మాట్లాడుకున్నటువంటి కాంపొనెంట్ 1, కాంపొనెంట్ 2 ద్వారా అందిస్తున్నారు సార్. నెక్స్ట్ 2వ అంశానికి వస్తే వివిధ బ్యాంకులు, సహకార సంస్థలు, ఎన్బిఎఫ్సి
0: అందించారు. ధన్యవాదాలు సార్.
1: థ్యాంక్ యూ సో మచ్ సార్.
2: మీరు ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన గురించి నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య విభాగం శాస్త్రవేత్త శ్రీ హరి సాధు గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.

0: గుడ్ ఈవినింగ్. దిస్ ఈస్ ఆకాశవాణి విజయవాడ. ఇన్ అవర్ వీక్లీ ప్రోగ్రామ్ ఆఫ్ ఇంగ్లీష్ టాక్స్, వీ బ్రింగ్ యూ ఏ టాక్ బై శ్రీమతి పి. ప్రసన్నలక్ష్మి ఆన్ ద టాపిక్ ఎఫెక్టివ్ మెథడ్స్ ఇన్ స్టోరీ టెల్లింగ్ అండ్ ఇట్స్ బెనిఫిట్స్ ఫర్ కిడ్స్.
1: గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. టుడే వీ ఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ ద వండర్ఫుల్ వరల్డ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్, ఇట్స్ మెథడ్స్ అండ్ ఇట్స్ అమేజింగ్ బెనిఫిట్స్. స్టోరీస్ ఆర్ నాట్ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. They help us learn, imagine, and connect with others. So, let us begin this interesting journey together. Once upon a time, there lived a king with 7 sons. How long has it been since we heard those magical words? How long since grandparents wrapped us in stories instead of screens? Childhood, like a drop of water on a lotus leaf. It comes, it shines, and slips away, yet within that fleeting moment lie

కౌంట్లెస్ మెమరీస్ లైక్ ప్లేఫుల్ టేల్స్, డ్రీమీ వర్ల్డ్స్ అండ్ ఇన్నోసెంట్ వండర్స్. యాజ్ విలియం వర్డ్స్వర్త్ బ్యూటిఫుల్లీ సెడ్, ద చైల్డ్ ఈజ్ ఫాదర్ ఆఫ్ ద మ్యాన్. టుడే లెట్ అస్ జర్నీ బ్యాక్ ఇన్ టు దట్ గోల్డెన్ వరల్డ్ ఆఫ్ చైల్డ్హుడ్. కమ్ లెట్ అస్ వాండర్ టుగెదర్. చైల్డ్హుడ్ ఈజ్ ఎ పోయమ్, అ డ్రీమ్ వీ నెవర్ ఫర్గెట్. ఇన్ దోస్ టెండర్ ఇయర్స్ వీ కుడ్ ఫ్లై త్రూ క్లౌడ్స్, క్రాస్ ఓషన్స్ అండ్ బిల్డ్ క్యాసిల్స్ విత్ టైనీ వర్డ్స్. ఇన్ దట్ మ్యాజికల్ ల్యాండ్ ఎలిఫెంట్స్ కుడ్ ఫ్లై, డీర్ కుడ్ టాక్ అండ్ ఫిష్ కుడ్ వాక్. రీడింగ్ స్టోరీస్ చిల్డ్రన్ బికమ్ హీరోస్ అండ్ హీరోయిన్స్ దెమ్సెల్వ్స్. లాస్ట్ ఇన్ కలర్ఫుల్ డ్రీమ్ వర్ల్డ్స్ ఫర్గెటింగ్ ఎవ్రీథింగ్ ఎల్స్. వెన్ వీ వర్ చిల్డ్రన్ వీ యూజ్ టు స్లీప్ ఇన్ ద వరండా అండర్ ద కూల్ నైట్ స్కై. అవర్ గ్రాండ్ మదర్ వుడ్ పాయింట్ టు ద మూన్ అండ్ సే, లుక్ దట్ ఈస్ చందమామ. షీ వుడ్ షో అస్ ద షేప్స్ అండ్ టెల్ దట్ ఈస్ పేదరాశి పెద్దమ్మ. షీ సిట్టింగ్ దేర్ కుకింగ్ సంథింగ్ డెలీషియస్. యాజ్ వీ లిజన్డ్ అవర్ మైండ్స్ విత్ స్టార్ట్ ఇమాజింగ్ హర్ కిచెన్ ఇన్ ద మూన్, హర్ ఫుడ్ అండ్ హర్ స్టోరీస్. దోస్ సింపుల్ మూమెంట్స్ ఫిల్డ్ అవర్ హార్ట్స్ విత్ జాయ్ అండ్ క్వైట్లీ గ్రూ అవర్ ఇమాజినేషన్ అండ్ క్రియేటివిటీ. Under that soft moonlight, we would slowly drift into sleep, carrying those magical thoughts with us. An inspiring example from the Mahabharata is Abhimanyu. While still in his mother's womb, he listened to a story about entering a battle formation. Later, he used that knowledge and became a brave hero. This shows how deeply stories can stay in our minds and shape our courage and thinking. As William Blake, a poet of the Romantic age, once captured in Songs of Innocence, childhood is pure imagination, untouched and divine. Once families were large, homes were alive with grandparents, uncles and laughter. If a child cried, a grandmother would say, "Come here, I will tell you a story." Through stories, wisdom was passed down gently, lovingly. Children learned life even before they stepped into a school. From Chandamama tales to clever folk stories, from brave princes to witty village elders, stories once lived in books and voiced, but today stories are mostly watched, not read. Tell me, can you satisfy hunger just by looking at food? No, you must taste it. Similarly, stories must be read, felt and imagined, not just seen. From tales like Aladdin to Ali Baba, from jungle adventures to royal fantasy stories, taught respect, courage, kindness and wisdom. They show how to face life's challenges with presence of mind. As Rudyard Kipling, the creator of the Jungle Book, showed us, stories are powerful teachers of life. Even today, technology brings stories alive. But let us not forget our roots. Today's children grow between school and screens, mobile phones, cartoons and movies. That's their world of entertainment. But elders say, what the eyes see may not touch the heart. But what the heart feels stays forever. Stories must be heard, absorbed, imagined, lived. From the magical pages of Chandamama to the wonder-filled tales of Apurva Chintamani, from imaginative science fiction to rich Janapada stories, each one opens a new world for children. They build curiosity, creativity, values and a deeper understanding of life. So, let us tell them they can feel, imagine and carry them forever. Yes, stories still exist, now as cartoons and animation. But do they spark imagination the way books once did? Perhaps not always. That is why every parent must try to bring back those golden days to share their own childhood memories. So every child can experience the magic of storytelling. Because in doing so, we are not just telling stories. We are building their future. Let me take you back to the olden days, when storytelling was not through mobiles or television, but through beautiful traditional art forms. In those days, children used to listen to and watch

ఆకాశవాణి వ్యాస మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం 18 అధ్యాయాలు 700 శ్లోకాలు 700 రోజులు. ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ప్రతిరోజు భగవద్గీతలోని ఒక శ్లోకం, దాని భావం వింటారు.

0: సమస్త ధర్మముల అనగా సమస్త కర్తవ్య కర్మములను నాయందు త్యజించి నీవు కేవలము సర్వశక్తిమంతుడను సర్వాధారుడను పరమేశ్వరుడనైన నన్ను శరణు పొందుము. నేను నిన్ను సర్వపాపముల నుండి ముక్తునిగావింతును. నీవు శోకింపకుము.
1: గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. గుర్తుంచుకోండి, వ్యాస మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం. భగవద్గీత పారాయణం శ్రోతలకి ఒక గమనిక. ఆకాశవాణి వార్తా విభాగం ఇప్పుడు హిందీ, మరాఠీ, డోంగ్రీ, సంస్కృతం భాషల్లో కూడా ఉచిత ఎస్ఎంఎస్ వార్తా సేవలను అందిస్తోంది. గత ఏడాది ప్రారంభమైన ఈ సేవలు ఆంగ్ల భాషతో సహా ప్రస్తుతం 10 ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉన్నాయి. ఉర్దూ, ఒరియా, బెంగాలీ, కశ్మీరీ, అరుణాచలీ, పంజాబీ భాషల్లో ప్రయోగాత్మకంగా ఉచిత ఎస్ఎంఎస్ సేవలు ప్రారంభించడం జరిగింది. ఉచిత ఎస్ఎంఎస్ సమాచారం పొందేందుకు ఆన్లైన్లో కానీ మొబైల్ ద్వారా కానీ రిజిస్టర్ చేసుకోవచ్చు. 899 నంబరుకు ఎస్ఎంఎస్ చేసి వార్తా ఉచిత సేవలు పొందవచ్చు. గమనిక విన్నారు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 MHz పై ప్రకటించిన కార్యక్రమం ఉంటారు మరికొద్ది క్షణాల్లో.
1: ఆకాశవాణి ప్రతిష్టాత్మకంగా 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణితో నా అనుబంధం. ఈ పరంపరలో SDV అజీజ్ గారితో అలాగే డాక్టర్ కొట్టి చెన్నయ్య గారితో పరిచయం వింటారు.
2: భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయత చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో పాత జ్ఞాపకాలు ఇంకా రేడియోతో శ్రోతలకు ఉన్న రేడియోతో మా అనుబంధము అనే ప్రత్యేక కార్యక్రమాన్ని కర్నూలు ఆకాశవాణి కేంద్రం నిర్వహించడం జరుగుతుంది. ప్రపంచీకరణలో భాగంగా ఆకాశవాణి మన బానిగా వాణిగా ప్రపంచంలో నలుమూలల మన రేడియో ప్రసారాలు ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా ఈరోజు వినే సౌలభ్యం మనకు లభించింది. ఈ పరంపరలో మన ఆకాశవాణి విశేష శ్రోతల్లో ఒకరైనటువంటి SDV అజీజ్ గారు వారి అనుబంధాన్ని పంచుకుందాం. శ్రీ

0: ఎస్డివి అజీజ్ గారు పలు రేడియో నాటకాలు, రూపకాలు, ప్రసంగాలు, కథానికలు, కవితలు ఎన్నో ఆకాశవాణి కేంద్రాలకు వీరు రచనలు అందించారు. అలాగే వీరు ఆకాశవాణి కేంద్రంతో అనుసంధానమై అలాగే వీరు 1985 నుండి రేడియో రచనా మాధ్యమానికి ఎన్నో ఉత్తమ రచనలు అందించారు. దీనిలో భాగంగా 1994-95 జాతీయ స్థాయి ఆకాశవాణి రేడియో నాటక రచనా పోటీల్లో వీరి నాటకం సామాకు ద్వితీయ బహుమతి లభించడం గర్వకారణం. మరి ఈ పరంపరలో వీరికి మన కర్నూలు ఆకాశవాణితో ఉన్న అనుబంధాన్ని పంచుకుందాం. నమస్కారం అండి, శ్రీ ఎస్డివి అజీజ్ గారు. ఈరోజు మా కర్నూలు శ్రోతలకు అలాగే ఈ కార్యక్రమాన్ని వింటున్న ఉభయ రాష్ట్ర శ్రోతలకు రేడియోతో మీకున్న అనుబంధాన్ని తెలియజేయండి.
1: 1992 మే 9 ఇది ప్రారంభోత్సవం చేయబడింది. ఆ ప్రారంభోత్సవానికి అప్పటి కేంద్ర న్యాయశాఖ మంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, అట్లాగే ప్రసార శాఖ మంత్రి అజిత్ పాంజా గారు వీళ్ళంతా వచ్చారు. ఇంకా కొందరు స్థానిక ప్రముఖులు, తర్వాత ఆకాశవాణి పెద్దలు వీళ్ళంతా వచ్చారు. మమ్మల్ని ఆహ్వానించారు, మేము కూడా పాల్గొనడం జరిగింది. అది ప్రారంభ దశ. ఆ తర్వాత అప్పటి నుంచి కూడా 1992 కూడా కవితలు, కథలు, వ్యాసాలు అలా అందించేవాడిని నేను. ఈ పరంపరలో భాగంగా అప్పుడు స్టేషన్ డైరెక్టర్ మాచిరెడ్డి గారు ఉండేవారు. వారి సూచన మేరకు స్థానిక చరిత్రలను రూపకాలుగా రాయడం జరిగింది. రేడియో నాటికలు రచించడం జరిగింది, అలాగే కొన్ని కథలు, కథానికలు అలాంటివి కూడా చదవడం జరిగింది. ఆ పరంపర ఇప్పటికీ అలాగే కొనసాగుతూ ఉంది. ఈ సందర్భంగా చెప్పొచ్చేది ఏంటంటే, కాలం మారే కొద్దీ సాంకేతిక ప్రక్రియల్లో అనేక మార్పులు వస్తాయి. ఒకప్పుడు తోలుబొమ్మలు ఉండేవి, దాన్ని జనాలు విపరీతంగా ఆదరించేవారు. ఈ రేడియో దాదాపు 1930 ఆ ప్రాంతం నుంచి మన భారతదేశంలో మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ సాంకేతిక ప్రక్రియలో ప్రసారమయ్యే నాటకాలు ఇప్పటికీ కూడా సామాన్య జనానికి చేరువవుతూనే ఉన్నాయి. అది చాలా సంతోషించదగ్గం. ఎన్నో సమాజంలో అన్నీ మార్పులు వచ్చినా సాంకేతికంగా ఇది మాత్రం ఇంకా జనాలకు వెళ్తూ ఉంది. ఇంకా కొత్త తరహాలు ఇప్పుడు FM స్టేషన్ రావడం వల్ల, మొబైల్ ఫోన్స్ లో ఉండటం వల్ల, కార్లలో కూడా అవైలబిలిటీ ఉండటం వల్ల అందరూ వినగలుగుతున్నారు. ఇన్ని ప్రక్రియలు వచ్చినా, ఇంత ఆధునాతకం యొక్క మార్పులు వచ్చినా ఇప్పటికి కూడా కళ్ళు మూసుకొని ఏదో లోకానికి తీసుకెళ్లే ఒక ఏకైక ప్రక్రియ ఆకాశవాణి కేంద్రమే. ఎందుకంటే దృశ్యం కళ్ళ ముందు చూస్తే ఈ కళ్ళకే ఎక్కువగా ఉంటుంది, మైండ్లో తక్కువగా ఉంటుంది. కానీ ఇది శ్రవ్యం అనేది ఊహ ఎక్కువగా వస్తుంది. అది చాలా ఆనందాన్ని ఇస్తుంది, అనుభూతిని కూడా ఇస్తుంది. అది చాలా సంతోషదగ్గ విషయం. ఈ 90 సంవత్సరాల పరిధిలో ఆకాశవాణితో అనుబంధం అనే ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం, అందుకు నాకు ఆకాశవాణితో ఉన్న అనుబంధాన్ని ఈ కొద్ది విషయాలు పంచుకునే అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు.
0: చాలా చక్కగా చెప్పారు. మీరు తెన్నేకల్ ముట్టడి గురించి ఒక పుస్తకం రాశారు, మా లైబ్రరీలో ఇంకా ఉంది. అలాగే మన కర్నూలు గొప్పతనం ఏమంటే రేనాటి చంద్రులు, అంటే అక్కడ ఊయలవాడ నరసింహారెడ్డి గాని, కోయలకుంట్లలో బుడ్డ వెంగళరెడ్డి గారు గాని. బుడ్డ వెంగళరెడ్డి గారికి ఆ రోజుల్లోనే బ్రిటిష్ రాణి ఎలిజబెత్ గారు ఒక బంగారు హారాన్ని కూడా, పథకాన్ని కూడా పంపించడం జరిగింది. ఇంకా కళలకు నిలయమైన ఈ ఆకాశవాణిలో సాహిత్యము, సంగీతము వీటన్నింటి గురించి మీరు తెలియజేశారండి. తర్వాత ఆకాశవాణి చరిత్రను, తర్వాత కర్నూలు ఆకాశవాణితో మీకున్న అనుబంధం కూడా తెలియజేశారు. అయితే ముఖ్యమైన ఒక ప్రశ్న అండి, ఈ మన కర్నూలు ఆకాశవాణికి ఒక ప్రత్యేకత ఉందండి. అంటే ఎప్పుడైనా సరే విపత్తుల సమయంలో ఆకాశవాణి స్పందిస్తుంది అనేది యావత్ భారతదేశంలో ప్రతి ఒక్కరికి తెలుసండి. అక్టోబర్ 2, 2009 మన కర్నూలులో చాలా వరదలు వచ్చాయి, చాలా వరకు మన కర్నూలు మునిగిపోయింది. ఏ విధంగా మన కర్నూలు ప్రజలకు అండగా నిలిచి కర్నూలు ప్రజలకు ఆ రోజు ఎంతవరకు సాయం చేసిందో తెలియజేస్తారు.
1: తప్పకుండా, ఎందుకంటే మన కర్నూలుకు దాదాపు వరదలు రావడం తక్కువ. అయితే ఈ కర్ణాటకలో విపరీతంగా కురిసిన వర్షాల వల్ల ఈ హందరి, తుంగభద్ర, అక్కడి నుంచి కృష్ణానది ఇవన్నీ కూడా బాగా నిండుగా ప్రవహించి చుట్టుపక్కల ఊర్లను, కర్నూలు ముంచెత్తింది. ప్రతి నిమిషము ఒక అరగంటకు, గంటకోసారి ఆకాశవాణి కేంద్రము వరదలు ఏ స్థాయిలో ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నారు జనాలు, తర్వాత ప్రజలు ఎక్కడ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి, ఎక్కడెళ్తే సేఫ్ గా ఉంటుంది, అట్లాగే ప్రభుత్వ అధికారులను ఎట్లా కన్సల్ట్ కావాలి. అప్పట్లో అందరూ కూడా, ఇంకోటి ఏముందంటే ఈ వరదల్లో కూడా కొందరు కొన్ని ప్రాంతాలకు వెళ్లి ఆ తగు సమాచారం సేకరించి శ్రోతలకు అందించారు. అది చాలా గొప్ప విషయము. రెండోది మర్చిపోలేని విషయం,
0: ఇక ఆ రోజు 2 రోజుల వరకు కరెంటు కూడా లేదు,
1: కరెంటు లేదు,
0: తిండికే తిండి లేదు. అయితే అండి, చాలా చక్కగా చెప్పారు. మీ యొక్క అనుభవాలు చాలా ఉపయోగపడతాయి మా శ్రోతలకు. ఇకపోతే అండి, వ్యవసాయ కార్యక్రమాలు, తర్వాత వైద్య సలహాలు, ఇట్లాంటి కార్యక్రమాలు కూడా మనం చేస్తా ఉన్నామండి. అంతేకాకుండా ప్రజల ఆనందం కొరకు మనం ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు కూడా రూపొందించడం జరుగుతుంది. ఈ రైతుల కార్యక్రమాలు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయో మీ ద్వారా మా శ్రోతలకు తెలియజేయండి.
1: వ్యవసాయ విషయంలో రేడియో స్టేషన్ నుంచి, ఎందుకంటే రైతులకు ఆధునిక పంటల గురించి, ఆధునిక వ్యవసాయ పరికరాల గురించి, ఆధునికంగా రైతులు చేపట్టవలసిన పలు సంస్కరణల గురించి వ్యవసాయ పరంగా ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు స్వయంగా రైతును కాకపోయినా వింటూ ఉంటాను. ఏ కాలంలో ఏ పంట వేసుకోవాలి, ఏ తెగుళ్ళు వస్తాయి, ఏ మందు కొట్టాలి, ముందే తెగుళ్ళు రాకుండా ఏ జాగ్రత్త పడాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, తర్వాత పంటలు వాటికి ఎంత సాంద్రత మేర మందు పెట్టాలి, ఎంత వాటర్ పెట్టాలి, పండ్ల తోటలు, తర్వాత గేదెలు పశువులు వీటిని కూడా ఉంటుంటారు. ఎందుకంటే మా వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చింది. తర్వాత మీరు సమాచార రంగానికి సంబంధించిన వ్యక్తులను సంప్రదించి లేదా వాళ్ళలో ఇంటర్వ్యూలు ఇప్పించి వాళ్ళతో ప్రజానీకానికి, ముఖ్యంగా రైతాంగానికి తెలియజేయడం చాలా గొప్ప విశేషం.
0: అజీజ్ గారు, రేడియో స్టేషన్ కు వచ్చి మరి కర్నూలు ఆకాశవాణి కేంద్రం పుట్టుక గురించి, అలాగే పుట్టక ముందు నుంచి కూడా మీకు రేడియో పట్ల ఆసక్తి గురించి, పుట్టిన తర్వాత రేడియో స్టేషన్ ఒకసారి కర్నూలులో ఏర్పడిన తర్వాత ఇంకా మీరు మీ రచనని అభివృద్ధి చేసి జాతీయ స్థాయిలో అవార్డులు అందుకునే స్థాయికి మీరు ఎదిగారంటే నిజంగా మెచ్చుకోవాల్సిందే అండి. ఇటువంటి గొప్ప కళాకారులను మన రేడియో ఎప్పటికీ ప్రోత్సహిస్తుందండి. ఇంకా మున్ముందు కూడా మన రేడియో నిత్య నూతనంగా వర్ధిల్లాలని కోరుకుంటూ నమస్కారం అండి.
1: మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
0: మన కర్నూలు ఆకాశవాణికి చెందిన మరొక విశేష శ్రోత డాక్టర్ కొట్టే చెన్నయ్య గారు ఉన్నారు. వీరు వచ్చేసి హిస్టరీ విభాగంలో పీజీ పిహెచ్డి చేసి తర్వాత జూనియర్ కళాశాలలో ఉద్యోగం సంపాదించి లెక్చరర్ గా, ఆ తర్వాత ఇటీవలి కాలంలోనే వీరు మన కర్నూలు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ప్రిన్సిపల్ గా పదవీ విరమణ పొందారు. మరి వీరు మనతో ఉన్నారు, ముందుగా వీరిని మనము ఆహ్వానిద్దాము. నమస్కారం అండి డాక్టర్ కొట్టే చెన్నయ్య గారు. ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ప్రసంగాలు, ఎన్నో సాహితీ సభల్లో మిమ్మల్ని చూస్తూ ఉంటాము, అలాగే రేడియోకి కూడా ఎన్నో కార్యక్రమాలు మీరు అందించారు. ఈ పరంపరలో మీ యొక్క అనుభవాలు మా శ్రోతలకు తెలియజేస్తారా అండి?
2: 90 ఏళ్ల రేడియోతో నా అనుబంధం 55 ఏళ్లు. కరెంటు లేని మా ఊళ్ళో 2 ఇళ్లలో రేడియోలు ఉండేవి. అప్పుడు సినిమా పాటలతో పాటు ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు సంక్షిప్త శబ్ద చలన చిత్రమని 3 గంటల సినిమాను 1 గంటకు కుదించి కేవలం మాటలు మాత్రం వినిపించేవారు. మా గ్రామంలోని మహిళలకు అదే పరమానందం. సినిమా హాల్ లేని మాకు అదే చిత్రరాజమని ఆ 3 గంటల సమయం కన్నా ముందే అమ్మలక్కలు వారి ఇళ్లకు చేరేవారు. మా అమ్మగారితో పాటు మేము వెళ్లేవాళ్లం. అదో అలవాటు అవసరంలాగా మారిపోయింది. ఆ విధంగా రేడియోతో అనుబంధం పెంచుకున్నాం. ముఖ్యంగా వార్తలు చదువుతున్నది తిరుమల శెట్టి శ్రీనివాసులు, మామిళ్లపల్లి రాజ్యలక్ష్మి, ఏడిద నాగేశ్వరరావు, కందుకూరి సూర్యనారాయణ పేర్లు బాగా గుర్తు. కొంచెం ఊర్లో రేడియోల సంఖ్య పెరిగింది. దాంతో పాడి పంటలు, లలిత సంగీతం, సినిమా పాటలు ఇవి కూడా వినసాగాం. ఈ విధంగా హై స్కూల్ గడిచిపోయింది. ఆ తర్వాత కూడా రేడియోను ఫాలో అయ్యేవాడిని. నిరుద్యోగ పరమలో కూడా ఏదో చిన్న ట్రాన్సిస్టర్తో కార్యక్రమాలు తరచుగా వింటూనే ఉండేవాడిని. ఇక ఉద్యోగంలో చేరాక ఒక రేడియో కొన్నాను. ఈ 40 ఏళ్లలో 4 రేడియోలు మారాయి, కానీ వినడం మానలేదు. ఇంగ్లీషు వార్తలు వినడం అలవాటైపోయింది. తర్వాత అనేక కార్యక్రమాలు కాలానుగుణంగా అప్డేట్ అవుతూ వస్తున్నాయి. నేను కూడా రేడియోలో ఒక భాగమయ్యాను. కర్నూలు వచ్చాక గత 30 ఏళ్లుగా దాదాపు 100కు పైగా రేడియో వ్యాసాలు రాసి చదివాను. కర్నూలు ఎఫ్ఎం 1992లో ప్రారంభించారు. ఇది ఎఫ్ఎం స్టేషన్ అయినా కూడా దాదాపు రోజుకు సొంత ప్రోగ్రాములు 7 గంటల 20 నిమిషాలు అందిస్తుంటారు. దాదాపు కర్నూలు జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, అలాగే కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో కొంత భాగానికి దాదాపు 26,46,000 మందికి శ్రోతలను కర్నూలు ఎఫ్ఎం ఆదరిస్తుంది. రేడియో ఒక పరికరమే కాదు, మానవాళి అభివృద్ధిలో ఒక భాగం. వాటి ద్వారానే అపారమైన జ్ఞానము చదువుకున్నా చదువురాని నిరక్షరాశిలో కూడా అందింది. భారతదేశంలో పలు రకాల సంస్కృతులు, సంగీతము, సాహిత్యము రేడియో ద్వారానే అందింది. ఈరోజు 742 ట్రాన్స్మిటర్లతో, 414 ఆకాశవాణి కేంద్రాలతో, 600కు పైగా ఎఫ్ఎం స్టేషన్లతో దేశంలో 92% భూభాగానికి 99% ప్రజలకు దేశంలో గల ప్రధాన భాషలన్నింటిలో ఆయా కార్యక్రమాలు అందించబడుతున్నాయి. ఈనాడు ఎంత టీవీలు వచ్చినా 90 గడిచినా కూడా రేడియో ప్రాధాన్యం ఏమాత్రం తగ్గలేదు. సెల్ ఫోన్లలో కూడా రేడియో ప్రసారాలు అందుతున్నాయి. ఎఫ్ఎంలు ప్రైవేట్ ఛానల్స్ వచ్చాక యువత చాలా ఆకర్షితులై వారి అభిరుచులకు అనుగుణంగా కార్యక్రమాలు అందుకుంటూ ఉన్నారు. భారతదేశంలో రేడియో ప్రయోగాలు మొదట చేసిన వారు జగదీష్ చంద్రబోస్. 1890లలో మార్కోని యూరోప్ లో ప్రయోగాలు చేస్తుంటే భారత్లో జగదీష్ చంద్రబోస్ కలకత్తాలో వైర్లెస్ కమ్యూనికేషన్ పై ప్రయోగాలు చేశారు. అందుకే భారతదేశంలో రేడియో పితామహుడుగా జగదీష్ చంద్రబోస్ను గుర్తిస్తారు. 1957 నుంచి అధికారికంగా ఆకాశవాణి అనే పేరుతో ఉపయోగంలోకి వచ్చింది. దేశంలోని విభిన్న సాంస్కృతిక వైవిధ్యాన్ని పరిరక్షిస్తూ దేశం ఐక్యంగా ఉండేటట్లు చేయటము, ఈనాటి సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలలాగా కాకుండా వార్తల్లో ఖచ్చితత్వం విశ్వసనీయత కలిగి ఉండటం రేడియోకే చెల్లు. వరదలు, తుఫాన్లు, సునామీలు, కరోనాలు, భూకంపాలు వచ్చినప్పుడు అన్ని కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నా ఇప్పుడు రేడియోనే ప్రధాన సమాచార వ్యవస్థగా ఉండేది. కీలక సమాచారం ఇచ్చి వేలాది ప్రాణాలను, విలువైన ఆస్తులను కాపాడటంలో తోడ్పడింది రేడియో. 2004 డిసెంబర్ 26 వచ్చిన భయంకరమైన సునామీ సమయంలో అండమాన్ నికోబార్ దీవుల్లో ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతింటే ఆ సమయంలో ఆకాశవాణి తప్పిపోయిన వారి గురించి సందేశాలు ప్రసారం చేసింది, కుటుంబ సభ్యులను కలిపింది, సహాయ శిబిరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో రక్షణ బృందాల సమాచారం ఇచ్చి దాదాపు 13,000 మందికి సంబంధించిన వారి కుటుంబాలను వాళ్లతో కలిపింది. విశాఖలో 2014 వచ్చిన హుద్హుద్దు తుఫాన్ సందర్భంగా ముందస్తు హెచ్చరికలు ఇచ్చి ప్రజలను అలర్ట్ చేసింది. గాలి వేగము, వర్షము, సముద్ర అలల గురించి ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చి వేలాది మందిని కాపాడింది, ప్రాణ నష్టం ఎక్కువగా లేకుండా చేసింది. 2015 చెన్నై కడలూరు ప్రాంతాల్లో భారీ వరదల సమయంలో అత్యవసర కమ్యూనిటీ రేడియో స్టేషన్ ఏర్పాటు చేసింది. ఆహారం, మందులు, తాగునీరు ఎక్కడెక్కడ దొరుకుతాయో, ఆసుపత్రుల రిలీఫ్ క్యాంపులు వివరాలు ప్రసారం చేశాయి. ఇది భారతదేశంలో తొలి అత్యవసర రేడియో సేవలలో ఒకటిగా నిలిచింది. అలాగే 2018 కేరళలో వరదలు వచ్చినప్పుడు కూడా రక్షణ మార్గాల గురించి ఎక్కడెక్కడ రోడ్లు మూసివేశారు, హెలికాప్టర్ల సమాచార శిబిరాలు ఇవన్నీ కూడా రేడియో ద్వారా 24 గంటల ప్రసారం జరిగాయి. అలాగే 2021 వచ్చిన కరోనా సమయంలో కూడా చాలా విలువైన సూచనలు, జాగ్రత్తలు చెబుతూ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంచింది. కేవలం వార్తలు, వినోద కార్యక్రమాలేగాక మన సంస్కృతిని ప్రతిఫలింపజేసే లలిత కళలను, మన ప్రాచీన కళలను ప్రోత్సహిస్తూ అనేక కార్యక్రమాలు అందిస్తాయి. సమాజానికి కావలసిన విషయాలన్నింటినీ గత 90 ఏళ్లుగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ రేడియో తన స్థానాన్ని పదిలంగా ఉంచుకుంటూ వస్తూ ఉంది. దీని ద్వారానే అనేక మంది కళాకారులు వెలుగులోకొచ్చారు. విశ్వసనీయమైన నేస్తంగా రేడియో నేటికీ మిగిలి ఉంది.
0: చాలా చక్కగా చెప్పారండి డాక్టర్ కొట్టె చెన్నయ్య గారు మీ అనుబంధాన్ని. ఈ రోజు మా కర్నూలు ఆకాశవాణి కేంద్రానికి వచ్చి రేడియోతో మీకున్న అనుబంధాన్ని కర్నూలు ఆకాశవాణి శ్రోతలందరికీ వినిపించినందుకు మీకు కర్నూలు ఆకాశవాణి తరపున, ఇక వింటున్న శ్రోతలందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం అండి.
3: మీరింతవరకు ప్రతిష్టాత్మకంగా 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణితో నా అనుబంధం శ్రీ ఎస్డివి అజీజ్ అలాగే డాక్టర్ కొట్టె చెన్నయ్య గారులతో పరిచయం విన్నారు. పరిచయకర్త, కార్యక్రమ నిర్వహణ డాక్టర్ గుర్రం కేంద్రం.

0: సమయం 8:30 కావస్తుంది. తెలుగులో వార్తా ప్రసారం విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే వింటారు.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నీట్ యూజీ 2026 పరీక్షా పేపర్ లీక్ ఆరోపణలకు సంబంధించిన కేసులో సిబిఐ 5 నిందితులను అరెస్ట్ చేసింది. బంగారం, వెండి, ఇతర విలువైన లోహాలపై కేంద్ర ప్రభుత్వం పెంచిన 15% దిగుమతి సుంకం ఈరోజు నుండి అమల్లోకి వచ్చింది. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం న్యూఢిల్లీ వేదికగా రేపటి నుంచి 2 పాటు జరగనుంది. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2026-27 మార్కెట్ సీజన్కు సంబంధించి వరితో పాటు 14 పంటలకు కనీస మద్దతు ధర పెంపుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ అంగీకారం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. సమావేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు కేబినెట్ వివరాలను వెల్లడిస్తూ రైతులకు లాభదాయకమైన ధరలు అందేలా చూసేందుకు ప్రభుత్వం ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను పెంచిందన్నారు. వీటి కోసం సుమారు 2,60,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నామని తెలిపారు. అలాగే ఈ ఖరీఫ్ సీజన్లో 824 లక్షల మెట్రిక్ టన్నుల పంటను సేకరిస్తామని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ
2: ఖరీఫ్ కే లియే జో ఫైసలా లియా గయా ఉస్మే జిత్నే భీ ఖరీఫ్ కే క్రాప్స్ హై ఉన్ సబ్ మే కాస్ట్ ప్లస్ 50% యా 50 సే అధిక్ టోటల్ 2,60,000 కరోడ్ రూపే కిసానో కో పే అవుట్ జాయేగా ఇస్ పూరే ఫైసలే సే ఔర్ ఇస్ సాల్ కా ఎన్యువల్ ఖరీఫ్ ప్రొక్యూర్మెంట్ హోగా 824 లక్ మెట్రిక్ టన్ LMT.
1: అదేవిధంగా క్లీన్ ఎనర్జీ ఉత్పత్తిని పెంపొందించడంతో పాటు విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందుకోసం 37,500 కోట్ల రూపాయల మేర ప్రోత్సాహక పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ
2: कोल भारत में करीब करीब 400 बिलियन टन के नोन रिजर्व्स है तो इस कोयले का ज्यादा से ज्यादा उपयोग करके हम इसे गैस बना सके और गैस का उपयोग फिर फर्टिलाइजर वगैरह में ताकि फर्टिलाइजर के लिए जो LNG इंपोर्ट करनी पड़ती है वो कम हो जाएगी 37,500 करोड़ रुपीज का आउटले इस स्कीम के लिए रखा गया है और करीब 3,00,000 करोड़ का इन्वेस्टमेंट होगा इसमें टोटल और 75 मिलियन टन कोल को इसमें गैसिफाई करने के लिए प्रोजेक्ट्स लगेंगे.
1: నీట్ యూజీ 2026 పరీక్షా పేపర్ లీక్ ఆరోపణలకు సంబంధించిన కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఈరోజు 5 నిందితులను అరెస్ట్ చేసింది. ఈ కేసులో జైపూర్కు చెందిన 3, గురుగ్రామ్కు చెందిన 1, నాసిక్ చెందిన 1 ఉన్నారు. ఈ 5 నిందితులతో పాటు పలువురు ఇతర అనుమానితులను సిబిఐ ప్రస్తుతం విచారిస్తోంది. కొత్తగా వెలుగులోకి వస్తున్న ఆధారాల మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించింది. ఈ సోదాలు అరెస్టుల సందర్భంగా నేరానికి సంబంధించిన పలు సామాగ్రి, మొబైల్ ఫోన్లతో సహా ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ప్రాథమిక విచారణ జరిపిన రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్తో కూడా ఈ సంస్థ సమన్వయం చేసుకుంటోంది. కాగా వైద్య కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం కోసం ఈ నెల 3వ తేదీ నిర్వహించిన నీట్ యూజీ 2026 పరీక్షా ప్రశ్నాపత్రం లీక్ అయిందనే ఆరోపణల నేపథ్యంలో ఆ పరీక్షను నిన్న రద్దు చేశారు. కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచింది. బంగారం, వెండి దిగుమతులపై సుంకాన్ని 6 నుంచి 15% పెంచుతూ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈరోజు ఆదేశాలు జారీ చేసింది. బంగారం, వెండి ముడి పదార్థాలపై 5% సుంకం, ప్లాటినం ముడి పదార్థాలపై 5.4% సుంకం విధిస్తామని తెలిపింది. దీంతో వీటిపై 10% బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, 5% అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ AIDC విధించారు. దీంతో మొత్తం దిగుమతి సుంకం 15% చేరింది. ఇది ఈ రోజు నుండి అమల్లోకి వచ్చింది. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బంగారం కొనుగోలును ఏడాది పాటు తగ్గించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పౌరులకు విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలోనే బంగారం అత్యధికంగా దిగుమతి చేసుకునే 2వ దేశం భారత్ కాగా వెండి దిగుమతిలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం న్యూఢిల్లీ వేదికగా రేపటి నుంచి 2 పాటు జరగనుంది. ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో సభ్య భాగస్వామ్య దేశాల బ్రిక్స్ విదేశాంగ మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు పాల్గొంటారు. ఇప్పటికే పలు సభ్య దేశాల మంత్రులు భారత్ చేరుకున్నారు. అందులో చిలీ విదేశాంగ మంత్రి ఫ్రాన్సిస్కో పెరేజ్ మెకన్నా, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి రొనాల్డ్ లామోలా, బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వీరాలు ఉన్నారు. వీరందరూ జైశంకర్తో ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. బ్రిక్స్ సమావేశం అనంతరం వీరందరూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలుస్తారు. బ్రిక్స్ సభ్య దేశాల విదేశాంగ మంత్రులు పరస్పరం ఆసక్తి ఉన్న ప్రపంచ ప్రాంతీయ అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకుంటారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల ఫలితంగా గత కొంతకాలంగా ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దేశ పౌరులు వృధా ఖర్చులు తగ్గించుకుని ఇంధన పొదుపు చర్యలను చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ మేరకు అధికారిక కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించాలని ప్రధానమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించాలని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజీకి నరేంద్ర మోదీ సూచించారు. అలాగే విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచాలని ఆదేశించారు. ప్రధానమంత్రి పిలుపు మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన కాన్వాయ్ల సంఖ్యను సగానికంటే తక్కువకు కుదించారు. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సహా ఇతర కీలక నాయకులు కూడా తమ అధికారిక భద్రతా కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించారు. తమిళనాడులో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రికసిగం టీవీకే ప్రభుత్వం శాసనసభలో తన బలాన్ని నిరూపించుకుంది. ఈరోజు జరిగిన బల పరీక్షలో విజయ్ ప్రభుత్వం స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించింది. 144 మంది శాసనసభ్యులు విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయగా 22 మంది సభ్యులు ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ప్రధాన ప్రతిపక్షమైన డిఎంకే పార్టీ సభా కార్యకలాపాలు జరుగుతుండగా వాకౌట్ చేసింది. టీవీకే ప్రభుత్వానికి కాంగ్రెస్, విసీకే, ఐయుఎంఎల్ పార్టీలు మద్దతిచ్చాయి. పలువురు అన్నా డిఎంకే పార్టీ ఎమ్మెల్యేలు కూడా విజయ్కు అనుకూలంగా ఓటేశారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ కేవలం 108 సీట్లను మాత్రమే దక్కించుకోవడంతో సభలో తమ మెజారిటీని నిరూపించుకోవాలని తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ విజయ్ను ఆదేశించారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల ఫలితాలను ఈరోజు విడుదల చేసింది. ఫిబ్రవరి 17 నుంచి ఏప్రిల్ 10 వరకు జరిగిన ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా సుమారు 17,68,000 మందికి పైగా విద్యార్థులు హాజరుకాగా 15,07,000 మందికి పైగా విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని సిబిఎస్ఈ ఒక ప్రకటనలో పేర్కొంది. తాజాగా వెలువడిన ఫలితాల్లో 85.20% మంది ఉత్తీర్ణత సాధించినట్లు బోర్డు వెల్లడించింది. ఇందులో బాలికల ఉత్తీర్ణత శాతం 88.86 కాగా బాలుల ఉత్తీర్ణత శాతం 82.13% ఉందని తెలిపింది. 17,000 మంది విద్యార్థులు 95% పైగా స్కోర్ చేయగా 94,000 మంది విద్యార్థులు 90% పైగా మార్కులు సాధించారని పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 15వ తేదీ నుండి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలలో పర్యటించనున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ పశ్చిమ కార్యదర్శి సిబి జార్జ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి 15వ తేదీన యుఏఈ చేరుకుంటారని, ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారని తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 74,559 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై చివరకు 49 పాయింట్ల లాభంతో 74,608 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 33 పాయింట్లు లాభపడి 23,412 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ 95.71 రూపాయలుగా ఉంది. రాయ్పూర్ వేదికగా ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యమైంది. ఇంధన ధరల పెరుగుదల, గగనతల ఆంక్షల నేపథ్యంలో ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ పలు అంతర్జాతీయ విమాన సర్వీసులను తగ్గించాలని నిర్ణయించింది. ఈ మేరకు మొత్తం 6 ప్రధాన అంతర్జాతీయ మార్గాల్లో విమానాలను నిలిపివేస్తున్నట్లు ఈరోజు ప్రకటించింది. ఢిల్లీ చికాగో, ముంబై న్యూయార్క్, ఢిల్లీ షాంఘై, చెన్నై సింగపూర్, ముంబై ఢాకా, ఢిల్లీ మాలే మార్గాల్లో సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నీట్ యూజీ 2026 పరీక్షా పేపర్ లీక్ ఆరోపణలకు సంబంధించిన కేసులో సిబిఐ 5 నిందితులను అరెస్టు చేసింది. బంగారం, వెండి, ఇతర విలువైన లోహాలపై కేంద్ర ప్రభుత్వం పెంచిన 15% దిగుమతి సుంకం ఈ రోజు నుండి అమల్లోకి వచ్చింది. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం న్యూఢిల్లీ వేదికగా రేపటి నుంచి 2 రోజుల పాటు జరగనుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 MHz పై కార్యక్రమం. ఇప్పుడు ఒక దేశభక్తి గీతం వింటారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి
1: కుశల ప్రశ్నలు హాస్య నాటిక. రచన శ్రీ గంధం యాజ్ఞవల్క్య శర్మ. నిర్వహణ శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి. నిర్మాణ సహకారం శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. ఇందలి పాత్రలు, పాత్రధారులు: లలిత శ్రీమతి తంగిరాల శ్రీ అన్నపూర్ణ, సుభద్ర శ్రీమతి విద్యా ప్రయాగ, పేరావధాని శ్రీ వారణాసి ఉదయభాస్కరమూర్తి, సూరిబాబు శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి, కిషోర్ శ్రీ బేతా రామసూర్యప్రకాష్, ఇన్స్పెక్టర్ శ్రీ ఎన్ సుధాకర్రావు, కామేశ్వరి శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి, సుబ్బు శ్రీ ఎలిసెల నాగేశ్వరరావు, బాబురావు శ్రీ బి వెంకటేశ్వర్లు పాల్గొంటున్నారు. వినండి కుశల ప్రశ్నలు హాస్య నాటిక.
2: హలో, ఎవరు?
3: హలో, నేను ఏలూరు నుంచి కామేశ్వరిని.
2: వదిన గారా, నేను లలితనండి. అక్కడ మీరంతా కులాసానా వదిన గారు?
3: కులాసాయే. ఎవరు? లలిత, మా తమ్ముడు సుబ్బు ఇంట్లో లేడా?
2: ఆ ఉన్నారండి, ముందు గదిలో ఏవో ఆఫీస్ కాగితాలు చూసుకుంటున్నారు. పిలుస్తాను, ఉండండి. ఏమండి? ఏలూరు నుండి ఫోను.
4: ఏలూరు నుండా? కొంపదీశ్ బావగారు కాదు కదా?

0: ఎందుకండి అంత కంగారు? మీ అక్కగారండి.
1: కానా బతికాం. బావగారైతే ముందు చెడమడా నాలుగు తిట్టి గాని ఏ విషయమో చెప్పరు. ఆ అక్క ఏమిటి విశేషం?
2: విశేషమేరా సుబ్బు, సుభద్రకి పెళ్లి చూపులు. రేపు దాన్ని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. నువ్వు మీ ఆవిడ ఈ సాయంత్రానికే ఇక్కడికి వచ్చేయండి.
1: సుభద్రకు పెళ్లి చూపులా? సంతోషం. మేము రావాల్సిందే. కానీ అక్క, ఈ వారంలో మా ఆఫీసు ఇన్స్పెక్షన్ ఉంది. నా సెక్షన్ లో ఊపిరి సలపినంత పని పేరుకుపోయి ఉంది. ఇప్పుడు సెలవు అడిగితే సెలవు ఇవ్వకపోగా ఆకాశం అంతా ఎత్తు ఎగిరి మీద పడి కరుస్తాడు మా ఆఫీసర్ కోతి గారు.
0: అయితే ఏమంటావు
1: అక్క? సెలవు దొరకడం చాలా కష్టం, పెళ్లి చూపులే కదా. కానివ్వండి, పెళ్లి కుదిరాక ముహూర్తానికి ముందే వచ్చి కార్యభారాన్ని అంతా నెత్తినేసుకుని గాడిదలా చాకరీ చేస్తాను. అక్కా నేను చెప్పేది కొంచెం విను.
2: వినన్రా, నే విన్ను. ఎలా సర్దుకుంటావో ఏమో నాకు తెలీదు. మీరు బయలుదేరి రావాల్సిందే.
1: ఫోన్ పెట్టేస్తావా? ఏమో లలిత,
0: మీ సంభాషణ అంతా వింటూనే ఉన్నాను. సుభద్రకు ఒక్కగానొక్క మేనమామ మీరు. మీ అమ్మగారు నాన్నగారు పోయాక మీకున్న ఒకే ఒక ఆత్మ బంధువు పెద్ద దిక్కు మీ అక్కయ్య గారే కదండి. ఆమె గారి మాటలు మీరు ఎలా కాదనగలరు? మరో మాట మాట్లాడక బయలుదేరండి.
1: అవునయ్య, నాకు మా అక్క మాట కాదనరానిదైతే ఇక నీది సుగ్రీవాజ్ఞ కదా, తప్పుతుందా? బయలుదేరతాను. అలా ఆఫీసుకు వెళ్ళి సెలవడిగి తినగలిగినన్ని చివాట్లు తిని వస్తాను. ఈలోగా నీవి నావి బట్టలు సర్ది రెడీగా ఉండు.
0: అలాగేనండి, మీరు త్వరగా రండి.

0: లలిత లలిత రెడీ అయ్యావా? బయలుదేరు, బయట ఆటో రెడీగా ఉంది.
1: నేను రెడీనే. అవును, మీకు సెలవు దొరికిందా?
0: ఆ దొరికింది. ఏనాడో చనిపోయిన మా పెదనాన్నగారు ఈనాడే చనిపోయారని నోరు పట్టనంత అబద్ధాన్ని ఆడితే దొరికింది సెలవు. సర్లే, బయలుదేరు.

0: అక్క
1: వచ్చారా? అమ్మయ్యా నాకు సగం దిగులు తీరిపోయిందిరా. రా రామ్మల్ వెళ్తారా, ఇదిగో పైడమ్మా వీళ్ళ కాళ్ళకి నీళ్ళి.
0: అక్క బావగారు ఉన్నారా ఇంట్లో?
1: ఆయనకేంద్రా మగ మహారాజు ఇవేవి పట్టవు, దిగులా చింత, టెన్నిస్ కోర్టుకు వెళ్ళారు.
0: పోనీలే మేము వచ్చాంగా, అంతా నేను లలిత చూసుకుంటాం, నువ్వేం దిగులు పడకు.
2: వదిన గారు పెళ్లి చూపులకు వచ్చేవారి వివరాలేంటి?
1: నన్నే అడిగు, మనకిదే కొత్త సంబంధం. ఇది వరకు సంబంధాలు తెచ్చిన పేరావధాని గారు లేడు, ఆయనే ఈ సంబంధం గురించి చెప్పారు. ఆయన్ని ఎవరో కలిసి ఈ సంబంధం చెప్పారట. అరుగో మాటల్లోనే వచ్చారు పేరావధాని గారు. రండి రండి అవధాని గారు.
3: అమ్మా ఒక్క విషయం మీకు చెప్పిపోదామని వచ్చాను. పెళ్లి వారు రేపు 10 గంటల కల్లా వచ్చేస్తారట, ఫోన్ వచ్చింది.
1: ఇదిగో ఇంత ముందే మా తమ్ముడు మా మరదలు గుంటూరు నుంచి వచ్చారు, అంతా వాళ్ళు చూసుకుంటారులేండి.
0: అవధాని గారు ఆ పెళ్లి వారు వివరాలు ఏమిటన్నారు?
3: అయ్యా మీ బావగారి విషయం మీకు తెలియందే ఉంది, మాది జమీందారీ వంశం, మాకు అలాంటి సంబంధాలు కావాలి అని పట్టుదల కదా వారిది.
0: అవును ఆ జమీందారీ ధనం రద్దయి 1/2 శతాబ్దం గడిచిపోయినా ఎంతైనా ఇంగు కట్టిన గుడ్డలు కదా ఆమెది.
3: బాగుంది వారి టీవీ దర్జా అలాంటిది, మరి అవతల వారి కుటుంబాల తాలూకు పూర్వ వైభవాలు పేరు ప్రఖ్యాతులు కీర్తి ప్రతిష్టలు ముఖ్యం మీ బావగారికి. ఇంతవరకు జరిపిన ఆ పై ముగ్గురమ్మాయిలకి అలాంటి మాజీ జమీందార్ల మాజీ రావు బహద్దూర్ల సంబంధాలచే నా చేత వెతికించి వెతికించి వాళ్లతో బియ్యం అందారాయన.
1: ఇదిగో ఈ నాలుగో పిల్ల సుభద్ర, అలాంటి సంబంధం దొరక్క ఇన్నాళ్ళు ఆలస్యమైంది. ఇది ఎంఏ పాస్ అయిపోయి ఇంటి పట్టును ఉండిపోయింది ఇన్నాళ్ళు.
0: అవధాని గారు ఇంతకు ఈ సంబంధాన్ని గురించి చెప్పారు కాదు?
3: ఈ పెండ్లి వారిది విశాఖపట్టణానికి చాలా అవతల ఉన్న పలాస. వీరు మాజీ జమీందారులు మాజీ రావు బహదూర్లు కాకపోయినా ఆ స్థాయికి తగ్గని వాళ్లేం కాదు.
0: అంటే ఎలా?
3: ఈ వరుడి తాతగారు బ్రిటిష్ వారి కాలాన బోలెడంత హోదా కలిగిన డిప్యూటీ కలెక్టర్ గిరి చేశారట.
0: ఏది ఆనాటి డిప్యూటీ?

0: కలెక్టర్ గిరి.
1: అవును, డిప్యూటీ కలెక్టర్ గిరి చేసి ఆయన కాలం చేశారు.
0: కాలం చేశారా, పోలండి.
1: ఇక వరుడి గారి తండ్రి గారేమో ఇంగ్లండ్ లో ఇంజనీరింగ్ చదివి ఇక్కడ ఇండియాలో చీఫ్ ఇంజనీరుగా పనిచేసి రిటైర్ అయి పింఛను తీసుకుంటున్నారు.
0: మంచిదే. ఇంతకు వరుడు గారి గురించి
1: వస్తున్నా ఆయన గారి దగ్గరకే వస్తున్నా. ఇక సాక్షాత్తు వరుడు గారు అమెరికా దేశాన పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి సలహాదారుగా వెలిగిపోతున్నారని భోగట్ట.
2: మరి ఇదంతా విన్నాక ఈ సంబంధం మాజీ జమీందారుల సంబంధాలకేమీ తీసిపోదు అని మీ బావగారు సరిపెట్టుకుని పెళ్లి చూపులకు ఒప్పుకున్నారు. అదిరా సుబ్బు.
0: అవధాని గారు, వాళ్ళు 10 గంటలకు వస్తున్నారు కనుక మనం 9:30 కల్లా సిద్ధంగా ఉన్నాం, సరేనా?
1: అలాగే, శుభస్య శీఘ్రం.

0: అక్క మరో పావు గంటలో వాళ్ళు వస్తున్నట్టు ఫోన్ వచ్చింది, వాళ్ళంతా రాగానే వాళ్ళ పాద ప్రక్షాళనకు నీరు అందించడానికి పైడమ్మ నీళ్ల బకెట్తో మెట్ల దగ్గర రెడీగా ఉంది. ఆ వెంటనే వాళ్ళ తడికాలను తుడుచుకునేందుకు చలువు చేసిన పొడి తుండుగుడ్డలను అందించేందుకు మన వంటావిడ అలివేలమ్మ గారు మెట్ల మీద సిద్ధంగా ఉంటారు.
1: సరే,
0: ఆపై వాళ్ళు సుఖాసీనులు కావడానికి మన మధ్యహాలులో సోఫాలు, వాటిపై బూరుగు దూది దిండ్లు అమర్చబడి ఉన్నాయి. వాటిపై వాళ్ళు చేరగిలబడ్డాకే వారికి ఫ్రిజ్ వాటర్తో నింపిన గ్లాసులను ట్రేలో అందించడం లాంటి సకల చర్యలలో తల మునకలై నేనుంటాను. సరేనా?
1: సరే సరేనేరా, జాగ్రత్త సుష్మా, ఎలాంటి పొరపాటు లేకుండా చూడు. అసలే అమెరికా సంబంధం?
0: ఎలాంటి పొరపాట్లు జరగవు, ఎందుకంటే మేము ఆచరించే సర్వోపచారాలను తిలకిస్తూ తన మీసాలను మధ్య మధ్యలో చేతి వేళ్లతో సరిచేసుకుంటూ మా పనులలో ఎలాంటి లోటుపాట్లు దొరలకుండా మా బావగారు మౌనంగా పర్యవేక్షిస్తూ ఉంటారు కదా.
1: జాగ్రత్త సుష్మా, మీ బావగారికి ఎందుకు కోపం వస్తుందో ఎందుకు రాదో ఓ పట్టాన అర్థం కాదు. ఏమాత్రం తేడా వచ్చినా ఆయన ఉగ్రతాండవ రూపం భరించడం కష్టం రా బాబు నాకు.
0: అక్క భయపడకు, మా నేత్రావధాని ప్రతి క్షణం నిన్నంటి పెట్టుకుని ఉంటుంది కదా.
1: నేత్రావధాని? ఎవర్రా నేత్రావధాని?
0: ఇంకెవరు, సాక్షాత్తు మా ఆవిడ గారే.
1: మీ ఆవిడ నేత్రావధాని ఏమిట్రా?
0: మా ఆవిడ నేత్రావధాన విద్యలో బహుదిట్ట. సందర్భాన్ని బట్టి తన నేత్రద్వయాన్ని పెద్దవి చేసో లేక చిన్నవి చేసో, అసలు పూర్తిగా మూసుకొనో, కొండకుచో రౌద్రిణి అయి కనులు ఎర్రని చేసో విషయాన్ని ప్రశ్నారూపంలోనో ఆజ్ఞారూపంలోనో నాకు కమ్యూనికేట్ చేయగల ప్రజ్ఞాశాలి మా ఆవిడ.
2: చూడండి భద్రం గారు చూడండి, అప్పటికేదో నేను ఆయన గారికి ఆజ్ఞలు జారీ చేస్తున్నట్లు, ఆయన గారు ఆచరిస్తున్నట్లు.
3: హలో, వీధి మొగ వరకు వచ్చారా? అయ్యా సుబ్బు గారు వారు వీధి మొగలో ఉన్నారట, నేను ఎదురెళ్ళి తీసుకొని వస్తాను.
0: పైడమ్మా, నువ్వు బకెట్ తో సిద్ధమే కదా. వేలమ్మ గారు మీరు అలా మెట్ల మీద టవల్స్ తో రెడీగా ఉండండి. ఇగో లలిత అక్కయ్య, నువ్వు రండి రండి, ఇలా దయచేయండి. తమరా సోఫాలో ప్రయాణం బాగా జరిగినట్టే కదా.
3: అయ్యా మీ మీ పరిచయాలు అయిపోయాయి, ఇక తదుపరి కార్యక్రమంలోకి సాగిపోవచ్చు మనం.
0: గుమ్మవతల నిలబడి ఏమిటో మా ఆవిడ అక్కతో గుసగుసలాడి తన నేత్రావధాన విద్యతో నన్ను లోపలికి రమ్మంటుందిలా ఉంది. ఆ పేరావధాని గారు, అలాగే తదుపరి కార్యక్రమంలోకి సాగిపోదాం, ఒక్క క్షణం అలా లోపలికి వెళ్ళి వస్తాం.
3: అలాగే వెళ్ళిరండి.
0: ఏమిటో ఏదో నేత్రచాలనం చేస్తున్నావు?
2: ఏం లేదండి, ఆ వచ్చిన వారెవరో మాకు అర్థమయ్యేలా చెప్తే బాగుంటుంది కదా.
0: అదా, ఆ సోఫాలో చేరగలబడి ఉన్న ఆ పుల్లలాంటి మగ పురుషుడు ఉన్నావు చూసావు, ఆయన పేరు బాబురావు, అతడే వరుణి తండ్రి గారట. ఆ పక్క సోఫానంతా తనొక్కతే ఆక్రమించుకున్న ఆ భారీ కాయం వరుణి మాతాశ్రీ గారట. ఇక ఆ రెండు సోఫాలకు అటు ఇటు కుర్చీలపై కూర్చుని ఉన్న ఆ మగ శాల్తీలిద్దరూ వరుని పినతండ్రి మేనమామ గారులట.
2: మరి అసలు ఇంతకీ పెళ్లి కొడుకేరి?

0: అవును సుమీ, నా తెలివితేటల మండా, నేనా విషయమే గమనించాను కాదు, అడుగుతానుండండి. పేరావధాని గారు, వీరు ఏం చేశారు? బాగానే ఉంది. అసలు ఆయన గారు ఏరి?
1: మా బాగా అడిగారు. మీ అమ్మాయికి కాబోయే ఆయన అనేగా అసలాయన అనే ప్రయోగం వాడారు.
0: ఈ ముసలాడికి ఒంటిని

0: మాతో రాలేదు అంటే అసలు ఆ చిరంజీవి మా పలాసే రాలేదు, వచ్చి ఉంటే మాతో వచ్చిండాడు కదా.
1: అలా అంటారా? అయితే ఆయన గారు మీ పలాసకు ఎందుకు రాలేదు?
0: అసలేమైందంటే ఆయన గారు అమెరికా నుండి మొన్న చెన్నై చేరారు విమానంలో.
1: విమానంలో కాక కాలినడకం వస్తారటండి.
0: అది కాదు, ఆ చెన్నైలో మరో విమానంలోకి మారి విశాఖ ఆపై కారులో పలాస రావాల్సింది. చెన్నైలో విమానం అయితే ఎక్కారు గాని విశాఖ కాక దాన్ని బెంగళూరు మళ్లించుకుని అక్కడికి వెళ్లారు.
1: బెంగళూరా? ఎందుకు? అదేమన్నా విశాఖకు దగ్గర రూటా కొంపదీసి?
0: అది కాదు, ఎందుకంటే అక్కడ కంప్యూటర్ కంపెనీ వారు అబ్బాయి గారు చెన్నై వచ్చిన విషయం ఫోన్ లో తెలుసుకుని అతని కాళ్ళ వేళ్లబడి భంగపడగా సరేలే పాపం అని బెంగళూరు వెళ్ళి వాళ్ల కంపెనీని దర్శించి వాళ్ళు చేస్తున్న పొరపాట్లకు నానా అడ్డమైన చివాట్లు పెట్టి ఆ కంపెనీ బాగుపడేందుకు బోలెడు ఉచిత సలహాలని వాళ్ళ మొహాన కొట్టి తిరిగి మళ్ళా విమానంలోనే క్రిందటి రాత్రి విజయవాడ చేరి ఓ హోటల్లో బస చేశారట.
2: భేష్, చాలా మంచి పని చేశారు. ఆ తర్వాత
0: ఇప్పుడు ఏ క్షణాన్నైనా ఇక్కడకు ఏసీ కారులో వచ్చేనున్నాడు. ఇదిగో హలో, ఆయన గారిది ఈ ఫోన్ కాల్. హలో, మరో అర్ధగంటలోనా? సరే సరే, ఊరు మొగలోకి వచ్చి ఫోన్ చేయి, ఈ ఇంటికి ఎలా రావాల్సింది చెబుతాం. మరో అరగంటలో వచ్చేస్తారటండి. ఈలోగా మనం కుశల ప్రశ్న పర్వం ముగించేసుకుంటే ఓ పని అయిపోతుందేమో.
1: కుశల ప్రశ్నలా? ఆ ఘట్టం మీరు రాగానే అయిపోయింది కదా.
0: అంటే కుశల ప్రశ్నలంటే మీకు అర్థమైనట్టు లేదు.
1: ఎంత అసహ్యంగా వాడు.
0: కుశల ప్రశ్నలంటే ఇప్పుడు కట్నాలు కానుకలను మీరే పాటిచ్చేది, మేము ఏ పాటివి అంగీకరించేది, మరి వివాహపు సమయంలో మీరు నెరపాల్సినటువంటి గౌరవ మర్యాదలు, ఎవరెవరికి మీరు ఏ స్థాయి బట్టలు పెట్టాల్సింది, మరి ఇంకా ఈ అప్పగింతల ఆర్భాటాలు, అమెరికా స్థాయిలో ఎలా ఉండాల్సింది మాట్లాడుకుని తెలుసుకోవడం అన్నమాట.
1: ఓరి, నీ కుశల ప్రశ్నల గూఢార్థం తగలడా? అదిగో మా ఆవిడ మళ్ళీ ఏదో నేత్రావధానం చేస్తోంది. అర్థమైంది. అయ్యా బాబురావు గారు ఒక మనవి.
0: చెప్పండి. సంకోచం ఎందుకండి?
1: మరేం లేదు, వధూవరులు ఇద్దరు ఒకరినొకరు చూసుకుని అవసరమైతే సంభాషించుకుని ఆపై తామిద్దరూ ఇష్టపడ్డామనే సిగ్నల్ ఇస్తే ఆ సిగ్నల్ని మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా మీరనే ఈ కుశల ప్రశ్నల పర్వానికి మనం పయనించాల్సింది.
0: గుడియడమైతే పొరపాటు లేదో అన్నట్లు. ఈ విషయంలో ముందు వెనకాల దోషం ఏంటండి? కాలహరణం ఎందుకు అని.
2: అలా కాదులేండి, పద్ధతి ప్రకారమే పోదాం. మీరన్నట్లు ఆ గ్రీన్ సిగ్నల్ వచ్చాకే మీరన్న ఆ కుశల ప్రశ్నల ప్రస్తావన భావ్యం.
1: ఈలోగా మీకు ఊసుపోకుంటే పలహారాల ఘట్టం మొదలెడదాం.
2: పలహారాల కతికితే అతకదేమో.
0: అదేం లేదండి, ఆ సిద్ధాంతం చాలా పురాతనమైంది. అయినా అది భోజనాదులకే గాని కాఫీలు పలహారాలు ఆ పరిధిలోకి రావులేండి. సరే రానివ్వండి, ఊరుడు వచ్చేలోగా ఓ విడత కానిద్దాం.
1: ఊరి నీ దూకుడు కోలా. అలాగే అలివేలమ్మ గారు, పలహారాలను దండిగా పట్టండి.
0: హలో, వీధి మొగలోకి వచ్చేసారా? ఇదిగో ఎలా రావాల్సింది వీరు చెబుతారు, ఇదిగో సెల్ ఇస్తున్నాను.
1: తమరి పేరేమిటో తెలియదు గాని ప్రస్తుతానికి వరుడు గారు అంటాను. ముందు మీకు ఈ పట్టణపు నైసర్గిక స్వరూపం చెప్పి ఆ పైన ఈ ఇంటికి రావడానికి రోడ్డు మ్యాప్ విశదీకరిస్తాను. ఏమంటారు? ఆ వివరాలేమీ వద్దు, పేట పేరు వీధి పేరు చెప్తే చాలా. అలా అయితే అలాగే. ఇది బుధవారం పేట, వీధి తోలేటి వారి వీధి. ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక చేయటం నా ధర్మం. అదేమంటే ఈ పేటలో బంగారపు కొట్ల బజార్ దాటాక ఆ వెనువెంటనే ఇరుకు సందు వీధిలోకి తిరక్కండి. అది ఈ ఇంటికి రావడానికి దగ్గర దారైనా అది ఉచ్చల వీధి. ఆ దుర్గంధాన్ని మీరు భరించలేరు. ఆ పై రోడ్డులోకి వస్తే అదే తోలేటివారి వీధి. అందులో డోర్ నెంబరు 10-9-21 గల ఇల్లే మీరు రావాల్సింది. ఏమంటారు? ఆ ఇరుకు వీధిలోనే వస్తారా? ఎలాంటి కంపునైనా తట్టుకోగలరా? సరే అయితే ఇక మీ ఇష్టం. అలివేలమ్మ గారు, అరుగో వారికి మరో 2 పూరీలు, అలాగే ఆ పక్కనున్న వారికి ఇడ్లీలు చట్నీలు, అక్కడేం కావాలో కనుక్కోండి. అందరికి కాఫీలు రానివ్వండి.
3: అడుగు 6 అడుగులకు 60 తగ్గని ఎత్తులు, బ్లూ జీన్ ప్యాంట్ లోనికి టక్ చేసిన పీటర్ స్కాట్ షర్టులు, తీర్చిదిద్దిన క్రాఫ్ట్తో

0: సినిమా హీరోనా అని ఖచ్చితంగా పొరబడేలాంటి రూపంతో, బూట్ల చప్పుడుతో మనపై చిరునవ్వులు వెదజల్లుతూ వస్తున్నాడే, అతడే పెండ్లి కొడుకు.
1: గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. ఐఎమ్ కిషోర్. విత్ యువర్ పర్మిషన్ ఇక్కడ కూర్చుంటాను.
2: ఆగండి ఆగండి, మీరు ఆ ఫ్లవర్ వ్యాజ్ తీసి కింద పెట్టి ఆ స్టూల్ మీద కూర్చోవలసిన పని లేదు. మీకోసం ఆ వెల్వెట్ కవర్తో ఉన్న ఆ కేను కుర్చీలో సుఖంగా ఆసీనులు కండి.
1: ఓ నో ఫార్మాలిటీస్ ప్లీజ్. నాది చచ్చేంతటి సింప్లిసిటీ, నాకు ఈ స్టూల్ చాలు.
2: మీరు సింపుల్ అయి ఉండొచ్చు, కానీ మరీ స్టూల్పై కూర్చోవడం లాంటి అవస్థ ఎందుకులండి?
1: ఓ నో నో నో, నేను సింపుల్ అంటే ఇలాంటి వాటిల్లోనే సుమండి, కానీ నా అభిరుచులు మాత్రం చాలా దారుణమైనవి. ఒక పట్టను నాకు ఏవీ నచ్చవు. నాకు ఆషామాషీలంటే మహా చెడ్డ అసహ్యం. నాకు ప్రతిదీ కళాత్మకంగా ఉండాలి.
2: అవునవును, మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతోంది.
1: నేను దృశ్యాన్ని చూచాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వస్తూనే ఈ ఇంటిని చూచాను, ఏమనుకున్నానో తెలుసా? వెరీ నీట్ అండ్ క్వైట్ అనుకున్నాను. ఇంటిని చూస్తే చాలు, ఇక ఆ ఇంటిలోని వారి టేస్ట్ను సంస్కారాన్ని ఇట్టే వాసన పట్టేయగలను. ఆ మాటకు వస్తే పట్టేశాను కూడా. ఈ ఇంట్లోని వారంతా గొప్ప సంస్కారం కలవారని నా నిశ్చిత అభిప్రాయం.
2: అబ్బో, ఇతగాడేదో పోలీసు జాగలేలా వాసన పట్టే రకం కామాలను.
1: ఓ బై ది బై, వెరీ సుభద్ర, ఐ మీన్ ది బ్రైట్.
2: ఇతగాడిలో సింప్లిసిటీయే కాదు, తొందరపాటు కూడా తన్నుకొస్తుంది.
1: ఓ, నాకు టైం అంటే కాలం, దాని స్వరూపం తెలుసు, దాని విలువ తెలుసు, దాని ప్రాధాన్యత తెలుసు, కానీ దాన్ని వృధా చేయడం నాకు తెలియదు.
2: మహా గొప్ప విషయం సెలవిచ్చారు.
1: చాలా మంది అనుకుంటారు ఈ ప్రపంచం అంతా డబ్బు చుట్టూ తిరుగుతోంది అని. అది కరెక్ట్ కాదు. ప్రపంచం మొత్తం కాలం చుట్టూ పరిగెత్తుతోంది. దాన్ని మనం గుర్తించాలి, దానితో మనం పోటీ పడాలి, దాన్ని గెలవాలి. అది అది నా లక్ష్యం. అందుకే టైం వేస్ట్ చేయడం నాకు గిట్టదు.
2: వీరి మాటల్లోని అంతరార్థం ఏమిటో అర్థం అయ్యి చావటం లేదు.
0: మరేం లేదు, కిషోర్కు అమెరికాలో తలవాచేటంతటి పనులున్నాయట, అందుకే ఈ తొందర. మనం ఈ కుశల ప్రశ్న లాంటి ఫార్మాలిటీస్ని ముగించుకొని పెండ్లైంది అనిపిస్తే ఈ నెలాఖరికే ఆయన గారు అమెరికా వెళ్ళిపోవాలట.
2: ఈ నెలాఖరుక? అదెలా సాధ్యం? నెలాఖరు అంటే పట్టుమని 10 రోజులు లేవు.
1: ఓ మై గాడ్, ఆ 10 రోజులు మాత్రం ఎందుకు అనేది నా ప్రశ్న. ఈ పాటికి నేనేమిటో, నా అభిప్రాయాలు ఏమిటో మీకు బాగా అర్థమయ్యే ఉంటాయి కదా.
2: మీ అభిప్రాయాలు సరే, కనీసం పెళ్లి ఏర్పాట్లు జరగాలన్నా.
1: బా, అదే నేను చెప్పేది. ఎలాంటి ఏర్పాట్లతో పని లేదు. ఈ బాజా భజింత్రులు, రణగణ ధ్వనులు, చలువ పందిల ఆర్భాటాలు, బంధుజనుల ఆగమనాలు, విందు భోజనాలు, తొక్కిసిరాట్లు, ఆ పేరిట కాలాన్ని ధనాన్ని తగలేయడం, ఓహ్ నాన్ సెన్స్. అదంతా నా దృష్టిలో పాతకాలపు వ్యర్థ సంస్కృతి. నాకు గిట్టదు. చాలా సింపుల్గా దండలు మార్చి మ్యారేజ్ చేసుకుంటే చాలు. మోస్ట్ మోడర్న్గా ఉంటుంది. నాకు ఎలాంటి సెంటిమెంట్స్ లేవు.
0: అబ్బాయి గారు చెప్పిన విధానాన్ని అనుసరించామనుకోండి, మీకు బోలెడు డబ్బు మిగులుతుంది. దాన్ని మనం మనీ బదిలీ పద్ధతిలో కుశల ప్రశ్నల ఖాతాలోకి అదనంగా జమ చేసుకోవచ్చు.
2: కిషోర్ గారు, మీరు మోస్ట్ మోడర్న్ కావచ్చు, కానీ మా బావగారు మాజీ జమీందారులు. వారి జమీందారీ టీవీకి ఈ పద్ధతి నచ్చదు. ఈ మీ మాటలు వింటూనే మా బావగారు లోపలికి వెళ్ళిపోయారు. అంటే ఆయన గారికి ఈ పద్ధతి నచ్చలేదన్నమాట.
0: మరైతే మీరే ఒక రాజీ మార్గం చెప్పండి, అలా పోదాం.
2: నేను లోపలికెళ్ళి మా వాళ్ళందరితోటి మాట్లాడాలి. ముఖ్యంగా వధువు అభిప్రాయం తీసుకోవాలి. నాకు 1/2 గంట టైం ఇవ్వండి.
0: సరే, అలాగే. 1/2 గంట కాకుంటే 1 గంట తీసుకోండి. కాకుంటే నా అభిప్రాయం ఏంటంటే, ఎంత త్వరగా మనం కుశల ప్రశ్నల ఘట్టంలోకి వెళితే అంత మంచిది అని.
2: ఊరి నీ కుశల ప్రశ్నలు తొందర తగలడా? నేను అలా లోపలికి వెళ్ళి వస్తాను. ఈలోగా మీరు మరోసారి కాఫీలు సేవించండి. అలవెల్లమ్మ గారు, వీళ్ళకు కాఫీలు పట్టండి.
3: మాయా, ఆ పక్క గదిలో ఉండి మీ సంభాషణలన్నీ వింటూనే ఉన్నాను. అంతేకాదు, ఆ కిటికీలోంచి వర్రత్నాన్ని చూశాను కూడాను.
2: అయితే నీ పరంగా పెళ్లి చూపులు అయిపోయినట్లే. మరైతే ఏమంటావు?
3: నేనేమంటానో తెలుసుకోవాలంటే మీరు మరో 2 గంటలు ఆగాలి. వాళ్లతో పెళ్లి చూపులు, కోసల ప్రశ్నలు 4 గంటలకని చెప్పండి. ఈలోగా నేను అలా బయటకు వెళ్ళి ఒక ముఖ్యమైన

0: అయిన వ్యక్తిని కలిసి రావాలి.
1: ఏమిటి, నువ్వు బయటకు వెళ్తావా? బాగున్నదేమో తల్లి, పైగా వాళ్లను సాయంత్రం వరకు ఆపడం ఎలా?
0: ఎలాగో ఏంటో నాకు తెలియదు. నేను మాత్రం పెరటి వైపు గుంగుమంగుండా బయటికి వెళ్తున్నాను అంతే.
1: ఈ పెళ్లి వాళ్ళు అసలే హడావుడి ఉండేవాళ్ళు, ఏం చెప్పాలో వీళ్లకు.
2: మీరేం కంగారు పడకండి, వాళ్ళ విషయం నేను చూసుకుంటాను.
1: ఎలా?
2: వీళ్ళ వాలకం చూస్తే తిండికి మొహం వాచిన వాళ్ళలా కనిపిస్తున్నారు. వీళ్లను అవుట్ హౌస్ లోకి పంపి దండిగా భోజనాలు పంపే ఏర్పాటు చేస్తాను. వాళ్లే పడుంటారులేండి అవి మేస్తూ.
1: ఏదో చెయ్యి, దండల మార్పిడి పెళ్లి అనగానే బావగారు మహోగ్రులై పడక గదిలో పచారులు చేస్తున్నారు. నేను ఆయన దగ్గరకు వెళ్ళి శాంతింపజేసే ప్రయత్నంలో ఉంటా.
0: మావయ్య వచ్చేశాను. ఇక వాళ్ళని అవుట్ హౌస్ నుండి మన హాల్లోకి తోలుకొచ్చేసేయండి. పెళ్లి చూపులు, కుశల ప్రశ్నల ఘట్టాలు పూర్తి చేసేద్దాం.
1: ఈ అమ్మాయి ఎవరు?
0: చెప్పానే, చాలా ముఖ్యమైన వ్యక్తిని కలిసి వస్తానని ఆమె ఈమె. స్వాతి అని నా స్నేహితురాలు. మేమిద్దరం విశాఖలో ఎంఏ చదువుకున్నాం. తనది చిత్తూరు దగ్గర పలమనేరు.
1: అయితే వాళ్ళను అవుట్ హౌస్ నుంచి ఆళ్ళలోకి తీసుకుని వస్తాను.
2: వరుణ్ణి చూపటానికి నీ స్నేహితురాన్ని తీసుకొచ్చావు?
0: కొన్ని క్షణాల తర్వాత మీకే అర్థమవుతుందిలే. ఇంతకీ నాన్నగారేరి?
2: బాబాయ్ గారు పడక గదిలో ఉన్నారులా ఉంది.
0: ముందు నాన్నగారికి స్వాతిని పరిచయం చేయాలి.
3: త్వరగా కానివ్వండి, అప్పుడే సాయంత్రం 4 గంటలు దాటిపోయింది. వర్జం రాకముందే అమ్మాయిని చూపించే లాంఛనం అయిపోతే మనం కుశల ప్రశ్నల ఘట్టానికి వెళ్ళిపోవచ్చు.
0: వర్జం ఏం కర్మ, రాహుకాలం దుర్ముహూర్తం కూడా వచ్చేసాయిలేండి నాతో పాటు. ఇదిగోండి కిషోర్ గారు, మీకు మా పద్ధతిలో ఒక కుశల ప్రశ్న సంధించమంటారా?
4: మీ పద్ధతిలో కుశల ప్రశ్న? అడుగు.
0: అడుగు అనే ఏకవచనం వాడకండి. అడగండి అనడం మర్యాద.
4: థ్యాంక్స్ ఫర్ ద కరెక్షన్. అడగండి.
0: కిషోర్ ఉరఫ్ నరేంద్ర కుమార్ ఉరఫ్ దిలీప్ కుమార్ ఉరఫ్ మరెన్నో పేర్లున్న మీకు నా స్నేహితురాల్ని పరిచయం చేస్తాను. స్వాతి ఓసారి ఇలారా.
1: వస్తోంది. స్వాతి ఒక్కటే కాదు, ఆ వెనుక విక్టోరియా మహారాణి కాలం నాటి డబుల్ బ్యారెల్ గన్ చేతబూని నిటలాక్షుల్లా బావగారు వస్తున్నారు.
0: నాన్నగారు వద్దులేండి, ఆ శ్రమ మీకెందుకు? మరో నిమిషంలో అందుకైన వాళ్ళు వస్తారు.
1: అదేంటి, పెళ్లి కుమారుడు గారు చిన్నగా లేచి పలాయనం చిత్తగిస్తున్నారు.
0: పోలీస్ ఇన్స్పెక్టర్ గారు తన బలగంతో రానే వచ్చారు. రండి ఇన్స్పెక్టర్ గారు. వీరే కిషోర్ గారు.
5: కదలకరా బద్మాష్, ఎన్ని పెళ్లి చేసుకుని ఎన్నిసార్లు కట్నం కనుకలతో పారిపోతారా రాస్కెల్. కానిస్టేబుల్స్ 421 వీళ్ళకి సంఖ్యలు వేయండి. అదిగో ఆ పేరావదానికి కూడా సంఖ్యలు వేయండి.
6: మహాప్రభో, జమీందారు గారు నన్ను రక్షించండి, నాకు వీళ్ళు మోసగాళ్ళని తెలియదు. కొన్నాళ్ల కిందట వీళ్లే వచ్చి తమను గురించి చెప్పుకుంటే నిజమని నమ్మాను. నేను మోసపోయాను. అంతేగాని మిమ్మల్ని మోసం చేయాలని కాదు ప్రభు.
5: ఆ పేరావధాని కూడా అరెస్ట్ చేయండి.
7: ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ గారు. పాపం ఆ పేరావధాని గారికి ఏం తెలియదండి, మా ముగ్గురు అమ్మాయిలకి సంబంధాలు తెచ్చింది ఆయనేనండి. పాపం వాటిలో ఎలాంటి తేడాలు రాలేదండి. ఈసారి ఏదో పొరపాటు పడ్డారు పాపం. అంతే అంతే పాపం, ఆయన వదిలేయండి, ఆయన వదిలేయండి పాపం.
5: సరేనమ్మా, ఆయన వదిలేస్తే తదేం వాళ్ళని జీపెక్కించండి.
1: అమ్మాయి సుభద్ర, ఏమిటమ్మా ఇదంతా?
0: చెప్పానుగా మావయ్య, ఈ స్వాతి నా స్నేహితురాలని. కిందటి వేసవిలో స్వాతి పెళ్లి అంటే వాళ్ల ఊరు వెళ్లాను. ఈ కిషోరే నరేంద్ర కుమార్ అనే పేరుతోటి ఆనాటి పెళ్లి కొడుకు. కాకపోతే ఆనాటి మీసాల్ని తీసేశాడు ఈసారి. ఆ జులపాల జుత్తుని క్రాఫ్గా మార్చాడు. ఇప్పుడు అమెరికా అన్నాడు, అప్పుడు ఆస్ట్రేలియా నుంచి సరాసరి వచ్చానన్నాడు. పెళ్ళవుతూనే కట్నంగా వసూలు చేసుకున్న 5 లక్షల నగదు, చదివించిన బ్రేస్లెట్టు, ఉంగరాలు, కాళ్ళు కడుగు వెండి పళ్లంతో సహా విడిది నుంచి రాత్రికి రాత్రే ఈ కిరాయి తల్లిదండ్రులతో సహా అదృశ్యమయ్యాడు.
2: ఓరి వీడి తుంపత్తెగా.
0: పొద్దున్న ఆ కిటికీ గుండా చూస్తూనే పోల్చుకున్నాను. ఇక్కడే ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంగ్లీష్ లెక్చరర్గా ఉన్న స్వాతిని తీసుకుని వస్తూ పోలీసులకి ఉప్పందించి వచ్చాం. పోలీస్ రికార్డుల్లో వీడి చరిత్రంతా ఫోటోలతో సహా ఉంది. ఇతగాడికి అమెరికా ఆస్ట్రేలియాలంత సీనేం లేదు, ఇంటర్ తప్పిన జులై వెధవ్వీడు.
1: పాపం అతగాడికి కుశల ప్రశ్నలు అందకుండాను, బావగారికి ఆ తుపాకీ పేల్చకుండాను అడ్డుకున్నావు కదా. అవును, ఇంతకీ బావగారేరి?
2: ఆయన గారు ఆ తుపాకీని గోండున్న వారి ప్రపితామహుల చిత్రపటాల పక్కనున్న శీలలకు తగిలించి చేతి కంటిన తుప్పు కడుక్కునే పనిలో నిమగ్నం అయి ఉన్నారా పెరట్లో.
1: బావగారు ఆ తుపాకీ పేల్చగా నేను ఏనాడూ చూడలేదు. పోనీ నువ్వేనాడైనా చూసావా అక్క?
2: ఆ తుపాకీ పేలడమా, నా మొహం కాదు, నా పెళ్లి నాటికే అది తుప్పు పట్టి ఉండేదిరా.

0: మీరింతవరకు కుశల ప్రశ్నలు హాస్య నాటిక విన్నారు. రచన శ్రీ గంధం యాజ్ఞవల్క్య శర్మ. నిర్మాణ సహకారం శ్రీ ఆళ్ల యోగానందీశ్వర్ రెడ్డి. ఇందలి పాత్రలు, పాత్రధారులు: కామేశ్వరి శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి, సుబ్బు శ్రీ ఎలిసెల నాగేశ్వరరావు, లలిత శ్రీమతి తంగిరాల శ్రీ అన్నపూర్ణ, సుభద్ర శ్రీమతి విద్యా ప్రయాగ, పేరావధాని శ్రీ వారణాసి ఉదయభాస్కరమూర్తి, సూరిబాబు శ్రీ ఆళ్ల యోగానందీశ్వర రెడ్డి, కిషోర్ శ్రీ బేతా రామసూర్య ప్రకాష్, ఇన్స్పెక్టర్ శ్రీ ఎన్ సుధాకర్ రావు, బాబురావు శ్రీ బి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. నిర్వహణ శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
0: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
1: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
0: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే,
1: వేరే మార్గాల కోసం వెతకండి,
0: ఆకాశవాణినే సంప్రదించండి.
1: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ, మీ వ్యాపారానికి సరైన వేదిక.
0: వివరాలకు ఫోన్స్ 0402321516323215164.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు, నీడ, ఆకాశవాణి.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి రాగం తానం పల్లవి ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి కె. రవిప్రభ, శ్రీమతి కె. ఈశ్వరీ బృందం వారి నాదస్వర ద్వయం వింటారు. శ్రీ ఎం. మునిరత్నం ప్రత్యేక డోలు సహకారం. షణ్ముఖ ప్రియ రాగాలాపన తానం. నీరజాక్షి కామాక్షి అఖిలలోక జనని అనే పల్లవి. తిస్రజాతి త్రిపుట తాళం.

మీరింతవరకు శ్రీమతి కె. రవిప్రభ, శ్రీమతి కె. ఈశ్వరీ బృందం వారి నాదస్వరం విన్నారు. శ్రీ ఎం. మునిరత్నం ప్రత్యేక డోలు సహకారం. ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఆపాత మధురాలు పాత చిత్రగీతాలు. మరి ఈనాటి మన చిత్రగీతాలు కార్యక్రమంలో ఆత్మగౌరవం చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు. గీత రచన సి నారాయణ రెడ్డి.

ఆత్రేయ గారి సాహిత్యంలో అక్కా చెల్లెళ్ళు ఈ చిత్రానికి పి సుశీలా పాడిన పాట విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ప్రేమ కానుక ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీలా గానం వింటారు. గీత రచన ఆత్రేయ.

కార్యక్రమంలో చివరిగా బందిపోటు దొంగలు ఈ చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన పాట, గీత రచన సి నారాయణ రెడ్డి.

0: resulting in curtailing the use of petrol and diesel. Setting an example, the Prime Minister himself significantly reduced his convoy size, prompting several BJP chief ministers and other leaders to adopt similar measures. In keeping with the Prime Minister's appeal, Uttar Pradesh Chief Minister Yogi Adityanath has directed an immediate 50% reduction in the fleet of vehicles. Madhya Pradesh Chief Minister Mohan Yadav has also announced that he will use a minimum number of vehicles for his convoy and asked his ministerial colleagues to do the same. Delhi Chief Minister Rekha Gupta has announced limits on official vehicles used by ministers, MLAs and other public representatives. Rajasthan Chief Minister Bhajan Lal Sharma also announced to reduce his convoy's size. Gujarat Governor Acharya Devrat announced that he will travel within Gujarat using trains, state transport buses and public transport. Bihar Deputy Chief Minister Vijay Kumar Chaudhary has announced that he will undertake official travel only when necessary. Foreign Minister of the Islamic Republic of Iran, Sayyed Abbas Araghchi, arrived in New Delhi this evening to participate in the meeting of the foreign ministers of the BRICS member country. In IPL cricket, Kolkata Knight Riders have set a target of 193 runs for Royal Challengers Bengaluru and Raipur. In reply, RCB were 71 for 1 in 7.1 overs when reports last came in. Put into bat first, Kolkata Knight Riders posted 192 for 4 in the stipulated 20 overs. Earlier, Royal Challengers Bengaluru won the toss and elected to field after rain and a wet outfield delayed the start of the match. In weightlifting, India's Gyaneshwari Yadav bagged 2 medals, a silver and a bronze at the Asian Senior Championship in Gandhinagar today. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రేపటి ప్రసార కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. 6 గంటలకు సూక్తిసుధ సమర్పణ, శ్రీ కౌశిక సాయి పవన్ శర్మ. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీతా పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 2వ అంశం తెలుగు సాహితీ మణిదీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం శీర్షికన కవి తాళ్లపాక పెదతిన తిరుమలాచార్యులు గారి గురించి తెలుసుకుంటారు. రచనా పఠనం డాక్టర్ గుమ్మా సాంబశివరావు, పర్యవేక్షణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 3వ అంశం హాస్యానికి పాదులు వేసిన మొక్కపాటి, శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి ప్రసంగం వింటారు. అనంతరం లలిత గీతం. 9 గంటలకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో యానమంట్ల శివప్రసాద్ గారి క్లారినేట్ వాద్యం వింటారు. డోలు సహకారం భూతనపల్లి రామాంజనేయులు, వయలిన్ సహకారం హేమాద్రి విఎస్ఎస్ఆర్ చంద్రకాంత్. 10 గంటలకు ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం, ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకంపై ప్రత్యేక కార్యక్రమం. 11 గంటలకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్దభాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాలలో భాగంగా చలనచిత్ర సంగీత దర్శకుడు శ్రీ సాలూరి రాజేశ్వరరావు సమర్పించే కార్యక్రమం, పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. 12:40 జానపద కళారూపం కార్యక్రమంలో రావణ విలాపం తోలుబొమ్మలాట వింటారు. సమర్పణ శ్రీ వనపర్తి దుర్గారావు బృందం. 1:30 గ్రామలక్ష్మి కార్యక్రమంలో యుక్త వయసు పిల్లలకు ఆరోగ్యం పట్ల అవగాహన, ఈ అంశం గురించి డాక్టర్ వీరమాచనేని పద్మజగారితో పరిచయం వింటారు. అనంతరం లలిత గీతం విశేషాలు. 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో స్త్రీలకు యువతకు స్వయం ఉపాధి అవకాశాలు, ఈ అంశం గురించి డాక్టర్ వి జ్యోతి గారితో పరిచయం వింటారు. 7:45 వికసిత భారత్ మిషన్ శక్తి పథకం శ్రీమతి పి సుధామారుతి గారితో పరిచయం వింటారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర ప్రసారం. 8:00 తెలుగు ప్రసంగ కార్యక్రమంలో శ్రీమతి వజ్రాల ఇందిరాగారి స్వీయ కవితలు వింటారు. ఇక 8:15 90 వసంతాల ఆకాశవాణి, ఈ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. 10:00 సంగీత రూపకం విరభూషణ శిలలు, రచన రూపకల్పన నిర్వహణ శ్రీమతి ఝాన్సీ కెవి కుమారి. ఇవి రేపటి ప్రసార కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. సరైన సమయానికి సరైన ఆలోచన.

సరైన నిర్ణయం లేకుంటే ప్రగతి శూన్యం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 11:13 విజయవాడ కేంద్ర ప్రసారాలు 358.4 మీటర్లు 837 కిలోహెర్ట్స్ మీడియం వేవ్పై సమాప్తం. FM 102.2 మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి.